ఆకాశవాణి కడప కేంద్రం 333.3 మీటర్లు అనగా 900 కిలోహెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై మొదటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 24వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5:59. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి కడప కేంద్రం. స్వేచ్ఛా సమరయోధుల త్యాగాల స్ఫూర్తిని స్మరించుకుంటూ మాతృభూమి పట్ల మన ప్రేమను చాటే భావాలతో ఈ ఉదయాన్ని ప్రారంభిద్దాం. దేశ సమైక్యత, సౌభ్రాతృత్వం, ప్రగతి పట్ల మనలో స్ఫూర్తిని నింపే దేశభక్తి గీతాన్ని ఇప్పుడు ఆలకిద్దాం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:05. ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: This is Akashvani, the news read by Renu Kataria. Prime Minister Narendra Modi will interact today via video conference with the participants of Seva Yatra travelling from Vadnagar to Varanasi

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ షిరిడి సాయి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సూక్తి రత్నావళి.
1: ఈ అనంత సృష్టిలో మనుషులకే గాక ఇతర జీవరాశులకు ప్రతి జడా చేతన పదార్థాలన్నింటికీ

0: ఒక పేరు ఉంటుంది. పేరు వలన ఇతడు ఫలానా, ఇది ఫలానా అని గుర్తించడానికి వీలవుతుంది. మనిషి మనుగడకు, సంప్రదింపులకు, వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికి పేరు తప్పనిసరి. అందుకే పేరులోనే పెన్నిధి ఉంది, పేరులోనే అంతా ఉంది అంటారు. త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ముగ్గురు అమ్మలు లక్ష్మీ పార్వతి సరస్వతి, కాశీ విశ్వనాథుడు, తిరుపతి బాలాజీ, శ్రీశైలం మల్లన్న, శ్రీకాళహస్తీశ్వరుడు, బెజవాడ కనతుర్గమ్మ, కలకత్తా కాళీమాత, మధుర మీనాక్షి, ఇలా దేవతామూర్తుల పేర్లు, వారు కొలువై ఉన్న పుణ్యతీర్థాల పేర్లు వినగానే మనలో భక్తిభావం కలుగుతుంది, మానసిక నైమర్ల్యం ఊరట కలుగుతుంది. తమ అపారమైన అనుభవంతో, భావజాలంతో, జ్ఞానంతో మానవ కోటిని ప్రభావితం చేసిన శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, గురునానక్, బుద్ధుడు లాంటి ఆధ్యాత్మిక గురువులు, మహనీయుల పేర్లు సదా ప్రపంచ మానవాళిని మంచి మానవతల వైపు నడిపిస్తూనే ఉన్నాయి. గాంధీ, రవీంద్రుడు, వివేకానంద, అంబేద్కర్, అబ్దుల్ కలాం లాంటి పేర్లు యువతలోనూ, దీనహీన బడుగు వర్గాల్లోనూ చైతన్య స్ఫూర్తిని నింపి మార్గనిర్దేశం చేస్తున్నాయి. ఝాన్సీరాణి, భగత్ సింగ్, శివాజీ, అల్లూరి సీతారామరాజు లాంటి వారు ప్రతి భారతీయుడిలో దేశభక్తికి, స్వాతంత్ర కాంక్షను ఊపిరి ఊదారు. రాజకీయం, వాణిజ్యం, విద్య, వైద్యం, సినిమా, ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా తమదైన ముద్ర వేసి జాతి గౌరవాన్ని ఇనుమడింపజేసిన ఉద్దండుల పేర్లు ఎన్నని చెప్పగలం. ప్రపంచీకరణ, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం, వాణిజ్యంలో పోటీతత్వం కారణంగా పేరునే బ్రాండ్ ఇమేజ్గా వాణిజ్యపరంగా ఉపయోగించుకుంటున్నారు. పేరుకు ఇంత విలువ, ప్రభావితం చేసే శక్తి ఉందనడంలో సందేహం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లలు అంత గొప్పవారు కావాలని దేవతల పేర్లు, మహనీయుల పేర్లు, ఇంకా ఎన్నో అందమైన పేర్లు పెట్టుకుని మురిసిపోతుంటారు. కానీ ఆ పేరుకు తగినట్టుగా మనం పిల్లల్ని తీర్చిదిద్దగలుగుతున్నామా, పిల్లలు అలా ప్రవర్తించగలుగుతున్నారా అనేది వేరు విషయం. తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్టే పేర్లు కొన్ని సందర్భాల్లో బాగానే ఇమిడిపోతుంటాయి, మరికొన్నిసార్లు వారి స్వభావానికి విరుద్ధంగా, హాస్యాస్పదంగా ఉంటాయి. కొన్ని పేర్లు వినగానే మనలో ఒక విధమైన గౌరవం, ఆత్మీయత, ఇష్టం కలుగుతుంది. మరికొన్ని పేర్లు వినగానే మనలో అసహ్యం, కోపం, భయం, అసహనం లాంటి భావాలు కలుగుతాయి. మనం వెంటనే ఛ, ఆ పేరెత్తకు, వినాలంటేనే చికాకు, అసహ్యం అని పూర్తిగా వినకుండా మధ్యలోనే ఆపేస్తాము. అలా కొంతమంది తమ చేతల ద్వారా, మాటల ద్వారా అనామకులుగాను, ఊరు పేరు లేని వారుగాను మిగిలిపోతారు. రాజకీయం, వ్యాపారం, విద్య, వైద్యం, సినిమా, మరే రంగంలోనైనా ఒక వ్యక్తికి తమ పూర్వీకుల నుంచి, తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వారసత్వం, పేరు ప్రతిష్టలు ఆ వ్యక్తికి ఆ రంగంలో అడుగు పెట్టడానికి, పరిచయం కావడానికి మొదట్లో తప్పకుండా ఉపకరిస్తాయి. కానీ ఆ రంగంలో తను తాను నిరూపించుకుని తనదైన ముద్ర వేసి పేరు సంపాదించుకోవడం పూర్తిగా ఆ వ్యక్తి దక్షతపైనే ఆధారపడి ఉంటుంది. అలాంటి వారే మైదానంలో నిలబడగలుగుతారు. అలా కాకుండా చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు ఎంతసేపు పూర్వీకుల పేరు ప్రతిష్టలు చెప్పుకునే నెట్టుకు రావాలంటే ఎంతో కాలం రాణించలేరు. ఎప్పుడో మా తాతలు నేతులు తాగారు, కావాలంటే మూతులు వాసన చూడండి అంటే మనల్ని పట్టించుకునేవారుండరు. కాబట్టి ప్రతి వ్యక్తి తన స్వశక్తిని, స్వయం కృషిని నమ్ముకొని నైతిక విలువల లక్ష్మణ రేఖను అతిక్రమించకుండా తనను తాను తీర్చిదిద్దుకోవాలి. తన పేరు ప్రతిష్టలే కాక తల్లిదండ్రులతో పాటు దేశ పేరు ప్రతిష్టలను ఇనుమడింపజేయాలి. ముఖ్యంగా యువత ఈ దిశగా అడుగులు వేయాలి.
1: సూక్తి రత్నావళి విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ కొమ్మిశెట్టి మోహన్ గారు. ఆకాశవాణి కడప కేంద్రం.

0: రైతన్నకు ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో మొదలవుతుంది. నేలతో మమేకమై చెమటను చిందిస్తూ పంటను పండించే రైతు కోసం ఉపయోగకరమైన సమాచారాన్నిచ్చే సమయమిది. వినండి పొలం కబుర్లు.
1: ఈరోజు మనం అధిక మోతాదులో రసాయనిక ఎరువులు చీడపిడలపై ప్రభావం అన్న అంశం గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. పోషకాల నిర్వహణ చాలా ముఖ్యమైనది. పోషకాలను సిఫారసు చేసిన మోతాదు వాడటం వలన మొక్కలపై చీడపీడలు ఆశించినప్పుడు, దాడి చేసినప్పుడు వ్యతిరేకంగా మొక్కను తట్టుకునేలా చేస్తుంది ఈ పోషకాల నిర్వహణ. చీడపీడల అభివృద్ధి ప్రక్రియలో నత్రజని పోషకం చాలా ముఖ్యమైన పనితీరును కలిగి ఉంటుంది. ఈ చీడపీడలకు ఆకులో ఉన్న నత్రజని శాతం ఆధారంగా మొక్కల నాణ్యతను సూచిస్తాయి. అధిక మోతాదులో నత్రజని ఎరువులు వాడటం వల్ల మొక్కలో జీవరసాయన శాస్త్రం మారుతుంది. అంటే మొక్కల కణజాలాలలో పోషక స్థాయిలలో మార్పు చెందుతుంది అన్నమాట. మొక్కల వ్యవస్థలో కొన్ని అమైనో నత్రజని సాంద్రత పరిమాణం మార్పు చెందుతుంది. దీని ద్వారా మొక్కలో రోగనిరోధక శక్తి తగ్గి చీడపీడలను తట్టుకునే శక్తిని కోల్పోతుంది. వరిలో అమైనో ఆమ్లాలు చాలా తక్కువగా ఉంటాయి. దీని ద్వారా వరి దుబ్బు నుంచి సుడిదోమలు ఎక్కువ రసాన్ని ఆహారంగా తీసుకోవలసి ఉంటుంది. సుడిదోమ తీసుకున్న ఆహారాన్ని 5-7% మాత్రమే జీర్ణించుకోగలదు. నత్రజని పోషకం మొక్కలలో అమైనో ఆమ్లాలు ఉత్పత్తి పెంచుతుంది. దీని ద్వారా ఎక్కువ మోతాదులో నత్రజని ఎరువులు వాడటం వల్ల అమైనో ఆమ్లాలు అధికంగా ఉత్పత్తి అయ్యి వరిదుబ్బు రసభరితంగా మార్పు చెంది సుడుదోమలు ఆహార ప్రాధాన్యతను సంచరించుకొని వాటి మనుగడ, సంతానోత్పత్తి, ఉధృతిని పెంచుకొని వరి పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. వరిలో ఖరీఫ్ కాలంలో 32-36 కిలోల నత్రజని ఒక ఎకరానికి, రబీ కాలంలో అయితే ఎకరానికి 72 కిలోల ఎక్కువ మోతాదులో నత్రజని ఎరువులు వాడటం వల్ల ఆకుముడత పురుగు, కాండం తొలిచే పురుగు, సుడిదోమ ఉధృతి ఎక్కువ అవుతుంది. వరిలో అధిక మోతాదులో నత్రజని ఎరువులు వాడటం వల్ల అగ్గి తెగులు కూడా పెరిగి ఉధృతి ఎక్కువ అవుతుంది. కాబట్టి నత్రజని ఎరువులను తక్కువ మోతాదులో ఎక్కువ దఫాలుగా వాడాలి. మొక్కజొన్న పంటలో ఖరీఫ్ కాలంలో 72-80% ఎకరానికి ఒక కిలో చొప్పున, రబీ కాలంలో అయితే ఎకరానికి 80-96% నత్రజనిని ఒక కిలో చొప్పున ఎక్కువ మోతాదులో వాడినప్పుడు మొక్కల కణజాలం పల్చగా మారి కాండం తొలచు పురుగు ఆశించి తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుంది. చీడపీడలు మొక్కలపై వాటి జీవిత చక్రకాలంలో గుడ్లు పెట్టడానికి మరియు మొక్కలను తినటానికి మొక్కల రంగు, పరిమాణం, ఆకారం, ఆకృతి, ఇంకా మొక్కల యొక్క దృఢత్వం ఆధారంగా అతిదేయి మొక్కలను ఎంపిక చేస్తుంది. ప్రత్తిలో అధిక మోతాదులో నత్రజని ఎరువులు వాడటం వల్ల గులాబీ రంగు పురుగు, రసం పీల్చే పురుగులైన పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ మొదలైన కీటకాలకు వాటి ఆహార ప్రాధాన్యత పెరిగి మొక్కలపై దాడి చేసి వాటి మనుగడ, పెరుగుదల, పునరుత్పత్తి, సంతతిని పెంచుకుంటాయి. ఫాస్ఫేట్ మొబలైజింగ్ మైకోరైజా శిలీంద్రపు జాతికి చెందిన జీవన ఎరువు ఇది. మొక్క వ్రేళ్లు చొరబడలేని భూమి అడుగు పొరలలోనికి చొచ్చుకొని పోయి మొక్కలకు, ముఖ్యంగా భాస్వరంతో పాటు సూక్ష్మ పోషకాలైన జింకు, కాపర్, సల్ఫర్, మాంగనీస్, ఇనుము మొదలైన వాటిని నీటితో సహా అందిస్తుంది. మైకోరైజా వాడిన మొక్కలలో ప్రతిరోధన జన్యువులను ఉత్తేజపరుస్తాయి. వ్యాధి జనకాలపై పోషకాల

కోసం తలం కోసం పోటీతత్వాన్ని పెంచుతుంది. భూమిలో నెమటోడ్లు బెడదను ఈ శిలీంద్రం ద్వారా మొక్కల నుండి మనం తప్పించవచ్చు. మొక్కల వేర్లను ఆశించే వేరుకుళ్ళు తెగులును ఇది తగ్గిస్తుంది. పొటాషియం ఎరువులను వాడటం వల్ల మొక్కలు బలమైన కణాల గోడలను ఏర్పరచుకొని తెగులును కీటకాలను తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటుంది. తెగులును కీటకాలను తట్టుకోవటానికి కాయ కొమ్మల దృఢత్వాన్ని పెంచుతుంది. ఇంకా మొక్కలలో పోషకాల కోసం తెగుళ్ళు కీటకాల మధ్య అంతర్గత పోటీని కూడా ఇది తగ్గిస్తుంది. ఉదాహరణకు వరిలో పొటాషియం ఎరువులు వాడటం వల్ల కాండం కుళ్ళు బ్యాక్టీరియా ఆకు ఎండు తెగుల ఉధృతిని తగ్గిస్తుంది. సిలికాన్ మొక్కల ఉపరితలంపై మందపాటి పొరల ఏర్పడటం వల్ల శిలీంధ్రాలు మొక్కలోనికి ప్రవేశించకుండా చేస్తుంది. ఇది మొక్కలలో రక్షణ సమ్మేళనాలను ప్రేరేపించడానికి ఈ సిలికాన్ మొక్కలలో ఫినోలిక్ సమ్మేళనాలు పాలిఫెనాల్ యాక్సిడేట్స్ ఇంకా పెరాక్సిడేస్ అనే ఎంజైమ్లను ఉత్పత్తి చేస్తాయి. ఈ సిలికాన్ వాడటం వల్ల వరిలో అగ్గి తెగులు గోధుమ రంగు మచ్చ తెగులు పొడ తెగులు తీగజాతి కూరగాయల మొక్కలలో బూడిద తెగులును చెరకులో తుప్పు తెగులును కాఫీ పంటలో సెర్కోస్పోరా ఆకుమచ్చ తెగులును అరటిలో సిగటోకా ఆకుమచ్చ తెగుల ఉధృతిని తగ్గిస్తుంది. ఎకరానికి 200 కిలోల జిప్సం ఎరువులను పూత సమయంలో వేయటం వల్ల కాండం కుళ్ళు తెగులు ఉధృతి తగ్గుతుంది. మట్టిలో తగినంత కాల్షియం ఉండటం వల్ల వేరుశెనగలో అప్లోటాక్సిన్ ఉత్పత్తి తగ్గుతుంది.

0: పొలం కబుర్లు విన్నారు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:45. ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ

0: అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి డిమాండ్ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం పొలాకి సంతబొమ్మాలి మండలాల మధ్య అర్ధరాత్రి తీరం తాకిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీరం దాటినప్పటికీ వాయుగుండం భూభాగంపై తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో వర్షాల పరిస్థితిపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు కె నాగరత్న తెలియజేస్తూ,
1: ఉత్తర జిల్లాల్లోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయగా ఏఎస్ఆర్ అట్లాగే పోలవరం, ఏలూరు ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈ రోజు రేపు చాలా చోట్ల తేలికపోటు మోస్తారు వర్షాలు ఉండి ఒకటి రెండు చోట్ల భారీ అత్యంత భారీ వర్షం 20 సెంటీమీటర్లు కూడా ఉత్తర జిల్లాల్లో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
0: మరోవైపు వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఈ రోజు రేపు అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో వివిధ జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో శ్రవణ మాధ్యమం ద్వారా గత రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేసి క్షేత్రస్థాయి వరకు అవసరమైన సూచనలు జారీ చేయాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నష్టపోయిన పంట విస్తీర్ణాన్ని అంచనా వేయాలని సూచించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ రోజు కూడా సెలవులు ప్రకటించాలని ఆదేశించారు. ఈ సమీక్షలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, పోలవరం, కృష్ణా జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తు సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్దంగా ఉండాలని సూచించారు. ప్రతి జిల్లాలో 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూం, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి ప్రజలకు తక్షణ సహాయం అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. తుఫాను తీరం దాటిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారుల సూచనలు తప్పక పాటించాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. వాతావరణ శాఖ సూచనల మేరకు విజయనగరం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సముద్రంలో ప్రమాద హెచ్చరికలు తొలగించే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని మంత్రి సూచించారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతి మంజూరు చేసే ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం పోర్టులో గోవా షిప్ యార్డ్ లిమిటెడ్కు 400 ఎకరాలు కేటాయింపునకు రాష్టంలో మౌలిక వసతులు, పెట్టుబడులు, పరిశ్రమలు, వాణిజ్యం, ఇంధన, ఆహార శుద్ది, పర్యాటక రంగాల్లో పెట్టుబడుల ప్రతిపాదనల్ని మంత్రిమండలి ఆమోదించిందని మంత్రి తెలియజేస్తూ,
2: అమరావతి రాజధాని నగరం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల్లో క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కింద మౌలిక వసతుల అభివృద్ది పనులకు 1543.98 కోట్ల రూపాయలతో సవరించిన పరిపాలన అనుమతి మంజూరు చేసేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భూ సమీకరణ పథకం కింద ఎకరా కంటే తక్కువ పొడి జరీ భూమిని అందించిన అర్హత కలిగిన రైతులకు కనీస వార్షిక వృత్తి చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: సేవా సంకల్ప

0: సౌఖ్యంలో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు 10 గంటలకు ప్రసారమవుతుంది.
1: తెలంగాణకు భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా డిసెంబర్ 7 నుంచి 9వ తేదీ వరకు ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో జరిగిన సన్నాహక సమావేశంలో సదస్సు ఏర్పాట్లు, ప్రచారం, రోడ్ షోల నిర్వహణపై కార్యాచరణను ఖరారు చేశారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ విజయవాడలోని లోక్భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అలాగే శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగినట్లు ఆరోపిస్తున్న విషయాన్ని కూడా గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ
2: డీఎస్సీకి సంబంధించి ప్రొటెస్ట్ పీస్ఫుల్ ప్రొటెస్ట్ తెలియజేస్తా ఉన్న వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద, నిరుద్యోగుల మీద కూడా వీళ్ళే అటాక్ చేసినారు. కానీ ఈ యుద్దం మాత్రం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ యుద్దంలో న్యాయం ధర్మం అనేది ఏ రోజుకైనా గెలుస్తుంది. తప్పు ఒప్పుకొని ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేసి సీబీఐ ఎంక్వైరీని కనీసం వేసే కార్యక్రమం జరిగితే కనీసం మన రాష్ట్రంలో ఎగ్జామ్స్ మీద చదువుకుంటున్న పిల్లలు, కష్టపడతా ఉన్న పిల్లలకు కనీసం కాస్త కూస్తూ భరోసా ఉంటుంది.
1: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి చెందిన 459 ల్యాండ్ పార్సిల్ల ఈ వేలంపై నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఎన్ఎల్ఎంసీ నిన్న విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్బంగా ఎన్ఎల్ఎంసీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సీఈఓ రోహన్ చంద్ ఠాకూర్, ఆర్ఐఎన్ఎల్ సీఎండి ఎంఎన్వీఎస్ ప్రభాకర్ ప్లాట్ల వివరాలు, బిడ్డింగ్ అర్హత ప్రమాణాలు, రిజిస్టేషన్ విధానం, ఎర్నెస్ట్ మనీ డిపాజిట్, ఈ వేలానికి సంబంధించిన ఇతర నిబంధనలను వివరించారు. ఈ వేలం అక్టోబర్ 12-16 తేదీల్లో 2 విడతలుగా నిర్వహించనున్నారు. ప్రతి వేలానికి ఎన్నెస్ట్ మనీ డిపాజిట్ ఈఎండిగా 2 లక్షల రూపాయలు నిర్ణయించారు. ఈ వేలానికి ముందు నిర్వహించే పెట్టుబడిదారుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు హైదరాబాద్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతీయ పోషణ మాసోత్సవాలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోషణ్ అభియాన్ ఛాయాచిత్ర ప్రదర్శనను శాసనమండలి సభ్యులు సోము వీర్రాజు నిన్న సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారం, ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు అప్రమత్తంగా ఉండాలని వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 నిర్వహించనున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజధాని అమరావతిలోని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు 1548 కోట్ల రూపాయల ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ప్రవాచిక రిచాజా. అథ వార్తాః. భారతేన రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాది నియమస్య విషయే స్వకీయాః హితచింతాః పునః స్పష్టతయా ప్రతిపాదితాః. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సంయుక్త రాష్ట్ర మహాసభాయాః అధివేశనావసరే హ్యః సాయం సంయుక్త రాజ్యామెరికా దేశస్య విదేశమంత్రిణం మార్కో రూబియో ఇత్యేతం మిలితవాన్. తథా

అభినియమం ప్రతి భారతస్య చింతః తస్య సమక్షం ప్రస్తుతవాన్. ఉభౌ నేతారౌ భారత సంయుక్త రాజ్యామెరికయా దేశయోః ద్విపక్షీయ సంబంధానాం యుక్రేనస్య చ పరిస్థితీనాం విషయే అపి చర్చాం కృతవంతౌ. సంయుక్త రాజ్యామెరికా దేశస్య రాష్ట్రపతిః డొనాల్డ్ ట్రంపః గత సప్తాహె రూస ఇరానయోః విరుద్ధం ప్రతిబంధ సంబద్ధాధినియమం విధిరూపేణ ప్రవర్తితవాన్. అస్య అధినియమస్య అంతర్గతం రూస దేశాత్ తైలం వాతేంధనం చ క్రయమాణేభ్యః దేశేభ్యః అధికతమం 100% పర్యంతం శుల్కం ఆరోపయితుం ప్రావధానమస్తి. అస్య ప్రత్యుత్తరే నవదిల్ల్యా ఉక్తం యత్ భారతం స్వకీయానాం ఆర్థిక హితానాం సంరక్షణాయ తథా రాష్ట్రస్య ఊర్జా సురక్షాం సునిశ్చేతుం సర్వాన్ ఆవశ్యకాన్ ఉపాయాన్ కరిష్యతి. డాక్టర్ జయశంకరః రవివాసరే న్యూయార్క్ నగరం ప్రాప్తవాన్ తథా సంయుక్త రాష్ట్ర మహాసభాయాః 81వ అధివేశనే భారతీయ ప్రతినిధి మండలస్య నేతృత్వం కురువనస్తి. జయశంకరేణ సహ మేలనానంతరం రూబియో ఉక్తవాన్ యత్ ఉభౌ దేశౌ రణనీతిక సహభాగితాం సుదృఢీకురుతః తథా ప్రముఖేషు క్షేత్రీయ ప్రాథమికతా విషయేషు ఆగామిషు చ బహుపక్షీయ ప్రయాసేషు సమన్వయేన కార్యం కురుతః. నిర్వాచనాయోగేన ఉక్తం యత్ మతదాత్రీ సూచ్యాః పునరీక్షణం సమేత్య సర్వే నిర్ణయాః సర్వసమ్మత్యా గృహీతాః. ఆయోగేన సంసూచితం యత్ తేన అనేకే నిర్ణయాః గృహీతాః ప్రాయః 40 నూతనాః ఉపక్రమాః ప్రారబ్ధాః తథా విగతేషు మాసేషు సంపూర్ణ దేశే విశేష గహన పునరీక్షణం సమేత్య అనేక నైర్వాచనిక పరిష్కారాః కృతాః. ఆయోగేన బలం ప్రదత్తం యత్ మతభేదాః కస్యాపి సంస్థాయాః విచారవిమర్శస్య సామాన్యః భాగః అస్తి. అంతిమ నిర్ణయగ్రహణాత్ పూర్వమేవ ఏషః నిర్ణయగ్రహణ ప్రక్రియాయాః అపి అభిన్నః భాగః భవతి. ఉత్తరప్రదేశస్య ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథః టాక్సీ ఇతి భాటక చాలకేభ్యః కృషకేభ్యశ్చ సాహాయ్యం ప్రదాతుం ఉద్దిష్టాం భారత టాక్సీ యోజనాం తథా ముఖ్యమంత్రి కృషక సమృద్ధి యోజనాం చ ప్రారబ్ధవాన్. అస్యాః యోజనాయాః అంతర్గతం ద్విచక్రికా యానానాం భాటక యానానాం తథా త్రిచక్రికా యానానాం చాలకాః కస్యాపి శుల్కస్య దేయకం వినా స్వనాం పంజీకర్తుం శక్నువంతి. తేభ్యః 5 లక్ష రూప్యకాణాం పర్యంతం సామాజిక సురక్షా కవచమపి ప్రదాస్యతి. ముఖ్యమంత్రి కృషక సమృద్ధి యోజనాయాః అంతర్గతం ఉత్తరప్రదేశ సహకారీ గ్రామీణ వికాస బ్యాంకేన కృషకేభ్యః ప్రదీయమానేషు ఋణేషు వృద్ధిమూల్యం 11%తః 6% యావత్ న్యూనీకృతమస్తి. వితమంత్రాలయేన సంసూచితం యత్ సర్వే సార్వజనిక క్షేత్రీయాః బ్యాంకాః క్షేత్రీయ గ్రామీణ బ్యాంకాశ్చ అస్మిన్ మాసరి రవివాసరి 27వ దినాంకే ఉద్ఘాటితాః భవిష్యంతి. భారతస్య పురుష బ్యాడ్మింటన్ దళం జపాన్ దేశస్య ఐచీ నగరే ఉపాంత్యచక్రే చీనదళేన 1-3 ఇత్యంకాంతరాళేన పరాజితం. అనేన పరాజయేన భారతేన కాంస్య పదకం ప్రాప్తం. సహైవ భారతస్య పదక సంఖ్యా 12 జాతా యస్మిన్ 1 సువర్ణం 5 రజత పదకాని తథా 6 కాంస్య పదకాని సంతి. ఇతి వార్తాః.

ఆకాశవాణి కడప కేంద్రం వార్తలు, విజ్ఞానం, వినోదం, సంగీతం, సాహిత్యం, సంస్కృతి ఇలా వివిధ అంశాలతో రోజంతా మీకు తోడుగా నిలిచేందుకు ఆకాశవాణి కడప కేంద్రం ఈరోజు ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు మీకోసం. ఈ ప్రసారంలో ఉదయం 7:15 కాంతిరేఖలు

ఇందులో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, ఆ తర్వాత ఆరోగ్య సౌభాగ్యం ఈ శీర్షికన పిప్పిపిల్ల సమస్య, లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ ఎన్ శ్వేతారెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీఎస్ రవికుమార్ రెడ్డి. అనంతరం భట్టుమూర్తి గారి జీవితం, సాహిత్యం గురించి డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. ఇవి ఈ ఉదయం 7:15 కాంతిరేఖలు కార్యక్రమంలోని విశేషాలు. ఆ తర్వాత 8:30 వైఎస్ఆర్ జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రమంజరి, 9:00 హలో అభిరుచి, శ్రోతలు ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాల కార్యక్రమం, 10:00 సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. అతిథి భీమిలి డివిజన్ వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ బి విజయప్రసాద్ గారు, పరిచయకర్త శ్రీ ఎన్ మణి. ఈ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం విజయవాడ. 10:25 మనోరంజని, వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు వింటారు. 11:00 చిత్రసీమ, 11:30 ఫిల్మీగానే హిందీ చిత్రగీతాలు వింటారు. 12:05 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో పుదుక్కోటై ఆర్ కృష్ణమూర్తి గారిచే వీణావాయిద్యం వింటారు. 12:40 మనోరంజని, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు. మహిళాభారతి స్త్రీల కార్యక్రమంలో ఈ మధ్యాహ్నం 1:30 బ్రహ్మం గారి తత్వప్రభ 7వ భాగం వింటారు. 2:15 చిత్రసీమ. ఇక సాయంత్రం 5:00 చిత్రగీతాలతో 2వ ప్రసారం ప్రారంభమవుతుంది. 5:15 ప్రసారమయ్యే యువవాణి యువజనుల కార్యక్రమంలో యువరంజని ఉద్యోగ సమాచారం వింటారు. 6:00 ప్రసార విశేషాలు. పల్లె ప్రాంతాల కార్యక్రమంలో ఈ సాయంత్రం 6:30 శ్రీ కె సూర్యనారాయణ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. ఈ రాత్రి 7:15 కిసాన్ వాణి, వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. రాత్రి 7:45 వికసిత్ భారత్, 8:00 దార్శనిక్ భారత్, ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. రాత్రి 8:15 చిత్రసీమ, 9:15 స్పాట్లైట్, 9:30 చిత్రసీమలో అలనాటి గీతాలు వింటారు. రాత్రి 10:00 విజయవాడ కేంద్రం నుంచి నాటిక ప్రసారమవుతుంది. 10:30 బైనేని సంప్రదాయంలో భార్గవ పరశురామ యుద్ధం, శ్రీ ఆర్ చెంచయ్య బృందంచే జముఖుల కథాగానం 2వ భాగం వింటారు. ఇవి ఈరోజు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05. తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు అమెరికా ఆహ్వానం పంపింది. ఆసియా క్రీడల్లో పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక భౌతేజ్ సింగ్

వివిధ ప్రాంతాల్లో యువతను సంఘటితపరిచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ప్రేరేపించడమే లక్ష్యంగా సేవాయాత్ర జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితానికి గుర్తుగా సేవా సంకల్ప యాత్ర సెప్టెంబర్ 17 ప్రారంభమైంది. సేవాయాత్రికులు గ్రామాలు, పట్టణాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రయాణించి ప్రజలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేలా వారిని ప్రేరేపిస్తారు. ఈ ఒక్క మోటార్ సైకిల్ యాత్ర మాత్రమే కాక ఒక సామాజిక కార్యక్రమంగా ఇది ఉంది. ఈ కార్యక్రమం అక్టోబర్ 7 వరకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయాల్లోకి రాకమునుపు జీవితాన్ని ప్రారంభించిన వాద్నగర్ నుంచి ప్రస్తుత లోక్సభ సభ్యుడిగా ఉన్న వారణాసి నియోజకవర్గం వరకు రెండు వైపులా సేవా సంకల్ప యాత్ర జరుగుతుంది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి సంస్కరణలపై జరిగిన L69 సంప్రదింపుల మంత్రివర్గ సమావేశానికి సెయింట్ లూయిస్ సహచరుడు హల్వా బాప్టిస్టుతో కలిసి మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సహ అధ్యక్షత వహించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక మార్పుల వల్ల గ్లోబల్ సౌత్ తీవ్రంగా నష్టపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనాలకు అనుగుణంగా వ్యవహరించడం లేదని జయశంకర్ మాట్లాడారు. సంస్కరణలు, సంఘర్షణలు, అంతర్జాతీయ శాంతి భద్రతలు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకత తెలియజేస్తుందని అన్నారు. సంస్కరణలు మరింత ఆలస్యమైతే చారిత్రాత్మకంగా అన్యాయం జరిగినట్లేనని ఆయన ఉద్ఘాటించారు. భద్రతా మండలి సంస్కరణల కోసం L69తో పాటు C10 సభ్యులు కలిసి పనిచేయాలని ఆయన కోరారు. కాగా అభివృద్ది చెందుతున్న దేశాల సమూహంతో కూడిన L69 ఒక అంతర్జాతీయ ప్రాంతీయ కూటమి. ఇది భద్రతా మండలిలో సమగ్రమైన తక్షణ సంస్కరణలను సాధించడంపై దృష్టి సారిస్తుంది. భద్రతా మండలిపై ఉమ్మడి ఆఫ్ఘన్ వైఖరిని సమర్థించడానికి ఏర్పాటు చేయబడినది C10 కూటమి. ఒమన్ తూర్పు తీరంలో వాణిజ్య నౌక భారత్ వస్తుండగా జరిగిన దాడిలో ఒకరు మరణించారు. 19 మంది భారతీయ పౌరులతో పాటు మొత్తం 27 మంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా ఎంవీ కేప్ వాణిజ్య నౌకపై నిన్న జరిగిన దాడిని భారత్ ఖండించింది. మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఒమన్లోని భారత రాయబారి కార్యాలయం పరిస్థితిని సమీక్షిస్తుంది. భారత నావికులను సురక్షితంగా తిరిగి మన దేశానికి రప్పించేందుకు ఒమన్ అధికారులతో రాయబారి కార్యాలయం సమన్వయం చేస్తోంది. ఒమన్ అధికారుల సహకారానికి మన విదేశాంగ శాఖ ధన్యవాదాలు తెలిపింది. ఆ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై దాడులు జరగడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అంతర్జాతీయ జలమార్గాలలో ఉద్రిక్త వాతావరణం తగ్గించి శాంతి నెలకొనేలా చర్చలు జరగాలని మన దేశం పునరుద్ఘాటించింది. తక్షణం వాణిజ్య నౌకలు, పౌరుల మౌలిక వసతులపై దాడులు ఆగిపోవాలని, అంతర్జాతీయ జలమార్గాల రవాణాకు ఆటంకం కలగరాదని, పరిస్థితి వీలైనంత త్వరగా పునరుద్ఘాటించాలని విదేశాంగ శాఖ కోరింది. మియామీలో డిసెంబర్లో జరిగే G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించిందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రుబియో నిన్న న్యూయార్క్లో తెలిపారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాల సందర్భంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోతో సమావేశమైన కొద్దిసేపటికి రుబియో ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు ఇతర ప్రపంచ నాయకులతో సమావేశమయ్యేందుకు ఇది మంచి అవకాశంగా తాము భావిస్తున్నామని, రష్యా తమ ఆహ్వానాన్ని అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం 5వ సంవత్సరంలోకి ప్రవేశించిన నేపథ్యంలో యుద్దాన్ని ముగించేందుకు పునరుద్ధరించిన ప్రయత్నాల నేపథ్యంలో అమెరికా ఆహ్వానాన్ని పంపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఓటర్ల జాబితా సవరణతో సహా అన్ని నిర్ణయాలను ఏకగ్రీవంగా తీసుకున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. గత కొన్ని నెలలుగా దేశవ్యాప్తంగా అనేక నిర్ణయాలు తీసుకున్నామని, 40 నూతన కార్యక్రమాలను రూపొందించామని, ప్రత్యేక సమగ్ర ఓటర్ సర్వేతో సహా అనేక కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ఎన్నికల సంస్కరణలో భాగంగా జరుగుతున్నాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సాధారణ సంస్థల్లో కూడా ఒక నిర్ణయం తీసుకునే ముందు భేదాభిప్రాయాలు ఉంటాయని, తుది నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర చర్చలు జరుగుతాయని కమిషన్ తెలిపింది. ఎన్నికల విధానాలపై కమిషన్లోని ప్రతి ఒక్క అధికారి సూచనలను, సలహాలు చేసే అధికారం ఉందని, ఇటీవల బీహార్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించామని సంఘం పేర్కొంది. కొత్త ఉడాన్ పథకం అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర విమానయాన శాఖతో ఒక అవగాహన ఒప్పందానికి వచ్చింది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్
విమానాశ్రయాల అభివృద్ది కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ ఒప్పందంపై సంతకం చేశారు. పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమం

0: కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో విదేశ విమానయాన శాఖకు చెందిన వివిధ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్తో పాటు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఈ ఒప్పందాన్ని ఇప్పటి వరకు చేసుకున్నాయి. వివిధ వాయుమార్గాలను కలుపుతూ విమానయాన రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు వాయుమార్గాలు నోచుకొని ప్రాంతాలను కలిపే విధంగా కొత్త ఉడాన్ పథకం ఉంది. 2035-36 నాటికి 28,841 కోట్ల రూపాయలతో 120 ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాలు రూపొందిస్తారు. పురుషుల స్కీట్ బృంద విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న అనంతజీత్ సింగ్ నరుక, భవతేజ్ సింగాల్, మీరాజ్ అహ్మద్ ఖాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. సమిష్టి కృషి, సునిశ్చిత దృష్టితో బృందం పథకం సాధించిందని మోదీ సామాజిక మాధ్యమం ద్వారా కొనియాడారు. కాగా ఆసియా క్రీడల 5వ రోజు భారత్ రోయింగ్, ఉషు, అథ్లెటిక్స్, షూటింగ్, కెనాయి, స్ప్రింట్ విభాగాల్లో పతకాల అవకాశం ఉంది. కాగా ఆసియా క్రీడల్లో 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ మహిళల విభాగంలో రజత పతకాన్ని సాధించిన మీరాబాయి చానుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందనలు తెలిపారు. 28 సంవత్సరాల తర్వాత వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో చాను ఘనత సాధించిందని సామాజిక మాధ్యమం ద్వారా ముర్ము తెలిపారు. ఒలింపిక్స్, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో ఇతర ప్రపంచ ఛాంపియన్షిప్లలో చాను ప్రయాణం యువతకు అథ్లెటిక్స్ విభాగంలో ఒక స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. పురుషుల సింగిల్స్ సాఫ్ట్ టెన్నిస్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్న జై మీనాకు కూడా రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ విభాగంలో భారత్ మొట్టమొదటిసారి చారిత్రాత్మక ప్రతిభ కనపరిచిందన్నారు. మొట్టమొదటిసారి సాఫ్ట్ టెన్నిస్ బాల్ విభాగంలో భారత్ విజయాన్ని అందించిన జై మీనాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. దేశంలో ఈ క్రీడకు ఒక నూతన అధ్యాయాన్ని జై మీనా సృష్టించారని సామాజిక మాధ్యమం ద్వారా మోదీ తెలిపారు. పురుషుల సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎంపికకు 4 అక్టోబర్ వరకు సమయం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా అన్నారు. 18 సెప్టెంబర్తో పదవీకాలం ముగిసిన ప్రస్తుత బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ తన 3 సంవత్సరాల పదవీకాలం అనంతరం కొనసాగేందుకు ఇష్టపడకపోవడంతో నూతన సెలెక్టర్ ఎంపిక అనివార్యమైంది. భారత్ డైనమిక్స్ లిమిటెడ్ బీడీఎల్తో 810 కోట్ల రూపాయల విలువైన 160 శాటిలైట్ స్మార్ట్ యాంటీ ఎయిర్ ఫీల్డ్ ఆయుధాల తయారీ ఒప్పందాన్ని రక్షణ శాఖ కుదుర్చుకుంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ సింగ్ కుమార్ సమక్షంలో న్యూఢిల్లీలో నిన్న ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ శాటిలైట్ ఆయుధాలు 2027-28 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. జాగ్వార్, హక్స్, సుమో విమానాల ద్వారా సురక్షితంగా వీటిని ప్రయోగించి శత్రుదేశాల వైమానిక స్థావరాలను నిర్వీర్యం చేయవచ్చు. విశేషాలు మరొకసారి. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వాద్నగర్ నుంచి వారణాసికి సేవాయాత్ర చేస్తున్న వారితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడతారు. శాంతి భద్రతలకు కలుగుతున్న ముప్పులను పరిష్కరించడంలో భారత భద్రతా మండలి అసమర్థత కనిపించడమే కాక సంస్కరణల ఆవశ్యకతను తెలియజేస్తుందని భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అన్నారు. G20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అమెరికా ఆహ్వానించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

కాంతి రేఖలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు సమాచార వేదిక, ఆ తర్వాత

0: ఆరోగ్య సౌభాగ్యం ఈ శీర్షికన పిప్పిపల్ల సమస్య లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ అంశంపై డాక్టర్ ఎన్ శ్వేతారెడ్డి గారితో పరిచయం, అనంతరం భట్టుమూర్తి గారి జీవితం, సాహిత్యం గురించి డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారితో పరిచయం ఈ కార్యక్రమాలు ఉంటాయి. ముందుగా వినండి చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న కొన్ని ముఖ్యమైన విశేషాలు. జాతీయవాది దేశభక్తురాలు పార్సీ వనిత మేడం భికాజీ రుస్తుం 1861 సంవత్సరం సెప్టెంబర్ 24 బొంబాయిలో జన్మించారు. ప్లేగు రోగగ్రస్తులకు చికిత్స చేసిన ఈమె దాదాబాయి నవరోజీకి సహాయకురాలిగా ఇండియన్ హోంరూల్ సొసైటీని స్థాపించి అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్ జర్మనీలో మన దేశ స్వాతంత్ర్యం కోసం మద్దతు కోరారు. మరో స్వాతంత్ర సమరవీరుడు, రాజకీయ నాయకుడు శ్రీ నండూరి ప్రసాదరావు గారు 1912 సంవత్సరం ఇదే రోజున కృష్ణాజిల్లాలో జన్మించారు. అలాగే ఆధ్యాత్మికవేత్త యోగి శ్రీ శ్రీధర్రావు గారు 1916 ఇదే రోజున మంగళూరులో జన్మించారు. స్వామి చిదానందగా ప్రఖ్యాతిగాంచిన వీరు డివైన్ లైఫ్ సొసైటీకి అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పుడు చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న మరికొన్ని ముఖ్య విశేషాలు. జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ డేగా ఈరోజు గుర్తించబడింది. విద్యార్థులు దేశ అభివృద్ధిలో భాగమవడం, సంఘసేవ చేయడం కోసం 1969 భారత ప్రభుత్వం చేత ఈ యువజన కార్యక్రమం ప్రారంభించబడింది. ఇంకా ఈరోజు ప్రపంచ సముద్ర దినోత్సవంగా జరుపుకుంటారు. అలాగే ఇదే రోజున ప్రముఖ సినీ మరియు నాటకరంగ కళాకారులు శ్రీ ధూళిపాల సీతారామ శాస్త్రి గారు పల్నాడులో జన్మించారు. స్వాతంత్రోద్యమ కార్యకర్త, పార్లమెంటు సభ్యురాలు, రేడియో గాయని శ్రీమతి మోతి వేదకుమారి గారు 1931 ఇదే రోజున ఏలూరులో జన్మించారు. ఇంగ్లీష్ ఛానల్ జలసంధిని ఈదిన తొలి ఆసియా మహిళ శ్రీమతి హారతి సాహా 1940 ఇదే రోజున కలకత్తాలో జన్మించారు. ప్రముఖ రచయిత, సినీ దర్శక నిర్మాత శ్రీ చక్రపాణి గారి వర్ధంతి నేడు. భారత అణుశాస్త్రవేత్త, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత శ్రీ రాజా రామన్న గారి వర్ధంతి ఈరోజు. ఇవ్వండి చరిత్రలో ఈరోజు చోటు చేసుకున్న ముఖ్యమైన విశేషాలు. కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య సౌభాగ్యం, పిప్పిపల్ల సమస్య లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ ఎన్ శ్వేతారెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రవికుమార్ రెడ్డి.
1: ఆరోగ్య సౌభాగ్యంలో ఈ పూట దంత వైద్య నిపుణురాలు డాక్టర్ ఎన్ శ్వేతారెడ్డి గారు మన స్టూడియోలో ఉన్నారు. వీరిని పరిచయం చేసుకుని దంతాలకు వచ్చేటువంటి సమస్యల్లో ఒకటైనటువంటి పిప్పిపళ్ళ సమస్య గురించి పరిష్కారం ఏమిటో తెలుసుకుందాం. శ్వేతారెడ్డి గారు, కార్యక్రమానికి స్వాగతం అండి. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: దంత సమస్యల్లో వయసుతో నిమిత్తం లేకుండా వేధించే సమస్యగా పిప్పిపళ్ళు మనం ఎక్కువగా వింటున్నాం. ఈ సమస్య రావడానికి కారణం ఏంటో చెప్తారా?
2: మామూలుగా చాలా మంది ఏం చేస్తుంటారంటే దంతాలన్నీ పరిశుభ్రంగా బ్రష్ చేసుకోరు. ఏదో టైం అయిపోతుందనోసో, లేకపోతే చకచక చేసేసుకుంటే బాగుంటుంది చేసుకుంటారు. కానీ దంతాలన్నీ ఒక 3 నిమిషాల పాటు కరెక్ట్ పద్ధతిలో బ్రష్ చేసేసుకుంటే మా దగ్గరకు రావాల్సిన అవసరం మీకు లేకుండా పోతుంది.
1: పరిశుభ్రత లేని కారణంగానే పిప్పిపళ్ళు రావడానికి ప్రధాన కారణం అంటారు?
2: ప్రధాన కారణం అయితే అదే అండి. కొన్ని ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. కొన్ని జన్యుపరంగా వస్తూ ఉంటాయి, తల్లిదండ్రి నుంచి కానీ మేనరికం వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట మామూలుగా. సో ఇది మనకు మైనర్ ఫ్యాక్టర్ గా చెప్పుకోవచ్చు. ప్రధాన కారణం అయితే మటుకు పరిశుభ్రంగా బ్రష్ చేసుకోకపోవటమే కారణం అండి.
1: మామూలుగా ప్రధానంగా చేసే విధానం ఏంటో చెప్తారా మా శ్రోతల కోసం?
2: ప్రధానంగా మనం బ్రష్ చేసేటప్పుడు హారిజాంటల్ మోషన్ లో బ్రష్ చేసుకోడు. హారిజాంటల్ అంటే అడ్డంగా తోమకూడదు అన్నమాట. నిలువుగా కానీ లేకపోతే రౌండ్గా కానీ బ్రష్ చేసేసుకోవాలి. మనం చాలా మంది ఇంకోటి ఏం చేస్తారంటే బ్రష్ ని గట్టిగా తోముతారు. ఆ గట్టిగా తోమడం వల్ల ఏమవుతుందంటే పళ్ళు అరిగిపోతున్నాయి ఈజీగా. చాలా

0: మంది కుడి చేతి వాటం కలగ వాళ్ళ గడికి ఎడం పక్కన బ్రష్లు అరిగిపోతూ ఉంటాయి మామూలుగా వాళ్ళకి. సో మెల్లిగా తోముకోవాలి, పరిమిత టైంలోనే తోముకోవాలి, 3 నిమిషాలు చాలు మామూలుగా మనకి.
1: అంటే వయసు అంటే అవగాహన ఉన్నవారికి పర్వాలేదు, అయితే చిన్నపిల్లలకి ఇలాంటి విషయాలు తెలియకపోవచ్చు, మరి వారికి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి తల్లిదండ్రులు?
0: ముఖ్యంగా చిన్నపిల్లలు చాక్లెట్స్ ఎక్కువగా తింటూ ఉంటారు. సో చాక్లెట్స్ తినచ్చు, కాకపోతే చాక్లెట్ తిన్న తర్వాత వారిని నీళ్లు తాగమనడం కానీ లేకపోతే బ్రష్ చేయడం కానీ అలవాటు చేసేసుకోవాలి. 2 పూట్లా ఖచ్చితంగా వాటిని బ్రష్ చేసుకోమని చెప్పాలి. చిన్నపిల్లలకైతే మటుకు మనకు ఒక బఠానీ గింజంత పేస్ట్ వేసేసుకొని వాళ్ళకి రౌండ్గా తోముకోమని చెప్పాలి పిల్లల్ని. తల్లి కానీ తండ్రి కానీ పర్యవేక్షణలో బ్రష్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట వాళ్ళకి. వాళ్ళకి ఆహారంలో కూడా ఎక్కువగా కూరగాయలు పళ్ళు ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. మ్యాక్సిమం జంక్ ఫుడ్ వాళ్ళని అవాయిడ్ చేసేసుకుంటూ పళ్ళు కూరగాయలు చేసుకుంటూ తీసుకోవాలి. కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసేసుకోవాలి, విటమిన్ డి కంటెంట్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి, ముఖ్యంగా పాలు గుడ్లు తీసుకోవాలన్నమాట. ఇవి ముఖ్యంగా పిల్లలకి అందించే ఆహారంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి అన్నమాట.
1: పిప్పి పళ్ళు రావడానికి నోటి శుభ్రత అన్నారు, అయితే ఈ నోటి శుభ్రత కోసం బ్రషింగ్ అన్నారు, ఈ బ్రషింగ్ రోజుకి ఒకసారి చేస్తే సరిపోతుందా, 2 సార్లు అనేది కంపల్సరీనా?
0: ఇటువంటి మనం ఇప్పుడు మనము లైఫ్ స్టైల్ ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ మటుకు 2 సార్లు ఖచ్చితంగా బ్రష్ చేసుకునే అవసరం చాలా మటుకు ఉందన్నమాట. సో లేచిన తర్వాత ఒక 3 నిమిషాలు, భోంచేసిన తర్వాత నిద్రపోయే ముందు ఒక 3 నిమిషాలు ఖచ్చితంగా బ్రషింగ్ చేసేసుకోవాలి.
1: నిద్రపోయే సమయంలో చేసుకోవాల్సిన అవసరం ఎందుకండి?
0: నైట్ మనం భోంచేస్తాము, ఖచ్చితంగా మనం తినే మన సాంప్రదాయ పద్ధతుల్లో ఖచ్చితంగా అన్నం కానీ చపాతి కానీ ఉంటాయి, ఇవంతా కార్బోహైడ్రేట్స్ ఫుడ్స్ అన్నమాట. ఇవంతా ఇవి నైట్ బ్రష్ చేసుకోకుండా పడుకోవడం వల్ల మనకు పళ్ళు అనేవి ఫ్లాట్గా ఉండవు కదండి, కొంచెం ఎగుడిదిగుడుగా ఉంటాయి అన్నమాట. ఆ ఎగుడిదిగుడు గుంతల్లో మన ఫుడ్
1: పేరుకుపోయే
0: అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నైట్ అంతా మనకు ఆ కార్బోహైడ్రేట్స్ నుంచి మనకు గ్లూకోజ్ ఫర్మెంట్ ప్రొడక్ట్స్ ఖచ్చితంగా రిలీజ్ అవుతాయి అన్నమాట మన పళ్ళల్లో. వాటి నుంచి మనకు బ్యాక్టీరియా బయటికి వచ్చేసి మనకు ఆ కండిషన్లో నైట్ టైం మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందే అవకాశం చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో మనం బ్రష్ చేసుకున్నప్పుడు నీట్గా ఉంటాయి పళ్ళు, తర్వాత మన బ్యాక్టీరియా వృద్ధి పొందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. లేవంగానే మన నోట్లో ఫ్రెష్గా ఉంటుంది, మనకు నోట్లో ఉంచి వచ్చే బ్యాడ్ బ్రెత్ కానీ మ్యాల్ ఆర్డర్ కానీ ఇవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. సో 2 పూట్ల బ్రష్ చేసేసుకుంటే మన పళ్ళు కొంతమేరకు కాపాడుకున్న వాళ్ళం అవుతాం అన్నమాట.
1: ఈ పిప్పి పళ్ళు ఏర్పడుతున్నాయి ఎప్పుడు వస్తుందండి, ఎలా గుర్తించాలండి?
0: పిప్పి పళ్ళు అంటే మన డెంటల్ టర్మ్స్ లో డెంటల్ కేరీస్ అంటాము. ఈ పిప్పి పళ్ళు ఎప్పుడు వస్తాయి అంటే మనకు మనము ఆ పళ్ళల్లో ఉండే ఆ రంధ్రాలలో సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల మనకు ఫస్ట్ స్టార్టింగ్ తెలిసిపోతుంది, నలుపు రంగులో కనపడుతుంది, ఫస్ట్ ఒక పిట్ అంటాం గుంతలా కనపడుతుంటుంది అన్నమాట. మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తే అది మనకు ఈ కేరీస్ అనేది వ్యాప్తి చెందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, స్టాప్ అయ్యే అవకాశాలు లేవన్నమాట, వ్యాప్తి చెందుతూనే ఉంటాయన్నమాట. మనం ఫస్ట్ మనం అద్దంలో చూసుకుంటున్నప్పుడు కానీ ఎప్పుడు చెక్ చేసుకుంటున్నప్పుడు నలుపు రంగు కనపడుతుంది, అప్పుడే ఒక డెంటిస్ట్ దగ్గరికి పోయి చెకప్ చేసేసుకుంటే సిమెంట్ పెట్టచ్చా లేకపోతే ఏదైనా ఇంకా స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటే ఆర్సిటీ అని చెప్తామన్నమాట, అది చెప్తారన్నమాట. ఒకవేళ మనము కనుక్కోకపోతే ఏమవుతుందంటే అది వ్యాప్తి చెందిపోయేసేసి 3వ పొర ఉంటుంది, మనకు 3 పొరలు ఉంటాయి, ఎనామిల్ డెంటిన్ పల్ప్ అనేసేసుకొని ఎనామిల్ డెంటిన్ వరకు పుచ్చు ఉంటే మటుకు సిమెంట్ పెట్టే సరిపోతుంది. మనకు పొరపాటున మనకు 3వ పొర దాకా పుచ్చు ఇన్వాల్వ్ అయితే మటుకు ఖచ్చితంగా ఆర్సిటీ చేసుకుని ట్యాప్ వేసుకోవాలంటాం అన్నమాట. సో మా ప్రజలు చాలా మటుకు నొప్పి ఉంటేనే వస్తున్నారు మా దగ్గరికి. సో మనం ఫస్ట్ ఒక మనమే ఒక అద్దంలో చూసేసుకుంటే మనకు ఆ డిస్కలరేషన్ కనపడుతుంది పంటిలో, ఆ నలుపు రంగు కనపడితే మీకు పేషెంట్స్ కానీ మన ప్రజలకు కానీ నొప్పి లేకపోతే ఒక డెంటిస్ట్ ని కన్సల్ట్ అయినప్పుడు మనకు ఆ మేర వరకే మనము ఆ పుచ్చు రిమూవ్ చేసేసుకుని ఆ చిన్న వడుకు వరకే సిమెంట్ తో ఫిల్ చేస్తామన్నమాట. అప్పుడు మన పంటి స్ట్రక్చర్ ని మనం కాపాడుకునే వాళ్ళం అవుతాము. నెగ్లెక్ట్ చేసి లేట్ అవుతే మటుకు పంటి స్ట్రక్చర్ ని కోల్పోతాము, చాలా మటుకు ఒక 5% కేసెస్ లో పంటిని కూడా తీసే ప్రాసెస్ కూడా జరిగిపోతుంటుంది అన్నమాట, అది మనకే లాస్ లాగా అయిపోతుంది.
1: అంటే ఇప్పుడు మీరు అన్నట్లు పళ్ళలో ఉన్నటువంటి నల్ల మచ్చలాగా ఏర్పడడం అది ఈ పిప్పి పళ్ళకి మనం గుర్తించవచ్చు అంటారు, ఇవి కాకుండా ఇంకేమైనా లక్షణాలు మనం చెప్పుకోవచ్చండి?
0: పిప్పలు ఏర్పడుతున్నప్పుడు చాలా మటుకు పేషెంట్స్ కంప్లైంట్స్ ఏంటంటే సెన్సిటివిటీ, మనము ఏదైనా చల్ల వస్తువులు తాగినా వేడి వస్తువులు తాగినా పులుపుగాని ఏమన్నా తీసుకున్నా కానీ పళ్ళు జివ్వు అని లాగుతూ ఉంటాయి అన్నమాట. అది మనకు ఒక 10 సెకండ్ 20 సెకండ్ల వరకు ఉంటుంది అన్నమాట. సో ఎప్పుడైతే మనము కాఫీ తాగుతూ ఉంటామో ఆ తాగుతున్నప్పుడు జివ్వు లాగుతూ ఉంటుంది, ఆ కాఫీ పక్కన పెట్టేసేస్తే కొంచెం ఆగిపోతుంది అన్నమాట, అది సెన్సిటివిటీ అంటాం అన్నమాట, నరాల సెన్సిటివిటీ అంటాం అన్నమాట. వాటికి మనము మెడికేటెడ్ టూత్ పేస్ట్ వాడితే సరిపోతుంది.

0: బట్ మనము ఇది ఇట్లనే కంటిన్యూ అయిపోతూ ఉంటే మటుకు ఆ సెన్సిటివిటీ అనేది ఎనామిల్ డ్యామేజ్ చేసుకుంటూ, డెంటిన్ డ్యామేజ్ చేసుకుంటూ, నెక్స్ట్ స్టెప్ పల్ప్ డ్యామేజ్ చేసుకుంటూ పోతుంటుంది అనమాట.
1: ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ పీపీ పళ్ళు ఏర్పడిన తర్వాత వైద్యులను సంప్రదించిన తర్వాత మీరు ఎలాంటి చికిత్స ఆరంభిస్తారు, అలాగే వచ్చిన వ్యక్తికి ఎలాంటి అవగాహన కలిగిస్తారండి?
0: పిప్పి పళ్ళు అంటే కేరీస్ అంటాం కదా, మనము పిప్పి పళ్ళతో పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఖచ్చితంగా అడుగుతామంటే మీకు సెన్సిటివిటీ ఉందా, నొప్పి ఉందా అని అడుగుతాం. సెన్సిటివ్ ఉన్నప్పుడు చెక్ చేసేసుకొని వాటికి టెస్ట్ కూడా ఉంటాయన్నమాట, సెన్సిటివ్ టెస్ట్ అనేసి చేసుకొని ఫస్ట్ మనం రెగ్యులర్గా గాలి ఊదుతాం అనమాట. గాలి ఊదినప్పుడు పేషెంట్కి జీవం లాగుతూ ఉంటుంది. సో అది పేషెంట్కి ఎంత మేరకు తీవ్రత ఉందని ప్రకారంగా ప్లాన్ చేసుకుంటాం. పేషెంట్ భరించగలిగే శక్తి ఉంటే మటుకు ఆ పుచ్చున్న మేర వరకే రిమూవ్ చేసేసుకొని సిమెంట్ ఫిల్ చేస్తామన్నమాట. సపోజ్ పేషెంట్ కి మేడం లేదు నాకు పంటి నొప్పి ఎక్కువగా ఉందంటే మటుకు మనము క్లినికల్ గా అంటే కళ్ళతో చూసే విధంగా చూస్తాం. మనకు ఎక్కువగా డ్యామేజ్ అయిపోతే మటుకు సిమెంట్ పెట్టే ఛాన్స్ లేకుండా పోతుంది. సిమెంట్ పొరపాటున మనం గుడ్డిగా పెట్టేసేస్తే వాపు రావచ్చు పేషెంట్కి, ఇన్ఫెక్షన్ రావచ్చు, చీమ్ పట్టచ్చు అనమాట. సో ఆ పేషెంట్ సింప్టమ్స్ ని బట్టి మనం చెక్ చేసేసుకుని అవసరమైతే ఒకటి ఎక్స్రే ప్రిస్క్రైబ్ చేస్తాం అనమాట. ఆ ఎక్స్రేలో మనకి వేరు కింద చీమ్ పట్టిందా, లేదు ఓన్లీ మనకు తల పంట తల భాగంలో ఒక్కటే ఎక్స్టెన్సివ్ గా డ్యామేజ్ అయిపోయిందా, దాని ప్రకారం చూసేసుకొని మనకు కాపాడే స్టేజ్ లో ఉంటే ఆర్సీటీ చేసేస్తాం. ఆర్సీటీ అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనమాట. అంటే రూట్ పంట వేరు దగ్గర నుంచి ఆ కెనాల్స్ ఉంటాయి అనమాట, రెండు వేర్లు ఉంటే మటుకు ఒక్కొక్క వేర్లో 2 కెనాల్స్, ఒక వేర్లో 1 కెనాల్ ఉంటుంది. ఆ వేర్లలో క్లీన్ చేసేసుకొని మనం ఆ ప్రాసెస్ ఏం చేస్తామంటే ఆ నరాలు కానీ ఆ బ్లడ్ వెసల్స్ కానీ వాటి కనెక్షన్స్ తీసేస్తాం. సో మొత్తం క్లీన్ చేసేసుకొని ఒక మెడికేటెడ్ సిమెంట్ తో గట్టాపరచ పాయింట్స్ అంటాము, వాటిని మనం పెట్టుకుని సీల్ చేస్తాం, వాక్యూమ్ సీల్ చేసేస్తాం. సో ఫర్దర్ గా పేషెంట్ ఏమైనా తిన్నా కానీ దాంట్లోకి ఏమి గాలి కానీ ఇంక్లూడింగ్ లిక్విడ్స్ ఏమి కానీ చొరబడకుండా సీల్ చేసేస్తాం. సో పేషెంట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ డిజీజ్ అనమాట, వ్యాధి నుంచి పేషెంట్ ఫ్రీ అయిపోతాడు, హ్యాపీగా ఉండొచ్చు. బట్ మనం ఈ ప్రాసెస్ లో ఏంటంటే మనము మొత్తం బ్లడ్ వెజల్ సప్లై, నర్వ్ సప్లై అంతా తీసేస్తాం కాబట్టి ఒక డెడ్ టూత్ లాగా అయిపోతుంది, మనకు చచ్చిపోయిన టూత్ లాగా అయిపోతుంది అనమాట. దానికి ఒత్తిడి తీసుకునే శక్తి ఉండదు. సో కాబట్టి కంపల్సరీ పేషెంట్ ఎకనామిక్ స్టేటస్ ని బట్టి స్టీల్ క్యాప్ అన్న వేసుకోవచ్చు. ఇఫ్ పేషెంట్ అఫోర్డబుల్ అయితే మటుకు పంటి కలర్ క్యాప్ వేసేసుకోవచ్చు అనమాట. సో క్యాప్ అయితే కంపల్సరీ వేయించుకోవాలి. చాలా మటుకు పేషెంట్స్ ట్రీట్మెంట్ అయిపోయింది మాకు నొప్పి లేదు కదా అని చెప్పి వదిలేసేస్తున్నారు. దయచేసి అట్లీస్ట్ స్టీల్ క్యాప్ అన్న వేయించుకోండి, లేకపోతే ఇంత చేస్తే మీరు పెట్టిన శ్రమ కానీ డాక్టర్ శ్రమ కానీ వృధా అయిపోయేసి పంటి ముక్కలు ముక్కలకి అయిపోయి విరిగిపోయేసేసుకొని తీసే స్టేజ్కి వచ్చేసేస్తుంది అనమాట. సో మనకేంటంటే మేము చెప్పేది ఏంటంటే ఎలాగైనా కానీ మీ పంటిని మీరు ఎటువంటి పరిస్థితుల్లో కాపాడుకోండి. ఒక పన్ను పోతే మటుకు తిరిగి మనము నాచురాలిటీ పోతుంది. మేమెంత క్యాప్స్ పెట్టినా కానీ ఆర్టిఫిషియల్ టూత్స్ అవంతా అవి మీకు మన పన్ను బేర్ చేసే దాంట్లో ఒక 25% కూడా ప్రెజర్ని బేర్ చేసుకోలేవు. ఏదో మనం మన పంటి యొక్క పనితనాన్ని నిలబడుకోవడానికి క్యాప్స్ ఒక్కటే రీప్లేస్ చేస్తాం, కానీ మనము 100% మీ పంటిని మేము రీప్లేస్ చేసుకోలేము.
1: అంటే పిప్పి పళ్ళు ఏర్పడకుండానే మనం జాగ్రత్త పడాలి,
0: తీసేసుకోవాలి. ముఖ్యంగా దానికి బ్రషింగ్ చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అనమాట.
1: మీరు మొదట్లో ఒక మాట అన్నారు, అంటే వంశ పారంపర్యంగా కూడా ఇలాంటి సమస్య వచ్చే అవకాశం ఉంది, దాని గురించి చెప్తారా?
0: వంశ పారంపర్యంగా అంటే తల్లి గర్భంలో బిడ్డ ఉన్నప్పుడు తల్లి తీసుకునే పోషకాహారాలు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. సో మనం అందుకంటే ఫోలిక్ యాసిడ్ ఖచ్చితంగా ఇస్తాము, తర్వాత డిహెచ్సి ఉన్న ఫుడ్ ఖచ్చితంగా తీసుకోమని చెప్తాం. ఇవెందుకు అంటే బిడ్డ యొక్క నరాల పనితీరు సరిగ్గా పాటించడానికి ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే తల్లి కాల్షియం రిచ్ ఫుడ్స్ కానీ విటమిన్ డి ఫుడ్స్ కానీ ఇవన్నీ బాగా తీసుకోవాలి. ఇవి ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు బిడ్డ పెరుగుతున్నప్పుడే మొదటి 3 నెలలు చాలా ఇంపార్టెంట్. ఈ లాస్ట్ 6 నెలల నుంచి మనకి ఏమవుతుందంటే మనకు టూత్ బడ్స్ అంటాం అనమాట, అవంతవి మెల్లిమెల్లిగా మనకు కనపడవు కానీ లోపల మైక్రోస్కోపికల్ గా స్టార్ట్ అవుతాయి అనమాట. అవంతవి అవి మెల్లిమెల్లిగా స్టార్ట్ అయినప్పుడు మనకు ఈ తల్లి నుంచి శోషించుకున్న పోషకాల నుంచి డెవలప్ అవుతాయి. ఇఫ్ సపోజ్ మనకు తల్లి సరిగ్గా పోషకాలు తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకు సరిగ్గా టూత్ బడ్స్ సరిగ్గా ఫామ్ కావు, అవి బిడ్డకి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట.
1: దంత సమస్యల్లో ప్రధానంగా వయసుతో నిమిత్తం లేకుండా వేధించే సమస్య పీపి పళ్ళు, ఇవి ఏర్పడడానికి కారణం ఏంటి, వాటికి పరిష్కారం ఎలాగా దంత వైద్యులు చేస్తారు, ఇలాంటి విషయాలను చాలా విషయాలను మా శ్రోతలకు తెలియజేశారండి శ్వేతారెడ్డి గారు. మీకు శ్రోతలందరి తరఫున ధన్యవాదాలండి, నమస్కారం.
0: అవకాశం ఇచ్చిన ఆరెండు రేడియో వారికి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి, థ్యాంక్ యూ.
2: ఆరోగ్య సౌభాగ్యంలో మీరు ఇంతవరకు పిప్పిపళ్ళ సమస్య లక్షణాలు

0: తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ అంశంపై డాక్టర్ ఎన్ శ్వేతారెడ్డి గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీయస్ రవికుమార్ రెడ్డి. కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు భట్టుమూర్తి గారి జీవితం, సాహిత్యం గురించి డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారితో పరిచయం వింటారు.
1: మనకి ఈ రోజున భట్టుమూర్తి గారి గురించి, వారి జీవిత విశేషాలని, సాహితీ సేవల్ని మనతో పంచుకోవడానికి డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు స్టూడియోలో ఉన్నారు. వీరు రిటైర్డ్ రీడర్, అలాగే సనాతన ధర్మ జ్యోతి అనే ఒక మాసపత్రికకి ఎడిటర్ అయిన సంపాదకులు. తర్వాత విశ్రాంత జీవితాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో గడుపుతున్నారు. అలాగే అనేక గ్రంథాలు కూడా వీరు రాశారు. అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే పరాశర సంహిత అనే ఒక గ్రంథం. అది అంతకుముందు వెలుగులో లేనటువంటి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని ప్రచురించడం జరిగింది వీరు. తర్వాత హిందూ ధర్మ సర్వస్వం అనే ఒక గ్రంథాన్ని కూడా రాశారు. తర్వాత వీరికి ఆధ్యాత్మిక రత్న, అలాగే సూక్తి సుధాకర అనే బిరుదులు కూడా ఉన్నాయి. మరి ఇటువంటి గొప్పవారు మనకి ఈ రోజున భట్టుమూర్తి గారి జీవిత విశేషాలను మనతో పంచుకోవడానికి రావడం చాలా సంతోషకరమైన విషయం. నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: శ్రీకృష్ణ దేవరాయల వారి ఆస్థానంలో ఉన్నటువంటి అష్టదిగ్గజాల్లో భట్టుమూర్తి గారిని ఒకరుగా చెప్తారు. వీరిని రామరాజభూషణుడు అని కూడా ఒక్కొక్కసారి పిలుస్తుంటారు. మరి ఈ భట్టుమూర్తి, రామరాజభూషణుడు ఇద్దరు ఒక్కరేనా, లేకపోతే ఒకరికే రెండు పేర్లా? మరి ఎందుకు అలాగా రెండు పేర్లున్నాయి? దాంతో మనం ప్రారంభిద్దామండి కార్యక్రమాన్ని.
2: ఈ భట్టుమూర్తి అనేటటువంటిది ఆయన పేరుగా మనకు అర్థమవుతుందండి. ఎందువల్లంటే నసోహపాలయంలో ఆశ్వాసాంత గద్యలో శారదామూర్తి మూర్తి కవి ప్రణీతం వైన అని చెప్పి చెప్పుకుంటారు. ఆ తరువాత మనకి హరిశ్చంద్రలోపాఖ్యానంలో రామనృపభూషణ అని ఆయన చెప్పుకోవటం జరిగింది. అంటే అళేరామరాజు ఆస్థానంలో ఒక భూషణంగా ఆయన ఉన్నటువంటి వాడు అని చెప్పి, అందువలనే రామరాజభూషణుడు అని చెప్పి ఆయనకి బిరుదు వచ్చినట్లుగా ఆయన ఆస్థానంలో ఉండటం వల్ల మనము భావించవచ్చు. అందువల్లనే వశ్చరిత్రలో ఆయన సాహిత్యరస పోషణ రామరాజభూషణ ప్రణీతం బగు అని చెప్పి చెప్పుకుంటాడు. అక్కడ మనకి రెండు పేర్లు చెప్పినట్లుగా అర్థమవుతుంది, కాని యథార్థంగా ఆయన పేరు మూర్తికవి. రామరాజభూషణుడు అనేటటువంటిది బిరుదము, బిరుదమైనా కూడా చాలా ప్రఖ్యాతమైంది కాబట్టి దాన్నే తను ఆశ్వాసాంతంలో చెప్పుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది.
1: ముఖ్యంగా కృష్ణదేవరాయల వారి ఆస్థానంలో ఉన్నారంటేనే అది ఒక విశిష్టత. ఈ వీరి సాహిత్య శైలి ఎలా ఉంటుంది?
2: ఈ కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండటం విషయం కూడా కొంత వివాదగ్రస్తమైన అంశమేనండి. ఎందువల్లంటే అష్టదిగ్గజాల్లో ఇప్పుడు మనం భువన విజయంలో ఆయన్ని తప్పకుండా స్వీకరిస్తున్నాం, కానీ మనకి భువన విజయంలో ఆయన ఉండి కృష్ణదేవరాయలకి ఏ కావ్యము అంకితం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడదు. కాకపోతే ఇతరులు కూడా అందరూ ఆయనకి చేసిన వాళ్ళు అని చెప్పి చెప్పడానికి వీలేదు. కాలాన్ని బట్టి కూడా ఈయన కాస్త చివరి దశలో, రాయలు ఆయన అల్లుడు కాలంలో సన్నిహితంగా ఉన్నాడు, గాని రాయల కాలంలో, రాయలకి చివరి దశలో ఏదైనా కొన్ని సభలలో పాల్గొన్నాడేమో తప్పితే అంతకంటే సాహిత్యపరంగా మనకి కనపడదు. కాకపోతే ఆ కాలం వాడు అంటానికి కొన్ని మనకి నిదర్శనాలు కనపడతాయి. ఆంధ్ర కౌముదిలో అల్లసాని పెద్దనారి శిష్యేణ భట్టుమూర్తి కవినా అని చెప్పి చెప్పారు. అంటే మొత్తానికి అల్లసాని పెద్దనికి ఈయంతో సాన్నిధ్యం ఉన్నది, ఆ కాలానికి సంబంధం ఉన్నది అని చెప్పి మనకు అర్థమవుతుంది. అట్లాగే పింగళి సూరణ కళాపూర్ణోదయం వ్రాశాడు, అది కల్పిత కథ. ఒక రకంగా ఆనాటి వాంగ్మయంలో, ఆనాటి సాహిత్యంలో అది ఒక విప్లవం, దాన్ని ఈయన అంగీకరించాల. అందువలనే కేవల కల్పనా కథలు కృత్రిమ రత్నములు అని చెప్పి దాన్ని ఈయన విమర్శించటం కూడా జరిగింది తన కావ్యంలో, ఆ పద్యాన్ని నిబంధించటం. అందువల్ల మొత్తానికి ఆ కాలంలో ఉన్నటువంటి కవులతో ఈయనకు సంబంధం ఉన్నది. చివరి దశలో ఉన్నాడు కాబట్టి కృష్ణరాయలతో కొంత ఏదైనా ఉండి ఉండొచ్చు, కానీ ఆ సభలో ప్రముఖంగా ఆయనకు అంకితం ఇచ్చినట్లుగా మనకేమీ కనపడదు.
1: అంటే ఇక్కడ సూరణ గారు చేసినటువంటి కల్పన ఏమిటి, వీరు దాన్ని ఖండించింది ఏంటి?
2: ప్రాచీనమైనటువంటి పురాణ ఇతిహాసాల నుంచి వస్తువుని స్వీకరించి దాన్ని పెంపొందించి ప్రబంధంగా రచించేటటువంటి, కావ్యంగా రచించేటటువంటి పద్ధతులు ఆనాడు ఉండేవి. అంతకంటే భిన్నంగా పింగళి సూరణ కళాపూర్ణోదయాన్ని, అది కేవలము స్వకపోల కల్పితమైనటువంటి కథ. అందులో కూడా చాలా జటిలమైనటువంటి, దాదాపుగా 1000 పడగలు, ఇట్లా ఏ విధంగా అయితే చిలవలు పలవలతో, జన్మాంతర విశేషాలతో సహా ఆ కల్పించి వ్రాసినటువంటి కథని ఆయన కళాపూర్ణోదయం కావ్యంగా రాశాడు. చాలా రంజకంగా

0: గానే అది సమాజంలో సాహిత్య రంగంలో నిలబడ్డది కానీ ఈయనకి అది నచ్చల. మన పురాణ ఇతిహాసాల నుంచి వస్తువుని స్వీకరించి చెప్పాలి తప్పితే కృత్రిమ కథ కాదు, అలా తీసుకోవటంలో విశేషం లేదు అని చెప్పి ఆయన దాన్ని ఆక్షేపించాడు. ఆయన యొక్క అభిప్రాయం అట్లాంటిది. అందువలనే ఈయన ఉపరిచర వసు చరిత్రను తీసుకుని వసు చరిత్ర రాశాడు. అది భారతంలో ఉన్నటువంటి కథే. హరిశ్చంద్రంలో పాఖ్యానము, అది కూడా ప్రసిద్ధమైనటువంటి ఇతిహాసాల్లో ఉన్నటువంటిదే. నరసభూపాలే లక్షణ గ్రంథము. మొత్తానికి ఆ కళాపూర్ణోదయాన్ని మాత్రం ఈయన విమర్శించాడు, కృత్రిమ రత్నం లాంటిది అని చెప్పి. సహజమైన రత్నం కాదు, గనిలోంచి తీసినటువంటిది సహజమైన రత్నం, దానికి మెరుగుపడితే బాగుంటుంది అని ఈయన ఉద్దేశం.
1: అంటే ఆనాటి పరిస్థితుల దృష్ట్యా మనం చూస్తే కాల్పనిక కవులు అప్పుడు లేరు, ఆ పరిస్థితుల్లో విమర్శించినటువంటి విమర్శ అయి ఉంటుందా?
0: అది ఒక విప్లవమేనండి. ఆనాడు పెంగళ సూరన తీసుకున్నటువంటి ప్రత్యేకమైన ఉన్నదే వస్తువుని స్వయంగా రచించటం. ఇవాళ మనం చెప్పాలంటే చాలా మెచ్చుకోవాలి. ఆనాడు మరి వ్యతిరేకతను ఎదుర్కొని ఆయన నిలబడ్డాడు, ఇవాళ అదే ప్రముఖమైంది.
1: మరి భట్టుమూర్తి గారు దాన్ని వ్యతిరేకించారంటే ఇతను మరి సంప్రదాయవాదిగానే ఇతను మనం తీసుకోవాలా? ఇతని కవితా శైలి ఎలా ఉంటుంది?
0: పింగళ సూరణ సంప్రదాయతకి ఏమీ తేడా లేదండి. నిరంకుశ కవయ అని చెప్పి కవులకేమీ అంకుశం ఉండదు. వాళ్ళు వాళ్ళ ప్రజ్ఞతో, వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచనతో సమాజానికి మార్గదర్శనం చేస్తారు. అట్లా చేశాడు తప్పితే ఆయన సంప్రదాయానికి బద్ధుడైనటువంటి వాడే. ఛందస్సులు గాని లేకపోతే అలంకారాలు గాని ఇవేవి కూడా ఆయన అతీతంగా ఏమీ చేయలేదు. అట్లాగే మరి భట్టుమూర్తి కూడా సంప్రదాయబద్ధంగానే ఆయనే చేశాడు. అసలు భట్టుమూర్తి తత్వాన్ని చూసినప్పుడు ఒక రకమైనటువంటి స్పర్ధ ఆ మనిషిలో ఉన్నదా అని అనిపిస్తుంది. సహజంగా ఆలోచిస్తే దానికి కొన్ని మనకి నిదర్శనాలు కనపడతాయి.
1: ఏమిటండి ఆ నిదర్శనాలు? మనం
0: అంటే ఇప్పుడు వసు చరిత్ర రాశాడండి. ఈ వసు చరిత్ర పెద్దన మీద స్పర్ధతో ఆయన్ని మించి తను ప్రబంధాన్ని రచించి చూపించాలి అనే ఉద్దేశంతో వసు చరిత్ర రాశాడా అని అనిపిస్తుంది. ఎందువల్లంటే పెద్దన రసం ద్వారా కాక రసాభాస ద్వారా ఒక అద్భుతాన్ని సృష్టించాడు మను చరిత్రలో. అలాగే ఈయన కూడా రసాభాస ద్వారా అద్భుతాన్ని తీసుకొచ్చి నేను తక్కువ వాణ్ణి కాదు, పెద్దనకి తగ్గటువంటి దీటైనటువంటి వాణ్ణి అని చెప్పి నిరూపించడం కోసమనే వ్రాశాడా అని అనిపిస్తుంది. ఆ పేరు కూడా చిన్న పేరు ఆయన మను చరిత్ర, ఈయన వసు చరిత్ర. అంతేకాదు పెద్దన రాయలవారి ఆస్థానంలో ఆయన గండపెండేరం బహుకరణ పొందటం కోసమని పూతమిరుంగులను పసరపూప వెడంగులు చూపునట్టి వా కైతలు జగ్గునిగ్గునగా వలె కమ్మన కమ్మనను వలెనంటూ అద్భుతమైనటువంటి మరి మాలిక చెప్పాడు ఉత్పలమాల. అలాగే నేను కూడా మాలిక చెప్పగలను అని చెప్పి భట్టుమూర్తి కూడా చెప్పి చూపించాడు. అలాగే పింగళి సూరణ ఆయన మొట్టమొదట శ్రీరామచంద్రుని యొక్క భారతము యొక్క రెండిట్లి కథలని జోడిస్తూ ఆయన ద్వ్యర్థికావ్యం రాశాడు. అటువంటి ద్వ్యర్థికావ్యాన్ని రాఘవ పాండవీయం అప్పుడు చాలా ప్రశంసించారు. ఆయనే చెప్పుకున్నాడు, రెండర్ధంబుల పద్యం ఒక్కటి నిర్మింపంగ శక్యంబుగాకుండు తద్గతి కావ్యమిల్లనగునే నోహోయనంజల్లదే అని చెప్పి ఆయనే చెప్పుకున్నాడు పింగళి సూరనే. రెండర్ధాలతో కూడినటువంటి ఒక పద్యం చెప్పటమే కష్టము, అటువంటిది కావ్యమంతా చెబితే ఓహో అని లోకమంతా కూడా మెచ్చదా అని చెప్పి అంత గొప్పగా ఆనాటికి నిజంగా కూడా అది గొప్పతనమే అలా చెప్పుకున్నాడు. అదేం గొప్ప నేను మాత్రం చేయలేనా అన్నట్టుగా పింగళి సూరనికి పోటీగా ఈయన హరిశ్చంద్రలోపాఖ్యానాన్ని రచించి నేను కూడా ద్వ్యర్థికావ్యాన్ని రచించగలను అని చెప్పి నిరూపించుకున్నాడు. చిత్రకవిత్వము గర్భకవిత్వము చతుర్విధ కవిత్వాలలో ఈయన చాలా మేటి, దాంట్లో సందేహం లేదు. రామరాజభూషణుడు దాన్ని తన కావ్యాల్లో చక్కగా,
1: అంటే వాటికి మనం కొన్ని ఉదాహరణలు ఏమైనా చెప్పుకోవచ్చా?
0: చిత్రకవిత్వం చాలా కనపడుతుందండి. లక్షణ గ్రంథంలో మామూలుగా లక్షణము ఏదో కొద్దిగా చూపించటం ఒక వంతు, అలా కాక ఆ లక్షణాన్ని చాలా పటువుగా, ఉదాహరణకి మనకి ఆరభటి వృత్తి ఉన్నది, వృత్తుల్లో నరసభూపాలయము. ఇది నిజంగా ఆయన లక్షణం చెప్పటం కంటే లక్ష్యాలని బాగా నిబంధించటం కోసం రాశాడా, నేను ఇంత గొప్ప రచన చేయగలను అని చెప్పి నిరూపించుకోవటం కోసం రాశాడా అని చెప్పి అనిపిస్తుంది. ఎందువల్లంటే ఆరభటి వృత్తిలో ప్రతిపక్ష క్షమాపవక్ష ఫలక విదలన ప్రౌఢగాఢ ప్రతాప ప్రతిభ సంరంభ గుంభ ప్రబల సుబల శుంభ నృసింహోగ్ర రంభోయుతమై కల్పాంత దృప్త్యుమణి ధగధగ ప్రోజ్జల జాలజాల ప్రతికూల ప్రక్రమం వై పరగు నరసభూపాలు దో ఖడ్గమాజిందని చెప్పి ఆ ఖడ్గ యొక్క తీరుని మరి ఆరభటి వృత్తంలో ఆరభటి రచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంత గొప్పగా చాలా అద్భుతమైనటువంటి రీతిలో రాసి ఈ

0: లక్షణ గ్రంథంలో ఉదాహరణని కూడా చాలా ఆనందంగా ఇష్టంగా మరి పాఠకులైనటువంటి వాళ్ళు స్వీకరించేటట్లుగా వాళ్ళు కంఠస్థం చేసుకునే సౌకుమార్యానికి చెబుతాడు. సౌకుమార్యం అనేటటువంటి లక్షణం చెబుతూ ఆయన బిట్లు పెరుందున ఉండేటటువంటి సున్నాలు ముందుగా కలిగి ఉన్నటువంటి సౌకుమార్యానికి ఉదాహరణగా చెబుతూ, చందువ విందు మందువలె చిందురు చిందగ చందనంబు వెచ్చందనముందు నిందు ముఖి చందము డెందము నందలంప నీ అందము నంది నందనము నంద మిలిందము పొంది పొంది కంజెంది నృసింహ కౌగిటను జడ్పు ముందుగా మందగామిని అని ఏవో ఒక నాలుగు పదాలు మాత్రం వేసి అది సౌకుమార్యానికి చెబితే సరిపోవచ్చు. కానీ పద్యం మొత్తం కూడా అట్లా నిబంధించి ఆ లక్షణాలని వ్రాయటంలో చాలా ప్రతిభ చూపించాడు. దాంట్లో ఆయన్ని మనం మెచ్చుకుని తీరాలి. ఆయన ఒక సవాల్గా ఆయన రచన చేశాడు అనేటటువంటి దానికి మనకి తారకాణాలు కనుక.
1: అంటే భాషాపటుత్వం అంత గొప్పది, అంటే అంత పోటాపోటీగా అప్పటి కవులు ఉండేవాళ్ళు అనేది మనకి దాన్ని బట్టి అర్థమవుతుంది. మరి అంటే పింగళ సూరన్నకి తో పోటీ పడ్డారు, అలసాని పెద్దన్న గారితో పోటీ పడ్డాడు, అలాగే ఇంకా మిగతా వాళ్ళతో కూడా ఈయన ఇట్లా ఏమైనా వెళ్లిన సందర్భాలు ఉన్నాయా?
0: చెప్పుకున్నాడండి ఆయన. కుర్తిభర్త చేత సహజంగా కవులు ఏం చేస్తారు అంటే తమ గొప్పతనాన్ని చెప్పుకోదలుచుకున్నప్పుడు వాళ్లుగా చెప్పకుండగా వాళ్లు ఎవరికి అంకితం చేస్తున్నారో వాళ్లు వీళ్ళని పొగుడుతూ, రాజులు వీళ్ళని పొగుడుతూ చెప్పినట్లుగా వీళ్ళే పద్యాలు రాస్తారు. అంటే అది యథార్థంగా వీళ్ళు వాళ్ళని గురించి చెప్పుకున్నట్టే. దాంట్లో ఆయన చెబుతారు, బాణు వేగంబును భవభూతి సుకుమారతయు మాఘు సైత్యంబు దండి సమత. ఇలా ఎవరిలో ఏ ఏ గొప్ప లక్షణాలు ఉన్నాయో బాణకవి మరి కాదంబరి అద్భుతమైనటువంటి ఆయన యొక్క రచన యొక్క వేగం నాలో ఉన్నది అని చెప్పి, భవభూతిలాగా సుకుమారతని చూపగలనని చెప్పి, ఇట్లా గొప్ప గొప్ప రచనా విధానము ఎవరెవరిలో ఉన్నదో అవన్నీ నాలో ఉన్నాయని చెప్పి ఆయన చెప్పగానే చెప్పుకున్నాడు. అంతేకాదు తనను గురించి ఇంకా చెప్పుకుంటాడు, శతలేఖిని పద్య సంధాన ధౌరేయు ఘటికా శతగ్రంథకరణ ధుర్యుడు ఆసు ప్రబంధ బంధాభిజ్ఞునోశ్చ నిరోశ్చజ్ఞును అచల జిఫోక్తి నిపుణునని చెప్పి, అచల జిఫోక్తి ఈ చమత్కారాలన్నీ కూడా ఆశ్వాసాంత పద్యాలలో మనకి ఆయన ప్రదర్శించి చూపుతాడండి. మనకి ఈ కావ్యాల్లో అన్ని చోట్ల అన్ని మనకి చూపట్టడానికి అవకాశం కుదరదు, కానీ ఆశ్వాసాంత పద్యాల్లో కొన్ని చూపే అవకాశం ఉంటుంది. ఇందాక మీరు అన్నట్లుగా ఆయన ప్రయోగాలు ఎక్కడ ఆయన ప్రగల్భం చూపించాడు అని అంటానికి ఒక చోట అచల జఫము అని చెప్పి ఆయన తృతీయాశ్వాసంలో ఒక పద్యం రాస్తాడు. అంటే ఏంటంటే జఫం అంటే నాలుక కదలకండగా పద్యం మొత్తం నడుస్తుంది, అది ఆయన ప్రజ్ఞ చూపిస్తాడు. భోగాంబువాహ వాహ విభాగేహ భావుకాంగ భావ భవ మహాభాగ మహీభాగ మహాభోగావ బాహు భోగి పుంగవ భోగా. దీంట్లో నాలుక అట్లా నిలబడిపోతుందండి. ఈ పద్యం చదివినంతసేపు ఎక్కడా కదలదు. అచిల జఫము అంటే చెలించనటువంటి జఫ. అట్లా ప్రయోగాలు, అద్భుతమైనటువంటి ప్రయోగాలు సాముగరిడీలు చూపించాడు ఆయన కావ్యాలు.
1: అయితే ఇంత గొప్ప కవితాశైలి గల సరస్వతి పుత్రులు వీళ్ళందరూను, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉపాసన ఉంటుంది కదా. మరి మన భట్టుమూర్తి గారు ఇప్పుడు కాళిదాసు గారు కూడా సరస్వతి పుత్రుడు అలాగా ఆశువుగా అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ పద్యాలవి చదువుతుంటే కూడా చెప్తుంటే అసలు అనర్గళమైనటువంటి అసలు అటువంటి గొప్ప పద్యాలని అంత ఆశువుగా అలా రాసినటువంటి అలాగే అటువంటి ఉద్గ్రంథాన్ని రాసినటువంటి ఈ గొప్ప సాహితీ మూర్తులకి ప్రేరణ ఒకటి ఉంటుంది కదా, ముఖ్యంగా భట్టుమూర్తి గారికి ప్రేరణ ఎవరు?
0: భట్టుమూర్తికి ముఖ్యంగా హనుమంతుడు ప్రేరణ అండి. హనుమత్ ప్రసాద లబ్ధ కవితాసార సారస్వతాలంకారుణ్ణి అని చెప్పి ఆయన ఆశ్వాసాంత గద్యలోనే చెప్పుకుంటాడు. ఇంకా విశేషం ఏమిటంటే అసలు హనుమత్ కవులైనటువంటి వాళ్ళు చాలా చమత్కారంతో కూడినటువంటి చిత్ర కవిత్వాన్ని చెప్పేవాళ్ళుగా మనకి వాంగ్మయంలోనే కనపడుతుందండి. హనుమత్ కవులు అందరూ కూడా నేను హనుమత్ భక్తుణ్ణి అని చెప్పుకున్న కవి అల్లా కూడా తప్పకుండా చాలా చిత్ర కవిత్వము గర్భకవిత్వము అవి చెప్పినటువంటి వాళ్ళుగా ఉంటారు. అలాగే ఈయన కూడా చెప్పుకున్నాడు మనకి అసలు ముఖ్యంగా రామరాజభూషణుడు మూర్తి కవి ఈ రెంటి భేదాన్ని తీర్చేటటువంటిది ఈ హనుమద్భక్తి అనేది కూడా. ఈ రెండు విషయాల్లో కూడా హనుమద్భక్తి ఒకటి అయి ఆయన ఒకటే అనేటటువంటి దాన్ని నిరూపిస్తుంది. అలాంటి హనుమద్భక్తికి ఈయన అద్భుతంగా చోటు పెట్టాడండి మనకి వశ్చరిత్రలో. మధ్యలో ఏడాశ్వాసాల్లో మధ్యలో ఆయన ఒక పద్యం రాస్తాడు మనకి. ఏ విధంగా అయితే రామాయణానికి రామాయణ మహామాలా రత్నం అని చెప్పి ఆంజనేయ స్వామిని మధ్యలో నిబంధించాడు వాల్మీకి. అటు మూడు కాండలు ఇటు మూడు కాండలు మధ్యలో కిష్కింధా కాండలో చెప్పాడు. ఎందువల్లంటే మహామాలా రత్నం మధ్యలో ఉంటుంది కాబట్టి. అలాగే ఈయన

0: అనిలకుమారకుండు మరుదధ్వ నిరోధి పలాసి మండలీ ఘనవనరాశిలో పుడమిపు కానుపు పద్మిని చిక్కి సృక్కగా ఇనకర ముద్ర చూపి వెలయించి తదంబుజ రాగపాళిగై కొనుచు ప్రవాళ తేజమున గూరిచె గంటె పలాసె వీధులన్ అని ఒక అద్భుతమైనటువంటి పద్యం రచన చేస్తా అండి. గిరికతో చిలికత్తుంటుంది. అమ్మా చూశావా, అనిల కుమారకుండు అంటే ఇక్కడ మెట్ట తామర అనే ఒక అర్థము, భూపుత్రి పుడమి కానుపు పద్మిని అంటే పుడమి అంటే భూమి, భూమి నుంచి పుట్టినటువంటి పద్మిని అంటే మెట్ట తామర, పుడమి కానుపు భూమి యొక్క పుత్రి అయినటువంటి పద్మిని జాత స్త్రీ సీత. ఈ రెండర్థాల్లో పుడమి కానుపు పద్మిని చిక్కి సుక్కగా అనిల కుమారకుడుట, అనిల కుమారుడంటే పిల్లవాయువు. ఈ పిల్లవాయువు అలా గాలిని ప్రసరింపజేసి చెట్లని కాస్త ఆ ఎడం చేసి ఇది సుక్కుతోంది సూర్యరశ్మి సోకక, అటువంటి దానికి సూర్యరశ్మి సోకేటట్టు చేసి వెలయించాడు పిల్లవాయువు అని ఒక అర్థంలో. రెండవ అర్థంలో ఆంజనేయ స్వామి సీతాదేవికి సూర్య ముద్రిక, సూర్యవంశజుని రాముని యొక్క ముద్రికను చూపించి ఇదంతా కూడా సూర్యుని కాంతి చేత ఎర్రగా అయ్యేటట్టు చేశాడు అని. ఈ రెండు అర్థాలు చాలా అద్భుతంగా చెప్పాడు. ప్రవాళ తేజమున గురిచే కంటే అంటాడు, ప్రవాళ తేజము అంటే పగడపు రంగు, ఎర్రటి రంగు ప్రసరించేటట్లుగా చేశాడని మెట్టతామర అర్థంలో. ప్రవాళ తేజమున వాలము అంటే తోక, ప్రవాళ తేజము అంటే అగ్ని, లంకను దహించాడు ఆయన. ప్రవాళ తేజమును గూర్చే కంటే పలాసే విధులు, పలాస అనేటటువంటి దానికి కూడా ఈ ఆకుల మధ్య ఉన్నటువంటి భాగము, చెట్ల మధ్య భాగాన్ని ఒక అర్థము. పలనం అంటే మాంసం, మాంసాన్ని తినేవాళ్ళు రాక్షసులు, వాళ్ల యొక్క లంకనంతా కూడా తగలబెట్టాడని ఒక అర్థము. ఇట్లా మొత్తము రామాయణార్థాన్ని, సుందరకాండ భావం మొత్తాన్ని కూడా ఒక్క పద్యంలో నిబంధించి అందులో కూడా అక్కడ ఏ విధంగా అయితే ఆయన రామముద్రికని ఇచ్చాడో అట్లాగే మంజువాణి చేత అట్లా ముద్రిక ఇప్పించి హనుమంతుడికి చాలా కీలకమైనటువంటి పాత్ర ఆయన వశ్యచరిత్రలో. మొత్తం కావ్యాన్ని ఆయన చుట్టూతా తిప్పి తన యొక్క భక్తి ప్రపత్తిని చాటుకున్నాడు. అలా మనం అసలు భట్టిమూర్తి రామరాజభూషణుల ఏకమంటానికి మంచి నిదర్శనంగా ఆయన యొక్క భక్తి తత్పరత కనపడుతుంది ఆయన హనుమదుపాసకుడు.
1: అంటే ఇప్పుడు ఈ కవులు ఈ కవితా వస్తువుగా అంటే పురాణ ఇతిహాసాలని తీసుకుని తద్వారా మళ్ళీ వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి అక్కడ ఉన్న రాజులకి అంకితం ఇచ్చేటప్పుడు వాళ్ళని పొగుడుతూ మళ్ళీ అట్లా కవితలు రాసేవాళ్ళ, ఈ రెండింటి మేళవింపు ఎలా చేసేవాళ్ళు?
0: దానికి మనకి ఈ నరసభూపాలనికి అంకితం చేశాడండి. నరసభూపాలి అసలు పేరు కూడా, అది కావ్యాలంకార సంగ్రహము, దానికి మరో పేరు నరసభూపాలి. అళియరామరాజు మేనలుడికి నరసరాజుకి అంకితం చేశాడు. దానిలో నిజంగా ఆయన ఎంతటి వాడో తెలియదు గాని ఈ కావ్యం వల్ల నరసరాజుని అంత ఎత్తేసేశాడు. మరి చిన్న ఉదాహరణ, అర్జునుడితో సమానంగా ఆయన యంత్రమత్స్యాన్ని కొట్టాడు అని చెప్పి చెబుతూ ఔదార్యానికి ఒక చక్కటి ఉదాహరణ చెబుతాడండి భట్టుమూర్తి. మాధుర్యాన్ని చెబుతూ మాధుర్యానికి ఒక చక్కటి ఉదాహరణ చెబుతాడు. అనయము యంత్రమత్స్యము నొకమ్మున శ్రీ నరసింహుడేయగా వెనుకకు బారి పుల్గరచి వేషము మార్చి బిలంబు దూరి కాననమున కేగి సిగ్గున నణంగి భరం పడి వీగి తా విషం బెనసి నతిన్ భజించి నదులీది భ్రమించెను రాసులన్నీయున్ అని చెప్పి 12 రాసులు, మనకి మేషం ఋషభం మిథునం ఏవైతే 12 రాసులున్నాయో ఆ 12 రాసుల్ని ఎంత అద్భుతంగా చమత్కారంగా ఈ పద్యంలో వాడుకున్నాడు అంటే, అర్జునుడు కొట్టినట్టుగా ఈయన యంత్ర మత్స్యాన్ని కొట్టాటండి. మత్స్యం అంటే మీనం. ఆయన మీనాన్ని కొట్టేటప్పటికి మన చిన్నపిల్లలకి కథ చెబుతూ ఉంటారు, చెట్టు మీద 10 కాకులు ఉన్నాయి, ఒకడు ఒక కాకిని పేల్చాడు తుపాకితో ఇంకెన్ని కాకులు ఉంటాయి అని. ఒక కాకిని పేల్చేటప్పుడు మిగతా కాకులని పారిపోతాయి, ఏది ఉండవు. అలాగే ఈయన ఆ మీనాన్ని కొట్టేటప్పటికి మిగతా రాసులన్నీ ఇష్టం వచ్చినట్టుగా పరిగెత్తుకుపోయాయట. ఆ పరిగెత్తుకుపోయిన దాని చమత్కారం చూడండి, ఎంత చమత్కారంగా చెబుతాడో. వెనుకకు బారటం అంటే మేషం అన్నమాట, మేషంతో మొదలవుతుంది మీనం చివరిది. ఈ గొర్రెలు మేకలు ఇవి కొట్టుకునేటప్పుడు ముందు వెనక్కి వెళ్ళి తర్వాత ముందుకు పరిగెత్తుకొస్తాయి, అలా వెనుకకు బారటం వాటి లక్షణం. వెనుకకు బారి పుల్గరచి గడ్డి కరిచిందట, ఒక రాశి గడ్డి కరవటం అంటే అర్థం ఏమిటి, వృషభం, వృషభం గడ్డే తింటుంది. సహజమైనటువంటి ఆ గడ్డి తినే లక్షణాన్ని పుల్గరిచింది గడ్డి కరిచింది అని చెప్పి ఈ చమత్కారానికి దాన్ని వినియోగించుకున్నాడు. వేషము మార్చి మిథున అని చెప్పాడు. బిలంబు దూరి కర్కాటకం, ఎండ్రకాయ కంతలో దూరుతుంది సహజం దాని లక్షణము, ఒక రాశి వెళ్లి అమాంతం కంతలో దూరింది అని చెప్పి చమత్కారానికి వాడుకున్నాడు దాన్ని. కాననమునకేగి సింహం, అడవులు.

0: అడవిలో ఉంటుంది ఆయన లక్షణం. దాన్ని ఈయన చమత్కారానికి వాడుకుని ఒక రాశి పరిగెత్తుకెళ్ళి అడవుల బారి పడింది అని అన్నాడు. సిగ్గుననంగి కన్యారాశిని చెప్పడం కోసం సిగ్గుని చెప్పాడు. భరంపడి త్రాసు, మనం దాంట్లో భారం వేస్తాం తూర్చటం కోసం భారం వేస్తాం కాబట్టి భరంపడి. వీగి తా విషం బెనసి, వృశ్చికం తేలుకు విషం ఉంటుంది కాబట్టి. నతిన్ భజించి ధనుస్సుని వంచుతారు, అలా వంగి నదిలో ఈది భ్రమించెను. నదులు ఈదటం అంటే మొసలి, భ్రమించటం అంటే కుండలో కాసి నీళ్లు పోసినప్పుడు అది తొణుకుతుంది, అది భ్రమించి. ఇలా రాసులన్నీ కూడా చంద్రవందరైపోయాయని చెప్పి చెప్పడం కోసమని వాట సహజ లక్షణాన్ని వికృతమైనటువంటి లక్షణంగా అన్వయిస్తూ చాలా అద్భుతంగా మనకి ఈ మాధుర్యాన్ని పంచిపెట్టాడు. ఇలా ప్రతిపద్య చమత్కృతి
1: అంటే ఏ సందర్భంలో వాడారు ఈ పద్యాన్ని?
0: ఆయన మాధుర్యం అనేటటువంటి లక్షణాన్ని చెబుతూ దానికి లక్ష్యంగా దీన్ని చెబుతారండి. అందువలనే ఎన్నో ఆయనను అనుకరించినటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి చాలా పిల్లవసు చరిత్రలు పుట్టాయి. అసలు విజయ విలాసాన్ని, చేమకూర వెంకటకవి విజయ విలాసాన్ని పిల్లవసు చరిత్ర అంటారు. ఇట్లాంటివి చాలా వచ్చాయి. ఆ చాలా భాషల్లోకి ఈ కావ్యం అనువదింపబడ్డది. అలా చాలా ప్రతిభామూర్తి భట్టుమూర్తి.
1: అంటే ఇంత పాండిత్య పటిమ కలిగినటువంటి మరి ఈ భట్టుమూర్తి గారిని సమకాలీకులు ఎలాగా ప్రశంసించారు లేదా విమర్శించారు?
0: మనకి ఆ కాలంలో భట్టుమూర్తి తగినంత గౌరవాన్ని పొందాడనేటటువంటి దానికి కాస్త సందేహం కలుగుతుందండి. దానికి రెండు కారణాలు కావచ్చు. కానీ యథార్థం చూస్తే కావ్యస్యాత్మ ధ్వనిహి అని చెప్పి ధ్వని కావ్యాత్మ. చిత్రకవిత్వము మూడవ జాతికి వెళ్లిపోయింది. ధ్వని ప్రధానమైనటువంటి కావ్యం ఉత్తమ కావ్యం, అప్రధానమైనటువంటిది మధ్యమ కావ్యం, అధమ కావ్యము చిత్రకావ్యం. ఈ చిత్రకవిత్వం అంతా కూడా అధమ కవిత్వం కింద లక్షణకారులే చెప్పారు. అందువల్ల ఈ చిత్రకవిత్వం కారణంగా దీనిలో ధ్వనికి అవకాశం లేకపోయింది, అందువల్ల ఈయన అంత రాణించలేకపోయాడు అని చెప్పి కావ్య విమర్శకులైనటువంటి కోణంలో అలా విమర్శిస్తారు. ఏదైనా ఆయన ప్రతిభకి తగ్గటువంటి గౌరవాన్ని మరి ఆయన ఎంత పొందాడు అనేటటువంటిది మరి పెద్దనాథుల సరసన ఈయన మనం చెప్పుకోగలుగుతున్నాము. అందువల్ల అష్టదిగ్గజాల్లో అని ఆయన పేర్కొంటున్నాము అంటే తర్వాత వాడైనా కూడా ఆయన తీసుకొచ్చి అష్టదిగ్గజాల్లో చెప్పుకుంటున్నాము అంటే మరి వాళ్ళ సరసన కూర్చోబెట్టుకుని మనం ఆయన్ని గౌరవిస్తున్నట్టే లెక్క. కాబట్టి వేరే కోణంలో ఆలోచించగండగా ఆయన ప్రతిభని మనం స్వీకరించాలి, గౌరవించాలి. చిత్రకవిత్వంలో మాత్రము, చతుర్విధ కవిత్వాలలో మాత్రం ఆయన మేటి. అది ఉత్తమ కావ్య లక్షణం కాకపోవటం వల్ల అంత గౌరవం పొందకపోవచ్చు దాన్ని మనం కాదంటానికి.
1: ఇంతటి ఔన్నత్యం కలిగినటువంటి మన భాష గొప్పతనం, ఇప్పుడు మనం మాట్లాడే వ్యవహారికం కానీ లేకపోతే మనం కలగాపులగంగా మాట్లాడేటువంటి భాష కానీ ఇప్పుడు తరం వారు కానీ మన ఇంత ఔన్నత్యాన్ని ఎక్కడో వదిలేసుకుని ఆణిముత్యాలను ఎక్కడో పెట్టేసుకుని మరి ఇప్పుడు తరం వారు నేర్చుకోవాల్సిందేమంటారు?
0: నిజంగా కావ్యానందము మనం పొందాలి అంటే ఆ ప్రాచీన కవులలో ఇప్పుడు భావానందం ఇవాల్టి రచనలో పొందగలగచ్చు కానీ కావ్యానందం పూర్తిగా పొందాలి అంటే ఆనాటి కవుల యొక్క చమత్కృతులని మనం ఆస్వాదించినప్పుడే ఆ కావ్యానందాన్ని పొందగలుగుతామండి. అసలు కావ్యానికి ప్రయోజనం ప్రధానంగా ఆనందము, ఉపదేశం. ఇవాళ కావ్య లక్షణం ఉపదేశమే ప్రధానం అనేటటువంటి లక్షణంగా రావచ్చు గాని కొందరు లక్షణకారులు చెప్పారు అసలు వేదవాంగ్మయం వేదాలు పురాణాలు లాగానే దీని వల్ల కూడా కావ్యం వల్ల కూడా ఉపదేశమే ప్రధానమైతే ఇక దీని ప్రయోజనం ఏమిటి అని. అంటే కావ్యం యొక్క ప్రయోజనం ముఖ్యంగా ఆనందము అని చెప్పి ఆ ఆనందము మనము రచనా చమత్కృతుల వల్ల చాలా పొందగలుగుతాం. అటువంటి ఆనందాన్ని పంచిపెట్టినటువంటి మహనీయుడు తన రచన ద్వారా భట్టుమూర్తి.
1: చాలా చాలా బాగుందండి. సమయాభావం వల్ల ఇంకా ఎన్నో చెప్పించుకోవాలని ఉన్నప్పటికీ కూడా అన్నీ వినలేకపోతున్నాం. అయితే చివరి కార్యక్రమాన్ని ఒక చక్కటి పద్యం ద్వారా ముగిద్దామండి.
0: సంతోషమండి. భట్టుమూర్తి తన యొక్క లక్షణాలు చెబుతూ ఉచ్చను ప్రాసకి ఒక పద్యం చెబుతాడండి. క్షకారాన్ని, అసలు క్షకారంతో రచన చేయడం చాలా కష్టం. దాన్ని వృత్తి ఉచ్చను ప్రాసకి వాడుకోవటం అంటే సమద విపక్ష శిక్షణ విచక్షణ దక్షిణ దోరను క్షణ భ్రమదశి దుర్నిరీక్ష సంరక్షితి పక్షత పక్షతక్షర సమధిత సోణితక్షర కృతక్షణ రక్షణ పక్షిలోక నిన్ కమల దళాక్షుడేలు బల గౌరవ సింహ నృసింహ భూవరా అని క్షకారాన్ని ఉచ్చను ప్రాసకి తీసుకుని చాలా అద్భుతంగా ప్రాసకి వాడుకోవటానికే నాలుగు పదాలు వాడుకోవటం కష్టమైతే ఏకంగా ఉచ్చను ప్రాస నాలుగు పాదాలకి నడిపించి అలా మనకి తన సామర్థ్యాన్ని అడుగడుగున ప్రకటించుకున్నాడు. అటువంటి భట్టుమూర్తికి సాహిత్య రంగం ఎప్పుడూ కూడా జోహార్లు అర్పిస్తూ ఉండవలసిందే.
1: పద్యం చెప్తుంటేనే అలా చెవులు ఒక్కసారి అలా పెట్టి వినాలి. ఎంత ఇంత అద్భుతంగా ఉంది.

0: యథార్థంగా మాకు పాఠాల కోసమనే చదవలేదండి అప్పుడు ఇవన్నీ. కేవలం పాఠాల కోసం, పరీక్ష కోసమేటట్లయితే ఏవో ఇంపార్టెంట్ చూసుకుంటారు. అలా కాదు, ఈ కవిని మనం నేర్చుకోవాలి, ఈ కవి యొక్క పద్యాలని మనం కంఠస్థం చేయాలి. అది ఆనందం, అటువంటి ఆనందాన్ని పంచిపెట్టేటటువంటి కవులు వాళ్ళు.
1: కాబట్టి ఈ ఈ భాషా సంస్కృతి మరుగున పడిపోకూడదు. అట్లీస్ట్ కొంతమంది మీలాంటి గొప్ప పండితుల దగ్గర అయినా ఉంటే తర్వాత తరానికైనా అందుతుంది. అటువంటి తర్వాత తరం తయారవ్వాలి. అయితే గాని మనకి మళ్ళీ ఈ ఇంత మహోన్నతమైనటువంటి సేవ చేసినటువంటి వాళ్ళవి ఈ ఉద్గ్రంథాలన్నీ లేకపోతే పూర్తిగా గంగలో కలిసిపోయే ప్రమాదం ఉన్నది. దానికి యువతరం అంతా నడుము కట్టాలి. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాల ద్వారా, మన సాహితీమూర్తుల కార్యక్రమం ద్వారా, ముందర మన కార్యక్రమం ప్రారంభించినప్పుడు భట్టమూర్తి అంటే ఒక సాధారణంగా ఎవరో అని ప్రారంభించినటువంటి స్థాయి దగ్గర నుంచి ఇంకా కేవలం మనం చెప్పుకున్నది చాలా ఆవగింజలో అర్ధభాగం మాత్రమే. కాబట్టి ఈ కార్యక్రమం కూడా అంత విశిష్టమైనటువంటిది. మన తెలుగు సాహితీమూర్తులందరూ సాహితీ జగత్తులో ఇంత గొప్ప సేవ చేసిపోయినటువంటి సంస్కృతి సంప్రదాయాలు మనవి. దాన్ని మనం ముందరికి తీసుకెళ్ళాలి.
0: చాలా సంతోషం అండి. శ్రోతలకి మంచి కావ్యాల్ని వినిపిస్తున్నారు. ఆకాశవాణికి కూడా మేము కృతజ్ఞులు, ఎందుకంటే ఆ సాహిత్య ఇష్టలం కాబట్టి.
1: చాలా ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు భట్టుమూర్తి గారి జీవితం, సాహిత్యం గురించి డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ చుండూరి మహేష్. కాంతిరేఖలు కార్యక్రమంలో ఇప్పుడు సమాచార వేదిక. కడప రైతు బజార్లో కూరగాయల ధరలు కిలో ఒక్కింటికి ఈ విధంగా ఉన్నాయి. టమోటాలు 20 రూపాయలు, పచ్చిమిరపకాయలు 30 రూపాయలు, వంకాయలు 30 రూపాయలు, బెండకాయలు 25 రూపాయలు, బీరకాయలు 40 రూపాయలు, కాకరకాయలు నాటు రకం 40 రూపాయలు, హైబ్రిడ్ రకం 35 రూపాయలు, మట్టికాయలు 30 రూపాయలు, చిక్కుడుకాయలు 55 రూపాయలు, అలసందులు 50 రూపాయలు, అనపకాయలు 55 రూపాయలు, ఉల్లిపాయలు 54 రూపాయలు, బంగాళదుంపలు 35 రూపాయలు, క్యాబేజీ 30 రూపాయలు, క్యారెట్ 55 రూపాయలు, బీన్స్ 75 రూపాయలు, బీట్రూట్ 40 రూపాయలు, కీరకాయ 50 రూపాయలు, దోసకాయ 40 రూపాయలు, బెండకాయలు క్షమించండి దొండకాయలు 40 రూపాయలు, ముల్లంగి 30 రూపాయలు, అల్లం పాతది 160 రూపాయలు, కొత్తది 120 రూపాయలు, కాలీఫ్లవర్ 40 రూపాయలు, క్యాప్సికం 60 రూపాయలు. కడప రైతు బజార్లో కూరగాయల ధరలు విన్నారు.

0: and Birbhum. Indian Wushu player Roshana Binadevi Narem signed off with a silver medal in the women's 60kg Sanda event at the Asian Games after losing 0-2 to China's Shang Xiong in the final at Nagoya in Japan. It is third Asian Games medal for Roshabina, who won a silver at the 2023 Hangzhou Asian Games and a bronze at the 2018 Jakarta Palembang Games. Indian rowers Satnam Singh and Salman Khan won bronze medal in the men's double sculls event this morning. The Indian pair stayed in second place until the 1500 meters mark before slipping to third in the final 500 meters. Reigning world champion D. Gukesh and R. Pragananda registered victories as India defeated England 2.5 to 1.5 in round 7 of FIDE Chess Olympiad in Samarkand yesterday. Gukesh and Pragananda secured wins for India, while Arjun Irigasi was held to a draw by veteran Michael Adams. Nihal Sarin suffered a defeat against Luke Mekshin, playing with the white pieces. Pragananda defeated Nikita Vitigov, while Gukesh, playing black, defeated Daniel Howard Fernandez. And now for a look at today's newspapers. It's over to Renu Kataria.
1: Thank you, Sarabjit. The Asian Age leads with PM Chair's key government meet discusses 2047 roadmap reforms. Taking note of the late arrival and an early end, monsoon departs from Delhi in earliest withdrawal in 24 years, notes the Hindustan Times. The Hindu mentions India-EU to sign trade deal on December 16. The Asian Age reports Xi to kick off US visit with rare plainside welcome from Trump. The Financial Express takes note S&P, Fitch, ADB, OECD upbeat on FY27 growth. India growth outlook gets global upgrade. And finally, words long used in Caribbean, Bermuda now part of Oxford Dictionary, says the Times of India. And with that, it's back to you, Sarabjit.
0: Thank you, Renu. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to interact with participants of Seva Yatra from Varanagar to Varanasi under Seva Sankalp Abhiyan this morning. Delhi government approves Durga scheme aimed at providing safe, clean and dignified employment opportunities to women in national capital. Bharat Taxi launched in Lucknow, Gorakhpur, Varanasi, Kanpur and Prayagraj in Uttar Pradesh. All banks, including regional rural banks, to remain open this Sunday for convenience of customers. India's Roshabina Devi bagged silver medal in Wushu at Asian Games in Japan. Satnam Singh and Salman Khan secure bronze in rowing men's double sculls. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి వైఎస్ఆర్ కడప జిల్లా సమాచారాలకు వింటారు రచన శ్రీ బి శ్రీనాథరెడ్డి.
3: వైఎస్ఆర్ కడప జిల్లాకు 266 కోట్ల అభివృద్ది నిధులు కేటాయింపు. విజిలెన్స్ ఎస్పీగా వెంకటరామాంజనేయులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై నిఘా, నీతి ఆయోగ్ సమీక్షలో పాల్గొన్న కలెక్టర్ వంటి విశేషాలతో కూడిన వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ ఇప్పుడు వింటారు. వైఎస్సార్ కడప జిల్లా అభివృద్దికి ప్రాధాన్యతనిస్తున్నామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణ అభివృద్దికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ ద్వారా ఇటీవల 40 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఈ నిధులతో రహదారులు, డ్రైనేజీలు, పార్కులు, సెంటర్ డివైడర్లు, ఆధునిక వీధి దీపాల ఏర్పాటు వంటి అభివృద్ది పనులు చేపట్టనున్నామని తెలిపారు. అదేవిధంగా కడప, కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాల మధ్య రహదారి అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం 304.44 కోట్ల రూపాయలతో 5.8 కిలోమీటర్ల 4 వరుసల గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి అనుమతి ఇచ్చిందని చెప్పారు. కొప్పర్తి పారిశ్రామిక ప్రాంత అభివృద్దితో జిల్లాకు పెట్టుబడులు రావడంతో పాటు ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశముందని తెలిపారు. రాష్టంలో పట్టణాల అభివృద్దికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టిన నేపథ్యంలో కడప జిల్లాలోని పట్టణ స్థానిక సంస్థలకు 266 కోట్ల రూపాయల నిధులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేటాయించారు. కడప నగరానికి అత్యధికంగా 98 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రొద్దుటూరుకు 40 కోట్లు, బద్వేలుకు 27 కోట్లు, పులివెందులకు 22 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మైదుకూరుకు 20 కోట్లు, జమ్మల మడుగుకు 19 కోట్లు, పోరుమామిళ్లకు 16 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే కమలాపురం, రాజంపేట మున్సిపాలిటీలకు చెరో 12 కోట్ల రూపాయల చొప్పున నిధులు కేటాయించారు. ఈ నిధులతో పట్టణాల్లో రహదారులు, మురుగునీటి వ్యవస్థ, పారిశుద్ధ్యం

మంచినీటి సరఫరా, తదితర మౌలిక వసతుల అభివృద్ది పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలకు ఉచిత న్యాయ సహాయంతో పాటు సత్వర న్యాయం అందించడమే న్యాయ సేవా సంస్థల ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి రామ్ గోపాల్ తెలిపారు. కోర్టుల్లో అపరిష్కృతంగా ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించేందుకు సెప్టెంబర్ 12వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించినట్లు వెల్లడించారు. లోక్ అదాలత్లో పరిష్కారమయ్యే కేసులకు ఎలాంటి కోర్టు ఫీజు ఉండదని తెలిపారు. కడప జిల్లాలో నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అభివృద్ది కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ పాల్గొని జిల్లాలో అమలవుతున్న వివిధ అభివృద్ది కార్యక్రమాల పురోగతిని వివరించారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, సామాజిక అభివృద్ది, మౌలిక వసతులు తదితర రంగాల్లో జిల్లాలో సాధించిన పురోగతిపై సమీక్షించారు. పాఠశాలలు, వైద్య సదుపాయాలు, తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వ్యవసాయం తదితర రంగాల్లో చేపట్టిన అభివృద్ది పనులపై సమావేశంలో చర్చించారు. 2025తో పోలిస్తే 2026లో జిల్లాలో పలు రంగాల్లో మెరుగైన ఫలితాలు సాధించినట్లు వివరించారు. కడప రీజనల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఎస్పీగా వెంకటరామాంజనేయులు బాధ్యతలు స్వీకరించారు. కడపలోని రీజనల్ విజిలెన్స్ కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. 2012 గ్రూప్ 1 అధికారిగా పోలీసు శాఖలో సేవలు ప్రారంభించిన వెంకటరామాంజనేయులు పలు జిల్లాల్లో వివిధ కీలక బాధ్యతలు నిర్వహించారు. అవినీతి నిరోధం, అక్రమాల నియంత్రణ, ప్రజా సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు ప్రాధాన్యమిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ నిబంధనల అమలులో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన భోజనం అందించడమే లక్ష్యంగా సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థను అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పులివెందుల మున్సిపల్ పాఠశాలలో నూతనంగా ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ నిర్వహణ అమలు తీరును కలెక్టర్ పరిశీలించారు. గతంలో వంట ఏజెన్సీల ద్వారా భోజనం సరఫరా చేయడంతో సమస్యలు ఎదురయ్యేవని ఆయన తెలిపారు. ఈ సమస్యలను అధిగమించేందుకు సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ విధానాన్ని తీసుకువచ్చినట్లు చెప్పారు. స్మార్ట్ కిచెన్ ద్వారా విద్యార్థులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందేలా అన్ని చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ షేక్ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. మాదక ద్రవ్యాల రవాణా, విక్రయాలపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మాదక ద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, ముఖ్యంగా యువత పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన భూమిరెడ్డి శ్రీనాథరెడ్డి, వైఎస్ఆర్ కడప జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

చిత్రమంజరి సినిమా పాటలు. కొన్ని రోజులుగా ఎండ, ఉక్కపోత, ఒక్క వాన పడితే బాగుండు అంటూ ఆకాశం వైపు ఎదురుచూశాం. ఇప్పుడు ఆకాశం మేఘమై కమ్ముకుంది. చినుకులు నేలను ముద్దాడాయి. తడిసిన నేల పరిమళించింది. చల్లని గాలి మనసును పలకరించింది. వాన అంటే కేవలం నీరు కాదు, అది నేలకు ప్రాణం, ప్రకృతికి పండుగ, మనసుకు ఒక మధురమైన జ్ఞాపకం. అలాంటి ఈ ఆహ్లాదకరమైన వానవేళ వానపాటల జల్లుల్లో మనసును తడుపుకుందాం. నేటి చిత్రమంజరిలో మొదటి పాట మీకోసం. కిటికీ అద్దంపై పడే చినుకుల సవ్వడి, తడిసిన నేల పరిమళం, వానలో పరుగెత్తిన చిన్ననాటి జ్ఞాపకాలు. వాన వస్తే ఇవన్నీ ఒక్కసారిగా మనసు తలుపు తడతాయి. ఆ మధురమైన అనుభూతిని పాటగా ఆస్వాదిద్దాం. ఇదిగో తొలి వానపాట.

వాన చినుకులు నేలను తడుపుతాయి, కాని వాన జ్ఞాపకాలు మనసును తడుపుతాయి. ఎప్పుడో చిన్నప్పుడు వానలో తడిసిన రోజులు, కాగితపు పడవలు, ఆ బాల్యపు అల్లరి, వాన వచ్చిన ప్రతిసారీ మళ్ళీ గుర్తుకొస్తాయి. ఆ జ్ఞాపకాలతో మరో అందమైన పాట.

వాన కురిస్తే వాడిన చెట్లు చిగురిస్తాయి, ఎండిన నేల పరిమళిస్తుంది, పొలాల్లో పచ్చదనం పరుచుకుంటుంది, ప్రకృతితో పాటు మనసులోనూ ఒక కొత్త ఆశ చిగురిస్తుంది. ఆ అందమైన ఆశను పాటగా విందాం మరో మధురమైన వానపాట మీకోసం.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
0: కానీ నేను ఎందుకు?
1: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు, ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
0: డిజిటల్ అరెస్ట్?
1: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
0: ఇంత డబ్బా?
1: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
0: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల

0: అప్రమత్తంగా ఉండండి, వారికి డబ్బులు పంపకండి, ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
1: హలో మమ్మా.
0: హాయ్.
2: ఆర్బీఐ అంటుంది.
0: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: ఆకాశవాణి కడప కేంద్రం, మీరు వింటున్నారు చిత్రమంజరి. వానకు ఒక మాయ ఉంది. ఎంత హడావుడిగా ఉన్న మనసైనా చినుకులు పడుతుంటే కాసేపు ఆగి ప్రకృతిని చూడాలనిపిస్తుంది. చల్లని గాలి, చినుకుల సవ్వడి, తడిసిన నేల మనసుకు తెలియకుండానే ఒక హాయిని అందిస్తాయి. ఆ హాయిలో మరో పాట విందాం, ఆస్వాదిద్దాం.

బట్టలు తడిపిన వాన ఆరిపోతుంది. రోడ్లపై నీరు కూడా ఇంకిపోతుంది. కాని వాన తడిపిన మనసు మాత్రం చాలా కాలం తడిగానే ఉంటుంది. ఎందుకంటే అందులో జ్ఞాపకాలుంటాయి, అనుబంధాలుంటాయి, బాల్యం ఉంటుంది. ఈ వానపాటల పరంపరలో చివరి గీతం మీకోసం. వాన చినుకుల్లో తడుస్తూ పాటల జల్లుల్లో మునిగిపోతాం.

వాన వచ్చింది. ఉక్కపోతను తీసుకెళ్ళింది, చల్లదనాన్ని తీసుకొచ్చింది, నేలను తడిపింది, ప్రకృతిని పచ్చగా చేసింది, మనసులను జ్ఞాపకాలతో నింపింది. వాన కురుస్తూనే ఉండాలి, పాట వినిపిస్తూనే ఉండాలి, మనసు తడుస్తూనే ఉండాలి. ఇంతటి మధురమైన వానవేళ మీతో కలిసి ప్రయాణించిన చిత్రమంజరి ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం.

హలో అభిరుచి శ్రోతలు, ఫోన్ ద్వారా కొరే చిత్రగీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి మీరు ఫోన్ చేయాల్సిన నెంబర్లు 2441 97, మరొక నెంబర్ 2441 19. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను విని ఆనందించవచ్చు. హలో అభిరుచి కార్యక్రమంలో మరి మొదటి శ్రోతను పలకరి

0: శబ్దం, ఒక పాట, ఒక జ్ఞాపకం, ఒక చిరునవ్వు. మీరు కోరిన ప్రతి గీతం వెనుక ఒక అనుభూతి ఉంటుంది. మరి ఆ అనుభూతి, అభిరుచి ఏమిటో మొదటి శ్రోతను అడిగి తెలుసుకుందాం. హలో.
1: హలో, నమస్తే సార్. నా పేరు నందిని, నంద్యాల నుంచి కాల్ చేస్తున్నాను.
0: నమస్తే అండి, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి, మరి ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఇంటింటి రామాయణం నుంచి వీణ వీణు వీణ.
0: అందులో నుంచి ఏ పాట అన్నారు?
1: వీణ వీణు వీణ.
0: తప్పకుండా వినిపిస్తానండి. ఈరోజు విన్నారా, పాటలు విన్నారా? వర్షం పడుతుందని వర్షం సాంగ్. మీకు పడ్డం లేదా వర్షం అక్కడ? మళ్ళీ స్టార్ట్ అయింది కదా, కొద్దిసేపు అలా ఆగినట్లు ఉంది, మళ్ళీ స్టార్ట్ ఉంది. అవునవును, అవునండి. ఇంకేంటండి, మరి పాట విందామా? మీరు శ్రోతల పేర్లు ఏమైనా చెప్తారా? అందరికోసం ఈ వీణ వేణువైన పాటను. ఓకేనండి, వినిపిస్తాను. మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. పాట విందాం.
1: థ్యాంక్ యూ.
0: ధన్యవాదాలు అండి.

0: హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో మరి మరో శ్రోతను పలకరిద్దాం. హలో, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు
1: సార్? గుడ్ మార్నింగ్ సార్, నా పేరు భాస్కర్ రావు అండి, శ్రీకాకుళం అండి.
0: చెప్పండి భాస్కర్ రావు గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: స్వర్ణకమల సినిమాలో గల్లు గల్లు గల్లు అనే సాంగ్.
0: తప్పకుండా వినిపిస్తానండి.
1: థ్యాంక్ యూ సార్.
0: విన్నారా కార్యక్రమాలు? మరి
1: లేదు సార్, ఈరోజు విన్నాం సార్. మాకు వర్షం పడుతుంది, సరిగ్గా రావట్లేదు, అప్పుడప్పుడు జస్ట్ కలిసిగా వస్తుంది సార్.
0: మీకు వర్షం ఎలా ఉంది అక్కడ పరిస్థితి ఇప్పుడు?
1: చాలా ఎక్కువ సార్, మొన్నటి నుంచి కంటిన్యూ వర్షం విపరీతం గాలి సార్.
0: అవును, గాలి ఈదురు గాలి ఎక్కువగా ఉంటుంది మీకు.
1: చాలా ఎక్కువ ఉంది సార్.
0: ఒరిస్సా తీరంలో కదా మీరున్నారు? ఒరిస్సా బార్డర్ కదా మీరున్నది?
1: అవును సార్, శ్రీకాకుళం.
0: శ్రీకాకుళం, కాబట్టి మీకు వాన తీవ్రత ఎక్కువగా ఉన్నట్లుంది.
1: ఎక్కువ సార్, మూడులు బట్టి బాగా వర్షం పడుతుంది, గాలి అలాగే వస్తుంది సార్.
0: అవునండి అవునండి. మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారా వర్షానికి?
1: తీసుకుంటున్నాం సార్, బయటకి ఎక్కడికి వెళ్ళట్లేదు,
0: వెళ్లకుండా. అవును అవును అవును, అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి.
1: పాటిస్తున్నాం సార్.
0: ఓకేనండి, ధన్యవాదాలు అండి. మరి మీరు అడిగిన పాట వినిపిస్తాను, వినండి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో, అభిరుచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరించాం. హలో,
1: హలో సార్. నమస్తే సార్.
0: నమస్తే అండి, అభిరుచికి స్వాగతం. మీ పేరు?
1: నా పేరు మౌనికా సార్.
0: మౌనికా గారు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారు?
1: కడప నుంచి సార్.
0: చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అది సినిమా పేరైతే నాకు తెలియదు సార్. జూనియర్ సీనియర్ ఎన్టీఆర్ గారు, శ్రీదేవి నటించిన చూసుకో పదిలంగా సాంగ్ ఉంది సార్. ఒకటి
0: చూసుకో పదిలంగా, హృదయాన్ని అద్దంలా.
1: అవును సార్, ఇది మా అమ్మ నాన్న కోసం సార్.
0: అనురాగ దేవత చిత్రం నుంచి. మీ అమ్మ నాన్నగారు ఇద్దరు కోసమా?
1: ఇద్దరి కోసం సార్.
0: ఇద్దరి కోసం.
1: వాళ్ళు ఒంటి మిట్టలో ఉంటారు సార్.
0: మరి ఎందుకు వారి కోసం ఈ పాట? మీకు ఇష్టమా, వాళ్ళకి ఇష్టమా?
1: మా అమ్మకి చాలా ఇష్టం సార్ ఈ పాట.
0: ఈ పాట మరి అద్దంలో చూసుకుంటూ ఉన్నారా వారు హృదయాన్ని?
1: చాలా బాగా సార్.
0: చాలా బాగా. మిమ్మల్ని?
1: మమ్మల్ని కూడా సార్. వాళ్ళ అడుగు జాడల్లోనే మేము నడుస్తున్నాం సార్.
0: అమ్మ నాన్నల అడుగు జాడలు. అవునండి, అవి అడుగు జాడలు కాదు, వెలుగు నీడలు.
1: నిజమే సార్.
0: వాళ్ళ ఆ వెలుగులో మనం ముందుకు సాగుతూ ఉంటాం.
1: అవును సార్,
0: తప్పకుండా.
1: మన సలహాలు, సూచనలు, మన జీవితం మాకు ఒక పాఠం
0: కదా. అంతే అంతే. అవునండి.
1: అవును సార్.
0: ఓకే, మరి అమ్మగారు వింటున్నారా ఈ పాటను ఇప్పుడు?
1: సార్, మా అమ్మ రేడియోకి చాలా పెద్ద ఫ్యాన్ సార్.
0: రేడియోకి ఫ్యాన్? వింటూ ఉంటారు అయితే. నాతో మాట్లాడారు మరి ఎప్పుడన్నా అమ్మగారు ఫోన్ చేసి ఉన్నారా?
1: లేదు సార్, అసలు వాళ్ళకు కలసనే కలసడం లేదంట, అదొక్కటే బాధ.
0: అవునా, కాల్ చేస్తే కలవడం లేదు. ప్రయత్నం చేయండి, ప్రయత్నం చేస్తూ ఉండడంలో కూడా ఒక గొప్ప ఆనందం ఉంటుంది.
1: అవును సార్, ప్రయత్నం చేస్తూనే ఉంటుంది సార్. అందులో మీతో మాట్లాడడం కోసం ఇంకా ఎక్కువ ప్రయత్నం చేస్తూ.
0: ఓకే ఓకే రండి.
1: మాన పాటల్లో మమ్మల్ని ముంచేస్తున్నారు సార్ బాగా. మనసు కూడా చాలా ఆనందంగా ఉంది, క్లైమేట్ కి తగినట్టు పాటలు వినిపిస్తున్నారు.
0: అంతేంటారా? ఓకే ఓకే
1: ఓకే. అమ్మ నాన్న కోసం సార్ ఈ పాట.
0: తప్పకుండా అండి, వినిపిస్తాను. విందాం పాట మరి.
1: థ్యాంక్ యూ సార్.
0: ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. పాట వినిపిస్తాను.
1: ఓకే సార్.

0: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
2: శ్రోతలు మెచ్చిన కార్యక్రమం హలో అభిరుచి వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో
3: సార్, బాగున్నారు సార్?
2: బాగున్నామండి. మీ పేరండి?
3: నా పేరు ప్రొద్దుటూరు వెంకటరంగం సార్. మీతో మాట్లాడక సంవత్సరం. బాగున్నారు సార్?
2: బాగున్నామండి. చిత్రం పేరు చెప్పండి. నా పేరు తెలుసా మీకు?
3: అవును సార్, గంగాధర్ గారు సార్.
2: కాదండి, నా పేరు భాష అండి.
3: బాగున్నారు సార్? భాష సార్ మాట్లాడక చాలా రోజులు అయింది.
2: చెప్పండి చిత్రం.
3: మైనర్ బాబులోది కారుణ మైనరు కారం తీరించి డ్రైవర్ వేయండి సార్.
2: మైనర్ బాబునా?
3: అవును సార్.
2: అందులో నుంచి చేపట్టన్నారు.
3: కారుణ మైనరు కాలం తీరింది డ్రైవరు ఇక తగ్గాలి నీ జోరు.
2: ఓకేనండి, పాట వినిపిస్తాను, వినండి.
3: ఇంకా సార్
2: ధన్యవాదాలు అండి.
3: కారుణ మైనరు కాలం తీరింది.

0: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. మూడేళ్ల నుంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళవారం పోవాలా అని. కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్లంటే నేనే అనుకుంటా, ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా, నేను ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమం అన్ని ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉన్నారు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఇట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40.
2: ఆకాశవాణి కడప కేంద్రం. హలో, అభిరుచి వింటున్నారు. పాటల సందడి ఇలా కొనసాగుతూనే ఉంది. శ్రోతల ఫోన్ కాల్స్తో పలు

0: కరింపులతో ఆకాశవాణి కడప తరంగాల్లో మరింత ఉత్సాహం వెల్లివిరుస్తోంది. మీకు నచ్చిన పాట వినిపిస్తే వాల్యూమ్ కాస్త పెంచండి, మనసారా ఆస్వాదించండి. హలో అభిరుచి, మీ గొంతుతో మరింత మధురం, మీ అభిరుచితో మరింత సందడి. మరి ఆ సందడిని కొనసాగిస్తూ మరో శ్రోతను పలకరిద్దాం. హలో, అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: సార్, భువన సుందరి కథ. సార్,
0: భువన సుందరి కథ?
1: అవును సార్.
0: అందులో నుంచి ఏ పాట కావాలి?
1: నా సొగసు రమ్మందిరా సార్.
0: తప్పకుండా అండి, వినిపిస్తాను. కార్యక్రమాలన్నీ వింటూ ఉన్నారా మరి మీరు రెగ్యులర్ గా?
1: వింటున్నాను సార్. వర్షం పాటలు బాగున్నాయి సార్.
0: ఉదయం వర్షం, మరి మీకు ఎలా ఉంది వర్షం అక్కడ?
1: పర్లేదు సార్, ఉదయం కొద్దిగా పడింది, రాత్రి పడింది, పడలేదు సార్, పడుతుంది,
0: పడుతూనే ఉంది. సరే మరి.
1: అవును సార్.
0: పాట అయితే విందామా మరి, సిద్ధంగా ఉంది?
1: నమస్తే సార్.
0: నమస్తేనండి.

0: ఆకాశవాణి కడప కేంద్రం స్టూడియోలో సమయం 9:44:45. మీరు వింటున్నారు హలో అభిరుచి. శ్రోతలు, ఫోన్ ద్వారా కొరే చిత్రగీతల కార్యక్రమం. ఒక్కో పాటకు ఒక్కో జ్ఞాపకం ఉంటుంది. ఎప్పుడూ విన్న పాట ఎప్పుడూ కలిసిన మనిషిని గుర్తు చేస్తుంది. ఎప్పుడూ గడిచిపోయిన ఒక అందమైన రోజును మళ్లీ మన కళ్ళ ముందు నిలబెడుతుంది. అందుకే పాట కేవలం పాట కాదు, అది మనసులో దాచుకున్న జ్ఞాపకానికి తలుపు. ఆ తలుపు తెరిచే మరో మధురమైన గీతాన్ని కోరే శ్రోత ఎవరో ఒక్కసారి పలకరిద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: కర్నూలు జిల్లా ఆస్పేరు మండలం సంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి సార్. బాగున్నారా సార్?
0: బాగున్నామండి. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట కావాలి?
1: డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి నమస్కారాలతో. సార్, యువరాజు సార్ సినిమా పేరు. తరతరాలు నా దేశం నాకిచ్చిన సందేశం అనే పాట సార్.
0: తప్పకుండా వినిపిస్తాను
1: సార్. యువరాజులో సార్ ఎవరా నలుగురు సార్? సారీ సార్,
0: యువరాజులు లేదా పాట అది ఎవరా నలుగురా?
1: అవును సార్, అవును సార్.
0: ఎవరా నలుగురు?
1: అవును సార్.
0: ఎవరా నలుగురు? ఎవరా నలుగురు? ఎవరా అతడు ఉంది కానీ ఎవరే అతడు?
1: అదే సార్, యువరాజులో ఉంది సార్ ఆ పాట.
0: యువరాజులోనా? యువరాజు కాదండి,
1: నాగేశ్వరరావు యువరాజు సార్.
0: యువరాజులో లేదు, ఇందాక నేను యువరాజులో మీరు కాదన్నారు, నేను చూశాను. మీకు యువరాజులో నుంచి పాట వినిపించమంటే ఒక పాట వినిపిస్తాను, వినండి. ఓకేనా?
1: అదే సార్. ఓకే సార్. ఓకే సార్.
0: ధన్యవాదాలు అండి. రైట్ అండి.

0: పరీక్షలకు సన్నద్ధం కావటం అంటే పుస్తకాలతో గంటల తరబడి కుస్తీ పట్టడం కాదు, ఆసక్తిగా కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉత్సాహంగా హాయిగా చదవటం. ఆ ఉత్సాహాన్ని మీలో పెంచుకోవటానికి ప్రతి సోమవారం సాయంత్రం యువవాణిలో ప్రసారమయ్యే ప్రజ్ఞ కార్యక్రమంలో భాగం కండి. మీ తెలివిని పరీక్షించుకోండి. ఇది మీ మెదడుకు మేతలా పనిచేస్తుంది. 3 రౌండ్స్ తో కొత్త కొత్త అంశాలతో 5:15 నుండి 5:50 వరకు ప్రజ్ఞ కార్యక్రమం సాగుతుంది. ఇందులో పాల్గొనేందుకు మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0852244197 లేదా 244119. రండి, ప్రజ్ఞలో భాగం కండి, జ్ఞానాన్ని పెంచుకోండి.
1: హలో.
2: హలో,
1: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
2: నమస్తే సార్, నేను పొద్దుటూరు నుంచి జుబేదాను.
1: జుబేద గారు నమస్తే, చెప్పండి.
2: ఏం ఛానల్ వచ్చినారా?
1: నేనా ఉన్నానండి. మీరు మీరు ఫోన్ చేయలేదు అనుకుంటున్నాను. మరి అడగండి, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి? ఏ పాట అన్నారండి? దేశోద్ధారకులు. ఓకే, అందులో నుంచి ఏ పాట కావాలి?

ఇంటి రామారావుది. ఈ వీణకు శృతి లేదు. లేదంటారా శృతి? మనుషులకు గతి లేదు అంటారా? ఏం కాదు, బాగున్నామండి. పాట మరి ఎలా ఉన్నారు? అవునా, వింటూ ఉండండి. వింటూ ఉంటే గొంతు కనుక్కుంటారు. అవునవును అవును, కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు చాలా మంది. కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు వారు అనుకుని, నన్ను నన్ను అనుకునే వారు అట్లా అడుగుతూ ఉంటారు. అవునండి, మరి మీరు అడిగిన పాట అయితే సిద్ధంగా ఉంది. మీరు పేర్లు, శ్రోతల పేర్లు చెప్తారా? మీ ఒక్కరి కోసమేనా? మీ ఒక్కరి కోసం ఈ పాట వినిపిస్తాను, వినండి. ధన్యవాదాలండి.

0: హలో అభిరుచులు, తర్వాత శ్రోతను ఆహ్వానిద్దాం. హలో
1: హలో,
0: అభిరుచి కార్యక్రమానికి స్వాగతం అండి. మీ పేరు?
1: నేను, నా పేరు స్వప్న, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. నేను విజయవాడ నుంచి కాల్ చేస్తున్నా మీకు.
0: విజయవాడ నుంచి చేస్తున్నారా?
1: యా యా.
0: కార్యక్రమాలు వింటున్నారా మరి మీరు?
1: యా వింటున్నాను. చాలా బాగుంటుంది మీ ప్రోగ్రామ్.
0: అవునా?
1: యా
0: చెప్పండి. మరి ఈరోజు ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలనుకుంటున్నారు?
1: నాకు నిన్నే పెళ్ళాడుత మూవీ నుంచి నాకు ఎటో వెళ్ళిపోయింది మనసు, ఆ సాంగ్ ఉంటే నాకు చాలా ఇష్టం. సో ప్లీజ్ ఆ సాంగ్ నాకు.
0: ఎటో వెళ్ళిపోయింది మనసు, ఎవరి కోసం అండి ఈ పాట? మరి
1: నాకు ఇష్టమైన వాళ్ళకి కోసం నేను డెడికేట్ చేద్దామని.
0: ఓకే. చెప్పండి, ఏం చేస్తుంటారు మీరు?
1: నేనా?
0: మీరు అడ్వకేట్ గా పనిచేస్తున్నారు? ఓహో. మరి ఆకాశవాణి కడప కేంద్రం కార్యక్రమాలు ఎలా వింటున్నారు?
1: ఎలా అంటే?
0: రేడియో ద్వారా వింటున్నారా, యాప్ ద్వారా వింటున్నారా?
1: సమ్టైమ్స్ రేడియో, సమ్టైమ్స్ యాప్ ద్వారా.
0: రెండు రకాలుగా కూడా వింటున్నారు. ఓకేనండి.
1: నాకు ఎలా అవైలబిలిటీ ఉంటే అలా నేను వింటాను. బట్ ఓవరాల్ గా మీ ప్రోగ్రామ్ అయితే చాలా సూటింగ్ గా ఉంటుంది, సూపర్ గా ఉంటుంది.
0: చాలా బాగుంటుంది, ధన్యవాదాలు అండి. మరి కాల్ చేస్తుండీ, మీరు ఎప్పుడు కాల్ చేసినట్లేదు, ఎప్పుడు ఒక్కసారి చేసినట్లు ఉన్నారు.
1: హలో హలో హలో, మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది. మీరు మాట్లాడే ఆ ప్రొనౌన్సియేషన్ కావచ్చు, వే ఆఫ్ టాకింగ్ కావచ్చు.
0: ఓకేనండి, థ్యాంక్ యూ.
1: నుంచి నా కోసం ఒక రెండు పదాలు నేను వినొచ్చా?
0: చెప్పండి చెప్పండి. ఎలా, ఏమన్నారు? ఈ పాటనా?
1: లేదు లేదు, ఏ సాంగ్ అయినా పర్వాలేదు. నా కోసం మీ నోటి నుంచి జస్ట్ ఒక రెండు లైన్.
0: దేని గురించి? పాట వినిపించమంటారా, నేను పాడమంటారా? నాకు పాటలు రాదండి పాడేది. పాట వినిపిస్తాను. మీరు అడిగిన పాట ఎటో వెళ్ళిపోయింది మనసు అనే పాటను మీరు మనసు పెట్టి వింటారని ఆశిస్తూ మీకోసం ఆ పాట వినిపిస్తాను. తప్పకుండా రండి. మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. అప్పుడప్పుడు చేస్తూ ఉండండి, కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు తెలుపుతూ ఉండండి. తప్పకుండా రండి. మరి కాల్ చేసినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అడిగిన పాటను వినిపిస్తాను. విన్నామా?
1: థ్యాంక్ యూ.
0: ఓకేనండి ఓకేనండి, థ్యాంక్ యూ.

0: హలో, విరిచి వింటున్నారు కార్యక్రమంలో చివరి శ్రోతను పలకరిద్దాం. హలో
1: హలో సార్,
0: అభిరుచి కార్యక్రమం అండి. మీ పేరు?
1: నా పేరు నాగమణి, పులివెందుల దగ్గర మీది ఇంట్లో కోట సార్. మరి
0: చెప్పండి నాగమణి గారు, ఏ చిత్రం నుంచి ఏ పాట కావాలి?
1: శ్రీకాళహస్తి మహత్యం సినిమాలో కావాలి సార్.
0: శ్రీకాళహస్తి మహత్యం,
1: దాంట్లో మహేశ్వరి అనే ఉంది, మహేశ్వరి అనే పాట ఉంది సార్.
0: ఈ శివుడి పాట,
1: శివుని పాట,
0: శివుని పాట అండి. తప్పకుండా వినిపిస్తాను. చివరి శ్రోత మీరు.
1: సరే సార్,
0: పాట విందామండి.
1: సరే సార్,
0: ధన్యవాదాలండి.

0: హలో అభిరుచి శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.
1: వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
2: శ్రోతలకు నమస్కారం. దేశానికి వెన్నెముక అయిన రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగ అభివృద్ది, నూతన సాంకేతికతలు, రైతుల సాధికారతపై చర్చించేందుకు మనతో ఉన్నారు శ్రీ బి విజయ్ ప్రసాద్ గారు. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ భీమనిపట్నం డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ్ ప్రసాద్ గారిని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ, సార్ నమస్తే అండి.
3: నమస్తే అమ్మ.
2: సార్, ఇప్పుడు ప్రత్యేకంగా భారతదేశంలో వ్యవసాయ రంగ అభివృద్ది అనేది గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత భారతదేశ వ్యవసాయ రంగం ఎలా ఉందని మీ అభిప్రాయం అండి?
3: భారతదేశ వ్యవసాయ రంగం అయితే ప్రస్తుతానికైతే పురోగతిలోనే ఉంది. గతంతో పోల్చుకుంటే మనం గతంలో 5% జీడిపిని మనం నమోదు చేసినప్పుడు ఫస్ట్ క్వార్టర్ 25 సంవత్సరానికి సుమారుగా 6% జీడిపిని మనం నమోదు చేశాం. అంటే అభివృద్ది బాగానే ఉంది. కారణం ఏంటంటే ప్రభుత్వ ప్రోత్సాహం, అదేవిధంగా రైతుల్లో చైతన్యం. వ్యవసాయ రంగం అయితే గనక ప్రస్తుతం అయితే అభివృద్ధి పథంలోనే సాగుతుంది.
2: ప్రస్తుతం భారతదేశ వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమైనా ఉన్నాయండి?
3: సవాళ్లు లేకుండా ఏం లేదు. కాకపోతే ముఖ్యంగా గ్రోత్ ఏ విధంగా అయితే ఆల్మోస్ట్ 18% దాటి ఇప్పుడు మనం 25% గ్రోత్ ని టార్గెట్ గా పెట్టుకున్నాము 2026 సంవత్సరానికి. అయినప్పటికీ కూడా మనకు సవాళ్లు ఉన్నాయి. ఏంటంటే మనకి వాతావరణ మార్పులు, రెండవది చిన్న కమ్మతాలు వ్యవసాయ రంగంలో, తర్వాత ఇరిగేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాగునీరు సదుపాయం తక్కువ ఉంది, ఇంకా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా రైతు పండించిన పంటకి మార్కెట్ ధర కల్పించాలి. ఇవి ప్రస్తుతానికి ఉన్న సవాళ్లు. తర్వాత రైతుకి ఏంటంటే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరింత చేరువు చేయాలి. చేరువు చేస్తే ఖచ్చితంగా మనం అనుకున్నటువంటి ప్రస్తుతం ఉన్న 18.5% గ్రోత్ ని మనం 25% వరకు మనం తీసుకెళ్లే అవకాశం ఉంది.
2: అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి సవాళ్లు ఏవైతే ఉన్నాయో వీటిని అధిగమించడం కోసం కావచ్చు, లేదంటే రైతుల సాధికారత కోసం కావచ్చు, రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం లేదా మన రాష్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకాలు ఏమైనా ఉన్నాయండి?
3: ఉన్నాయండి, ఖచ్చితంగా. మనకి రాష్ట ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా రైతులను అభ్యున్నతి కోసం చాలా మంచి పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఇందులో ముఖ్యంగా రైతులని, వారు చేస్తున్న వ్యవసాయాన్ని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెట్టుబడి, అంటే సకాలంలో రైతుకు కావాల్సిన విత్తనాలు, పురుగు మందులు లేదా ఇతర వ్యవసాయ రంగమైన అవసరాలను తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధానమంత్రి కృషి సమ్మాన్ నిధి

అనే పథకం కింద రైతులకి 6,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ప్రతి రైతుకి అందిస్తుంది 3 దఫాలుగా. రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు ప్రతి రైతుకి సంవత్సరం ఇస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో నుంచి 2,000 రూపీస్ రిలీజ్ చేసిందో ఫస్ట్ ఫేజ్ లో, అప్పుడు 5,000 రూపీస్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే 3 దఫాలుగా 5,000, 5,000, 4,000 అంటే 14,000 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2,000, 2,000, 2,000 అంటే మొత్తం 20,000 రూపాయలు ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుంది. పెట్టుబడి సహాయంగా రైతు పండించే పంటకి రైతుకి కావాల్సిన ఇమీడియట్ విత్తనాలు కావాలి. కావాలంటే ఎవరి దగ్గర చేయిచాపి అప్పులు తెచ్చి పరిస్థితి కాకుండా, ఇది దీన్ని పెద్ద రైతుల దృష్టిలో పెట్టుకుని చేయటం కాదు, ఇది సన్న చిన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పథకాలు ప్రవేశపెడుతుంది కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల రైతులు ఏమవుతుందంటే వారికి కావాల్సిన ఉపకరణాలు ఏవైతే వ్యవసాయానికి, ముఖ్యంగా విత్తనాలు కొనాలి, ఒక వరి పంట వేయాలంటే ఒక ఎకరంలో కనీసం 1 బస్తా విత్తనం కొనాలా, ఈ రోజున 12 నుంచి 1,000 రూపాయలు ఉంది. ఒక 20 బస్తా కొనాలి డిఏపి 1,300 రూపాయలు ఉంది. ఒక పొటాష్ బస్తా కొనాలి 1,800 రూపాయలు ఉంది. ఒక యూరియా బస్తా కొనాలి 267 రూపాయలు ఉంది. ఇట్లా ఇవన్నీ చూసుకున్నా కూడా అంటే ఖర్చంతా ఇస్తున్నారంటే కాదు, పెట్టుబడి సహాయంగా గవర్నమెంట్ చేయూత అందిస్తుంది. దానివల్ల రైతుల్లో ఆనందం, అంటే నా పంటకి నేను ఎవరికి అప్పు కోసం వెళ్ళక్కర్లేదు, ముందు నేను ఈ పని చేయొచ్చు అనే ఉద్దేశంతో రైతులో ఒక భరోసా వచ్చింది, రైతులకు ఒక ధైర్యం వచ్చింది. ఇది చాలా మంచి పథకం అండి. రెండవది, పండించిన పంటకి ఇన్సూరెన్స్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ఆ పథకం ద్వారా రైతు పండించిన పంట ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఒకవేళ అధిక వర్షాలు గాని, అసలు వర్షాలు లేకపోవడం వల్ల గాని, లేదా చీడపీడల వల్ల గాని పంటలు నాశనం అయినప్పుడు రైతు పండించే పంట ఏదైతే ఉందో దాన్ని క్రాప్ కటింగ్ ఎక్స్పెన్షన్ చేస్తాం, పంట కోత ప్రయోగాలను చేస్తాం. ఆ పంట కోత ప్రయోగాల్లో వచ్చినటువంటి యావరేజ్ ఈల్డ్స్, సరాసరి దిగుబడికి ఎంతైతే నష్టం జరిగిందో ఆ నష్టాన్ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. దానివల్ల రైతుకి భరోసా కల్పించడం జరిగింది. సో దీంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ యొక్క స్కీమ్ లో రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు ఏం చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంత సొమ్మును చెల్లించి ఈ స్కీమ్ రైతులకి అందిస్తుంది. క్రాప్ ఇన్సూరెన్స్ అనేది బ్యాంకుల్లో రుణాలు తీసుకునే రైతులకైతే, బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నప్పుడే ఆ పంట రుణంలోనే కొంత అమౌంట్ ని ఇన్సూరెన్స్ కి బ్యాంకే కడుతుంది, ఇన్సూరెన్స్ కంపెనీకి. అదే విధంగా ఒక రైతు పంట రుణం తీసుకోలేదు కానీ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి క్రాప్ కి, డైరెక్ట్ రైతు కూడా చేయించుకోవచ్చు. దానికి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏజెన్సీస్ ఉన్నాయి, రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి. ఆ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఒక అప్లికేషన్ మనం ఆన్లైన్ లో ఫిల్అప్ చేసి పెడితే గనక మినిమం దానికి 2% అంటే క్రాప్ బట్టి ఆ పర్సంటేజ్ ఉంది ఇన్సూరెన్స్ ఎంత అనేది. సో దాన్ని మనం పే చేసి రైతు స్వయంగా కూడా ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. ఇది కాకుండా వాతావరణ ఆధారిత ఇన్సూరెన్స్ కూడా ఉంది, వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్. అదేంటంటే ఒకవేళ అది కనుక ఎక్స్ట్రా చేసుకుంటే వాతావరణం వలన ఏదైనా ఇబ్బంది కలిగితే, ముఖ్యంగా పండ్ల తోటలకు చాలా వస్తుంది, మామిడి, కాఫీ ఇట్లాంటి పంటలకి నష్టం జరుగుతుంటది. జరిగినప్పుడు అంటే ఒకేసారి వీధులు గాలి వేసి మొత్తం కాయలనే రాలిపోతాయి, వడగల్ల వాన వచ్చి కాయలనే రాలిపోతాయి, లేకపోతే అరటి చెట్లు పడిపోతాయి. ఇట్లాంటప్పుడు కూడా వాళ్ళకి ఆ విధంగా కూడా ఇన్సూరెన్స్ ఉంది. సో రైతుకి ప్రభుత్వం ఏంటంటే పంటకి చేయూతిస్తుంది, పంట నష్టపోతే దానికి భరోసా ఇస్తుంది. ఏ విధంగా? ఇన్సూరెన్స్ ద్వారా. ఇది కాకుండా రైతు పంట పండించాలంటే కావాల్సినవి ఉపకరణాలు ఇచ్చింది, ఇక్కడ నీరు కూడా కావాలి. ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన అనే పథకం ద్వారా సూక్ష్మ నీటి పారుదల అంటే బిందు సేద్యం అని, అదేవిధంగా తుంపర్ల సేద్యం అంటే స్ప్రింక్లర్స్, డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటాం, తుంపర్ల సేద్యం అని, ఈ విధంగా రైతులకి ఏవైతే వాణిజ్య పంటలు ఉన్నాయో వాటికి పక్కగా ఉపయోగపడతాయి. ఈ తుంపర్ల సేద్యం అనేది ఈవెన్ ఫీల్డ్ క్రాప్స్ కూడా ఉపయోగపడుతుంది. అంటే తక్కువ పెర్ డ్రాప్ మోర్ క్రాప్ అనే ఉద్దేశంతో ఈ ప్రధానమంత్రి కృషి సంచాయ యోజన ద్వారా రైతులకి, ఎస్టీ ఫార్మర్స్ కి అయితే ఆల్మోస్ట్ 100% ఫ్రీ, వేరేజ్ ఎస్సీ రైతులకి అయితే 75%, సాధారణ రైతులు 50%. ఈ విధంగా సబ్సిడీ కూడా ఇస్తుంది, ఇచ్చి రైతులకి ఏ విధంగా ఎంకరేజ్ చేయాలని ఆలోచన చేస్తుంది. ఇది ఒక పక్క. తర్వాత మరి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ అనేది బ్యాంకుల ద్వారా ఇస్తున్నారు. ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఒక ఏటీఎం కార్డు మన దగ్గర ఉంటుందో కిసాన్ క్రెడిట్ కార్డు అనే ఆధారం రైతుకి గుర్తింపిచ్చి దాని ద్వారా సకాలంలో పంట రుణాలు ఇస్తారు బ్యాంకుల ద్వారా. కిసాన్ క్రెడిట్ కార్డు కనుక రైతు కలిగి ఉన్నాడంటే బ్యాంకులకు వెళ్తే ఇమీడియట్ గా దానికి ప్రయారిటీ బేసిస్ లో తనకున్నటువంటి వ్యవసాయం ఏదైతే పాస్బుక్ ప్రకారంగా పట్టాదారు పాస్బుక్ లో ఉందో దానికి తగ్గట్టుగా అతను వేసే పంటకి పంట రుణాలు కూడా ఇస్తున్నారు. అందులో కూడా రైతుకి ప్రయారిటీ కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు పంట రుణాలు ఇవ్వడమే కాకుండా పంట కొనుగోలు మద్దతు ధర కల్పిస్తున్నారు. మద్దతు ధర కల్పించిన తర్వాత మద్దతు ధర ఎందుకు? ఎప్పుడైతే మార్కెట్లో ధర లేదో ప్రభుత్వం ముందుకు వస్తుంది. సో అది పక్కన పెడితే కొనుగోలు చేసేటప్పుడు కూడా రైతులకి ప్రయారిటీ ఇవ్వటం. తర్వాత ఈ మధ్య మీరు వినే ఉంటారు నమో డ్రోన్ దీది అని, పొదుపు సంఘాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లో ఉన్న మహిళల్ని గుర్తించి వాళ్లకి డ్రోన్ ఉపయోగించడంలో ట్రైనింగ్ ఇప్పించి డ్రోన్ ఆపరేటర్లుగా వారి ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఈరోజు లేబర్ షార్టేజ్ ఉంది ఎందుకంటే
అభివృద్ధి.

చెందుతున్న కొలది వ్యవసాయం మీద లేబర్ షార్టేజ్ వచ్చింది, రకరకాల కారణాలు అవన్నీ సెపరేట్. కానీ ఈ పరిస్థితుల్లో లేబర్ ఎప్పుడైతే షార్టేజ్ వచ్చిందో, ఒక చీడపీడలు వచ్చాయి లేకపోతే ఒక ప్రకృతి వైపరీత్యం

0: 140 డ్రోన్స్ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. సో ఈ విధంగా కూడా రైతులకి ప్రోత్సాహం చేస్తుంది.
1: ఓకే, మరి ఇప్పుడు ఇన్ని పథకాల గురించి చెప్పారు కదండి, రైతులందరూ విద్యావంతులు ఉండకపోవచ్చు, సో వాళ్ళందరికీ కూడా ఇటువంటి పథకాల గురించి అవగాహన కల్పించాలి అంటే ఒక వ్యవసాయ రంగం అనేది కావచ్చు, వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారండి?
0: ఖచ్చితంగా, మీరు అన్నట్టు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ పైన ఉంది. అలాగే ఈ అవగాహన కల్పించే ఉద్దేశంతోనే ముఖ్యంగా మీరు ఇప్పుడు చూస్తే ప్రతి గ్రామంలో కూడా రైతు సేవా కేంద్రం ఉంది. రైతు సేవా కేంద్రం అనేది ప్రతి గ్రామానికి ఉంది. ఈ రోజున ఇది ఒక నాలెడ్జ్ డిసిమినేషన్ సెంటర్ యాక్చువల్గా చెప్పాలంటే. దీని ద్వారా రైతులకు ఇప్పుడు ప్రపంచంలో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ లేదా మన చుట్టుపక్కల మండలాల్లో కానీ అమలవుతున్నటువంటి కొత్త ఆధునిక పరిజ్ఞానం ఏమిటి, దాన్ని ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుంది, దాన్ని దృశ్య శ్రవణ మార్గాల ద్వారా చూపించే ఏర్పాట్లు ఆ రైతు సేవా కేంద్రాలు ఉన్నాయి. దానికి ఒక ఇన్ఛార్జ్ ఉన్నారు, రైతు సేవా కేంద్ర ఇన్ఛార్జ్ అని. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ అనొచ్చు, లేదా కొన్ని దగ్గరలో విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, కొన్ని దగ్గరలో విలేజ్ సెరికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్ ఉన్నారు, వెటనరీ అసిస్టెంట్ ఉన్నారు. ఇలాగా ప్రతి రైతు సేవా కేంద్రానికి ఒక ఇన్ఛార్జ్ అయితే ఉన్నారు, క్వాలిఫైడ్ పర్సన్. సో వారు ఆ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ ఈ యొక్క పరిజ్ఞానాన్ని అందించడానికి ఇందులో ఒక హాల్ కూడా ఉంది. రైతులు ఎప్పుడైనా రావచ్చు, కూర్చోవచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రామ్, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏ ప్రోగ్రామ్ అయినా చూసుకోవచ్చు. అలాగే ఒక లైబ్రరీ క్రియేట్ చేశారు. ఎవ్రీ మంత్ అక్కడ ఒక పాడి పంటల మ్యాగజైన్ అని, వివిధ పంటల మీద, ఆ ప్రాంతంలో పండే పంటల మీద రకరకాల లిటరేచర్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో తద్వారా రైతులు ఏంటంటే అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ జరుగుతున్న విషయాలు తెలుసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి విస్తరణాధికారి మనకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ గ్రూప్స్ అని ప్రతి మండలానికి ఒకటి పెట్టాం మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే. అంటే అందరు రైతులు అందులో ఉంటారంటే కాదు, ప్రతి గ్రామం నుంచి 15 నుంచి 20 మంది రైతులు ప్రోగ్రెసివ్ రైతులు, అంటే అభ్యుదయ రైతులు అంటాం. అంటే ఊర్లోకి వెళితే వాళ్ళు కొద్దిగా ఉత్సాహంగా వ్యవసాయంలో పాల్గొంటారు, కొత్త దానాన్ని తెలుసుకోవాలనుకుంటారు. వాళ్ళు తెలుసుకోవాలనుకునే కాకుండా వాళ్ళకు తెలిసిన నాలెడ్జ్ని కూడా మనతో పంచుకుంటారు. అలాంటి రైతులందరినీ వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి ఆ గ్రూపుల ద్వారా ప్రతిరోజు ఒక మెసేజ్ పంపిస్తుంటాం. ఏదో ఒక వ్యవసాయానికి సంబంధించిన మెసేజ్, వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించిన మెసేజ్. ఒక కొత్త వంగడం వచ్చింది, ఆ గ్రూపులు పెడతాం. కొత్త టెక్నాలజీ వచ్చింది, ఆ గ్రూపులు పెడతాం. లేదా ఒక రైతు మంచి అభివృద్ధి సాధించారు, ఏదో ఒక దిగుబడి వచ్చింది, ఆ గ్రూపులు పెడతాం. సో ఈ విధంగా డిస్కస్ చేయడం వలన ఈ నాలెడ్జ్ అనేది ఏమవుతుందంటే ఈ అభ్యుదయ రైతుల వల్ల కూడా తోటి రైతులకు వెళ్తుంది. ఇప్పుడు ఈ అమలు చేస్తున్న పథకాలు ఇంతకు మాట్లాడారు, ఇవన్నీ కూడా తోటి రైతులకి ఈజీగా చేరువ అవుతున్నాయి. ఇది ఒక పద్ధతి చేసాం. ఇది కాకుండా ఇప్పుడు మనము రైతులకి క్రాప్ ను బుక్ చేస్తున్నాం మనం. సో దాన్ని కూడా రైతులకి ఏ విధంగా అనేది డిజిటల్ టెక్నాలజీ సెపరేట్, అది కూడా ఆ నాలెడ్జ్ కూడా వాళ్ళకి అందించే విధంగా. అది కాకుండా లిటరేచర్ ప్రింట్ చేస్తున్నాం. డిఆర్సీస్ ఉన్నాయి, డిజిటల్ రిసోర్స్ సెంటర్స్ అని, ఈ ఫార్మర్స్ కి ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాం. అవి మంత్లీ వన్స్ లేదంటే షెడ్యూల్ ప్రకారం. ఇప్పుడు సాయిల్ హెల్త్ ఉంది, సాయిల్ హెల్త్ మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. అలాగే వీడ్స్ ఎక్కువ ఉన్నాయి, వాటి మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. లేదు ఎరువులు యాజమాన్యం ఉంది, ఏ పంట ఎరువులు ఏ విధంగా వాడాలి అనే దాని మీద ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. ఈ విధంగా కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారం గానీ శాస్త్రీయత గానీ రైతులకి చేరటంలో రకరకాల మోడ్స్ లో పోస్టర్స్ ప్రింటింగ్ చేస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో పోస్టర్స్ పెడతాం, ఏ పథకాలు ఉన్నాయి, ఈ పథకాల ఉపయోగం ఏమిటి, రైతులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ విధంగా తీసుకోవాలి, దానికి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్లైన్ అప్లికేషన్. సో రైతుకి ఏదైనా పట్టాదారు పాస్బుక్ లో కూడా ఏదైనా చేంజెస్ కావాలి అంటే కూడా, ఈవెన్ బ్యాంకు లోనికి వెళ్లేటప్పుడు కూడా రైతులకు ఏదైనా సహకారం కావాలంటే వ్యవసాయ శాఖ తరఫున ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళకి ఫెసిలిటేట్ చేసి బ్యాంక్ అధికారులతో సమన్వయం చేసి రైతులకి సమగ్రంగా సమాచారాన్ని ఇవ్వడమే కాకుండా వారికి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి సహకారాన్ని అందించడం జరుగుతుంది.
1: సో ప్రతి రంగంలో కూడా సాంకేతికత అనేది ఆ రంగాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది కదండి. అలాగే వ్యవసాయ రంగంలో కూడా మీరు ఇందాక అన్నట్టుగా నమో డ్రోన్ దీది ప్రాజెక్ట్ కావచ్చు, లేదంటే స్ప్రింక్లర్ ఇరిగేషన్ కావచ్చు, డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, ఇవే కాకుండా ఇంకా అంటే పాత తరం పద్ధతుల్ని కొన్ని వదిలేసి ఈ దుక్కి దున్నడంలో కానీ లేకపోతే నీటిని అందించడంలో కానీ వాటిలో కొత్తగా సాంకేతిక మార్పులు అంటూ ఏం వచ్చినాయండి?
0: వచ్చినాయండి. పాత తరంలో మనకి ప్రతి ఇంట్లో కూడా పశువులతో వ్యవసాయం చేసేవారు. ఇప్పుడు రాను పాడి పశువులు ఉన్నాయి కానీ పేడ పశువులు లేవు. మిల్క్ ప్రొడక్షన్ అనేది మనకు ఉంది కాబట్టి అది కూడా వ్యవసాయమే. సో మిల్క్ ప్రొడక్షన్ లో ఉంది కాబట్టి ప్రతి రైతు వ్యవసాయ పరంగా ఆ విధంగా మిల్క్ ప్రొడక్షన్ ఉంది. అయితే వ్యవసాయ పరంగా వచ్చినప్పటికీ ఇప్పుడు మనం ట్రాక్టర్స్ ఆల్రెడీ ఎప్పుడో వచ్చినాయి. దీంతో పాటు ఇప్పుడు ఏం వచ్చినాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి వచ్చింది. అంటే ఏంటి, ఫలానా పంటకి ఎంత నీరు కావాలి అనేది ఒక చిప్ ద్వారా డిజైన్ చేసి అక్కడ పెడితే, ఒక మీటర్ అక్కడ పెడితే ఖచ్చితంగా ఆ మాయిశ్చర్ ఆ సాయిల్లో ఉందా లేదా అని రైతుకి సాంకేతికం ఆ సెల్ ఫోన్కి వస్తుంది. దాని ద్వారా ఇరిగేషన్ ఇవ్వాలా లేదా, ఇస్తే ఎంత ఇరిగేషన్ ఇవ్వాలి అనేది కూడా రైతు ఇప్పుడు డిసైడ్ చేసుకో. అటువంటి పరిజ్ఞానం వచ్చింది, అది ఇంకా చేరువవ్వాలి. ఉంది, మనకు అందుబాటులో ఉంది, కానీ ఇవి చేరువవ్వాలి. అదే కాకుండా ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ వచ్చినాయి, అదేవిధంగా హార్వెస్టర్స్ వచ్చినాయి. ఇప్పుడు లేబర్ తో పని లేదు. తుఫాను మీరు హెచ్చరిక ఇచ్చారంటే రేపు తుఫాన్ వస్తుందనక ఈ రోజు ఒక ఇంచుమించు 100 ఎకరాల కట్ చేస్తుంది, నూర్పిడి కూడా చేసేసి బ్యాగ్స్ ఇచ్చేస్తుంది, నైట్

0: పని చేస్తుంది అది, దానికి డే అండ్ నైట్ ఏం లేదు. సో ట్రాన్స్ప్లాంటర్స్ అదే విధంగా ఉడుపు చేయాలి. ఇప్పుడు ట్రాన్స్ప్లాంటర్స్ ఉడుపు చేస్తారు, లేబర్ ఏం అవసరం లేదు, ఇద్దరు మనుషులు ఉంటే సరిపోదు, అది ట్రాన్స్ప్లాంట్ చేస్తుంది, హార్వెస్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ అవుతుంది. అదే విధంగా ఇప్పుడు మనకి ముఖ్యంగా ట్రాన్స్పోర్టింగ్ కూడా ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సహకారం చేస్తుంది. ఇప్పుడు రైతు పండించిన పంటని మార్కెట్ తీసుకెళ్లడానికి కూడా కొంత సొమ్ము రైతుకి ఇస్తుంది. ఈ విధంగా కూడా మనకి ఉపయోగపడుతుంది.
1: ఇప్పుడు జీఎస్టీ సంస్కరణలు జరిగినాయి కదండి, జీఎస్టీ సంస్కరణల వల్ల వ్యవసాయ రంగానికి గాని వ్యవసాయదారులకు గాని ఉపయోగాలు ఏమున్నాయండి?
0: జీఎస్టీ అనేది రైతు వ్యవసాయ పరంగా అయితే ప్రస్తుతానికి మనకు అంత పెద్దగా ఏమీ లేదు, కానీ కొన్ని రంగాల్లో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మెకనైజేషన్ లో జీఎస్టీ ఉంది. ఇప్పుడు మెకనైజేషన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. యాంత్రీకరణ అనేది ఆధునిక యంత్ర పరికరం రైతుకు చేరువవ్వాలి, వాటి ధరలు తగ్గుతాయి ఖచ్చితంగా, దాని ద్వారా రైతులకు ఉపయోగం జరుగుతుంది.
1: ఈ రైతు ఉత్పత్తులకి ఇవ్వాల్సిన కనీస మద్దతు ధర అంటే ఏంటో ఒకసారి వివరంగా చెప్తారా?
0: కనీస మద్దతు ధర అంటే ముఖ్యంగా రైతు పండించేటప్పుడు పంటకి, ప్రతి పంటకి కొంత ఖర్చు అవుతుంది పెట్టుబడి, ఆ ఖర్చు పెట్టిన సొమ్ము కూడా రైతుకు రాకపోతే రైతు వ్యవసాయం చేయలేడు. సో అందుకనే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి పంటకి ఒక కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారు, MSP అంటారు దాన్ని, ఆ కనీస మద్దతు ధర నిర్ణయిస్తుంది. అంటే ఏంటి, రైతు పండించిన పంటకి మేమేం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా ఒక అసెస్మెంట్ చేస్తాం. ఈ సీజన్ అయిపోయింది, వచ్చే సీజన్ కంటే 2026 సంవత్సరానికి ఇప్పటి నుంచే మేము పెట్టుబడి ఎంత అవసరం, ఒక వరి పంటకి ఎంత అవసరం, ఒక చెరుకు పండించాలి ఎంత అవసరం, లేదా ఒక మామిడి పండించాలి ఎంత అవసరం అనేది ఒక ఎస్టిమేషన్కి వస్తాం. అంటే ఏంటి, అక్కడ కూలీలు ఖర్చు అనండి, ఉపకరణాలు ఖర్చు అనండి, లేదంటే ఇతర ఖర్చులు, ఈ ఖర్చులన్నీ కలిపితే ఒక ఎకరానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చును లెక్క వేసిన తర్వాత అది ఒక బ్యాంకర్స్ మీటింగ్ లో కూర్చొని ఇంత ఖర్చు అవుతుంది, దీనికి రైతుకి మనం నెక్స్ట్ ఎంత మనం పెట్టుబడి సహాయం ఇవ్వాలి ఏది బ్యాంకుల ద్వారా అనుకుంటే అది యాక్చువల్ గా. సో అలాంటప్పుడు ఈ ఖర్చుని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంత మద్దతు ధర ఉండాలి, దిగుబడి కూడా లెక్కేయాలిగా. ఇప్పుడు ఒక ఎకరానికి ఖర్చు ఎంత అయింది, ఎంత దిగుబడి వస్తుంది, యావరేజ్ ఈల్డ్, దానికి పంట కోత ప్రయోగాలు చెప్పాను. సో పంట కోత ప్రయోగాల ద్వారా ఎంత ఈల్డ్ వచ్చినప్పుడు సో రైతుకి ఎంత ఖర్చు అయింది, ఎంత అమ్మాలి, అతనికి నష్టం లేకుండా చేయాలని ప్రయత్నం చేసి ఒక MSP క్రియేట్ చేస్తుంది. ఒకవేళ మార్కెట్ లో ఈ ధరను కూడా కొనకుండా ఉంటే ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ పంటను కొనుగోలు చేస్తుంది, అది కనీస మద్దతు ధర.
1: ఓకే, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు, వ్యవసాయదారులకి రైతులకి వచ్చిన అభివృద్ధి ఏంటంటారండి మీరు?
0: చాలా అభివృద్ధి వచ్చిందమ్మ. పెను మార్పులు ఏంటంటే ఇరిగేషన్ లో మార్పు వచ్చింది, నీటి పారుదల వ్యవస్థను బలపరిచారు. ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్ట్ అనుకుందాం ఆంధ్రప్రదేశ్, ఈ పోలవరం ప్రాజెక్ట్ గనక మనం మరో 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ చేసుకోగలిగితే సస్యశ్యామలం అవుతుంది. అసలు అంటే ఇప్పటికే భారతదేశంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడుతున్నారు, వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీద. ఆ విధంగా నీటి పారుదల వ్యవస్థని బలపరిచారు, ఇంకా బలపరచాల్సిన అవసరం ఉంది, ఇంకా గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళాలి. నదుల అనుసంధానం అంటున్నారు, అది అనుసంధానమే జరిగితే అద్భుతం జరుగుతుంది, వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా పెరుగుతుంది. అదే కాకుండా ఇప్పుడు ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అనేది డెవలప్ చేశారు చాలా వరకు. సో దానికి కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మద్దతు ఇచ్చి ఇప్పుడు యంగ్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని న్యూ ఎంటర్ప్రీనర్స్ గా చేయాలని, ఈ రంగంలో కూడా వాల్యూ అడిషన్, పండించిన పంటకి కొంత దాని రకరకాల రూపాల్లో దాన్ని మార్చి ఇవ్వటం వలన దానికి అధికమైనటువంటి గిట్టుబాటు ధర కానివ్వండి, లేదా రైతుకు లాభాలు వస్తున్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని బాగా ప్రోత్సహించింది. న్యూట్రీ సీరియల్స్ ఉన్నాయి, న్యూట్రీ సీరియల్స్ అంటే ఇప్పుడు రాగి, జొన్న, సజ్జ, ఇప్పుడు అందరూ కూడా అవే తింటున్నారు.
1: చిరుధాన్యాలు
0: ఎస్, ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యత చాలా పెరిగింది. ఇప్పుడు ఏ ఇంట్లో చూసుకున్నా ఒక పూట రైస్ తింటున్నారు. సో దానికి ఈ విధంగా రైతులకు ప్రోత్సాహం ఇవ్వడంతో ఏమైందంటే రైతులు పంట మార్పిడి వైపు కూడా వెళ్ళారు. మనం వెళ్ళాలి, పంట మార్పిడికి వెళ్ళాలి. అభివృద్ధి చెందాలంటే సనాతనంగా వచ్చిన పంటను అదే పండిస్తారంటే కుదరదు. రైతు మనకున్న అవకాశాలను అందిపుచ్చుకోవాలనుకుంటే ఈ పంట మార్పిడి, వాతావరణంలో కూడా మార్పులు జరిగాయి. ఈ వాతావరణ మార్పులకి తగ్గట్టుగానే మనం పంటల మార్పిడి కూడా చేసుకుంటున్నాం. కొత్త కొత్త వరి వంగడాలు వచ్చినాయి, కొత్త కొత్త రకరకాల వంగడాలు వచ్చినాయి. అలాగే ఇప్పుడు పల్సెస్ అనండి, పప్పు ధాన్యాలకు మద్దతు ధర పెంచారు, ఆ ఉత్పత్తి కూడా పెంచాలని. కాబట్టి ఈ 14 ఏళ్లలో మనం ఏంటంటే స్వయం సమృద్ధి ఆల్రెడీ ఉంది మనకి, కానీ అందరి తాలూకా ఆలోచన ఎలాగుందంటే ఆరోగ్యమైన ఆహారం మీద ఉంది. అందుకనే ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం ప్రోత్సాహం లాస్ట్ ఫోర్ ఇయర్స్ గా నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయ సంబంధ వ్యవసాయం మీద దృష్టి పెడుతుంది బాగా, ఆర్గానిక్ ఫార్మింగ్ దాన్ని ప్రోత్సహిస్తుంది. ఒక పక్కన సనాతన వ్యవసాయాన్ని మనం సాగిస్తూనే కొంత మార్పుకి మనం తీసుకెళ్తున్నాం. సో నేచురల్ ఫార్మింగ్ తీసుకెళ్తున్నాయి. ఇప్పుడు తీసుకెళ్తుంటే ఏంటంటే కనీసం ఒక ఎరువు వేయకుండా, ఎటువంటి పురుగు మందులు కొట్టకుండా, ఇతర రసాయనాలు ఏమి వాడకుండా, ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే భూసార పరిరక్షణ. మన పూర్వీకులు మనకి అందించినటువంటి భూమి యొక్క సారాన్ని ఆల్రెడీ రసాయనిక ఎరువుల వల్ల చెరగొట్టాం, దాన్ని మళ్లీ పునరుద్ధరించాలి అంటే ఏం చేయాలి, నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ వెళ్ళాలి. అందుకనే ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టి ఏం చేస్తుందంటే మనకు ఇంకా ఉత్పత్తి పెంచాలంటే అవసరమే, కానీ ఉత్పత్తితో పాటు ఆరోగ్యకరమైనటువంటి ప్రకృతి పంటలు మనం పండించాలి, ప్రకృతి సిద్ధమైన పంటలని. సో దాన్ని దృష్టిగా చేసి 14 సంవత్సరాల్లో రైతులకి చాలా వరకు మనం ఎక్స్పోర్ట్ చేస్తాం ఇప్పుడు ప్రకృతి సేద్యమైన పంటల్ని.
1: ఇప్పుడు ఏదైతే పథకాలున్నాయో రైతుల కోసం, వాటిల్లో ఒక వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులుగా ఇంకా ఇందులో మార్పులు కావాలి.

0: లేదా మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలి, ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టాలి అనే దాని గురించి మీ అభిప్రాయం ఏంటండి?
1: రైతులకి ప్రభుత్వం సహకరిస్తున్న విధానం బాగుంది. ఇంకా కావాల్సింది ఏంటంటే రైతులు ఇంకా ఎడ్యుకేట్ చేయాలి శాస్త్రీయ వ్యవసాయం మీద. ఇంకా ఆ రీచ్ అవడానికి చాలా గ్యాప్ ఉంది, ఆ గ్యాప్ ను ఫిల్ చేయాలి. ఏది ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ లో ముఖ్యంగా అక్కడ మనం ఏదైతే నూతన పద్ధతులు మనం కనుగొంటున్నామో అది పూర్తిగా గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళాలి. వెళ్ళాలి అంటే ఇంకా మనం మోర్ ట్రైనింగ్స్ కానీ, మోర్ ఎక్స్పోజ్ విజిట్స్ కానీ రైతులకి, అదేవిధంగా ఇంకా డెమాన్స్ట్రేషన్ కానీ చేయటం ఒకటి. రెండోది నీటి పారుదల వ్యవస్థను మనం ఇంకా అనుకున్నాం, ఇంకా దాన్ని బలపరచాలి. ఎందుకంటే వితౌట్ వాటర్ వి కెనాట్ ప్రొడ్యూస్ ఎనీ క్రాప్, ఏ పంట అయినా. సో దాన్ని మనం ఇంకా మనం కొన్ని కొత్త పద్ధతులు మనం రైతులకు అందించే విషయంలో చేయాలి, ఇంకా చేరువు చేయాలి. అది కాకుండా మెకనైజేషన్ ఒకటి, మెకనైజేషన్ ఇంకా పూర్తి స్థాయిలో రైతులకు అంది. నాకు తెలుసు 40% ఫార్మర్సే దీన్ని అందుకున్నారు, రిమైనింగ్ 60% ఇంకా గ్యాప్ ఉంది. ఈ యాంత్రీకరణ అనేది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఆ విధంగా ఏర్పాటు చేయడం, రైతు ఉత్పత్తిదారుల సంఘం అంటాం, ఆ సంఘాల ద్వారా రైతులు కనుక చేరువు చేస్తే, యాంత్రీకరణ ఈ నూతన పద్ధతులు ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళ ద్వారా రైతులకు ఇంకా మరింత చేరువవటం, రైతుల్లో మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ ఫెసిలిటీ, ఇప్పుడు అనుకున్నాం MSP అని, అది ఆ ఈనా మార్కెటింగ్ అనే పెట్టింది ఇప్పుడు ప్రభుత్వం, నేషనల్ అగ్రికల్ మార్కెటింగ్ అని. ఆన్లైన్ లోని రైతు పండించిన పంటను శాంపుల్ పెడితే ఎక్కడో ఢిల్లీలో ఉన్న వ్యక్తి ఇక్కడ విశాఖపట్నంలో పండించిన పంటను చూస్తాడు, ఇది నాకు ఈ రేటు కంటే ఆ రేటు కొంటాడు నచ్చితే శాంపుల్ చూసుకొని. సో ఈనా మార్కెటింగ్ వచ్చింది. ఈ మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఇంకా రైతులకు చేరువు చేయాలి. ఇది ఎలా ఉందంటే కొంతమందికే తెలిసింది, ఇది ఇంకా ఫీల్డ్ లెవెల్కి వెళ్ళాలి. సో రైతులను ఎన్రోల్ చేయాలి, రైతులను ఇంకా ఎడ్యుకేట్ చేయాలండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విద్యలో అట్లీస్ట్ ఫ్రమ్ 8th class ఆన్వర్డ్స్ వ్యవసాయం గురించి ఒక పాఠ్యాంశం ఉండాలి. అది లేకపోతే చాలా మంది పిల్లలు వరి ఎక్కడి నుంచి వచ్చిందని చెట్టు నుంచి వచ్చి అంటారు, చెట్టుకి మొక్కకి తేడా తెలియని పరిస్థితి వచ్చింది. సో కాబట్టి 8th class నుంచి కనీసం ఈ పాఠ్యాంశంగా చేర్చి, ఇంటర్మీడియట్ తర్వాత ఉందా లేదా పక్కన పెడితే అట్లీస్ట్ 10th class వరకు ఒక పాఠ్యాంశంగా పెడితే 2-3 సంవత్సరాలు అసలు వ్యవసాయం గురించి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం స్కూల్ సాయిల్ హెల్త్ ప్రోగ్రామ్ పెట్టింది, అంటే ప్రతి రాష్ట్రంలో కొన్ని స్కూల్స్ ని ఎంపిక చేసి జిల్లాల్లో 1-2 స్కూల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ విశాఖపట్నం జిల్లా చూసుకుంటే ఆనందపురంలో హై స్కూల్ తీసుకున్నాం, అలాగే నారాయణరాజుపేట అని భీమిల్లో ఒక హై స్కూల్ తీసుకుని, ఈ 2 స్కూల్స్ లో స్కూల్ పిల్లల ద్వారానే మట్టి నమూనాలు వారి పొలాలను సేకరిస్తున్నాం, వాళ్ళ చేతే ఆ సాయిల్ ని టెస్ట్ చేయిస్తున్నాం, ఎలా టెస్ట్ చేయాలి వాళ్ళకి నేర్పించి, వాళ్ళ చేత టెస్ట్ చేయించి ఆ రిజల్ట్స్ ఏ విధంగా అమలు చేయాలో, రైతులు ఏ విధంగా ఎరువులు వాడాలో, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ బంధుమిత్రాదులు ఏ విధంగా వాడాలో వాళ్ళ పొలం అనేది వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నాం. ఎప్పుడైతే విద్యార్థులని ఇన్వాల్వ్ చేసామో రేపు భావి భారత పౌరులు వారు, వారిని మనం ఎంకరేజ్ చేయగలిగితే అందులో శాస్త్రవేత్తలు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు, అల్టిమేట్ గా ఏ ఉద్యోగం చేసినా తినడానికైతే తిండి కావాలి, దానికి పంటలు కావాలి. సో దాని బాధ్యత దాని విలువ వారికి తెలియాలని నేను కోరుతున్నాను.
0: మీలాగా వ్యవసాయ శాఖకి, వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు తీసుకుంటున్న చర్యల వల్ల కావచ్చు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాల వల్ల కావచ్చు, ఇవన్నీ ఇలా కంటిన్యూ అయితే రానున్న 5 సంవత్సరాల్లో భారతదేశం వ్యవసాయ రంగంలో ఏ స్థితిలో ఉంటుందని మీరు అనుకుంటున్నారు?
1: ఖచ్చితంగా మనం టార్గెట్ అయితే 25% గ్రోత్ అనుకున్నాం. ఏదైనా ప్రకృతి సహకరించాలి, మన ప్రయత్నాలు చక్కగా చేసినప్పుడు ప్రకృతి సహకారంగా ఉంటుంది. నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు 6.5% గ్రోత్ లో ఉన్నాం, ఖచ్చితంగా ఏదైతే 18.5 నుంచి 25 అనుకున్నామో మరో 2-3 సంవత్సరాలు ఖచ్చితంగా అచీవ్ అవుతామండి.
0: వికసిత్ భారత్ అనేది ఇప్పుడు మన నినాదం కదండి, సో వికసిత్ భారత్ కోసం వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, సో దాని వల్ల భారతదేశం ఉన్నతిని ఏ విధంగా మనం చూడొచ్చండి?
1: వికసిత్ భారత్ లో మనం చూసుకుంటే వ్యవసాయ రంగంలో భూసార పరిరక్షణ ఫస్ట్ చేస్తున్నాం, ఫస్ట్ పాయింట్ గా. అందుకనే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రయారిటైజ్ గా నేల పరిరక్షణ చేస్తుంది. నీటిని కాపాడుకోవాలి, నీటిని సక్రమంగా వినియోగించుకోవాలి, దానికోసం మనం ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా నూతన వంగడాలను మనం సృష్టి జరిగినాయి, వాటిని సమర్థవంతంగా మనం పండించాలి. అంటే ఇప్పుడు యాంత్రీకరణ మనకు అవసరం, లేబర్ షార్టేజ్, ఒక పక్క NREGSC ప్రోగ్రెస్ లేబర్ షార్టేజ్ వస్తుంది, దానికి యాంత్రీకరణే మార్గం. సో ఈ 3 మనం చేసి మార్కెటింగ్ మనం కల్పిస్తే కనుక వికసిత భారత్లో ఖచ్చితంగా మన వ్యవసాయం చాలా అభివృద్ధి చెందుతుంది, ముందుకు వెళ్తుంది, రైతులందరూ వికాసంతో ఉంటారని నేను అనుకుంటాను.
0: జనరల్ గా ఏంటంటే వ్యవసాయ రంగంలో ఉండేవారు వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగాలనో లేకపోతే వేరే చోట్లకి వెళ్ళిపోవడం అనేదో జరుగుతున్నారు, మళ్లీ మేము వ్యవసాయాన్నే తీసుకుంటాము అన్నవారు చాలా తక్కువగా కనపడుతున్నారు. మరి ఇది ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతే మనకి ఇబ్బంది పడతాం కదండి, అందుకని పిల్లల్ని కూడా వ్యవసాయం వైపు పూర్తి స్థాయిలో వ్యవసాయ రంగం వైపు వారిని ఆకర్షించడానికి ఏం చెయ్యాలంటారు, మీరిచ్చే సలహాలు సూచనలు ఏంటండి?
1: చాలా మంచి ప్రశ్న. అది మాత్రం యాక్చువల్ గా మేము కూడా ఫీల్ అయ్యేది అదే, ఎప్పుడు ఎక్కడైనా రైతులతో మాట్లాడేటప్పుడు మేము వాళ్ళకు కూడా చెప్పేది అదే, మీరు వ్యవసాయం చేశారు, మీ తండ్రి గారు వ్యవసాయం చేశారు, మీ తాతగారు వ్యవసాయం చేశారు, మీరు చేయబట్టి ఈ రోజున మేము అందరం తింటున్నాం. సో మీరు ఇప్పుడు అన్నట్టు ఇప్పుడు అందరూ కూడా ఈ వ్యవసాయాన్ని ఎందుకు విడనాడుతున్నారంటే వ్యవసాయం అనేది ప్రకృతితో చేయాలి, ప్రతిదీ కూడా ఆరుబయట చేయాల్సిందే, సుఖాలకు అలవాటు పడిపోయాం. ముఖ్యంగా విద్యార్థులు అనేసరికి వాళ్ళకి ముఖ్యంగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి కూడా ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోయింది. ఊర్లో చదవట్లేదు.

0: ఎవరు తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతున్నారు ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు. రెండోది మీరు అన్నారు కదా ఇప్పుడు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నా దగ్గరికి లాస్ట్ 4 ఇయర్స్ లో 8 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు మానేసి ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. నేను ఒకటి అడిగా ఎందుకు మీరు మళ్ళీ అంత మంచి పొజిషన్ లో ఉద్యోగం చేసేది వదిలేసి వ్యవసాయానికి వచ్చారంటే సార్ మాకు అక్కడ తృప్తి లేదండి మాకు ఈ వ్యవసాయం చేయాలనుకున్నాను. అసలు ఏం చదువుకున్నారంటే వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుకున్నారు వ్యవసాయానికి సంబంధం లేదు వాళ్ళు. కానీ వాళ్ళకున్నటువంటి ఈ మీడియాలో తెలుసుకొని మంచి మంచిగా నాలుగు సంపాదించి ఈ రోజున భార్య భర్తలు కలిసి ఇక్కడ మనకు దగ్గరలోనే కొంత ల్యాండ్ లీజ్ తీసుకుని ఇద్దరు ముగ్గురు చేస్తున్నారు అంటే మార్కెటింగ్ ఎక్కడ మనం టైప్ చేయొచ్చు వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది. చదువుకున్న వాళ్ళు వ్యవసాయం వైపు మళ్ళుతున్నారండి. కాకపోతే దాన్ని ఇంకా ఎంకరేజ్ చేయాలి.
1: సో ఒక వ్యవసాయ శాఖ నిపుణులుగా రైతు భవిష్యత్తు కోసం మీరిచ్చే 3 ముఖ్యమైన సలహాలు అడిగితే ఏం చెప్తారండి?
0: రైతు భవిష్యత్తు కోసం సలహాలంటే ఒకటే అండి, రైతుకి అందరం కూడా చేయొత్ ఇవ్వాలి. ఫస్ట్ మార్కెటింగ్ ఫెసిలిటీ మనం కల్పించాలి, పంట మార్పిడి విధానం రావాలి. అంతేగాని మూస విధానంలో అదే పంటను పండించడం కాకుండా నేను కొత్తగా పంటల మార్పిడి రావాలి. తర్వాత రైతు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగానే పంటలు మార్చాలి. అంతేగాని నేను జూన్ నెల వస్తే విత్తనాలు వేసేస్తాను అనుకుంటే అవ్వదు. ఇప్పుడు జూన్ నెల వర్షాలు పడలేదు, జూలైలో పడుతుంది, ఆగస్టులో పడుతున్నాయి. సో వాతావరణకు అనుగుణంగా క్లైమేట్ రెజిలియన్స్ అంటాం, అంటే పరిస్థితులు ఎలాగున్నప్పుడు కూడా మన పంటను తీసుకునే ఆలోచన శాస్త్రత ఉంది, దాన్ని అందిపుచ్చుకొని రైతు ముందుకెళ్లాలి. తప్ప ముఖ్యంగా రైతు ఏంటంటే చేస్తున్న వ్యవసాయంలో చిత్తశుద్ధితో చేయాలి. అంటే ఎక్కడైతే వ్యవసాయమే వృత్తిగా భావించేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా బాగుపడుతున్నారో ఆ వ్యవసాయంలో అభివృద్ధి చెందుతున్నారు. సో అది రైతులో ఉన్నటువంటి ఆ 3 లక్షణాలు కనుక మనం అలవలుచుకుంటే రైతులుగా ముఖ్యంగా ఖచ్చితంగా బాగుంటాం.
1: సార్, వ్యవసాయ రంగం గురించి, రైతుల గురించి, రైతు సాధికారత గురించి, ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు ఆకాశవాణి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అండి.
2: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా వ్యవసాయ రంగ అభివృద్దిపై ప్రత్యేక ముఖాముఖి ఇప్పటి వరకు విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, పరిచయకర్త ఎన్ మణి, అతిథి బి విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్ వ్యవసాయ శాఖ భీమిలి డివిజన్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం.
3: ఆకాశవాణి కడప కేంద్రం వాట్సాప్ మనోరంజని కార్యక్రమంలో ముందుగా మహబూబ్ బాషా దస్తగిరి వనగానపల్లి నుండి వీరు కోరుతున్న పాట గులాబీ చిత్రం నుండి మనో గాయత్రి పాడిన పాటను వినిపించమని.

శ్రోతలు వాట్సాప్ మనోరంజని వింటున్నారు కార్యక్రమంలో. తర్వాత కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుండి బొమ్మినేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్ వీరందరూ కోరుతున్న పాట ముద్దుల మీనల్లుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీ శైలజ పాడిన పాటను వినిపించమని.

శ్రోతలు ఆకాశవాణి కడప కేంద్రం నుండి వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మల గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య వీరందరూ కోరుతున్న పాట కంచు కవచం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమని.

0: చిత్తడి చిత్తడి వాన, ఇది చినుకుల సందడి వాన,
1: ఒత్తిడి ఒత్తిడి లోన, ఇది కురిసింది పరువాన,
0: చిత్తడి చిత్తడి వాన.

మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని కార్యక్రమం. తర్వాత తెలంగాణ రఘునాథపురం గ్రామం నుండి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరందరూ కోరుతున్న పాట జయం చిత్రం నుండి. రవివర్మ, బాలాజీ, ఆర్పి పట్నాయక్ బృందం పాడిన పాటను వినిపించమని.

మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని కార్యక్రమంలో తర్వాత ప్రొద్దుటూ నుండి వి సుకన్యా ప్రసాద్. వీరు కోరుతున్న పాట సువర్ణ సుందరి చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటను వినిపించమని.

మీరు వింటున్నారు వాట్సాప్ మనోరంజని, ఆకాశవాణి గడప కేంద్రం నుండి. తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, గొల్లపూడి రేవతి, యశ్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి వీరందరూ కోరుతున్న పాట ఆనందం చిత్రం నుండి మల్లికార్జున సుమంగళి పాడిన పాటను వినిపించమని.

వాట్సాప్ మనోరంజని వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుండి వీరు కోరుతున్న పాట మాస్టారు చిత్రం నుండి హరిహరన్ సుజాత పాడిన పాటను వినిపించమని.

మీరు ఇంతవరకు వాట్సాప్ మనోరంజన్ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా ఛత్రపతి చిత్రం నుండి నిరుపల్ జస్సీ గిఫ్ట్ చిత్ర పాడిన పాట.

చిత్రసీమ విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం ఫిల్మీ గానే హిందీ చిత్రగీతాలు కార్యక్రమంలో ముందుగా బాజీరావ్ మస్తానీ చిత్రం నుండి శ్రేయా ఘోషాల్, విశాల్ మెడే పాడిన పాట.

తరువాత షణ్కంతునియ్యర భావప్రియ రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కృతి.

చివరిగా శ్రీ బురుగుహ దేవప్రియ రాగం ఆది తాళం ముత్తుస్వామి దీక్షితార్ కృతి.

మీరు ఇంతవరకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో పుదుర్కోటై ఆర్ కృష్ణమూర్తి గారిచే వీణావాద్యం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కరాజ్ నిర్మల్. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీద ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషూ మహిళల 60 కేజీల సాందా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్లోని వడోదరాలో అంతర్జాతీయ ఆధ్యాత్మిక ధ్యాన కేంద్రాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ పునరుద్ధరణకు ఆధ్యాత్మిక జాగృతి ప్రాజెక్టును రాష్ట్రపతి ప్రారంభించారు. యువత కోసం వికసిత భారత్ దేశ అంతర్గత శక్తిని మేల్కొలుపు కార్యక్రమాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని ముర్ము అన్నారు. సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. రాజకీయాల్లో అత్యున్నత స్థానం పొందినప్పటికీ సేవే పరమార్థంగా ఉండాలని అన్నారు. వాదనగర్ నుంచి వారణాసి వరకు సేవాయాత్ర చేస్తున్న యువతతో దృశ్య మాధ్యమం ద్వారా మోదీ మాట్లాడారు. సేవో పరమో ధర్మః, సేవయే అత్యున్నత మార్గంగా ఉండాలని ప్రధానమంత్రి అన్నారు.
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే, శబ్దో మే నహీ దేంగే. హమారే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కితనీ హీ క్యో నా బడీ హో జాయ్, లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా. హమ్ కభీ భీ సేవా కే మార్గ్ సే నహీ విచలిత హోంగే, కితనే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే, లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: ఈ కార్యక్రమంలో సేవాయాత్రికులు తమ అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. యాత్రలో భాగంగా వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటడం, పరిశుభ్రతా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నట్లు ప్రజలు తమతో చెప్పారని సేవాయాత్రికులు ప్రధానమంత్రితో చెప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో భాగంగా వివిధ దేశాల నాయకులతో మన విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు జరిపారు. నెదర్లాండ్స్ విదేశాంగ మంత్రి టామ్ బ్రెన్సన్స్తో ఉక్రెయిన్ పరిస్థితులపై మాట్లాడిన జయశంకర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సంవత్సరం మొదట్లో నెదర్లాండ్స్ పర్యటన సందర్భంగా చేసిన వాగ్దానాలపై తదుపరి చర్యలు పట్ల చర్చలు జరిపారు. ఫిన్లాండ్ విదేశాంగ మంత్రి ఎలీనా వాల్డెనస్తో యూరోపియన్ యూనియన్తో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిపారు. సాల్వోనియా విదేశాంగ మంత్రి థామస్ కజర్తో భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. భారత్ కారికోమ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో కరేబియన్లోని పునరుత్పాదక ఇంధన సంస్థలకు శిక్షణతో పాటు ఆరోగ్య రంగంలో సహకారంపై జయశంకర్ చర్చించారు. పసిఫిక్ ద్వీప మహాసముద్ర దేశాలతో వాతావరణ మార్పులు, ఎలినో ప్రభావం, అంతరిక్ష రంగాల్లో సహకారంపై జయశంకర్ చర్చలు జరిపారు. దేశ ప్రగతిలో మారిటైమ్ రంగం కీలక భూమిక పోషిస్తుందని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలవనరుల మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. మారిటైమ్ పరిశ్రమ అభివృద్ధికి మౌలిక సదుపాయాల ఆధునికీకరణ, సంస్కరణలు తమ ప్రభుత్వం తీసుకుందని సామాజిక మాధ్యమం ద్వారా మంత్రి చెప్పారు. ప్రపంచ మారిటైమ్ డే సందర్భంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సముద్రయాన దినోత్సవం మారిటైమ్ డేని జరుపుకుంటున్నారు. ప్రపంచ మారిటైమ్ పరిశ్రమ కార్మికుల కృషిని గుర్తిస్తూ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఆఖరి గురువారాన్ని మారిటైమ్ డేగా జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీ ప్రసారమయ్యే

ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పిఎంఓ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తీవ్ర వాయుగుండం ప్రభావం అధికంగా ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పంటలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు పలు విమానాలను దారి మళ్లించారు. విశాఖ నుంచి విజయవాడకు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్కు మళ్లించారు. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వెళ్లాల్సిన స్టార్ ఎయిర్లైన్స్ విమానాన్ని బెంగళూరుకు మరలించారు. వాతావరణం అనుకూలించకపోవడం వల్ల ఎయిర్లైన్స్కు చెందిన పలు విమానాలు రద్దయ్యాయి. తెలంగాణలో పలు చోట్ల 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఎరుపు రంగు హెచ్చరికలు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో మహిళలు, ట్రాన్స్జెండర్ వ్యక్తులకు సురక్షమైన, పరిశుభ్రమైన, గౌరవప్రదమైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రూపొందించిన దుర్గా ఈ ఆటో పథకానికి ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం మొదటి దశలో 1,300 పింక్ ఎలక్ట్రిక్ ఆటోలను గుర్తించిన లబ్ధిదారులకు అందిస్తారు. ట్యాక్సీ డ్రైవర్ల కొరకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భారత్ ట్యాక్సీ అనే పథకాన్ని ప్రకటించారు. భారత్ ట్యాక్సీలో ద్విత్రిచక్ర వాహన చోదకులు కమిషన్ లేకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వారికి 5 లక్షల రూపాయల వరకు సామాజిక భద్రత లభిస్తుంది. లక్నో, గోరఖ్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్లలో ఇప్పటికే భారత్ ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ రహదారిపై గత రాత్రి స్లీపర్ బస్సుకు నిప్పంటుకోవడంతో కనీసం 9 మంది మరణించారు. బస్సు అద్దాల నుంచి బయటకు దూకి మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. జవారు పోలీస్ స్టేషన్ పరిధిలో దయంత్పూర్ గ్రామ సమీపంలో ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని కోరారు. ప్రధానమంత్రి జాతీయ విపత్తు సహాయ నిధి నుంచి మరణించిన వారి కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడ్డ వారికి 50,000 రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 704 పాయింట్లు నష్టపోయి 74,124 వద్ద, నిఫ్టీ 235 పాయింట్లు నష్టపోయి 23,212 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, బీమా, గనులకు సంబంధించిన స్టాక్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇంధనం, ధాన్యం రంగాలకు సంబంధించి రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిమిత కాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అన్వేషించడానికి సిద్ధంగా ఉన్నామని అమెరికా తెలిపింది. ఇరు దేశాలు ఇటువంటి ఏర్పాటుపై ఆసక్తి చూపాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తెలిపారు. తాము మాస్కో, కీవులతో చర్చలు జరిపామని, తమ అధికారులు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో పాటు రష్యా అధికారులతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. ఇంధనం, మౌలిక సదుపాయాల అంశంపై ఇరుపక్షాల వాదనలు భిన్నంగా ఉన్నందున ఒక ఒప్పందానికి రావడం కష్టమని రూబియో తెలిపారు. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ల మధ్య శిఖరాగ్ర సమావేశంలో ఎటువంటి చర్చలు జరగలేదని రూబియో తెలిపారు. ఇటువంటి శిఖరాగ్ర సమావేశాలు ఉండబోవని తెలిపారు. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కేజీల శాండా విభాగంలో రజత పతకాన్ని సాధించిన రోషి బీనాదేవి నోరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 3 వరుస ఆసియా క్రీడల్లో 3 పతకాలు సాధించిన రోషి బీనాదేవి చరిత్ర సృష్టించారని రాష్ట్రపతి అన్నారు. స్కల్స్ విభాగంలో సత్నం సింగ్, సల్మాన్ ఖాన్ కాంస్య పతకం సాధించిన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రీడల్లో వీరు పతకం సాధించిన పట్ల సమిష్టి కృషికి, పట్టుదలకు తార్కాణమని అన్నారు. విశేషాలు మరొకసారి. నిజాయితీ, బాధ్యత, దేశభక్తి వంటి సద్గుణాలు కలిగిన యువశక్తి దేశానికి అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
సేవయే జీవితానికి ప్రధాన లక్ష్యమని, అది ప్రతి ఒక్కరిలో అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.

0: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి ఉత్తర కోస్తాంధ్ర దక్షిణ ఒడిషా తీరం వెంబడి కళింగపట్నం వద్ద తీరం దాటి భూభాగం మీదుగా ప్రయాణిస్తోంది. 2026 ఆసియా క్రీడల్లో భాగంగా ఉషు మహిళల 60 కిలోల శాంధా విభాగంలో రజత పథకాన్ని సాధించిన రోషి బీనాదేవి నవరంకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కడప కేంద్రం ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు మనోరంజని. ముందుగా అనుమల జగిత్యాల జిల్లా కోరుకొట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరందరూ కోరుతున్న పాట జీవనజ్యోతి చిత్రం నుండి. బాలసుబ్రహ్మణ్యం, సుశీల పాడిన పాటను వినిపించమని.

మీరు వింటున్నారు మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు. సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, కరామాసి, మీనా, లక్ష్మణ్, విక్రాంత్, రాజేశ్వర్, లోకేశ్వర్, జగన్, దుర్గారెడ్డి, లక్ష్మీ, దుర్గాప్రసాద్ వీరందరూ కోరుతున్న పాట ముద్దుల మామయ్య చిత్రం నుండి.

శ్రోతలు మనోరంజని వింటున్నారు ఉత్తరాల ద్వారా. తర్వాత పాట కోరిన శ్రోతలు కడప నుండి రాజేశ్వరి, మనస్విని, చంద్రకళ వీరందరూ కోరుతున్న పాట సోగ్గాడు చిత్రం నుండి.

మీరు వింటున్నారు మనోరంజని ఉత్తరాల ద్వారా. మీరు కూడా పాట కోరాలనుకుంటే ఉత్తరం రాయండి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ మనోరంజని, ఆకాశవాణి కడప 516001 అనే చిరునామాకు ఒక పోస్ట్ కార్డు రాయండి. మీరు కూడా మీకు ఇష్టమైన పాటను వినవచ్చు. కార్యక్రమంలో కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ వీరందరూ కోరుతున్న పాట మరో చరిత్ర చిత్రం నుండి.

మీరు వింటున్నారు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన మనోరంజని. కడప నుండి జావేద్, నాసిరా, జోయా, సోహెల్ వీరందరూ కోరుతున్న పాట పెళ్లి పందిరి. చిత్రం నుండి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమని.

0: మనిషికి దేవుడిచ్చిన బహుమానం ఈ ప్రపంచం. మింగి నేల నీటి వరకు ఎన్నో అందాలు చెక్కాడు.
1: ఈ అందాలన్నీ చూడలేని నా కళ్ళు కూడా ఆయన

మీరు వింటున్నారు మనోరంజని ఉత్తరాల ద్వారా. అనంతపురం జిల్లా కృష్ణంరెడ్డిపల్లి నుండి ఎస్ పోలేరయ్య, సురేఖ, సంధ్య, రిషిత, సత్యవతి, ఈశ్వరయ్య, డిఎన్ లాస్య, సుదీప్తి, హిమబిందు, స్వాతి, శ్వేత, మౌనిక, పరిమళ, టీనా, నీలిమారెడ్డి, వనజ, గీత, నీరజారెడ్డి, శ్రీనిధి, రజిత, దీక్షిత్ రెడ్డి, నాగమణి, లక్ష్మీ ప్రసన్న, రేణుకా చౌదరి వీరందరూ కోరుతున్న పాట అడవి రాముడు చిత్రం నుండి.

మీరు వింటున్నారు ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన మనోరంజని. కడప నుండి లక్ష్మి, సంజమ్మ, బాలాజీ, దివ్య వీరందరూ కోరుతున్న పాట గజదొంగ. చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను వినిపించమని.

మీరు వింటున్నారు మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు. కార్యక్రమంలో చివరిగా పాట కోరిన శ్రోతలు భువనగిరి విద్యానగర్ నుండి మహమ్మద్ బుర్హానుద్దీన్, మహమ్మద్ నజీరుద్దీన్, శివశెట్టి లింగయ్య, బోయల్ల రాజారత్నం, కేతిరెడ్డి అమృతరెడ్డి, కంబం వీరారెడ్డి, పబ్బతి వీరస్వామి గౌడ్. వీరందరూ కోరుతున్న పాట రహస్యం చిత్రం నుండి ఘంటసాల వి సుశీల పాడిన పాటను వినిపించమని.

మీరు ఇంతవరకు మనోరంజని ఉత్తరాల ద్వారా శ్రోతలు కోరిన పాటలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం. సమయం 1:20 వస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ది కల్పనా మధిర ముఖ్యాంశాలు. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. వార్తల వివరాలు. సేవ అనేది జీవితానికి ప్రధాన లక్ష్యం కావాలని, ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా గుజరాత్లోని వాద్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని వారణాసికి యాత్ర చేస్తున్న సేవా యాత్రికులతో దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన సమావేశంలో ప్రధానమంత్రి ఈరోజు ప్రసంగించారు. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ రాజకీయాల్లోనూ సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे अपने आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म इस भाव को लेकर आगे बढ़ेंगे.
0: వర్ష ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రవణ మాధ్యమం విధానంలో అమరావతి నుంచి ఈరోజు మరోసారి సమీక్ష నిర్వహించారు. రేపు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసి అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. భారీ గాలులకు రోడ్లపై పడిన చెట్లను వెంటనే తొలగించాలని, వరద పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షం ప్రభావం అధికంగా ఉందని అధికారులు తెలిపారు. అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా నదుల్లో నీటిమట్టం పెరుగుతోందని, వరద ప్రవాహ ప్రాంతాల వైపు ప్రజలు వెళ్లరాదని అధికారులు విజ్ఞప్తి చేశారు. తీవ్ర వాయుగుండం నేపథ్యంలో కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని రాష్ట రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా 4 చోట్ల రహదారులు కొట్టుకుపోగా 78 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. వీటిలో 37 చోట్ల పునరుద్దరణ పనులు చేపట్టామని, పలు ప్రాంతాల్లో రహదారులపై పడిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్దరించామని తెలిపారు. అత్యవసర సహాయక చర్యల కోసం సిబ్బంది, అవసరమైన సామగ్రిని అందుబాటులో ఉంచినట్లు మంత్రి వివరించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల మున్సిపల్ కమిషనర్లతో అమరావతి నుంచి మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని, ఇంజనీరింగ్, పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. డ్రైన్లలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రజల సమస్యలపై తక్షణమే స్పందించేందుకు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. ప్రజలకు సేవ చేయడం ద్వారా దేశానికి సేవ చేయాలనే దృఢ సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ ప్రత్యేక కథనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా దేశంలో పరిసరాల పరిశుభ్రత కోసం చేపట్టిన స్వచ్చ భారత్ కార్యక్రమం గురించి ఈరోజు తెలుసుకుందాం.

0: 2014లో ప్రారంభమైన స్వచ్చభారత్ మిషన్ ద్వారా దేశవ్యాప్తంగా పారిశుద్ధ్యం, శౌచాలయాల నిర్మాణంపై పెద్ద ఎత్తున దృష్టి సారించారు. 2014 అక్టోబర్ 2న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొని స్వచ్ఛతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. శౌచాలయాల నిర్మాణంతో పాటు పారిశుద్ధ్యంపై ప్రజల్లో అవగాహనను ప్రోత్సహించారు. 2024లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం పారిశుద్ధ్యం మెరుగుపడిన ప్రాంతాల్లో శిశు, 5ఏళ్లలోపు పిల్లల మరణాల రేటులో తగ్గుదల నమోదు అవడం విశేషం. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా పరిశుభ్రత, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, గౌరవం వంటి అంశాలపై దేశవ్యాప్తంగా అవగాహన పెంచే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందర్భంలో తెలియజేస్తూ,
1: స్వచ్ఛ భారత్ అభియాన్ సిర్ఫ్ టాయిలెట్స్ కే నిర్మాణ తక్ సీమిత్ నహీ హై, ఇస్ అభియాన్ మే వేస్ట్ మేనేజ్మెంట్ పర్ భీ బహుత్ అధిక ఫోకస్ కియా జా రహా హై. హమారే శహరో మే బడే బడే కచరే కే పహాడ్ బహుత్ బడీ సమస్యా బన్ గయే. అబ్ ఐసే కూడే కే పహాడో కో హటానే కే లియే భీ మిషన్ మోడ్ పర్ కామ్ చల్ రహా హై, ఔర్ హమ్ కచరే సే కంచన్ యాని వేస్ట్ టు వెల్త్ కే మంత్ర పర్ కామ్ కర్ రహే.
0: పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న మహిళా కానిస్టేబుల్స్ అంకిత భావంతో విధులు నిర్వహించాలని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు శిక్షణా కళాశాలలో శిక్షణ పూర్తి చేసుకున్న సివిల్ మహిళా కానిస్టేబుల్స్ పాసింగ్ అవుట్ పరేడ్ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి వారి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం శిక్షణలో ప్రతిభ కనబర్చిన వారికి మంత్రి పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
2: పోలీస్ స్టేషన్ లో ఉండే సిబ్బంది 20 మంది 30 మంది ఉంటే, పోలీస్ స్టేషన్ లో ఉండే జనాభా 30,000 మంది ఉంటారు. ఆ యూనిఫామ్ అనేది వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి శక్తిని, ధైర్యాన్ని, స్థైర్యాన్ని మీకు ఇస్తాయి. న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని కాపాడాలి. దాంతో పాటుగా ఈ యూనిఫామ్ వేసుకున్న తర్వాత కఠినంగా వ్యవహరించాలని అనుకోకుండా, మీరు సమాజంలో ఉన్నటువంటి సుదీర్ఘంగా ఇప్పటివరకు మీరు చూసినటువంటి అన్నింటి వాళ్ళు దృష్టిలో పెట్టుకుని వాళ్ళ సమస్యని మానవత దెబ్బతో చూస్తూ తగిన న్యాయం చేసే విధంగా మీరు ముందు పోవాల్సిన అవసరం ఉంది.
0: శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస రైలు ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈరోజు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రైలు ప్రమాదంలో యువకులు మృతి చెందడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. విజయనగరంలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం నుండి ఢిల్లీకి ఆకాశ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. అక్టోబర్ 25వ తేదీ నుంచి ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వీసుతో ఉత్తరాంధ్ర ప్రజలకు ఢిల్లీ ప్రయాణం మరింత సులభతరం అవుతుందని మంత్రి తెలిపారు. విద్యార్థి దశ నుండే సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగించే ఉద్దేశంతో ఈరోజు జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. విద్యార్థులు తమ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించుకోవడానికి, క్రమశిక్షణ అలవర్చుకోవడానికి దోహదం చేసే ఈ కార్యక్రమం 1969 సెప్టెంబర్ 24వ తేదీన మహాత్మాగాంధీ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభమైంది. కేంద్ర యువజన క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి వ్యక్తి స్వభావంలో సేవాభావం అంతర్భాగంగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. వర్ష ప్రభావిత జిల్లాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోలీసు శాఖలో నూతనంగా ప్రవేశిస్తున్న సిబ్బంది అంకిత భావంతో విధులు నిర్వహించాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి సూచించారు. టెక్కలి రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తామని మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి మహిళా భారతి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో బ్రహ్మం గారి తత్వప్రభ 7వ భాగం, అనంతరం పి సుశీల పాడిన లలిత గీతాలు వింటారు. ముందుగా బ్రహ్మం గారి తత్వప్రభ 7వ భాగం.

0: వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు వేమన పట్ల చాలా గౌరవం ఉన్నవారు. వారిని గూర్చి తన పద్యాల్లో అక్కడక్కడ చెబుతారు. అందులో ఇదొక పద్యం. ప్రకృతిలోని సమస్త వస్తువును పిండి ఒక ముల్లెగా గట్టి పెట్టెలో పెట్టి ఇతరులకు అందించే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు. అటువంటి వాళ్లల్లో వేమన కంటే పెద్దవాడు ఇంకెవ్వరూ లేరు అన్న గొప్ప భావాన్ని ఈ పద్యంలో తెలియజేస్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు.
1: వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ద్వితీయ పుత్రుడు గోవింద స్వాముల వారు. ఈయన బ్రహ్మంగారి తర్వాత మఠానికి పీఠాధిపత్యం వహించారు. వీరి కుమార్తె ఈశ్వరీదేవి. ఈమె అవివాహితగా ఉండి జేజినాయన అయిన వీరబ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని ఆంధ్రదేశమంతటా వ్యాప్తి చేసిన మహాయోగిని. ఈశ్వరీదేవి గురించి మనకు మరిన్ని వివరాలు అందిస్తున్నారు విద్వాన్ కట్టా నరసింహులు గారు.
0: బ్రహ్మంగారి పెద్ద కుమారుడు సిద్ధలింగయ్య, ఈయన అవగారింటికి దత్తత వెళ్తాడు. రెండవ కుమారుడు గోవిందయ్య, ఆ గోవిందయ్యకు పుట్టిన కుమార్తె ఈశ్వరీదేవి. బ్రహ్మంగారు 1693లో సజీవ సమాధి నిష్ఠ వహించిన 10 సంవత్సరాలకు ఈశ్వరీదేవి జన్మించినట్లు చారిత్రక కథనం. బ్రహ్మంగారి ఆశీస్సుల వలనే జన్మించింది అని కూడా మనకు బ్రహ్మంగారి చరిత్ర వలన తెలుస్తూ వస్తుంది. పువ్వు పుట్టగానే పరిమళం తీరు తెలుస్తుంది అన్నట్లుగా ఈశ్వరీదేవి 5 సంవత్సరాల వయస్సులోనే ఒక మహత్తు జరిగింది. తండ్రి గోవిందయ్య అప్పుడప్పుడు సమాధి స్థితిలోకి వెళ్ళి బ్రహ్మావలోకనం చేస్తూ ఉండేవారు. ఒకసారి ఉదయమై బార్యుడు పొద్దెక్కిన తర్వాత కూడా తండ్రిగారు లేవకుండా ఉంటే ఊరి వారందరూ అలాగే ఇంటి వారందరూ కూడా ఆశ్చర్యం పొంది ఏమింకా స్వామి లేవలేదనుకుంటా ఉండగా అందరూ చివరకు భయపడి గోల పుట్టినప్పుడు ఈశ్వరీదేవి తండ్రి దగ్గరకు వెళ్ళి ఆ గదిని బంధించి లోపల మూకుడులో నిప్పులు ఉంచుకొని ధూపం వేసి తండ్రి ముక్కుపుటాలలో ఆ ధూపం చేరేటట్టు చేస్తుంది. మరికొంతసేపటికి ఆ సమాధి స్థితిలో ఉన్నటువంటి గోవిందయ్య బాహ్యస్మృతిలోకి వస్తారు. వచ్చి తన బిడ్డను కౌగిలించుకుని తన యొక్క స్థితిని గమనించి మళ్లీ ఈ లోకానికి రప్పించిన ఆమె యొక్క గొప్పదనాన్ని కొనియాడుతాడు. అటువంటి ఈశ్వరీదేవి తరువాతి రోజుల్లో సమీపంలో ఉన్న అరణ్యంలో కొంతకాలం తపస్సు చేసి తన శరీరాన్ని అంటే మాంసపిండాన్ని జ్ఞానపిండంగా మార్చుకుంటుంది. తన జీవితమంతా బ్రహ్మచారిణిగా గడిపి

ఒక కారణం వలన రంగరాజు అనే ఆయన్ను వివాహం చేసుకోకుండా మానుకొని ఆ బ్రహ్మచారిణిగా గడిపి బ్రహ్మంగారి యొక్క కీర్తనలు, తత్వాలు, ఆయన చెప్పిన వేదాంతాన్నంతా కూడా ప్రపంచమంతా పరిచయం చేసేదానికి ఆమె ఆ రోజుల్లో ఒక స్త్రీ. అందున పెండ్లి కాని యువతి దేశమంతటా తిరిగి శిష్యులను వెంటబెట్టుకుని ప్రచారం చేయడానికి బాగా కృషి చేసింది. ఈరోజు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని జైజినాయన అని పిలుస్తున్నామంటే ఈశ్వరీదేవి తన జైజినాయన, తన జైజినాయన గురించి ప్రపంచవ్యాప్తంగా మాటిమాటికి జైజినాయన జైజినాయన అని సంబోధించడం వలన కూడా ఈరోజు బ్రహ్మంగారిని జైజినాయన అని పిలుస్తున్నాం అని కూడా అంటున్నారు. అటువంటి ఆధ్యాత్మిక తపస్సు చేసినటువంటి ఈశ్వరీదేవి దాదాపు 100 సంవత్సరాలు జీవించి ఆ తరువాతనే ఆమె కూడా జైజినాయన వలనే సమాధినిష్ట వహించింది. ఆమె జీవితంలో కూడా ఎన్నో మహిమలు చోటు చేసుకున్నాయి.

పాలితులు హిందువులైనప్పుడు హైందవ మహామదీయ సఖ్యత కొరకు సిద్ధప్ప మొదలు వారి శిష్యులుగా చేసుకుని తన సమతాభావాన్ని సుల్తానుల ముందు ప్రదర్శించారు వీరబ్రహ్మం గారు.

0: అస్పృశ్యత దోషము వెరితలలు వేసినప్పుడు నడుం కట్టి పంచముల సహవంతి భోజనమునందు కూర్చున్న దయామూర్తి బ్రహ్మంగారు సమైక్యమునకు వేమన భరతవాక్యమును పాడగా వీరబ్రహ్మంగారు నాందివాక్యమునందుకుని ఆ ఉద్యమానికి మెరుగులు దిద్దాడు. మరి వీరబ్రహ్మంగారి గురించి చరిత్ర పరిశోధకులు, హైదరాబాద్ యూనివర్సిటీ విశ్రాంత ఆచార్యులు వకుళాభరణం రామకృష్ణ గారు
1: చాలా సరళమైనటువంటి శైలిలో కాలజ్ఞాన తత్వాలు అనే గేయాల ద్వారా తన సంస్కరణ భావాల్ని ప్రచారం చేశాడు. ఆయన వేమనకు శిష్యుడా కాదా మనకు తెలియదు. శిష్యుడని కొంతమంది అంటున్నారు, కాదని కొంతమంది అంటున్నారు. కానీ ఆయన తండ్రి కర్ణాటక దేశంలో ఉండేటువంటి పాపాగ్ని వద్ద వీరశైవ పీఠానికి అధిపతి. అందువల్ల బహుశా ఆయన చిన్నతనంలో వీరశైవ ప్రభావం ఆయన మీద ఉండి ఉండొచ్చు. ఆయన వేదాధ్యయనం కూడా చేశాడు, గొప్ప పండితుడు, చాలా ఎక్కువగా చదువుకున్నవాడు. ఆయన కాలం నాటి సామాజిక పరిస్థితి ఇంత ముందు చెప్పినట్టుగా చాలా అల్లకల్లోలంగా ఉండేవి. అయితే వీరబ్రహ్మ చేసినటువంటి కృషి ఏమిటి, ఆయన మన చారిత్రకంగా మనకి మిగిలిచిపోయినటువంటి వారసత్వం ఏమిటంటే, ఈ మధ్యయుగాల్లో వచ్చినటువంటి అసాంప్రదాయ మత శాఖలు, హిందూ మతం అని ఏదైతే ఒకటి ఉన్నదో సమాజంలో, దానికి భిన్నంగా వచ్చినటువంటి సాంప్రదాయాన్ని పాటించినటువంటి శాఖల్లో కుల వ్యవస్థను ఖండించాడు వీరబ్రహ్మ. వేద జ్ఞానం అనేటువంటిది అందరూ పొందొచ్చు. అందువల్ల ఆయన ఏం చేశాడంటే, ఆయన శిష్యుల్లో వివిధ కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశం, సిద్ధయ్య చాలా ముఖ్యమైనటువంటి శిష్యుడు, కక్కయ్య అనే శిష్యుడు, అన్నాజయ్య అనే మరో శిష్యుడు. చూడండి ఎన్ని భిన్న కులాలు, ఏదైతే ఉన్నత కులమైన సమాజంలో మనం అనుకుంటామో ఆ కులం నుంచి ఏదైతే నిమ్న కులం అని అందరు అనుకుంటారో ఆ కులం దాకా ఆయన శిష్యులు ఉన్నారు. ఆయన వివాహ సంస్కరణలు ప్రతిపాదించాడు. బాలికలకు యుక్త వయస్సు వచ్చిన తర్వాతే పెళ్లి చేయాలన్నాడు. ఆయన శిష్యరికము స్త్రీలకు కూడా ఇచ్చాడు. వాళ్ళకి స్త్రీలు కూడా సన్యాసం స్వీకరించవచ్చు, స్త్రీలు సన్యాసానికి అర్హులు కాదు అని హిందూ మతం చెబుతుంటే ఈయన అవును వాళ్ళు అర్హులు అని చెప్పి ఆయన మనవరాలు ఈశ్వరమ్మ పెళ్లి మార్కొని ఆమె యోగిని అయింది. బ్రహ్మంగారి సిద్ధాంతంలో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, అస్పృశ్యతను మైల అనే దాన్ని తీవ్రంగా గ్రహించాడు. అంటే మైల అంటే ఏదైనా తాగితే మైల పడిపోతాం, వాడు చాలా సమాజానికి దూరంగా ఉండాల్సిన వాడు అనేటువంటి ఈ పొల్యూషన్ అంటాం మనం ఇంగ్లీష్ లో, మైలని పొల్యూషన్ అంటాం, దాన్ని ఆయన ఖండించాడు. ఆ తర్వాత హిందూ ముస్లిం వైషమ్యాలు ఉన్నాయి ఆ సమాజంలో, ఆ హిందూ ముస్లిం వైషమ్యాలకు భిన్నంగా మత సామరాస్యాన్ని కూడా చెప్పాడు. ఈయన ఏ విధంగా వేమనకు భిన్నమైన వాడు అంటే, వేమన లోక సంచారి, తిరుగుతూ ఆయన కావలసినటువంటి ఆయన చూస్తున్నటువంటి గమనిస్తున్నటువంటి పరిస్థితులు చెప్పుకుంటూ పోయిన ఆయన పద్యాల్లో. కానీ వీరబ్రహ్మానికి చాలా మంది శిష్యులు ఉండేవాడు. అందువల్ల ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన బోధలు వీళ్ళు ప్రచారం చేశారు. ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళలో ప్రముఖులు సిద్ధయ్య, ఈశ్వరమ్మ, ఎడ్ల రామదాసు, యాగంటి వారని కొంతమంది వాళ్ళు ఏల పాటలు రాశారు. వాళ్ళు తమ పాటల ద్వారా తమ భావాల్ని వ్యాప్తి చేశారు. ఇప్పటికీ ఈ రోజు కూడా ఆంధ్రదేశంలో ఎంతో మంది దేశ సంచార సాధువులు ఉన్నారు. అంటే సంచారం చేస్తూ బ్రహ్మంగారి పాటలు పాడుతూ ఆయన పదాలు అందరికి వినిపిస్తూ ఆయన బోధల్ని చేస్తూ ఉన్నారు. బ్రహ్మంగారిని ఆరాధించేటువంటి కేంద్రాలు కూడా ఇవాళ చాలా దేశంలో ఉన్నాయి.
0: వీరబ్రహ్మంగారి భావనలు ఎంత వాస్తవికంగా ఉంటాయో, వారి జీవితం అంత వైవిధ్యంగా సాగింది. బ్రహ్మంగారి గురించి ఎంత తెలుసుకున్నా కొంత మిగిలే ఉంటుంది. ఈ సంచిక కార్యక్రమంలో పద్యాన్ని వినిపించిన వారు శ్రీ దావూద్ పీరావళి, భావజాలాన్ని విద్వాన్ కట్టా నరసింహులు గారు వినిపించగా, ఈశ్వరీదేవిపై ప్రార్థనా గీతాన్ని ఆలపించిన వారు బంగారు విశ్వరూపాచారి గారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కాలజ్ఞాన సుధ ఆధ్యాత్మిక మాసపత్రిక, శ్రీ అచలానంద ఆశ్రమం వారు అచలానంద నగర్ తోట్లపల్లి, బ్రహ్మంగారి మఠం వైఎస్ఆర్ కడప జిల్లా.
2: చదవండి, చదివించండి.
3: శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞాన విశేషాలతో పాటు అనేక జ్యోతిష, వైద్య, వైజ్ఞానిక విషయాలతో వెలువడుతున్న ఆధ్యాత్మిక మాసపత్రిక కాలజ్ఞాన సుధ.
2: సంవత్సర చందా కేవలం 70 రూపాయలు మాత్రమే, జీవితకాల చందా 1,116 రూపాయలు. సంప్రదించండి కాలజ్ఞాన సుధ, శ్రీ అచలానంద ఆశ్రమం, 8-202-1 మంగమూర్ రోడ్, ఒంగోలు, ప్రకాశం జిల్లా.
3: కాలజ్ఞాన

0: సుధా, చదవండి చదివించండి.
1: బ్రహ్మం గారి తత్వ ప్రభ సంచిక కార్యక్రమం విన్నారు. వ్యాఖ్యానం శ్రీ చిలకల వెంకట సుబ్బయ్య, కార్యక్రమ నిర్వహణ శ్రీ విజయ భాస్కర్ రెడ్డి.
2: మీరు ఇంతవరకు బ్రహ్మం గారి తత్వ ప్రభ 7వ భాగం విన్నారు.

0: లలిత గీతాలు విన్నారు. ఈనాటి మహిళా భారతి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 2 గంటలు కావస్తోంది. కొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the Midday News.

చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. కార్యక్రమంలో గీతాంజలి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట.

తక తక ధిమి తక జను జగడ జగడ జగడం చేసేస్తాం రగడ రగడ రగడం తుందేస్తాం ఎగుడు దిగుడు గగనం మేమేరా పిడుగులం మరణ మరణ జననం రానీరా మరణ మరణ మరణం మింగేస్తాం భగల భగల గరడం మా పిలుపే ఢమరుకం.

0: మొక్కవోని పట్టుదలకు, ఆత్మవిశ్వాసానికి, తెలివికి, చాకచక్యానికి, భక్తికి, వినయానికి, అనుబంధానికి, ఆత్మీయతకు, కని విని ఎరుగని రాజ్య సుపరిపాలనకు పెట్టింది పేరు భట్టి విక్రమార్కులు. భేతాల రూపంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే ఎన్నో అడ్డంకులు, సమస్యలు, వాటిని ఎదుర్కొని, ఎదిరించి, దాటి, పరిష్కారం కనుగొని, అలుపెరుగక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలో తెలియజేసేవి మంత్రతంత్ర సమన్విత మాయాజాల చిత్ర విచిత్ర వీరోచిత కథల సాగరం భట్టి విక్రమార్క భేతాల కథలు. తప్పక వినండి. ప్రతీ నెల 1, 2, 3 శుక్రవారాల్లో 1:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో భట్టి విక్రమార్క భేతాల కథలు.
1: చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. ఆదిత్య 369 చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జిక్కి పాడిన పాట.

చిత్రసీమ వింటున్నారు కార్యక్రమంలో మరణ మృదంగం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

ఆకాశవాణి కడప కేంద్రం నిలయంలో సమయం 3:02. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. 333.3 మీటర్లు అనగా 900 కిలో హెడ్స్ మీడియం వేవ్, 103.6 మెగాహెడ్స్ ఎఫ్ఎంపై మా సాయంత్రం

ఆకాశవాణి కడప కేంద్రం శ్రోతలందరికీ శుభ సాయంత్రం. 333.3 మీటర్లు అనగా 900 కిలోహెర్ట్జ్ మీడియం వేవ్, 103.6 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపి రెండవ ప్రసారానికి స్వాగతం. ఇప్పుడు సమయం 5 గంటలు దాటి 20 సెకండ్లు. సినీ గీతాల చిత్రసీమతో ఎప్పటిలాగే ఈనాటి ప్రసారాన్ని ప్రారంభిద్దాం.

ముందుగా మీరు విన్న ఆ పాట ఈఎంఎం శ్రీలేఖ స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన సిరివెన్నెల సాహిత్యం చిత్రం ప్రేయసి రావే. తర్వాత వినండి నీకోసం చిత్రం నుండి రాజేష్ కృష్ణన్ కౌసల్యపడిన సాహి శ్రీహర్ష సాహిత్యాన్ని విందాం. సంగీతం ఆర్పి పట్నాయక్.

ఆర్పి పట్నాయక్ కౌశల్య పడిన నీకోసం చిత్రగీతమది. చిత్రసీమల చివరక ఎంఎం కీరవాణి స్వరాలు కూర్చగా కేకే శ్రేయా ఘోషల్ పాడిన సిరివెన్నెల సాహిత్యాన్ని విందాం. చిత్రం నేనున్నాను

ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రోతలందరికీ శుభ సాయంత్రం, అలాగే నమస్తే. ఈరోజుటి యువరంజని కార్యక్రమంలోని మనం వినబోతున్న అంశం సోషల్ మీడియా, అలాగే యువతపై ప్రభావం. సోషల్ మీడియా వల్ల యువత ఎలాంటి నష్టాలు ఎదుర్కొంటున్నారు, ఇలాంటి విషయాలని మనము ఈరోజు తెలుసుకుందాం. అలాగే విద్యా ఉద్యోగ సమాచారం కూడా ఈరోజు విందాం.

నేటి ఆధునిక ప్రపంచంలో సోషల్ మీడియా యువత జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ వంటి వేదికలను యువత సమాచారానికి తెలుసుకోవడానికి, స్నేహితులతో మాట్లాడటానికి, విద్యను అభ్యసించడానికి,

తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఇలా ఎన్నో రకాలుగా సోషల్ మీడియాను యువతను ఉపయోగిస్తుంది. సోషల్ మీడియా వల్ల కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అవేంటంటే, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విషయాలను త్వరగా తెలుసుకోవచ్చు సోషల్ మీడియా వల్ల. విద్యా సంబంధమైన సమాచారం, ఆన్లైన్ కోర్సులు, పాఠ్యాంశాలను వీడియో రూపాలుగా వింటూ, ఇలా ఎన్నో మన సోషల్ మీడియా నుంచి అందుబాటులో ఉంటాయి. యువత తమ ప్రతిభను, కళలను, అలాగే ఆలోచనలను ప్రపంచానికి పరిచయం చేసుకోవచ్చు. ఇంకా ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాల గురించి తెలుసుకోవచ్చు. సామాజిక సమస్యలపై అవగాహన పెంచుకోవచ్చు. ఇలా సోషల్ మీడియా వల్ల యువతకు చాలా ప్రయోజనాలున్నాయి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందుగా ఒక చిత్రగీతం విందాం.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

సోషల్ మీడియా వల్ల యువతకి కొన్ని ప్రతికూల ప్రభావాలున్నాయి. అవేంటంటే, ఎక్కువ సమయం సోషల్ మీడియాలో గడపడం వల్ల చదువుపై ఏకాగ్రత తగ్గుతుంది. అలాగే సోషల్ మీడియాకు అలవాటు కావడం వల్ల సమయం చాలా వృధా చేసుకుంటారు. తప్పుడు వార్తలు, అపోహలు, తప్పుదారి పట్టించే సమాచారానికి యువత ప్రభావితమయ్యే అవకాశం చాలా ఉంది. ఇతరులతో పోల్చుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం తగ్గే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇంకా వ్యక్తిగత సమాచారం, ఫోటోలు, పాస్పోర్ట్ల విషయంలో జాగ్రత్త లేకపోతే సైబర్ మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏఐ జనరేషన్ని మన యువత చాలా వాడుతున్నారు. ఏఐ జనరేషన్ ద్వారా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి, సైబర్ మోసాలు. ఏఐ జనరేషన్ని కొంచెం తగ్గించాలని యువతను కోరుకుంటున్నాను. అందువల్ల సోషల్ మీడియా మంచిదా చెడ్డదా అనేది దాని వినియోగంపై ఆధారపడి ఉంటుంది. యువత సోషల్ మీడియాను పరిమితంగా, బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. సమయపాలన పాటిస్తూ చదువు, ఆరోగ్యం, కుటుంబం, స్నేహితులు, అలాగే నిజ జీవిత కార్యకలాపాలను కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత, సోషల్ మీడియాను మన అవసరాలకు ఉపయోగించుకోవాలి, కానీ మన జీవితాన్ని సోషల్ మీడియా నియంత్రించకుండా చేసుకోవాలి. ఇంకా సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి. ఈ నష్టాలను, లాభాలను వినే ముందుగా మరొక చిత్రగీతం విందాం.

సోషల్ మీడియా వల్ల కలిగే నష్టాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. సోషల్ మీడియా వల్ల యువతకు అనేక ప్రయోజనాలు ఉన్నప్పటికీ అతిగా లేదా బాధ్యతారహితంగా ఉపయోగిస్తే చాలా నష్టాలు కలుగుతాయి. అవేంటంటే, మొదటిది సమయం వృధా కావటం. గంటల తరబడి సోషల్ మీడియాలో గడపడం వల్ల చదువు, పనికి, అలాగే ఇతర ముఖ్యమైన పనులకు సమయం తగ్గుతుంది. తర్వాత చదువుపై ప్రభావం. తరచూ నోటిఫికేషన్లు, వీడియోలు, రీల్స్ చూడటం వల్ల చదువుపై ఏకాగ్రత అనేది తగ్గుతుంది. సోషల్ మీడియా వ్యసనం. ఇదేంటంటే, మొబైల్ను పదే పదే చూడాలనే అలవాటు ఏర్పడి దాని నుంచి దూరంగా ఉండటం కష్టంగా మారవచ్చు. నిజానిజాలు తెలుసుకోకుండా వార్తలు, పోస్టులను నమ్మడం వల్ల అపోహలు ఏర్పడవచ్చు. సైబర్ మోసాలు. ఇప్పటి కాలంలో సైబర్ మోసాలు చాలా ఎక్కువయ్యాయి. వ్యక్తిగత వివరాలను తెలియని వ్యక్తులతో పంచుకోవడం వల్ల ఆన్లైన్ మోసాలకు గురయ్యే ప్రమాదం ఉంది. తర్వాత సైబర్ బులింగ్. ఇతరులను అవమానించడం, వేధించడం లేదా బెదిరించడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. నిద్రపై ప్రభావం. ఈ సోషల్ మీడియాలో ఉన్నప్పటికీ రాత్రి వేళ ఎక్కువగా మొబైల్ ఉపయోగించడం వల్ల నిద్ర సమయం తగ్గవచ్చు. తర్వాత వ్యక్తిగత గోప్యతకు ప్రమాదం. ఇదేంటంటే, ఫోటోలు, ఫోన్ నెంబర్ల లొకేషన్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని బహిరంగ పంచుకోవటం చాలా ప్రమాదకరం. ఇతరులతో పోల్చుకోవటం. సోషల్ మీడియాలో కనిపించే జీవితాలను చూసి తమ జీవితంతో పోల్చుకోవడం వల్ల అసంతృప్తి కలగవచ్చు. తర్వాత ప్రత్యక్ష సంబంధాలు తగ్గడం. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ముఖాముఖి మాట్లాడే సమయం తగ్గే అవకాశం ఉంది.

సోషల్ మీడియా ఒక ఉపయోగకరమైన సాధనం, కానీ దాన్ని పరిమితంగా, జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సోషల్ మీడియా వల్ల యువతకు అనేక ప్రయోజనాలున్నాయి. నేటి డిజిటల్ యుగంలో యువత తమ ఎదుగుదలకు, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఇది ముఖ్యమైన సాధనంగా మారింది. యువతకు సోషల్ మీడియా వల్ల కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటంటే జ్ఞానం, అలాగే విద్యా అవకాశాలు. సోషల్ మీడియా నుంచి జ్ఞానం పెంచుకోవచ్చు, ఉద్యోగ అవకాశాలు పెంచుకోవచ్చు, అలాగే నైపుణ్య ప్రదర్శన. వారి టాలెంట్ని, తమలో ఉన్న టాలెంట్ని సోషల్ మీడియా ద్వారా ఇతరులకు తెలియజేయచ్చు. తమలో ఉన్న కళలు, నైపుణ్యాలను, ఉదాహరణకు సంగీతం, నృత్యం, రచనలు, ఫోటోగ్రఫీ, ప్రపంచానికి చూపించడానికి ఇదొక గొప్ప వేదిక. దీని ద్వారా గుర్తింపు లభిస్తుంది. తర్వాత కమ్యూనికేషన్, అలాగే కనెక్టివిటీ. ప్రపంచంలో ఎక్కడో ఉన్న స్నేహితులు, బంధువులు, అలాగే ఒకే రకమైన ఆలోచనలు ఉన్న వ్యక్తులతో సులభంగా కనెక్ట్ అవ్వచ్చు సోషల్ మీడియా వల్ల. వివిధ సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మన దేశంలో ఉండే సంస్కృతులే కాకుండా సోషల్ మీడియా ద్వారా ఇతర దేశాలలో ఏం జరుగుతున్నాయి, ఎలాంటి కల్చర్ నడుస్తుంది అనేది కూడా మనం సోషల్ మీడియా ద్వారా తెలుసుకోవచ్చు. తర్వాత ఉపాధి, అలాగే వ్యాపార అవకాశాలు. లింక్డ్ఇన్ వంటి ప్లాట్ఫామ్ల ద్వారా ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు. అలాగే డిజిటల్ మార్కెటింగ్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ద్వారా స్వతంత్రంగా వ్యాపారాలు చేస్తూ యువత ఆదాయాన్ని కూడా సంపాదిస్తున్నారు. సామాజిక అవకాశాలు, అలాగే మార్పు. సమాజంలో జరిగే అన్యాయాలపై గలం విప్పడానికి, సామాజిక సేవా కార్యక్రమాలకు మద్దతుగా నిలవటానికి, పర్యావరణం, ఆరోగ్యం వంటి అంశాలపై అవగాహన పెంచడానికి యువత సోషల్ మీడియాను చక్కగా ఉపయోగిస్తున్నారు. తర్వాత సృజనాత్మకత, క్రియేటివిటీ. క్రియేటివిటీని చాలా బాగా యువత మన సోషల్ మీడియాలో ఉపయోగిస్తున్నారు. కొంత విషయాలను కొత్తగా, ఆ విషయాలను నేర్చుకోవటం, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, అలాగే కంటెంట్ క్రియేషన్ వంటి రంగాలలో యువత తమ సృజనాత్మకతను పెంపొందించుకుంటున్నారు. ఇలాగా సోషల్ మీడియా వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. యువత తప్పక తెలుసుకోవాలి ఇవి. తర్వాత మరొక చిత్రగీతం విందాం.

ఇంతవరకు ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా వల్ల యువతపై ప్రభావం, ఈ విషయాల గురించి వివరాలను తెలుసుకున్నారు. తర్వాత విందాం విద్యా ఉద్యోగ సమాచారం.

బ్యాంక్ ఆఫ్ బరోడా తాజా నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 1100 ఖాళీలను భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇందులో వెల్త్ ఎగ్జిక్యూటివ్ JSM/S1 ఇందులో 1000 పోస్టులు ఉన్నాయి. అలాగే క్రెడిట్ అనలిస్ట్ అండ్ ICMMG ఇందులో 100 పోస్టులు ఉన్నాయి. దీనికి వయస్సు 21 నుంచి 33 ఏళ్లలోపు ఉండాలి. అనుభవం కలిగి ఉండాలి. కనీసం 7 ఏళ్ల పాటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులలో పనిచేసిన అనుభవం తప్పనిసరి. ఒక కంపెనీలో 6 నెలల కంటే తక్కువ పనిచేస్తే దానిని పరిగణలోకి తీసుకోరు. కార్పొరేట్ క్రెడిట్లో అనుభవానికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ జాబ్స్కి ఎంపిక విధానం ఎలాగంటే, ముందుగా అభ్యర్థుల దరఖాస్తులను స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారు. ఎంపిక చేసిన వారిని రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి గ్రూప్ డిస్కషన్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్. ఇది అభ్యర్థి వ్యక్తిత్వం, కమ్యూనికేషన్ స్కిల్స్, దేశంలోని ఎక్కడైనా పనిచేసేందుకు అభ్యర్థి సంసిద్ధతను ఈ టెస్ట్లో పరీక్షిస్తారు. ఈ జాబ్స్కి దీనిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తునకు చివరి తేదీ ఈరోజేనండి, చివరి తేదీ 24/9/2026. మరిన్ని వివరాలకై వెబ్సైట్ చిరునామా www.bankofbaroda.bank.in. వెబ్సైట్ చిరునామా మరోసారి www.bankofbaroda.bank.in.

మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ MECL, ఇందులో పోస్టులు ఉన్నాయి. అవేంటంటే అకౌంటెంట్, టెక్నీషియన్.

అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రీషియన్, మెకానిస్ట్, డ్రైవర్, ఐటీ, హెచ్ఆర్ తదితర పోస్టులు ఇందులో ఉన్నాయి. మొత్తం 122 పోస్టులు ఉన్నాయి. దీనికి విద్యార్హత 10th ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వీటిలో అర్హత పొంది ఉండాలి. దీనిని ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తునకు ప్రారంభ తేదీ 12వ తేదీ 9వ నెల 2026. చివరి తేదీ 11వ తేదీ 10వ నెల 2026. మరిన్ని వివరాలకై వెబ్సైట్ చిరునామా https://www.gjnanaloka.com. వెబ్సైట్ చిరునామా మరోసారి https://www.gjnanaloka.com.

ఇదండి ఈనాటి కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఎంతో ముఖ్యమైన సోషల్ మీడియా వల్ల యువతకు ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మళ్ళీ రేపటి క్రీడావాణి కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నేను శ్రీలత. నమస్తే.

యువవాణి యువతీ యుగల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 5:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ఆకాశవాణి కడప కేంద్రం ప్రసారం చేయనున్న కార్యక్రమాల వివరాలు. ఈ ప్రసారంలో పల్లె ప్రాంతాల్లో 6:30 శ్రీ కె సూర్యనారాయణ బృందం వారు పాడిన జానపద గీతాలు వినవచ్చు. అనంతరం వ్యవసాయ సూచనలు 6:50 విజయవాడ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతాయి. పంట సీమల్లో 7:15 వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది. 7:45 విజయవాడ కేంద్ర సమర్పణలో వికసిత్ భారత్ వింటారు. 8:00 దార్శనిక భారత్ తిరుపతి కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:15 మరియు 9:30 అలాగే 10:20 చిత్రసీమ, 8:30 తెలుగులో జాతీయ వార్తలు వినవచ్చు. 8:45 సమాచార సంధ్య, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ వార్తా ప్రసారాలన్నీ ఢిల్లీ కేంద్ర సమర్పణలో వెలువడతాయి. ఈ రాత్రి 10:00 20వ ఆసియా క్రీడల 2026 రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం వింటారు. 10:30 గమనం నాటిక ప్రసారం అవుతుంది. రచన శ్రీ మండే రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఇక రేపటి ప్రసారంలో ఉదయం 6:10 భక్తి రంజనిలో రంగనాథ గద్యం మరియు భక్తిగీతం, అలాగే నాట్య కలాం వింటారు. సూక్తి రత్నావళిలో 6:30 శ్రీ పి సయ్యద్ సాహెబ్ గారు అందించే సూక్తులు వినవచ్చు. 7:00 ప్రసార విశేషాలు కాంతిరేఖల్లో రేపు ఉదయం 7:15

చరిత్రలో ఈరోజు సమాచార వేదిక అనంతరం ఆచార్య హేమలత గారి వ్యాఖ్యానంలో భాగవత కథాసుధ పదవస్కందం ఉత్తరాధ్యాయం మూడో భాగం వింటారు. ఆ తర్వాత గాంధీ మార్గం వినవచ్చు. ఇవి రేపటి కాంతిరేఖల్లోని అంశాలు. వార్తా వ్యాఖ్య 8:30 ప్రసారం అవుతుంది. 8:35 చిత్రమంజరి, 9 హెలో అభిరుచి. రేపు ఉదయం 10 సేవా సంకల్ప అభియాన్, ఇందులో భాగంగా ఆర్టికల్ 370 రద్దు అంశంపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్ర సమర్పణ.

0: 11 గంటలకు మరియు 2 గంటల 15 నిమిషాలకు చిత్రసీమ. హిందీ చిత్ర గీతల ఫిల్మే గానే 11 గంటల 30 నిమిషాలు వినవచ్చు. రేపు మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాలకు మరియు 2 గంటల 30 నిమిషాలకు కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ ఏ షెబెరి గిరీష్ గారు పాడిన గాత్రం వినవచ్చు. ఇందుకు వైలిన్ సహకారం కుమారి ఎస్ అనూష, మృదంగ సహకారం శ్రీ పరిమళ రమేష్. 12 గంటల 40 నిమిషాలకు ఏకచిత్రగానంలో సుగుణ సుందరి కథ చిత్రం నుండి పాటలు వింటారు. మహిళా భారతిలో రేపు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు ఎడారి కోయిల నాటిక ప్రసారమవుతుంది. కథామూలం కీర్తిశేషులు మధురాంతకం రాజారాం గారు. అనంతరం వంట వార్పు వింటారు. రేపు సాయంకాల ప్రసారం 5 గంటలకు సినీ గీతాలతో ప్రారంభమవుతుంది. 5 గంటల 15 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో క్రీడావాణి వింటారు. పల్లె ప్రాంతాల్లో రేపు సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు శ్రీమతి పి అలివేలమ్మ బృందం వారు పాడిన జానపద గీతాలు వినవచ్చు. పంటసీమలో రేపు సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు వివిధ పంటల్లో కలుపు యాజమాన్యం, ఈ అంశం గురించి తిరుపతి వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ పి మధుసూదం రెడ్డి గారి ప్రసంగం. అనంతరం రైతులకు సూచనలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కడప కేంద్రం సమయం 6 గంటల 5 నిమిషాలు. ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి.
1: This is Akashvani. The news read by Anuja Kumar. Prime Minister Narendra Modi has said, service should be the main purpose of life and must be inherent in every individual. He said that in politics too, service should remain the guiding principle, even when one reaches the highest position. Mr. Modi made these remarks during a virtual interaction with Seva Yatris travelling on the Yatra from Vadnagar to Varanasi.
2: सेवा यही मुख्य हमारा काम होना चाहिए और हम सेवा कर कर के ही सेवा का संदेश देंगे, शब्दों में नहीं देंगे. हमारे आचरण से लोगों को पता चले कि राजनीति में सत्ता कितनी ही क्यों न बड़ी हो जाए, लेकिन हमारा मार्ग सेवा का ही रहेगा. हम कभी भी सेवा के मार्ग से नहीं विचलित होंगे. कितने ही ऊंचे शिखर पर पहुंचेंगे, लेकिन सेवा परमो धर्म, इस भाव को लेकर आगे बढ़ेंगे.
1: The Prime Minister said, service is the biggest driving force. He said whether it is PM Kisan or the PM Surya Ghar Yojana, countless such schemes are recognized for their last mile delivery. The Prime Minister said it is only when there is a spirit of service, 4 crore poor have received permanent houses. Chief of Defence Staff General N.S. Rajasubramani today stressed the need for India's defence acquisition system to adapt swiftly to keep pace with the changing character of warfare. Addressing an event organised by a media house in New Delhi, the CDS highlighted the importance of the integration of technology, data and industry in strengthening the defence ecosystem. He stressed upon the need to have the means to sustain, replenish and repair weapons in the battlefield. The government has reduced the basic customs duty on major imported crude edible oils with a view to moderating domestic edible oil prices. This provides relief to consumers and mitigate inflationary pressures arising from the sharp increase in international edible oil prices. The deep depression over the Bay of Bengal crossed the North Andhra Pradesh, South Odisha coast near Kalingapatnam between late last night and early this morning, triggering heavy to extremely heavy rain in several parts of Odisha. The system has moved inland and continues to influence weather conditions over southern and coastal districts with waterlogging and low

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: వరద ప్రభావిత జిల్లాల్లో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. వర్ష ప్రభావిత జిల్లాలలో యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వరదలను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ దానికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్షాలతో ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే క్షేత్రస్థాయికి వెళ్లి చక్కదిద్దాలని కోరారు. రహదారులు దెబ్బతిన్న చోట రవాణా సదుపాయాన్ని వెంటనే పునరుద్దరించాలని సూచించారు. వర్షానికి కొండచర్యలు విరిగిపడే చోట నివాసితులను అప్రమత్తం చేయాలని, విద్యుత్ సరఫరాలో ఎక్కడా అంతరాయం ఉండకూడదని స్పష్టం చేశారు. చెరువులు నింపడంపైనా దృష్టి పెట్టడంతో పాటు విరిగిపడ్డ చెట్లను వెంటనే తొలగించాలన్నారు. కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకోవాలని చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వ్యవసాయం నుంచి ఉత్పత్తి రంగం వరకు రాష్టం వేగవంతమైన ప్రగతిని సాధిస్తోందని తెలిపారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర ET2047 ది న్యూ గ్రోత్ ల్యాబొరేటరీ అంశంపై ఢిల్లీలో ఈరోజు నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: we are looking at a more inclusive growth where we believe that mere money is not the solution. It's about ideas and exposure. So where we see industry playing an important role is to provide that exposure for people who are below the poverty. So we've seen, of course, companies adopt schools. That's my other hat, call it Bharat portfolio, human resource development. We've seen now people are coming forward adopting schools. Apart from infrastructure development, they're offering their help in curriculum improvement. Collaboration at that level is really transformative.

0: forming the rural part of Andhra Pradesh, and that's the P4 model that we have adopted.
1: తిరుపతి జిల్లా గ్రామీణ విలేకరులకు అక్టోబర్ 3-4 తేదీల్లో పునశ్చరణ తరగతులను నిర్వహిస్తున్నామని సీఆర్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్ హాల్లో ఈ పునశ్చరణ

0: విజయనగరం, అల్లూరు సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాలలో రహదారులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. వర్షం కారణంగా దెబ్బతిన్న రహదారులు తాత్కాలిక పునరుద్దరణకు దాదాపు 26.95 కోట్ల, శాశ్వత ప్రాతిపదికన పునరుద్దరణకు 224.73 కోట్ల అవసరమవుతుందని అంచనా వేస్తున్నామని మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రాంతీయ వార్తా విభాగం సేవా సంకల్ప అభియాన్ పేరిట ప్రత్యేక కథనాలను అందిస్తోంది. అందులో భాగంగా పీఎం స్వనిధి పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో గడిచిన 12 ఏళ్లుగా ప్రధానమంత్రి స్వనిధి పథకం ద్వారా ఎంతో మంది లబ్ది పొందారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్బర్ నిధిగా పేర్కొనే ఈ పథకం వల్ల పట్టణ ప్రాంతాల్లో వీధి వ్యాపారుల జీవనోపాధిని పునరుద్దరించడానికి కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. 2020 జూన్ 1న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన చిన్న రుణాల పథకంగా ఇది గుర్తింపు పొందింది. ఈ పథకం కింద ఎలాంటి పూచీకత్తు లేకుండా విడతల వారీగా రుణాలు అందిస్తారు. అదేవిధంగా వడ్డీ రాయితీ కూడా ఉంటుంది. రుణాలు సక్రమంగా ఎప్పటికప్పుడు చెల్లించే వారికి సంవత్సరానికి 7% చొప్పున వడ్డీ రాయితీ నేరుగా ఖాతాలో జమ అవుతుంది. పట్టణ ప్రాంతాల్లో లేదా పరిసర ప్రాంతాలలో వీధి వ్యాపారం చేసుకునే వారందరూ ఈ పథకానికి అర్హులు. ఇప్పటికీ ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది లబ్ది పొందారని కేంద్ర ప్రభుత్వ అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రస్తుతం గంటకు 7 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా కదులుతూ తూర్పు ఆగ్నేయంగా 170 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి కరుణ్ కుమార్ తెలిపారు. తదుపరి ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని చెప్పారు. దీని ప్రభావంతో ఈరోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాష్టంలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన తెలియజేస్తూ,
1: వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఏలూరు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాలలో మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. పార్వతీపురం మండలం జిల్లాలో కూడా మనకు ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఉత్తరాంధ్ర జిల్లాలన్నింటికి కూడా ఆరెంజ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో ఒకటి లేదా రెండు చోట్ల మనకు భారీ వర్షాలు సంభవించడానికి అవకాశం ఉంది.
0: రాష్టంలో ఎల్నినో వంటి వాతావరణ పరిస్థితులను తగ్గించేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. అమరావతిలో రియల్ టైం గవర్నెన్స్ కేంద్రంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, భూసారాన్ని పెంచడం, సాయిల్ టెస్టింగ్ ఆధారంగా ప్రత్యామ్నాయ పంటలను సూచించడం, ప్రకృతి వ్యవసాయం వంటి విధానాల ద్వారా ఎల్నినో ప్రభావాన్ని కొంతమేర తగ్గించవచ్చని తెలిపారు. ఈ విధానాన్ని రాష్టంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి వ్యవసాయ రంగానికి అవసరమైన సూచనలు అందించేలా సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. ఇదిలా ఉండగా కృష్ణా గోదావరి డెల్టాలోని రిజర్వాయర్లతో పాటు రాష్టంలోని అన్ని నీటి వనరుల్ని వరద నీటితో నింపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని మున్సిపల్ కమిషనర్లతో రాష్ట పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అమరావతి నుంచి ఈరోజు శ్రవణ మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వలేకుండా చూడాలని, ఇంజనీరింగ్ పారిశుద్ధ్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా కమిషనర్లు చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్యాలయాల్లో ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని మంత్రి నారాయణ సూచించారు. రాష్టంలో భారీ వర్షాల నేపథ్యంలో జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు అమరావతి నుంచి దృశ్య మాధ్యమం ద్వారా సమీక్ష నిర్వహించారు. వాతావరణ శాఖ నుంచి ముందస్తు సమాచారం తీసుకుంటూ వరద నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. రిజర్వాయర్లు, నదులు, వాగులలోకి వచ్చే నీటిపై ఎప్పటికప్పుడు అంచనా వేయాలన్నారు. మున్నేరుకు వచ్చే ఇన్ఫ్లోను, బుడమేరు వరదను బట్టి పట్టిసీమ పంపులను పనిచేయించాలని సూచించారు. ఏలేరు రిజర్వాయర్ క్యాచ్మెంట్ వర్షానికి అనుగుణంగా పురుషోత్తమపట్నం పంపులను ఆపరేట్ చేసుకోవాలని చెప్పారు. అలాగే వంశధార, నాగావళి, బహుద, మహేంద్రతనయ నదులు ప్రవాహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేయాలని నిమ్మల రామానాయుడు కోరారు. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలని రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యాధులు ప్రబలకుండా హాస్టల్స్, గురుకులాల పరిసరాల్లో వర్షపు నీరు నిల్వలేకుండా చూసుకోవాలని, విద్యార్థులు అస్వస్థతకు గురైతే తక్షణమే

0: సౌకర్యమైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈరోజు విస్తృతంగా పర్యటించారు. టెక్కలి మండలం పరిధిలోని మెలియాపుట్టి రహదారిని తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను ఆయన పరిశీలించారు. రహదారుల పునరుద్దరణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో వ్యవసాయ పొలాల్లో చేరిన నీటిని కూడా మంత్రి పరిశీలించారు. రైతులకు నష్టం కలగకుండా క్షేత్రస్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. రాష్టంలో డేటా సెంటర్ ఎకో సిస్టమ్ సర్వేగంగా అభివృద్ది చెందుతోందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సిస్కో సిస్టమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ హరీష్ కృష్ణన్తో న్యూఢిల్లీలో మంత్రి ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ డేటా సెంటర్ల డిమాండ్కు అనుగుణంగా రాష్టంలో యూనిఫైడ్ కంప్యూటింగ్ సిస్టమ్ యూసీఎస్ సర్వర్లు, స్విచ్లు, రౌటర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేశారు. వరద ప్రభావిత జిల్లాలలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థిరమైన ప్రభుత్వంతోనే పేదరిక నిర్మూలన జరుగుతుందని రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట వ్యాప్తంగా 613 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఈరోజు సాయంత్రానికి క్రమంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధిః ఝాః. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సేవాభావం జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రఖ్యాపయత్. సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా అనుసరణీయః ముఖ్య సంకల్పః ఇత్యపి అసౌ సబలం అకథయత్. సంయుక్త రాష్ట్ర మహాసభాయాః ఉపవేశనే విదేశ కార్యమంత్రిణా డాక్టర్ ఎస్ జైశంకరేణ ఫిప్పెక్ విదేశ మంత్రి మండలస్య సమలంకృత ద్వితీయ పీఠికా. ప్రశాసనేన ప్రోదీరితం భారతం స్వాభ్యంతరావశ్యకతానాం 99.2% జంగమదూరవాణీయంత్రాణి స్వదేశే ఏవ సంపాదయతి. చికిత్సా స్నాతకోత్తర ప్రవేశార్థం NBEMS సంస్థయా నీట్ పీజీ పరిణామః సముద్ఘోషితః. ఒడిశా పశ్చిమ బంగ ప్రభృతి పంచ రాజ్యేషు అతివృష్టిపరా రక్తవర్ణీయ సంచేతనా ఋతు విజ్ఞాన విభాగేన ప్రఖ్యాపితా. అపి చ ఏషియాయి క్రీడాసు పురుష కబడ్డీ స్పర్ధాయాం అంతిమ సమూహ క్రీడాయాం చీనీ తైపే దళం పరాభూయ భారతం ఉపాంత్య చక్రే ప్రవేశం ప్రసాధయత్. అథ వార్తాః విశదీకృత్య. వడనగర్ వారాణసీ సేవాయాత్రా ప్రసంగి ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సేవాభావః జీవనస్య పరమ పురుషార్థత్వేన ప్రతిపాదితః. తేన ప్రోదీరితం యత్ రాజనీతి శీర్షం ప్రాప్తేనాపి అధికారిణా సేవా పరమో ధర్మ ఇతి న్యాయః సర్వథా న విస్మరణీయః. సాక్షాదాభాస్య సంభాషణే తేన సేవా ప్రవృత్తిః సర్వనాగరికేషు సమాహూతా.
2: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే ఆచరణ సే లోగో కో పతా చలే కి రాజనీతి మే సత్తా కిత్ని హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా హమ్ కభీ భీ సేవా కే మార్గ్ సే నహీ విచలిత్ హోంగే కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
1: ప్రధానమంత్రి ప్రఖ్యాపయత్ యత్ సేవాభావః ఏవ రాష్ట్ర వికాసస్య ముఖ్య ప్రవర్తక బలమస్తి. తేన సబలం ప్రోక్తం యత్ పీఎం కిసాన నిధిః వా పీఎం సూర్యఘర యోజనా వా ఏతాదృశీనాం అనంతానాం జనకల్యాణ పరియోజనానాం అంతిమ జనప్రాపణ సామర్థ్యమేవ తాసాం సఫలతాయాః ముఖ్యం ప్రమాణమస్తి.
2: हमारे किसानों के पास पीढ़ियों से बना हुआ ज्ञान का भंडार है. वे इस नॉलेज को हर दिन अपने जीवन में अपनाते हैं. हमें इन अनुभवों से भी सीखना है. अगर अनुभव करते तो भारत की विविधता की अनुभूति होती है और उनसे भी विविधता में भी एकता के भी दर्शन होते हैं। वो हमें हिंदुस्तान के हर कोने में पहुंचाने हैं। एक

0: అతివృష్టిపరం పూర్వానుమానం ప్రకటితం. ఇతదతిరిచ్య అండమాన్ నికోబార్ ద్వీప సమూహేషు అసమ మేఘాలయ పూర్వీయ మధ్యప్రదేశ పూర్వీయ ఉత్తరప్రదేశ కర్ణాటక కేరళమాహే మరాఠవాడా క్షేత్రేషు చ అతివృష్టేః సంభావనా ప్రకటితా. గ్రేటర్ నోయిడా మండలస్థే యమునా అద్రుత మార్గే హ్యః అర్ధరాత్రౌ సంవృత్తాయాం దారుణాయాం యానాగ్ని దుర్ఘటనాయాం న్యూనాతిన్యూనం 9 యాత్రిణః మృత్యుముపగతాః. ఆరక్షక సూచనానుసారేణ దుర్ఘటనా ఏషా జేవర్ ఆరక్షక స్థానాంతర్గత దయాతాన్పుర్ గ్రామస్య సమీపే మధ్యరాత్రౌ సమజని. ఆరక్షకై ప్రోక్తం యత్ మృతకానాం 9 యాత్రిణాం అభిజ్ఞాన ప్రక్రియా సంప్రతి సాధ్యా న జాతా. జాపాన్ దేశే సమాయోజితాసు ఏషియాయి క్రీడా 20-26 ఇత్యేతాసు భారతస్య పురుష కబడ్డీ దళం స్వకీయాయాం అంతిమాయాం వర్గ్ అ ప్రతిద్వంద్వితాయాం చీనీ తైపే దళం 37-21 ఇతి సుస్పష్ట అంకాంతరాలేన పరాజయ్య ఉపాంత్య స్పర్ధాయాం ప్రవిష్టం. భారతేన క్రీడారంభాదేవ స్వకీయం ప్రభుత్వం సంస్థాప్య మధ్యానంతరం యావత్ 23-11 ఇతి సుదృఢ అగ్రతా గృహీతా. ఉత్తరార్ధ చ పునరపి 14-10 ఇత్యంకైః తదైవ వర్చస్వం నిరంతరం పరిపాలితం. వర్గచక్రే భారతస్య ఏషః అనుక్రమా 4th విజయః అస్తి ఇతి వార్తాః.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

0: మీరింతవరకు శ్రీ కె సూర్యనారాయణ బృందం వారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 6:50, వ్యవసాయ సూచనలు వింటారు.
1: వ్యవసాయ సూచనలు. దానిమ్మ సాగు గురించి తెలుసుకుందాం. వాణిజ్యపరంగా పండించే పళ్లలో దానిమ్మ ముఖ్యమైంది. అత్యంత ఔషధ విలువలతో పాటు సేదతీర్చే రసాన్ని దానిమ్మ పళ్ల నుంచి పొందొచ్చు. పండ్ల చర్మం, రసం, ఆకులు మరియు వేర్లు అనేక రకాలైన ఆయుర్వేద మందుల తయారీకి ఉపయోగిస్తారు. ఈ పంటను కరువు ప్రాంతాల్లో విజయవంతంగా సాగు చేయొచ్చు. పొడి వాతావరణం గల ప్రాంతాల్లో నాణ్యమైన పండ్లని పండించవచ్చు. కోస్తా తీర ప్రాంతాలు అనుకూలంగా ఉండవు. ఈ ప్రాంతాలలో తేమ శాతం ఎక్కువగా ఉండి చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పండు నాణ్యత తగ్గుతుంది. దానిమ్మ సాగుకు అన్ని రకాల నేలలు పనికొస్తాయి. సున్నపు శాతం, క్షారత కొద్దిగా అధికంగా ఉన్న నేలల్లో కూడా దానిమ్మని సాగు చేయొచ్చు. లోతైన, సారవంతమైన, మురుగునీరు పోయే వస్తి గల నేలల్లో, ఉదజని సూచిక 7 నుండి 8.5 వరకు ఉన్న పొలాల్లో అధిక దిగుబడులతో దానిమ్మని సాగు చేయొచ్చు. 60 సెంటీమీటర్ల లోతున్న భూములు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చీని, నిమ్మ, మామిడి లాంటి పండ్ల తోటలకి అనుకూలం కాని భూముల్లో కూడా దానిమ్మను లాభసాటిగా సాగు చేయొచ్చు. దానిమ్మను నేల అంట్ల ద్వారా కానీ లేదా కొమ్మ కత్తిరింపుల ద్వారా కానీ ప్రవర్ధనం చేయొచ్చు. మంచి దిగుబడినిచ్చే ఆరోగ్యవంతమైన మొక్కల నుండి కొమ్మల్ని కత్తిరించాలి. 1 సంవత్సరం వయసున్న ముదురు కొమ్మల్ని 9 నుండి 12 అంగుళాల పొడవు గల ముక్కలుగా కత్తిరించి నాటుకోవాలి. మొక్కల మొదలు నుండి వచ్చే కొమ్మ కత్తిరింపులు నాటుకుంటే ఎక్కువగా సఫలమవుతాయి. కత్తిరించిన కొమ్మల అడుగు భాగాన్ని సెరడిక్స్ పౌడర్తో అద్ది 4 నుండి 6 కణుపులు భూమిలో ఉండేలా నాటుకుంటే వేర్లు తొడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 6 నెలల కంటే తక్కువ, 18 నెలల కంటే ఎక్కువ వయసున్న కొమ్మల్ని కత్తిరింపుల కోసం ఎన్నుకోకూడదు. వేర్లు తొడిగిన కత్తిరింపులు 9 నెలల్లో నాటడానికి అనువుగా ఉంటాయి. వర్షాకాలం ప్రారంభంలో గాలి అంట్లను ప్రవర్ధనం చేస్తే ఎక్కువ వేర్లు తొడిగే అవకాశం ఉంటుంది. గాలి అంట్లలో 25 నుండి 30 రోజుల్లో వేర్లు తొడిగి 3 నెలల్లో నాటడానికి అనువుగా ఉంటాయి. టిష్యూ కల్చర్ పద్ధతి ద్వారా కూడా దానిమ్మని ప్రవర్ధనం చేయొచ్చు. ఇక దానిమ్మని నాటుకునే విషయానికి వచ్చినట్టయితే రకం, నేల స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి వరుసల మధ్య 4.5 మీటర్లు, మొక్కల మధ్య 3 మీటర్లు లేదా వరుసల మధ్య 4 మీటర్లు, మొక్కల మధ్య 4 మీటర్ల దూరాన్ని నిర్ణయించుకోవాలి. డ్రిప్ పద్ధతిలో నీరు పెట్టడానికి అవకాశం ఉంటే జూన్ నుండి మార్చి వరకు కూడా దానిమ్మని నాటుకోవచ్చు. ఎటు చూసినా 60 సెంటీమీటర్ల లోతుగల గుంతల్ని తీసి 4 రోజుల వరకు గుంతల్ని సూర్యరశ్మికి ఆరనివ్వాలి. తర్వాత ప్రతి గుంతకి 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వానపాముల ఎరువు, 3 కిలోల వేపపిండి, 25 గ్రాముల ట్రైకోడెర్మ పొడిని, 15 గ్రాముల ఫాస్ఫో బ్యాక్టీరియా పొడి, అలాగే 15 గ్రాముల యాజిటోబ్యాక్టర్ని కలిపి గుంతల్ని నింపాలి. ఒక్కొక్క మొక్కకి మొదటి సంవత్సరంలో మొక్కలు నాటిన 4 నెలల తర్వాత 125 గ్రాముల వేపపిండి, దీంతోపాటుగా 5 కిలోలు బాగా చిపికిన పశువుల ఎరువు,

ఏడు నెలల తర్వాత 250 గ్రాముల వేపపిండి, దీంతో పాటుగా 10 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, 11 నెలల తర్వాత 750 గ్రాముల వేపపిండితో పాటు 10 కిలోలు బాగా చివికిన పశువుల ఎరువు వేసుకోవాలి. ఆ తర్వాత ప్రతి మొక్కకు సాలీనా 30 కిలోల పశువుల ఎరువు, 625 గ్రాముల నత్రజని, 250 గ్రాముల భాస్వరం, 250 గ్రాముల పొటాష్ ని దఫాలుగా విభజించి మొదట తడికి ముందు తర్వాత కాయలు ఎదిగే దశల్లోనూ వేసుకోవాలి. దానిమ్మలో జింక్ లోపం ఉంటే ఆకుల పరిమాణం చిన్నగా ఉండి వంకర్లు తిరిగి ఉంటాయి. జింక్ లోపాన్ని సవరించడానికి లీటర్ నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ ని కలిపి 1-2 సార్లు కొత్త చిగుళ్లు ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. ఇనపదార్థ లోపం గనక కనిపించినట్టయితే ఆకులు తెల్లగా మారుతాయి. దీని నివారణకి 2.5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ ని 1 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. నీటి తడులు సక్రమంగా ఉన్న చోట బోరాన్ లోపించినప్పుడు లేత కాయల్లో పగుళ్లు ఏర్పడతాయి. ఈ బోరాన్ లోప నివారణకి 12.5 గ్రాముల బోరాక్స్ ని చెట్ల పాదులకి వేసుకోవాలి, లేదా లీటర్ నీటికి 2 గ్రాముల బోరాక్స్ ని కలిపి చెట్ల మీద పిచికారీ చేయాలి. ఇక ఈ దానిమ్మ సాగులో కలుపు నివారణ విషయాన్ని కనుక వచ్చినట్టయితే వర్షాకాలంలో 2 సార్లు తోటంతా దున్నడం వల్ల కలుపు మొక్కల్ని అదుపులో ఉంచడమే కాకుండా నేల గుల్లబారి వాన నీరు ఇంకుతుంది. వర్షాకాలంలో తొలకరి వర్షాల తర్వాత అట్రాటాప్ ఎకరానికి 800 గ్రాములు 240 లీటర్ల నీళ్లలో కలిపి పిచికారీ చేయాలి. తర్వాత వచ్చే గడ్డి, తుంగజాతి కలుపు మొక్కల నివారణకి గ్లైసిల్ లేదా రౌండప్ అనే కలుపు మందుని లీటర్ నీటికి 8 మిల్లీలీటర్ల చప్పున కలిపి దానితో పాటుగా 20 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ లేదా 10 గ్రాముల యూరియా కానీ కలిపి 20-25 రోజుల వయసున్న కలుపు మీద పిచికారీ చేయాలి. దానిమ్మలో నీటి యాజమాన్యాన్ని గనక మనం చూసినట్టయితే నేలలో తేమ శాతం ఒకే విధంగా ఉండాలి, లేకపోతే కాయలు పగిలే అవకాశం ఉంటుంది. మార్చి నుండి జూలై వరకు భూమిలో తేమ సమంగా ఉండేటట్టుగా నీటి తడులు పెట్టుకోవాలి. డ్రిప్ పద్ధతి ద్వారా నీరు పెడితే చెట్ల పెరుగుదల, కాయల సంఖ్య అలాగే బరువుని 35% వరకు పెంచవచ్చు. చెట్టుపై పూత కాయలు లేని సమయాల్లో నీటి తడులు తగ్గించాలి. వేరుశనగ పొట్టు లేదా వరి పొట్టుతో 8 సెంటీమీటర్ల మందంతో చెట్ల పాదుల్లో మల్చింగ్ చేయాలి. మొదటి సంవత్సరంలో ప్రతి మొక్కకి బాగా పెరిగిన 4 కొమ్మల్ని కాండాలుగా ఉంచి మిగిలిన కొమ్మల్ని కత్తిరించాలి. 2-3 సంవత్సరాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ కొమ్మల్ని తగురీతిగా పెంచి సరైన ఆకారాన్ని తీసుకురావాలి. నేలకు పాకే కొమ్మలు, గుబురుగా పెరిగే కొమ్మలు, నీటి కొమ్మల్ని కత్తిరించాలి. చెట్లకు విశ్రాంతినిచ్చే సమయంలో చివరి కొమ్మలని 10-15 సెంటీమీటర్ల పొడవు కత్తిరించాలి. కత్తిరించిన తర్వాత వచ్చిన చిగుర్లలో 2-3 ఉంచి మిగిలిన చిగుర్లను తీసేసినట్టయితే బలమైన కొమ్మల మీద పిందులు ఏర్పడి కాయ సైజు పెరుగుతుంది. ప్రతి చెట్టుకు 60-80 కాయల్ని ఉంచి మిగతావి తీసివేయడం వల్ల కాయల సైజు, నాణ్యత పెరుగుతుంది. కత్తిరింపులకు వాడే కత్తెరలను 1% సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంలో శుద్ది చేసి వాడుకోవాలి. దానిమ్మకు సంవత్సరం పొడవునా పూత పూసే అలవాటు ఉన్నప్పటికీ 3 సీజన్లలో అంటే జనవరి, ఫిబ్రవరి మాసాల్లో, జూన్, జూలై మాసాల్లో, అలాగే సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో పూత ఎక్కువగా వస్తుంది. ఏ సీజన్లో పంట తీసుకోవాలో, ఏ సమయంలో ఎక్కువ రేటు లభిస్తుందో, నీటి సదుపాయం, భూమి లక్షణాలు మరియు పురుగులు తెగుళ్ల వల్ల కలిగే నష్టం మరియు వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నిర్ణయించుకోవాలి. బ్యాక్టీరియా తెగులు వర్షాకాలంలో ఎక్కువగా ఉంటుంది, కాబట్టి సెప్టెంబర్ 2వ వారంలో కానీ, అక్టోబర్ 1వ వారంలో కానీ పూతని నిలపడం మంచిది. జూన్ నెల నుండి నీటి తడలని ఆపివేయడం వల్ల మొక్కల ఆకులు రాల్చి నిద్రావస్థలోకి పెడతాయి. ఆ తర్వాత కత్తిరింపులు చేసి ఎరువులు వేసి తడులు ఇవ్వడం వల్ల మొక్కలన్నీ ఒకేసారి పుష్పిస్తాయి. కాయలు ఫిబ్రవరి, మార్చి నెలల్లో కోతకి తయారవుతాయి. ఈ కాయలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. దానిమ్మలో సస్యరక్షణని గనక మనం చూసుకున్నట్టయితే కాయ తొలిచే పురుగులు ఎక్కువగా నష్టాన్ని కలగజేస్తాయి. ఒక్కోసారి ఈ నష్టం 50% వరకు కూడా ఉంటుంది. సీతాకోక చిలుకలు ఒక్కొక్క గుడ్డును పువ్వు లేదా పిందల మీద పెడతాయి. లార్వాలు కాయల లోపలికి తొలుచుకుని పోయి గుజ్జుని, గింజల్ని తింటాయి. కాయకు చేసిన రంధ్రాల ద్వారా బ్యాక్టీరియా బూజు వ్యాపించి కాయ కుళ్లి రాలిపోతుంది. చెట్టు పూత మొగ్గ దశలో ఉన్నప్పుడే డైమిథియేట్ లేదా ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసి 15-20 రోజుల తర్వాత కార్బరిల్ 3 గ్రాములు లేదా డైక్లోరోవాస్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలిపి మరోసారి పిచికారీ చేసి ఈ పురుగుని నివారించవచ్చు.

0: సరైన యాజమాన్య పద్ధతులు పాటించకుండా నిర్లక్ష్యంగా వదిలేసిన తోటల్ని బెరడు తినే పురుగులు ఎక్కువగా ఆశిస్తాయి. బెరడు తుట్టెల్ని తొలగిస్తే రంధ్రాలు కనిపిస్తాయి. రంధ్రాలను కిరోసిన్ లేదా పెట్రోల్ లేదా కార్బన్ డైసల్ఫైడ్లో ముంచిన దూదితో నింపి బురదతో మూసి అరికట్టచ్చు. ఇక దానిమ్మలో తామర పురుగులు ఆకుల్ని లేత కాయల్ని ఆశిస్తాయి. ఆశించిన ఆకులు చివర్ల వంకర్లు తిరిగి ఎండిపోతాయి. కాయల మీద తామరలాంటి గరుకు మచ్చలు కనిపిస్తాయి. వీటి నివారణకి మొగ్గలు తొడిగే దశలోనే డైమిథేట్ లేదా ఫిప్రోనిల్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పేనుబంక గనక దానిమ్మలో ఆశించినట్టయితే పూల మీద చేరి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఇవి ఆశించిన ఆకులు పూలు చివర్ల వంకర్లు తిరిగి ఎండిపోతాయి. ఈ పేనుబంక నివారణకి డైమిథేట్ లేదా మిథైల్ డమటాన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి కడప కేంద్రం.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
3: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
5: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఈ ప్రసారంలో 7:15 పంటసీమల్లో వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం కిసాన్ వాణి ప్రసారమవుతుంది.

0: అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. మూడేళ్ల నుంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళీ వారం పోవాలా అని. కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్లంటే నేనే అనుకుంటా, ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా నేను, ఎట్ట చేస్తున్నా నాకు నాకే తెలియదు. కానీ ఆశ్రమంలో అన్నీ ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉండరు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
1: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం.

ఈ రాత్రి 10 గంటలకు 20వ ఆసియా క్రీడలు 2026పై రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆ తర్వాత 10:30 గమనం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ మండే రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు.

0: భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం.
1: ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 7:05, తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణలు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతుందని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో విశ్వ సంచార్ హిందుత్వ కా అనే పుస్తకాన్ని ఒక ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశపు గొప్ప నాగరికత వారసత్వాన్ని చదవాలని, ప్రశ్నించాలని, అర్థం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. భారత సంస్కృతి, జాతీయ అంతర్జాతీయ వ్యవహారాలు, ముఖ్యమైన సామాజిక అంశాలపై పుస్తకాలు, పరిశోధనాత్మక సాహిత్యాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. 1925 నాగ్పూర్లో డాక్టర్ కేశవ బలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సేవ్ సంఘ్ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ ఎంతో సకాలంలో జరిగిందని ఉపరాష్ట్రపతి అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రేపు బెంగళూరులో సేవా ఫస్ట్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం యువతను సమాజంలో వారు చూసే సమస్యలను గుర్తించి, పరీక్షించి, మెరుగుపరిచి, అమల్లోకి తీసుకురాగల పరిష్కారాలను అభివృద్ది చేయడానికి ప్రోత్సహిస్తుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఛాలెంజ్ లో పాఠశాలలు, పారిశ్రామిక శిక్షణ సంస్థలు, పాలిటెక్నిక్లు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుండి యువత పాల్గొంటారు. ఈ ఛాలెంజ్ స్వచ్ఛమైన, స్థిర భారత్, సంపన్న రైతులు, సంపన్న భారత్, ఆరోగ్యకరమైన సమ్మిళిత భారత్, విద్యావంతులైన నైపుణ్యం కలిగిన భారత్, సురక్షిత భారత్ అనే 5 జాతీయ ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుంది. ఈ పోటీ జాతీయ ఫైనల్ డిసెంబర్లో న్యూఢిల్లీలో జరుగుతుంది. ఈ ఛాలెంజ్ ను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, అఖిల భారత సాంకేతిక విద్యామండలి, విశ్వవిద్యాలయ నిధుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన 8, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ 5 ఉత్సవాల్లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య భరోసా, డిజిటల్ ఆరోగ్యం వంటి కీలక అంశాలపై దృష్టి సారించే చర్చలు ఉంటాయి. దేశ డిజిటల్ ఆరోగ్యం, ఆరోగ్య భరోసా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఆరోగ్య మంథన్ 2026 అనేక కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈ 2 యోజనల కింద వివిధ

విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కూడా గుర్తించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్ సేవాసే దేశ సేవ అనే మంత్రంతో అల్లు పెరగని నిబద్దతతో కూడిన తన ప్రస్థానంలో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకుంటున్నారు. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. సర్వతోముఖ అభివృద్ది సాధికారత ద్వారా ప్రజల జీవితాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వ అధికారుల సామర్థ్యాన్ని, నైపుణ్యాలను బలోపేతం చేయడం, సివిల్ సర్వీసులను మరింత అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా మిషన్ కర్మయోగి 2020లో ప్రారంభించారు. మిషన్ కర్మయోగి కింద ఉన్న ఐగాట్ ప్లాట్ఫామ్ లో 1.7 కోట్లకు పైగా నమోదిత వినియోగదారులు ఉన్నారు. యుద్ద స్వరూపంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా దేశ రక్షణ సేకరణ వ్యవస్థ వేగంగా మారాల్సిన అవసరం ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రహ్మణి చెప్పారు. న్యూఢిల్లీలో ఒక మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడంలో సాంకేతికత, డేటా, పరిశ్రమల సమన్వయం యొక్క ప్రాముఖ్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్న భారత్ అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు యుద్ద అభ్యాస్ 2026ను వీక్షించేందుకు భారతదేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఈరోజు రాజస్థాన్ కి చేరుకున్నారు. ఇరు సైన్యాలు వ్యూహాలు, పద్దతులు, విధానాలు పంచుకోవడానికి, సైనిక కార్యకలాపాలు చేపట్టే తమ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఇది ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను ఈ రోజు మధ్యాహ్నం నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ విడుదల చేసింది. ఆగస్టు 30న నిర్వహించిన నీట్ పీజీ పరీక్షకు 2,65,960 మంది హాజరయ్యారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బ్రిక్స్ నాటకోత్సవం వచ్చే నెల 12 నుండి 14 వరకు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ 3 రోజుల ఉత్సవానికి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఎన్ఎస్డి ఆతిథ్యం ఇవ్వనుంది. న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి వివేక్ అగర్వాల్ మాట్లాడుతూ, ఉమ్మడి కథలు ఉమ్మడి భవిష్యత్తు అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉత్సవం వివిధ రకాల నాటకరంగ సంప్రదాయాలను చాటి చెబుతూనే మానవ సంబంధాలను, ప్రజల మధ్య అనుబంధాన్ని బలోపేతం చేయడానికి కృషి చేస్తుందని అన్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఈరోజు న్యూటౌన్లోని బెంగాల్ సిలికాన్ వ్యాలీలో 2,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. దేశంలోనే ఈ తరహా ఆసుపత్రి ఇదే మొదటిది అవుతుందని ముఖ్యమంత్రి సువేంద్ర అధికారి తెలిపారు. దీనిలోని 2,000 పడకలలో 1,000 పడకలను పేద నిరుపేద రోగుల కోసం కేటాయిస్తారు. మిగిలిన పడకలను వాణిజ్యపరంగా ఉపయోగిస్తారు. రాబోయే కొన్నేళ్లలో పశ్చిమ బెంగాల్లోని వివిధ రంగాల్లో అదానీ గ్రూప్ 100,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుందని అదానీ తెలిపారు. మల్టీ స్పెషాలిటీ అదానీ ఆరోగ్య మందిర్ కోసం తమ గ్రూప్ 4,000 కోట్లు ఖర్చు చేస్తుందని, 10,000 ఉద్యోగాలను కల్పిస్తుందని కూడా ఆయన అన్నారు. జపాన్లోని నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భాగంగా ఈరోజు పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడీ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ విభాగంలో భారత్కు పతకం రావడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందిస్తూ ట్వీట్ చేశారు. అలాగే షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీం విభాగంలో అనంత్జీత్ సింగ్ నరూకా, పరినాజ్ ధాలీవాల్ జోడీ కాంస్యం గెలుచుకుంది. ఈ విభాగంలో కూడా పతకం రావడం ఇదే తొలిసారి. దీంట్లో చైనా స్వర్ణం గెలుచుకోగా సౌత్ కొరియాతో భారత్ గట్టి పోటీ ఇచ్చి టై బ్రేక్ లో ఓడిపోవడంతో కాంస్యం దక్కింది. అలాగే మహిళల బాక్సింగ్ లో భారత క్రీడాకారిణి పర్వీన్ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ విదేశీ ప్రజలతో తన ఆలోచనలను పంచుకోనున్నారు. కాగా నెలవారీగా ప్రసారమయ్యే ఈ రేడియో కార్యక్రమంలో ఇది 138వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఆర్ న్యూస్ వెబ్సైట్లో, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారం అవుతుంది. అలాగే ఏఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ, సమాచార ప్రసార మంత్రి మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.

రైల్వేలోని వడోదర డివిజన్లో ఉన్న అలకాపురి వద్ద 4 లేన్ల రోడోవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ వ్యయం 166 కోట్ల రూపాయల పైగా ఉంటుందని, ఈ వ్యయాన్ని రైల్వే శాఖ రాష్ట ప్రభుత్వం సమానంగా భరిస్తాయని రైల్వే మంత్రిత్వ

విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త జాతీయ విద్యుత్ విధానాన్ని రూపొందిస్తోందని కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ తెలిపారు. విశ్వసనీయమైన సరళమైన మార్కెట్ కు సిద్దంగా ఉన్న విద్యుత్ వ్యవస్థను నిర్మించడం అనే అంశంపై ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన 2వ భారత్ విద్యుత్ రంగ సదస్సులో ఆయన ప్రసంగించారు. ఈ ఏడాది జనవరిలో మంత్రిత్వ శాఖ ఒక ముసాయిదాను పంపిణీ చేసిందని చెప్పారు. మంత్రిత్వ శాఖ భాగస్వాముల వ్యాఖ్యలు, పరిశీలనలను సమీకరించి వాటిని పొందుపరిచి కేబినెట్ పరిశీలన కోసం పంపిందని అగర్వాల్ తెలిపారు. ముఖ్యాంశాలు మరొకసారి. హిందుత్వం ఎవరికీ వ్యతిరేకం కాదని, ప్రతి ఒక్కరిని కలుపుకుని పోతుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో రేపు జరిగే ఆరోగ్య మంథన్ 2026 కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా పాల్గొంటారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ పీజీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల రోయింగ్ డబుల్స్ స్కల్స్ విభాగంలో సత్నం సింగ్ సల్మాన్ ఖాన్ జోడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో సేంద్రియ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు, నా అనుభవాలు ఈ అంశం గురించి రైతు శ్రీ గొట్టుముక్కల శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, సేంద్రియ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు నా అనుభవాలు. శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయం.
3: శ్రోతలకు నమస్కారం. ఈ రోజు మనతో శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారు ఉన్నారు. వీరు బాపట్ల జిల్లా ఈపూర్ నుంచి వచ్చారు, ఆదర్శ రైతు. నమస్కారం సార్.
4: నమస్తే అండి.
3: శ్రీధర్ గారిని అడిగి, వీరు సాగు చేస్తున్నటువంటి అంతరించిపోతున్న దేశీ వరి రకాలు, అందులో వారి యొక్క అనుభవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా చెప్పండి, మీరు ఎటువంటి ఈ వరి రకాలు సాగు చేస్తున్నారండి?
4: మేము దేశవాణి వెరైటీస్ చేస్తున్నామండి. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా వచ్చే మినీ కిట్స్ కూడా సాగు చేస్తున్నామండి. దేశవాణి వెరైటీస్ ఎందుకు చేస్తున్నామంటే పురాతనమైన వెరైటీస్ అండి. ఇప్పుడు దాదాపు 800 ఏళ్ల నుంచి కూడా ఉన్నాయి మన దేశంలోనే. అవి ఏంటంటే అన్ని చీడపేడను తట్టుకుని నిలబడిన వెరైటీస్ అయ్యి, దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఒక పోషకం ఉంటుందండి. నవారా అనేది తీసుకుంటే గనక అది కేరన్నో ఉందండి, అది ఫస్ట్ నుంచి కూడా. ఆ వెరైటీ రెడ్ రైస్ అండి, 120 డేస్ వచ్చేస్తుంది, దానికి ఏ చీడపేడ రాదండి. అయితే ఏంటంటే అది తక్కువ దిగుబడి వస్తుంది, 15-20 బస్తాల కన్నా కాదండి. కాకపోతే ఏ తెగుని మందు ఏ పట్టినేది వేయకుండా పండుతుందండి.
3: ధాన్యం ఎలా ఉంటుంది సార్ చూడడానికి?
4: రెడ్ గా ఉంటుందండి. ఆ ధాన్యం పై పొట్టు మాత్రం మౌన రంగులో ఉంటది, కానీ నాపన గింజనిస్తే రెడ్ గా ఉంటది. దాని నూక కూడా మునుస్తుందండి, మనకు మనుస్తుంది. పొట్టు తీసేసిన తర్వాత బియ్యం గింజ కూడా మనుస్తుందండి. ప్రపంచం ఏ వెరైటీ
3: లేదండి. ఆశ్చర్యంగా ఉంది. ఇంకే రకాలు చేస్తున్నారు సార్?
4: అది మైసూరు మందికాని ఉంటుందండి, అది వైట్ అండి. అది మైసూరు

0: ఏరియాలో మహారాజును తినేవాళ్ళండి దొరక. అది చిన్నపిల్లలకి పోషకాలు బాగా ఉంటాయండి దాంట్లో, మెదడు అభివృద్ధికి వాటికి. ఈ వెరైటీ కూడా పురాతనమైందండి. ఈ వెరైటీ ఏంటంటే బాగా బీపీటీ కన్నా ఇంకా సన్నగా ఉంటదండి. మనం తింటుంటే గనక పొట్టు తగ్గుతా ఉంటదండి, నవ్వుతున్నప్పుడు పొట్టు తగ్గుతా ఉంటది. ఏ ఫర్టిలైజర్ ఉందో ఫెర్టిసైడ్ లేకుండా పంట పండుతుందండి. 120 రోజులు వచ్చేస్తాయండి రెండు వెరైటీస్ కూడా. ఇంకోటి సిద్ధ సంతానం ఉందండి, ఆ వెరైటీ వచ్చేసరికి అది కూడా మైసూర్ వైపు నుంచే వచ్చింది. 130 రోజులు వచ్చేస్తాయండి పంటకి. కాత కొంచెం హైట్ ఎక్కువ పెరిగి పడిపోతుందండి. మనం ఏ వేరియబుల్ వేయకుండానే పండుతుందండి కూడా.
1: శ్రీధర్ గారు, మరి మీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది మొట్టమొదటిగా నా ప్రశ్న? ఎందుకంటే ఇవి అంతరించిపోతున్న దేశీయ రకాలు. ఇప్పుడు రైస్ సోదరులందరూ ట్రెడిషనల్ గా వస్తున్న కొత్త రకాలే సాగు చేసడానికి, ఎందుకంటే ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి. రెండు, మీరు ఎలా ఐడెంటిఫై చేశారు?
0: నాటు వెరైటీస్ వేసే వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటున్నామండి. తెచ్చుకుని వాటిని డెవలప్ చేస్తాము. ఫిలిప్పైన్స్ రెడ్ అని, ఫిలిప్పైన్స్ బ్లాక్ అని. ఫిలిప్పైన్స్ బ్లాక్ అనేదేమో ఆరోమా వస్తుంది, అదే బాస్మతి స్మెల్ వస్తుంది ఉడుకుతున్నప్పుడు మనం తినేప్పుడు కూడా. బ్లాక్ రైస్ అండి. ఫిలిప్పైన్స్ రెడ్ అనేదేమో రెడ్ రైస్ అండి. 125 డేస్ వచ్చేస్తాండి. వీటేటికి కూడా చెడిపోయిన ఏమి రావండి అసలు. ఇంకోటి బర్మా బ్లాక్ అని ఉంటదండి, మామూలుగా దిగుబడి 40 బ్యాగ్స్ దాకా వస్తాయండి. మనం ఏమి చేయకుండానే, ఏ ఫర్టిలైజర్ వేయకుండానే గింజ విపరీతం బరువు ఉండి బ్లాక్ గా ఉంటది రైస్ కూడా. రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇవన్నీ కూడా యాంటీ క్యాన్సర్ నష్టాలు బాగా ఉంటాయండి. అది జీఐ కూడా చాలా తక్కువ ఉంటదండి. దానివల్ల షుగర్ పేషెంట్ కూడా తిన్నా కూడా షుగర్ ఒకసారి పెరగదండి.
1: ఎందుకని మీరు అంతరించిపోతున్న దేశీయ రకాలు ఎంచుకొని సాగు చేస్తున్నారు?
0: ఇప్పుడు మనం ఈ హైబ్రిడ్ కనిపెట్టిన దగ్గర నుంచి అండి షుగర్ వ్యాధి కూడా పెరిగిందండి. ఇది జీఐ అంత ఎక్కువ ఉండి షుగర్ వ్యాధిని పెరిగిపోతుంది. ఇది ఫర్టిలైజర్స్ విపరీతంగా వాడితేనే దిగుబడి వస్తుందండి. మనం ఫర్టిలైజర్ వేసిన కుందికి కూడా భూమిను సూక్ష్మజీవిని మెయిన్ చేసే ఉంటాయండి, అవన్నీ చనిపోతున్నాయి, వానపాములు చనిపోతున్నాయండి. మనం ఒక 7 వేసిన డోసు మంది 2 7 వేస్తే ఆ పంట దిగుబడి రాదండి. మంది పెంచుకోవాలి ఫర్టిలైజర్.
1: వీటిలలో మీరు గమనించినటువంటి మంచి విషయాలు ఏంటి? ఇప్పుడు వస్తున్న అభివృద్ధి చేస్తున్నటువంటి రకాలతో పోలిస్తే దేశీయ రకాల్లో మీరు గుర్తించినటువంటి మంచి అంశాలు ఏమున్నాయి?
0: చెడిపోయడం తట్టుకోవటం అండి. అది ఇప్పుడు ఈ బ్లాక్ రెడ్ ఉన్నాయనుకోండి, దాంట్లో కొన్ని రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి, ఆంథోసియానిన్ అని అవన్నీ. వాటి వల్ల యాంటీ క్యాన్సర్ గాను వాటికి కూడా పనిచేస్తాయండి అవి.
1: అయితే మీరు ఏ తరహా వ్యవసాయంలో వీటిని పండిస్తున్నారండి?
0: సేంద్రీయ వ్యవసాయం అండి.
1: సేంద్రీయ
0: ఫస్ట్ పిఎండిఎస్ అని వేస్తాం అండి. పచ్చిరొట్ట విత్తనాలు ఒక 30 రకాలు తీసుకుని చిమ్ముతామండి. అప్పుడు
1: ఉదాహరణలు చెప్పండి, ఏవేవి వేస్తారు పచ్చిరొట్టకి?
0: జనుము, జీనగ, పిండిమెసర, పెసర, మినుము, ఉనవ, అనసంద, వీటితో పాటు గోంగూర, తోటకూర, నువ్వును, కంది, మొక్కజొన్న, జొన్న, సజ్జ, రాగును, అన్ని రకాల వేస్తామండి.
1: ఇవి పంట తీసుకుని దున్నించేస్తారా లేకపోతే?
0: పంట తీయకుండా డైరెక్ట్ గా 45-50 డేస్ అవగానే నేలలో కనిపేస్తామండి. కనిపేసిన తర్వాత ఎద పెడతామండి వరి.
1: మొదటిగా పోషకాలు ఏమి ఇవ్వరా అండి?
0: ఘనజీవామృతం ఇస్తామండి, తయారు చేసుకుంటామండి మేము. ఆ తయారు చేసుకున్న ఘనజీవామృతాన్ని ఒక 400 నుంచి 500 కేజీలు ఒక్కొక్క ఎకరానికి చిమ్ముతామండి ఫైర్ ఏక్ ముందే. జిమ్ వేసి తర్వాత జీవన ఎరువును కూడా మిక్స్ చేసి వాడుతున్నామండి. పిఎస్పి, కేఆర్పి, అజోస్ పేరున్న అని ఉన్నాయండి. పిఎస్పి అంటేనే ఫాస్ఫేట్ సాన్బిన్ బ్యాక్టీరియా అండి. కేఆర్పి అంటేనే పొటాష్ సాన్బిన్ బ్యాక్టీరియా. అజోస్ పేరున్న అంటేనే నత్రజన్ స్థిరీకరించేయండి. ఇవన్నీ నేలలో కరగన రూపంలో ఉన్న రసాయనిక ఎరువులు అన్నింటినీ కరిగించి మొక్కకు అందిస్తాయండి. దీనివల్ల మనకి సేంద్రీయ కర్బన ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయండి.
1: పోషకాలు కూడా బాగా అంతాయి,
0: బాగా అంతాయండి. నేల కూడా గుణపోతుంది ఇవన్నీ చేయటం వలన.
1: ఇవి ఎక్కడ అందుబాటులో ఉంటాయండి?
0: అమరావతి రీసెర్చ్ స్టేషన్ లో దొరుకుతుంది అండి.
1: అక్కడి నుంచి తెచ్చుకుంటాం,
0: అక్కడి నుంచి తెస్తున్నాం. మైక్రోరైజ్ వేస్తే ఏంటంటే మనకి ఆన్ చేసే శిలీంద్ర అనే అంత భూమి ఉంటే వాటిని చంపేస్తాయండి. ఆ ఈ వేరుని పట్టుకుని నుంచి ప్రతి పోషకం మొక్క అందేటి చేస్తాను వ్యామ్ అనేది.
1: అయితే శ్రీధర్ గారు, మామూలుగానే మనకు ఈ కొత్త రకాలతో తలనొప్పి ఏంటంటే కలుపు ఒకటి బాగా వస్తుంది. వీటిల్లో కూడా కలుపు వచ్చే అవకాశం ఉందా?
0: పిఎండిఎస్ వేసినప్పుడు అండి, వేసకాలం మనం తడిచ్చినా లేకపోతే వర్షం పడినా పిఎండిఎస్ తో పాటు కలుపు కూడా మునుస్తుంది. కాకపోతే ఒక 20 కేజీ చొప్పున వేస్తున్నాము. అవి ఒత్తుగా ఎయిటి మోనాన అవుతుందంటే ఈ కలుపు మునిసింది, పైకి పెరగనాక అక్కడే ఆగిపోయి విత్తనాలు రాకుండా మరి వెంటనే 45 రోజులు దున్నప్పుడు కలుపు తగ్గిపోతుంది అండి ఆటోమేటిక్ గా. అట్లా 2-3 ఏళ్ళు చేసేసరికి కలుపు లేకుండా పోతుంది,
1: ఎక్కువ రావట్లేదు. ఇంకా ఎటువంటి పోషకాలు అంటే ఘన జీవామృతం ఇస్తా అన్నారు.

0: ద్రవజీవామృతం అట్లా ఏమి?
1: ద్రవజీవామృతం కూడా రెండు సార్లు ఇస్తామండి. కొంచెం పైరు పుష్పరంకి వచ్చింది అనిపించినప్పుడు ఇస్తామండి, స్ప్రేయింగ్ ఇస్తాం ఒక 150 లీటర్ను ఎకరానికి వచ్చేసరికి. అట్లా 2 సార్లు చేస్తామండి. అది ఇప్పుడు పంట ఈనిక దర్శనం వచ్చేసరికి అండి, బిరు పొట్ట మీద రాగానే సప్తధాన్యాంకుర కషాయం అని ఉంటదండి. వీటన్నిటిని మునకం తీసుకొచ్చి వాటిని రుబ్బి దాని నుంచి తీసిన దాన్ని వడకట్టి స్ప్రేయింగ్ ఇస్తామండి. ఫిష్ ఎమినో యాసిడ్ అని ఇంకోటి ఇస్తామండి. చేప వేస్ట్ ఉంటదండి, అది ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు, చేపని చేసేవాళ్ళు. అది తీసుకొచ్చి బెన్నంలో ఓరేస్తామండి. దాన్ని ఫిష్ వేస్ట్ ఎంత ఉందో అంతే మొత్తం బెన్నం కూడా తీసుకుంటాము. ఆ రెండు మిక్స్ చేసి కనుక ఒక 15 రోజులు కనుక తిప్పుతా ఉంటే సవ్య తీసిన ఫిష్ ఎమినో యాసిడ్ అని చెప్పి ఒక బంకర అంటే తయారవుతుంది. దాన్ని తీసుకొచ్చి పైరుకి 300 నుంచి 0.5 కేజీ దాకా స్ప్రేయింగ్ ఇస్తామండి. ఇస్తే కూడా పైరు బాగా పెరుగుతుందండి.
0: అది దేనికండి? పోషకం లాగా ఉపయోగపడుతుంది. తర్వాత మనకు ఈ సస్యరక్షణ ఎలా చేసుకుంటారండి?
1: సస్యరక్షణ వచ్చేసరికి పున్నమజ్జిగేమో తెగుళ్ళు పనిచేస్తాండి, సూడోమోనాస్ ఒకటి పనిచేస్తుంది, సొంటోటి పనిచేస్తాండి. పున్నమజ్జిగను సొంటేసి కొడతామండి. ఇది కాకుండా పంచగవ్య అని ఉంటదండి, అది కూడా పెరుగుదానికి ఉపయోగపడుతుందండి. ఆవు పాను ఆవు మజ్జిగ అన్ని కనిపి చేస్తామండి. ఆవు పెరుగు
0: దిగుబడి ఏ విధంగా వస్తున్నాయండి రకాలు?
1: అంటే ఫస్ట్ 3 ఇయర్స్ మాత్రం తగ్గిద్దండి దిగుబడి, తర్వాత నుంచి మనం కంటిన్యూగా సేంద్రీయ వ్యవసాయం చేసేప్పుడు పెరుగుతుంది అండి, మామూలుగానే వస్తాయి. కానీ దేశవాణి వెరైటీస్ ఈ హైబ్రిడ్స్ అంత దిగుబడి అయితే రావండి. ఈ 40 అయితే 30 అవుతాయండి, ఈ 30 అయ్యేప్పుడు 20 అవుతాయండి.
0: అయితే సార్ ఇప్పుడు సమస్య ఏంటంటే, మీరు సేంద్రీయ వ్యవసాయం చేస్తారు, మన చుట్టుపక్కల ఉండే పొలం చేసే రైతు సోదరులు కొంతమంది రసాయనిక మందులు కొట్టి చేసే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఆ నీళ్లు కలిసినా లేదా స్ప్రే చేసినప్పుడు మందులు లేదంటే అక్కడ ఉన్నటువంటి పురుగులు మన పొలంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, ఇలాంటప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అంటారు?
1: చుట్టూ బోర్డర్ క్రాప్ లాగా ఏదన్నా అయ్యానండి, జీనకు గానీ ఏదన్నా పెంచితే అది నిన్న ఒకటి చనిపోకుండా ఉంటదండి. అప్పుడైతే గానీ పురుగు మందులు దీని మీద వచ్చి పడవండి.
0: మరి ఈ దేశీ రకాలు సాగు చేస్తున్నారు కదా, ఏంటి మీరు మార్కెట్ చేసి మార్కెట్ లో అమ్మడానికని లేకుంటే రకాలు తయారు చేసే
1: ఓన్ మార్కెటింగ్ చేస్తున్నామండి? ఇత్తనాలు కూడా వేరే వాళ్ళకి కూడా ఇస్తున్నామండి.
0: ఓకే, ఎలా ఉందండి డిమాండ్, రేట్ ఎలా చేస్తున్నారు మార్కెట్ లో?
1: అంటే అది బాగా తెలిసినందే కొనుక్కుంటున్నారండి, మామూలుగా ఎక్కువ మంది బీపీటీ అయ్యి కొనుక్కుంటున్నారండి. వీటి వరకు అయితే మాత్రం దాని గురించి తెలిసినందే తీసుకుంటున్నారు,
0: ప్రత్యేకంగా అవసరం ఉన్న వాళ్ళు వాటి గురించి తెలిసిన వాళ్ళు. ఇందులో ఈ దేశీ రకాలని సాగు చేసేటువంటి ఈ నేపథ్యంలో మీరు శాస్త్రవేత్తల సలహాలు కానీ ఎవరైనా సంప్రదించి తీసుకోవడం జరిగింది?
1: మామూలుగా సేంద్రీయ వ్యవసాయం డిపార్ట్మెంటే ఉందండి, ఏపీసీఎన్ఎఫ్ అని ఉండేదండి, ఇప్పుడు దాని ZBNF అంటున్నారండి, వాళ్ళు వచ్చి చూస్తానే ఉంటారండి.
0: మీకు ఏమన్నా సలహాలు కావాలని అడుగుతుంటాను. శ్రీధర్ గారు, ఈ వరి దేశీ రకాలు కాకుండా మీరు ఇంకా ఎటువంటి సాగు చేపడుతున్నారు?
1: ఇంకా దీంట్లోనే మినీ కిట్స్ ఇస్తా ఉంటారండి ఎన్జి రంగా యూనివర్సిటీ వాళ్ళు, కొత్త కొత్త రకాలు ఏమి వచ్చినా గానీ మినుందో గానీ పెసందో గానీ వరినో గానీ మొక్కజొన్న జొన్న వీటినో వస్తే ఇస్తా ఉంటారండి. వాటి దిగుబడి ఎలా వస్తున్నాయి, అసలు మనకి ఏరియా పనికి వస్తానేదా, ఇవన్నీ ఇచ్చేస్తాం.
0: ఎలా ఐడెంటిఫై చేస్తారు ఎవరికి ఇవ్వాలని? పెద్ద మీలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులకి ఇలా ఇస్తుంటారా?
1: అవునండి, ఎవరైతే ఇంట్రెస్ట్ గా చేస్తున్నారో వాళ్ళకి ఇస్తున్నారు.
0: అయితే ఇవి FPOs అని వినే ఉంటారు, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్, వీటిలో మీ భాగస్వామ్యం గానీ అవి మీకు చేస్తున్నటువంటి ఏదైనా సహాయం గానీ ఉంటుందా?
1: ముందుగానండి ఎక్కువ మంది FPOని పెట్టినంతా ఫర్టిలైజర్ షాప్ ను పెట్టేసుకుంటున్నారండి, అంతేగాని అచ్చగా ఇదే
0: సాగులో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ కాకుండా ఎంటర్ప్రెన్యూర్షిప్ వ్యాపారం వైపు చేస్తున్నారంటారు. ఇంకా మీరు హార్టికల్చర్ క్రాప్స్ కూడా సాగు చేస్తున్నారన్నారు, వాటి గురించి చెప్పండి సార్.
1: అదే పసుపు కంద అరటి వేస్తున్నామండి. ఇప్పుడు మేము వరి గట్టిన మీద కూడా పెద్ద గట్టిన మీద కంద పసుపు అవి పండిస్తున్నామండి. పసుపు 4 రకాలు ఉందండి నా దగ్గర, శాన వెరైటీ ఉంది, నరేంద్ర హండి 98 అని చెప్పి, NDH 98 అని. ఈ 2 వెరైటీస్ శానం గానీ అది గానీ ఆకుమచ్చ తెగుని బాగా తట్టుకుంటాయండి. ఇది NDH అనేది దుంపకుండు తెగుని కూడా తట్టుకుంటుందండి. ఇది కాకుండా మైదుకూరు ఉందండి, ఇంకోటి ఏమో నిజామాబాద్ ఎరుపు ఉందండి, 4 వెరైటీస్ పండిస్తున్నాను.
0: ఓకే, ఇంకా ఏం సాగు చేస్తున్నారు సార్?
1: కంద అండి,
0: కంద
1: కంద అరటి అంతర పంటగా వేస్తున్నాం అండి.
0: ఓకే, అరటి ఏం ఏ రకం చేస్తున్నారు?
1: చక్కెరకండి కర్పూరండి.
0: ఎలా ఉంది సార్?

0: అది కూడా సేంద్రియ పద్ధతిలోనే చేస్తారు.
1: అది ఆయిల్స్ అవి కూడా వాడుతున్నామండి. ఒక 5 కొడుగుడిని తీసుకుందాం అనుకోండి, అదే రిఫైన్డ్ ఆయిల్ అయితే కనుక 1 లీటరు దాంట్లో కరిగిపోద్దండి. కోడిగుడ్డును గెనకొట్టేసి పోసి తిప్పితే కనుక అది దాంట్లో కలిసిపోద్ది, అది కేక్ పిండిగా అవుతుందండి. దాన్ని తీసుకొచ్చి వాటర్ లో పోస్తే వైట్ గా వస్తుంది వాటర్ అంతా. అది తీసుకొని చెట్టుకు నీటర్ కాడి పోస్తే కనుక అరిట్నుకి చెట్టు బొత్త బాగా కట్టిద్దండి, 2 హస్తాలు పిచ్చ వస్తాయండి. మామూలుగా చేసే వ్యవసాయానికన్నా కూడా
0: ఇలా
1: ఫర్టిలైజర్ లేకుండా చేయొచ్చండి.
0: ఎందులో కూడా ఏ పంటలో కూడా ఫర్టిలైజర్స్ వాడాలి,
1: ఫర్టిలైజర్స్ వాడాలి,
0: పూర్తిగా సేంద్రీయమే డిపెండ్ అవుతున్నారు. అయితే శ్రీధర్ గారు, మీరు సాంకేతికతని ఎలా వాడుకుంటున్నారు అంటే, ఇప్పుడు మనకు కొత్త టెక్నాలజీలో డ్రోన్లు అని వస్తున్నాయి, కొత్త అప్లికేషన్లు వస్తున్నాయి, మీరు ఈ సేంద్రీయ వ్యవసాయంలో ఎటువంటి సాంకేతికతను వాడుతున్నారు? డ్రోన్ల గురించి వాడితే
1: డ్రోన్స్ వాడుతున్నామండి. మేము ఇప్పుడు దశపర్ణి కషాయం కొట్టానన్నా, అగ్నేయాస్త్రం కొట్టానన్నా, ఇవన్నీ కూడా ఏంటంటే కొట్టే మనిషి మీద పడినప్పుడు, ఈపు మీద పడినప్పుడు అదంతా మంట పడుతుందని గొడవ చేస్తున్నారండి. అందుకని డ్రోన్ తో స్ప్రేయింగ్ ఇస్తున్నాం, మొక్కజొన్న జొన్న వీటిని అండి.
0: ఈ డ్రోన్స్ ఎలా ప్రొక్యూర్ చేసుకుంటున్నారండి?
1: అది అద్దెకిచ్చేవాళ్ళు ఉన్నారండి, వాళ్ళు వచ్చి కొట్టి పెడతారండి. 350 నుంచి 400 తీసుకుంటున్నారండి ఎకరానికి వచ్చి.
0: ఎకరానికి అంటే గంటకి అలా?
1: గంటకి కాదండి, 1 నిమిషానికి 1 డ్రోన్ అయిపోతుంది.
0: ఓకే.
1: పైకి కొట్టే వచ్చినాయండి, డ్రోన్ కిందకి కొట్టే వచ్చినాయి. కిందకి కొట్టేదే కొట్టించుకోవాలండి, పైకి కొట్టేది గాలిలో కొట్టేస్తే ఉపయోగం ఉండదు,
0: గాలి మందు ఇది
1: వేస్ట్ అయిపోతుంది.
0: ఇది ఏ పంటలకి పనికొస్తుందండి డ్రోన్ తో? అన్నిటికి వాడేయచ్చా?
1: మామూలుగా చిన్న పైరుని కన్నా కూడా మొక్కజొన్న లాంటి పైరునికి బాగా ఉపయోగంగా ఉందండి. కత్తిరిపురుగు వచ్చిన తర్వాత అది డ్రోన్ పైనుంచి ఎన్ని కొట్టేసరికి కత్తిరిపురుగు తొందరగా నివారణ అవుతుందండి.
0: మరి వరికి ఎలాగండి?
1: వరికి కూడా కొట్టచ్చండి, కాకపోతే ఈనిన తర్వాత కొట్టకూడదండి, పడిపోతుంది పైరు, పడిపోతుంది.
0: సరే, అయితే మీకు ఈ ప్రయాణంలో శాస్త్రవేత్తలు గాని, ఉద్యాన అధికారులు గాని, వ్యవసాయ అధికారులు గాని ఎటువంటి హెల్ప్ ఉండింది మీకు చెప్పండి?
1: ఇప్పుడు ఎన్జీ రంగా యూనివర్సిటీ నుంచి వాళ్ళు వచ్చిన కొత్త వెరైటీస్ అన్ని ఇస్తున్నారండి.
0: కిట్స్ ఇస్తున్నారు. అలాగే మీరు అమరావతి పరిశోధనశాల నుంచి
1: ఈ జీవన ఎరువులు తీసుకుంటున్నామండి. వ్యవసాయ శాఖ కూడా శాంపిల్స్ అయితే ఇచ్చిస్తున్నారండి. సేంద్రీయ వ్యవసాయం కిందే వాళ్ళు క్రాప్ బుకింగ్ కూడా చేస్తున్నారండి. అది
0: సేంద్రీయ వ్యవసాయం,
1: 10 సంవత్సరం సేంద్రీయ కార్బన్ ఎన్ని టెస్ట్ చేస్తున్నారండి. నీడి చేస్తే 1.81 ఉందండి, అది మామూలుగా అయితే 0.2, 0.3 ఉంటుందండి సేంద్రీయ కార్బన్. అది కనుక 3 దాకా వచ్చింది అనుకోండి, అసలు మనం ఈ జీవామృతాన్ని ఏమి ఇవ్వక్కర్లేదండి. మామూలుగా ఆ చేను ఏ పంట వేసినా పండిద్దండి.
0: అది తీసుకురావాలంటే ఎలా చేయాలండి?
1: ఇప్పుడు ఇది పచ్చిరొట్ట వేయటం, ఘనజీవామృతం ఇవన్నీ వేస్తా ఉండాలండి. క్రాప్ రెసిడ్యూని కూడా నేలలో కనీసంతా ఉండాలండి, అంతేగాని తగనేయకూడదండి.
0: మరొకసారి చెప్పండి సార్, మీ దగ్గర నుంచి రైతు సోదరులు చాలా మంది మనం రోడ్లో వెళ్తా ఉంటే ప్రీతంగా తగలబెట్టేస్తున్నారు వెంటనే వేరే పంట వేయడానికి. మీరు చెప్తే సార్ రైతులు తెలుసుకుంటారు కాబట్టి, దానివల్ల వచ్చే నష్టం ఏంటి, ఎందుకు చేయకూడదు చెప్పండి.
1: ఇప్పుడు మామూలుగా ఎక్కడైతే మీరు తగనేసారో పైరుని, ఆ తగనేసిన పైరు దగ్గరే మైక్రోన్యూట్రియన్స్ నోపాన్ వస్తాయండి. జింక్ నోపం దగ్గర నుంచి, ఐరన్ నోపం దగ్గర నుంచి అన్ని వస్తాయి. అక్కడ నేల కానిపోయేసరికండి ఆ వేడి కూడా వెంటనే పోదండి. ఆ వేడి ఉంటాన రేపు వచ్చే మొక్క కూడా ఒక్కసారి ఏమో చనిపోద్దండి, ఒక్కసారి ఏమో తెన్నాకునుగా వస్తాయి. అట్లా వచ్చి పోషక నోపానికి ఎమటే పడాలని వస్తండి ఆ పైరుకి. అదిగాక అక్కడ బ్యాక్టీరియా చనిపోద్దండి, మనం మెయిన్ చేసే బ్యాక్టీరియా అంతా చచ్చిపోద్ది. దానివల్ల మనం విపరీతంగా దానికి ఎరువును వాడాల్సి ఉంటదండి.
0: సో రైతు సోదరులందరూ ఏం చేస్తే మంచిది అంటారు?
1: నేను కనీసం ఉంటాం బెటర్ అండి. దీనికి రోటా మంచర్స్ అని వచ్చినాయండి, రోటా వేడర్స్ ఉన్నాయి, షడ్డర్స్ అని ఉన్నాయండి. మేము రోటా మంచిరు వాటితో కూడా చేస్తున్నాం.
0: శాస్త్రవేత్తలు చెప్తూ ఉంటారండి ఇది మంచి పద్ధతి కాదు కాల్చడం, ఖలీదు వేసేయండి అని. మీలాంటి
1: మంది ఫార్మర్స్ అండి, 99% కౌన్ ఫార్మర్స్ ఉన్నారండి. వాడికి వచ్చేడు ఆ రైతు ఇస్తాడో లేదో అని డౌట్ అండి.
0: ఇది ఒక సమస్య.
1: అందుకని వాళ్ళు కౌన్ తేనేదాకా దుక్కుతుంటాం గానీ ఏమి చేయరండి. ఈలోపు ఇది మన తర్వాత వర్షం పడితే ఇబ్బంది అయ్యిద్దని చెప్పి నువ్వు పెట్టేస్తున్నా.
0: సో ఇటువంటి ఒక సమస్య ఉండడం వల్ల కూడా రైతు సోదరులు కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా
1: సేంద్రీయ వ్యవసాయానికి తక్కువ మంది వస్తుంది కూడా కారణం సొంత వ్యవసాయదారుని నేపోవటమే అండి. ఆ భూమి మీద ప్రేమ లేదండి,
0: అది కూడా ఒక సమస్య. ఎందుకంటే సొంత భూమి అయినప్పుడు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కానీ వారికి మక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ సేంద్రీయ వ్యవసాయానికి ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది, మనకు లాభాలు ఏ విధంగా వస్తాయి, ఈ పెస్టిసైడ్స్ వాడి దాంతో పోలిస్తే చెప్పండి ఒకసారి.
1: ఫర్టిలైజర్ ఖర్చు, పెస్టిసైడ్ ఖర్చు మొత్తం తగ్గిపోద్దండి. దాదాపు ఒక

0: పంటకు వచ్చి 6 నుంచి 7 వేలు తగ్గిద్దండి.
1: సో ఫస్ట్ పెట్టుబడి ఖర్చే మనం తగ్గించుకోవచ్చు,
0: తగ్గిద్దండి.
1: అలాగే సార్, ఇప్పుడు ఇది సేంద్రియ ప్రోడక్ట్ కాబట్టి, ఆర్గానిక్ కాబట్టి, మనకు పెస్టిసైడ్స్ తో వాడిన దానికంటే ఖచ్చితంగా ధర ఎక్కువ అనే ఉంటుంది మార్కెట్ లో. ఆ విధంగా కూడా రైతుకి లాభమే, పైగా వినియోగదారులకి పెస్టిసైడ్స్ రహిత ఆహారం తినే అవకాశం కూడా ఉంటుంది.
0: క్యాన్సర్స్ కూడా పెరిగిపోయింది, పెస్టిసైడ్స్ వీటన్నిటి పెరిగినాయండి.
1: మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఏదైనా ఒక పంటని ఎగుమతి చేయాలంటే మిర్చి కానీ మరొకటి కానీ విదేశాలకి, వాళ్ళు ఈ పంటలో అవశేషాలు చూస్తున్నారు. ఈ రసాయనిక పురుగు మందుల అవశేషాలు ఏమి లేకుండా ఉంటేనే అవి ఎక్స్పోర్ట్ క్వాలిటీగా ఇచ్చేస్తున్నారు. అయితే శ్రీధర్ గారు, మీరు మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారండి?
0: బంధువు నువ్వు ఇందే తీసుకుంటున్నారండి, మనం చేసే సేంద్రియ వ్యవసాయం చూసి కూడా కొంతమంది తీసుకుంటున్నారు. మేము నిదానంగా మార్కెటింగ్ పెంచుకుంటున్నామండి.
1: ఇప్పటి వరకు మీకు తెలిసిన దగ్గర బంధువులకి వీళ్ళకి మార్కెట్ చేసుకుంటున్నారు. ఇక మీదట మీకు మార్కెటింగ్ అవకాశాలని అందిపుచ్చుకోవాలి. శ్రీధర్ గారు, చివరిగా సేంద్రియ వ్యవసాయంలో దేశీ రకాలు సాగు చేసి మీరు దిగుబడులు తీసుకుంటున్నారు కదా, మీ కష్ట నష్టాలు చెప్పండి. ఇందులో ఎటువంటి కష్టాలు ఉంటాయి? ఎవరైనా రైతు సోదరులు ఇటువైపు రావాలంటే ఏ విషయాలు గుర్తించుకోవాలి?
0: మామూలుగా అయితే మీకు సేంద్రియ వ్యవసాయం చేసేప్పుడండి ఎనుకను కూడా బాగా పెరుగుతాయండి. ఎందుకంటే మనం ఇప్పుడు గంజాయామృతం చిమ్మామనుకోండి, దాంట్లో బెన్నం ఉంటది, ఆ బెన్నం వాసనకి మొత్తం ఎనుకునేది మన మీదకి వచ్చేస్తాయండి. వాటిని బట్టి పాములు కూడా వస్తాయి, అందుకని గట్టు మీద నడిసేపుడు కొంచెం జాగ్రత్త నడవాలండి.
1: మరి ఎలుకల నివారణకి ఎలా చేసుకోవాలండి?
0: మందు పెట్టేవాళ్ళు ఉంటారు, వాంచా మందును పెట్టించడం అయ్యి అనండి. లేకపోతే కనుక మీకు అసలు సేంద్రియ వ్యవసాయం మీద చుట్టుపక్కల ఎక్కడికనుకోండి ఇటే వచ్చేస్తాయండి.
1: అంటే ఇది పెద్ద సమస్య గుర్తుంచుకోవాలి. ఇంకా ఏమైనా ఉన్నాయండి?
0: మనకు మెయిన్ చేసే కీటకాలన్నీ డెవలప్ అవుతాయండి సేంద్రియ వ్యవసాయం కంటిన్యూ చేసేప్పుడు.
1: మీరు తెలుసుకున్న ఆశ్చర్యకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయండి? ఈ దేశీ వరి రకాలు అంటే పురాతనమైన 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి కదండి.
0: మా దగ్గర ద్వారా బుట్ట మినుము అని ఉండేదండి, అది దేశవాణి మినుమే. అందరిది పోయినా గానీ పక్కన తెచ్చి కొత్త వెరైటీ చేసినా అది మాత్రం ఒక 5-6 బస్తాను కాసేదండి. వాతావరణం ఒడిదుడుకు తట్టుకుని చివరి 1500 చనిపోయే ముందైనా కాసేసి చనిపోయేదండి. అది ఇప్పుడు లేటెస్ట్ వెరైటీస్ కా గుణం లేదండి. అంటే వాతావరణం ఒడిదుడుకుంది, తట్టుకునే శక్తి ఇప్పుడు హైబ్రిడ్స్ కునేదండి. దేశవాణి వెరైటీస్ ఎన్ని తట్టుకున్నాయే నిలబడినాయండి ఇప్పుడు.
1: ఎందుకని వాటిని రెండు కలిపి ఒక మంచి వెరైటీ తయారు చేయకూడదు?
0: అదే సైంటిస్ట్ ఇంకా 5లో నేరండి.
1: అలా చేస్తే ఇంకా మంచి వెరైటీస్ వచ్చే అవకాశం ఉంది, వాతావరణ పరిస్థితులు తట్టుకుని అలాగే దిగుబడి ఎక్కువ.
0: కొన్ని మినుములు వచ్చినాయండి, వాటిని తీసుకుని కూడా మిగతా పంటనో ఇంకా రానేదండి.
1: శ్రీధర్ గారు ధన్యవాదాలండి, ఈరోజు మా స్టూడియోస్కి వచ్చి శ్రోతలకి అలాగే రైతు సోదరులకు కూడా ఒక ఆదర్శవంతంగా ఈ దేశీ వరి రకాలు సాగు చేస్తూ అందులో మీ అనుభవాలు షేర్ చేసుకున్నారు. రైతు సోదరులు కూడా మీలాగే ప్రోగ్రెసివ్గా అభ్యుదయంగా ఆలోచనలతో ఆలోచిస్తూ ఈ సేంద్రియ వ్యవసాయంలో సాగు చేసుకున్నట్లయితే పెస్టిసైడ్స్ ఇవన్నీ తగ్గించి వారికి పెట్టుబడి మిగలడమే కాకుండా వినియోగదారులైనటువంటి మనకు కూడా మంచి పురుగు మందుల అవశేషాలు లేనటువంటి ఆహారం దొరుకుతుంది, దానికి కూడా రైతు సోదరులు ఆలోచిస్తారని ఆశిద్దాం. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
0: ధన్యవాదాలు.
2: సేంద్రియ పద్ధతిలో అంతరించిపోతున్న వరి రకాల సాగు, నా అనుభవాలు, ఈ అంశం గురించి రైతు శ్రీ గొట్టిముక్కల శ్రీధర్ గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఇప్పుడు జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా తీగజాతి కూరగాయల సస్యరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, విశేషాలు వింటారు. ఎండాకాలంలో లోతుగా దుక్కిదున్నుకోవాలి, అలాగే జొన్న మొక్కజొన్నతో పంట మార్పిడి చేసుకోవాలి. మిథైల్ యూజినాల్, దాంతోపాటు వెనిగర్, పంచదార ద్రావకం 10 మిల్లీలీటర్ చొప్పున కలిపి 10 ఎర్రలు ఎకరానికి పెట్టి పండు ఈగల ఉనికిని గమనించుకోవాలి. లేదా 100 మిల్లీలీటర్ల మలాథియాన్, దాంతోపాటుగా 100 గ్రాముల బెల్లం 10 లీటర్ల నీటిలో కలిపి మట్టి ప్రమిదల్లో అక్కడక్కడ పొలంలో ఉంచుకోవాలి. కలుపు మొక్కలు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే 100 గ్రాముల విత్తనానికి ట్రైకోడర్మా విరిడి 2 గ్రాముల చొప్పున వాడి విత్తన శుద్ది చేసుకోవాలి. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు 2 చొప్పున విడుదల చేయాలి. పెరుగుదల దశ నుండి పూత వచ్చే వరకు 5% వేపగింజల కషాయాన్ని 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి. పెంకు పురుగుల నివారణకు డయోడికార్బ్ 1 గ్రాము లేదా క్లోరిఫైర్ఫాస్ లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా బూడిద తెగుళ్ల నివారణకు డైనోక్యాప్ 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి చొప్పున కలిపి 10 రోజుల వ్యవధితో పిచికారీ చేయాలి. నులుపురుగుల బెడద ఉన్నచోట కార్బోసల్ఫాన్ 3 గ్రాములు 1 కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ది చేయాలి. పాదులలో వేపపిండిని వేసుకోవాలి. తీగజాతి పంటలపై గంధకం సంబంధిత పురుగు లేదా తెగులు మందులు వాడరాదు. దీనివలన ఆకులు మాడిపోతాయి. నులుపురుగులు ఆశించకుండా పర్పూరిసీలియం, దాంతోపాటు ట్రైకోడర్మా 1 కిలో చొప్పున, అలాగే పశువుల ఎరువు 90 కిలోలు, దాంతోపాటుగా వేపపిండి 10 కిలోల్లో అభివృద్ది చేసుకుని మొక్కల పాదులలో వేసుకోవాలి. రసం పిల్చే పురుగులను సకాలంలో అరికట్టుకుని వైరస్ తెగుళ్లు వ్యాపించకుండా అరికట్టుకోవచ్చు. వైరస్ ఆశించిన మొక్కలను గమనించిన వెంటనే వాటిని పీకేసి తగలబెట్టాలి. వైరస్ తెగుళ్లను తట్టుకునే రకాలను మాత్రమే ఎంచుకుని సాగు చేసుకోవాలి. ఈ విధమైన సస్యరక్షణ చర్యలను పాటిస్తే తీగజాతి కూరగాయల్లో మంచి దిగుబడిని సాధించవచ్చు. తీగజాతి కూరగాయల సస్యరక్షణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, విశేషాలు విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి
1: వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం వినండి.
2: దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని మహాకవి గురజాడ అప్పారావు గారు పేర్కొన్నారు. దేశ అభివృద్ధి అంటే దేశంలోని అన్ని రంగాలు సమానమైన ప్రగతి సాధించటం. దీన్ని అక్షరాలా ఆచరించి చూపిస్తోంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం. గత 12 సంవత్సరాల నుంచి నిరంతరం దేశాభివృద్ధికి కృషి చేస్తోంది. విజ్ఞానం, సాంకేతికత, ఆర్థిక ప్రగతి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణ, దేశ భద్రత, పటిష్టమైన విదేశాంగ రాజనీతితో పాటు దేశంలోని ప్రతి కుటుంబం భద్రతపై దృష్టి పెట్టింది. మహిళలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తోంది. దేశంలోని ప్రతి గ్రామం నుంచి నగరం వరకు మౌలిక సదుపాయాలను కల్పిస్తూ రహదారులు, రైల్వేలు, విద్యుత్, త్రాగునీరు, డిజిటల్ సేవలు వంటి రంగాల్లో ప్రగతిని పరుగులు పెట్టిస్తోంది. దేశాన్ని ఆధునిక దృక్పథంతో నడిపిస్తూ ప్రాచీన సంస్కృతిని మేళవిస్తూ ఉజ్వల్ భారత్గా ప్రపంచ దేశాల మధ్య మనల్ని సగర్వంగా ప్రదర్శింపజేస్తోంది. భారతదేశం విజ్ఞాన శాస్త్ర రంగాలలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO జూన్ 10-11 తేదీలలో 3 కీలక క్షిపణులను విజయవంతంగా పరీక్షించి మన సైనిక శక్తిని చాటి చెప్పింది. బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సామర్థ్యమున్న దేశంగా భారత్ ఆవిర్భవించింది. ప్రత్యర్థి నౌకలను పేల్చే సామర్థ్యమున్న నేషనల్ యాంటీ షిప్ మిసైల్ మీడియం రేంజ్ DRDO తొలిసారిగా విజయవంతంగా పరీక్షించింది. రుద్రం 2, అగ్ని 1 సూర్యాస్త ప్రయోగాలు విజయవంతమై శత్రుదేశాల వెన్నులో ఒడుకును పుట్టించాయి. ఇవన్నీ ఉజ్వల భారత్గా మన దేశం అభివృద్ధి చెందుతోందని చెప్పే అంశాలే. ఇక ఆర్థిక రంగం విషయానికి వస్తే 2026-2027 ఆర్థిక సంవత్సరంలో GDP అంటే భారతదేశ స్థూల దేశీయోత్పత్తి 6.8% వృద్ధిని నమోదు చేయవచ్చని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ విడుదల చేసిన ఎకనమిక్ అవుట్లుక్ 2026-2027 ది అడాసిటీ ఆఫ్ ఫ్లీటింగ్ హోప్ నివేదిక పేర్కొంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రష్యా ఉక్రెయిన్ సంక్షోభ పరిస్థితులను తట్టుకుని 7.6% GDP వృద్ధి నమోదు చేసిన భారతదేశం ఇప్పుడు కూడా అదే ఊపు కొనసాగించడం ఆశావహమైన విషయం. దీనికి అనుగుణంగానే 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అన్ని రంగాలకి సమప్రాధాన్యం కల్పిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ ప్రజలని ఉత్సాహపరిచింది. ఉజ్వల్ భారత్ దిశానిర్దేశానికి ఈ బడ్జెట్ మరింత దోహదపడింది. ఈ బడ్జెట్ లో కేటాయింపులలో మనం కొన్నిటిని పరిశీలిస్తే ఇదే విషయం తేట తెల్లమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస యోజన 2.0కు 73,543 కోట్లు కేటాయించారు. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో వేలాది ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. అందరికీ ఇళ్లు అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం వల్ల పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాలలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు అంటే EWS, తక్కువ ఆదాయ వర్గాలు LIG, మధ్య ఆదాయ వర్గాలు MIG లబ్ధి పొందుతున్నారు. ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో ఈ పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. దేశ పౌరులందరినీ సమగ్రమైన అభివృద్ధికి సంసిద్ధులను చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశ్యం. 2026-27లో 6.5 లక్షల నిర్మాణాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన లక్ష్యంగా పెట్టుకున్నది. ఇదే విధంగా ప్రధానమంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకానికి కేంద్ర ప్రభుత్వం 54,917 కోట్లు కేటాయించారు. 2029 మార్చి నాటికి 2 కోట్లు అదనపు నీళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2026-27లో 40 లక్షల ఇళ్లు నిర్మించాలని బడ్జెట్ అంచనా. పట్టణాభివృద్ధికి 85,522 కోట్లు, ఐటీ టెలికాం రంగాలకి 74,520 కోట్లు కేటాయింపులతో ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల పట్ల తన నిబద్ధతని ప్రకటిస్తోంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖకు 1.6 లక్షల కోట్లు ప్రకటించడం ద్వారా ప్రజల ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని ఎన్డీఏ స్పష్టంగా చాటి చెప్పింది. దీనిలో జాతీయ ఆరోగ్య మిషన్ కి 39,390 కోట్లు, ఆయుష్ శాఖకు 4,408 కోట్లు, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కి 350 కోట్లు కేటాయింపులు జరిగాయి. ఆరోగ్య రంగంలో పరిశోధనలను ప్రోత్సహిస్తూ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ కి 4,000 కోట్లు కేటాయించారు. ఇవన్నీ ప్రజల ఆరోగ్యం పట్ల ఎన్డీఏ ప్రభుత్వానికున్న మక్కువను తెలియజేస్తాయి. ఈ దేశాన్ని పరిశుభ్రంగా ఉంచడం అనే అంశం మీద కూడా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే దృష్టి పెట్టింది. సెప్టెంబర్ 25, 2014 గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ పిలుపుని ఇచ్చారు. ప్రజలందరినీ దీనిలో మమేకం చేసి ఉజ్వల భారత్ కి నాంది పలికారు. దానిని గత 12 సంవత్సరాల నుంచి నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్ లో స్వచ్ఛ భారత్ 2వ దశకి 9,692 కోట్లు కేటాయించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ఫ్లాగ్ షిప్ పథకం కింద 49,096 గ్రామాలని ఘన వ్యర్థాల నిర్వహణ పరిధిలోకి తీసుకువస్తున్నారు. 36,119 గ్రామాలలో మురుగునీటి నిర్వహణ చేపట్టనున్నారు. వీటిలో సగం లక్ష్యాలని ఇప్పటికే చేరుకున్నారు. ఇంటింటికి తాగునీరు సౌకర్యం కింద జలజీవన్ మిషన్ ఫ్లాగ్ షిప్ కి 670 కోట్లు కేటాయించారు. ఇవన్నీ భారతదేశాన్ని ఉజ్వలంగా ఉంచేందుకు తోడ్పడతాయి అనడంలో ఎంత మాత్రం సందేహం లేదు. ఎన్డీఏ ప్రభుత్వం దేశ ప్రయోజనాలని బహుళ వేదికలపై సందర్భం వచ్చినప్పుడల్లా చక్కగా ప్రజెంట్ చేస్తోంది. దీనివల్ల మన దేశ ఘనత, అభివృద్ధి, సామర్థ్యము అన్ని దేశాలకి చేరుతోంది. ఫ్రాన్స్ లోని ఎవియాస్ లెస్ బైన్స్ పట్టణంలో జరిగిన గ్రూప్ 7 దేశాల 52వ శిఖరాగ్ర సదస్సే ఇందుకు ఉదాహరణ. ఇందులో పాల్గొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతర్జాతీయ కనెక్టివిటీ వాణిజ్యానికి మరింత ప్రోత్సాహమిచ్చేలా అంతర్జాతీయ సమీకరణ భాగస్వామ్యం ఇంటాక్ట్ ఏర్పాటు చేద్దామని ప్రకటించారు. 2026 ఫిబ్రవరి 16 నుంచి 21వ తేదీ వరకు మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ ని సారథ్య స్థానంలో నిలిపేందుకు తగిన భౌమికను ఏర్పరిచింది. దక్షిణార్ధగోళం గ్లోబల్ సౌత్ దేశాలలో నిర్వహించిన మొట్టమొదటి అంతర్జాతీయ కృత్రిమ మేధ సదస్సుకు ఇదే కావడం విశేషం. దేశం ఉజ్వలంగా మారుతున్న తరుణంలో ఖనిజాల ప్రాధాన్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దూరదృష్టితో వివిధ దేశాలతో ఒప్పందాలను కుదుర్చుకుంటూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మే 26న న్యూఢిల్లీలో జరిగిన భారత్ అమెరికా జపాన్ ఆస్ట్రేలియా చతుర్భుజ కూటమి విదేశాంగ మంత్రుల సదస్సే ఇందుకు ఉదాహరణ. ఈ సదస్సులో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖనిజ ఒప్పంద పత్రంపై సంతకం చేశారు. దీనివల్ల ఖనిజాల త్రవ్వకం, శుద్ధి, సరఫరా విషయంలో ఇరు దేశాలు లాభపడేలా కలిసికట్టుగా ముందుకెళ్లాలని నిర్ణయించాయి. దీనివల్ల భారత ఆర్థిక స్థితి మరింత మేలు జరిగే అవకాశముందని నిపుణుల అంచనా.

ఉజ్వల భారత్ను సాకారం చేసేందుకు యువతే ముఖ్యకర్తలని ఎన్డీఏ ప్రభుత్వం గుర్తిస్తూ అనేక విషయాలపై వారికి అవగాహన కల్పిస్తోంది. దీంతో భాగంగా వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ BVYLD 2.0 కార్యక్రమము జనవరి 9 నుంచి 12వ తేదీ వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించారు. దేశ విదేశాలకు చెందిన భారత యువతీ యువకులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంభాషించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా వర్చువల్ గా 50 లక్షల మంది యువత పాల్గొన్నారు. వీటన్నిటితో పాటు సామాన్య ప్రజల సాధక బాధకాలను కూడా ఎన్డీఏ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటోంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థలోని బ్యూరోక్రటిక్ ప్రాసెస్ సంక్లిష్టతను అధిగమించేందుకు ప్రజల కోసం వాట్సాప్ ద్వారా న్యాయ సేత సేవలు ప్రారంభించారు. ప్రజలు 721-771-18-14 నెంబర్కి మెసేజ్ చేసి పలు సేవలు పొందవచ్చు. ఇప్పుడు మనం మరో ముఖ్య విషయం గురించి మాట్లాడుకుందాం. అదే స్టార్టప్ ఇండియా. ఎన్డీఏ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 2026 జనవరి 16కి 10 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. 2025 డిసెంబర్ నాటికి డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ వద్ద గుర్తింపు పొందిన స్టార్టప్ల సంఖ్య 2 లక్షలు దాటింది. 2014లో కేవలం 4గా ఉన్న $1 బిలియన్లకి పైగా విలువైన కంపెనీలు అంటే యూనికార్నులు నేడు 125కు పైగా పెరిగాయి. వీటి మొత్తం విలువ $350 బిలియన్. ఉజ్వల భారత్కి ఇంతకంటే నిదర్శనం మరింకేం కావాలి? ఈ స్టార్టప్ల ద్వారా 21 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్ష కల్పన జరిగింది. ఈ విజయాలు కేవలం మెట్రో నగరాలకే పరిమితం కాలేదు. గుర్తింపు పొందిన స్టార్టప్లలో దాదాపు 50% టైర్ 2, టైర్ 3 నగరాల నుంచే రావడం మరింత ప్రత్యేకత. ఉపగ్రహాల నుంచి నేరుగా మొబైల్ ఫోన్లకి కనెక్టివిటీ లక్ష్యంగా భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో లాంచ్ వెహికల్ Mark 3 M6 రాకెట్ ద్వారా చేపట్టిన బ్లూ బర్డ్ Block 2 ఉపగ్రహం విజయవంతం కావడం ఉజ్వల్ భారత్కి మరింత ఉత్ప్రేరకం. 2025 డిసెంబర్ 24న ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట నందలి సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం ఇందుకు వేదిక కావడం మనందరికీ ఆనందదాయకం. భారత్ ప్రయోగించిన బ్లూ బర్డ్ Block 2 ఉపగ్రహం బరువు 6100 కిలోలు. ఇక ప్రయాణ రంగంలో ముఖ్యంగా రైల్వే వ్యవస్థలో ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలు అన్నీ ఇన్నీ కావు. ప్రయాణికుల సౌకర్యార్థం February 15, 2019 న్యూఢిల్లీ వారణాసి మార్గంలో తొలిసారిగా భారతదేశంలో లాంచ్ చేసిన వందే భారత్ రైలు ప్రజల నుంచి ఎంత విశేషమైన ఆదరణ చూరకుందో మనం మాటల్లో చెప్పుకోలేం. అత్యాధునికమైన సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం ప్రజలని, వ్యాపార ఉద్యోగ వర్గాల వారిని ఎంతగానో ఆకట్టుకుంది. 2025 డిసెంబర్ నాటికి 164 వందే భారత్ రైళ్లు సేవలు, March 2026 నాటికి 162 చైర్ కార్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. వీటికి లభించిన ఆదరణతో కేంద్ర ప్రభుత్వం వందే భారత్ స్లీపర్ రైళ్లు కూడా అందుబాటులోకి తెచ్చింది. 2026 జనవరి 22న హౌరా కామాఖ్య మార్గంలో తొలి స్లీపర్ రైలును ప్రవేశపెట్టింది. రైల్వే రైళ్ల విస్తరణ కూడా బాగా జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం 2014-2026 మధ్య 36429 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు కమిషన్ చేశారు. 2009-2014 మధ్య ఇది కేవలం 7599 కిలోమీటర్లు మాత్రమే. 2026 మార్చి 31 నాటికి 3361 కిలోమీటర్లు కొత్త లైన్లు పూర్తి అయినాయి. వీటి వల్ల సాధారణ ప్రయోగాలతో పాటు గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కూడా విస్తృతంగా పెరిగింది, ఆదాయం పెరిగింది. 2014-15లో 1,57,72 కోట్లు ఉన్న రైల్వే ఆదాయం 2024-25 నాటికి 2,65,133 కోట్లకు చేరింది. అంటే సుమారు 69% పెరుగుదల నమోదైంది. ఇలా మనం ఏ రంగం చూసినా ఎన్డీఏ ప్రభుత్వం సాధిస్తున్న ఘన విజయాలే కనిపిస్తాయి. ఇవన్నీ ఉజ్వల భారత్కి ప్రత్యక్ష ప్రమాణాలు, ఆధారాలు. అన్ని వర్గాల సమగ్ర అభివృద్ధే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యం. పేదల కోసం, మహిళల కోసం, రైతుల కోసం, యువశక్తి కోసం, గిరిజనుల కోసం, మైనార్టీ వర్గాల కోసం, గ్రామాల పట్టణాల అభివృద్ధి కోసం, ఇతర రంగాలకి చెందిన అభివృద్ధి కోసం ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం 124 పథకాలు ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, దీనదయాల్ ఉపాధ్యాయ
గ్రామీణ కౌశల్య యోజన, సంసద్ ఆదర్శ గ్రామ యోజన మొదలైన

0: అనేక పథకాలు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఉజ్వల్ భారత్ కలని సాకారం చేస్తున్నది.
1: కార్యక్రమంలో మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఉజ్వల్ భారత్ అంశం గురించి శ్రీ నెమ్మాని సీతారామమూర్తి గారి ప్రసంగం మీరింతవరకు విన్నారు.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి దార్శనిక భారత్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఎస్ ప్రసాదరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతల నమస్కారం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే వ్యవసాయ రంగానికి రైతే ప్రధాన ఆధారం. రైతులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను కొంతవరకు తగ్గించి వ్యవసాయ అవసరాలకు వారికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. అందులో రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందించే ప్రతిష్టాత్మక పథకం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, అదే మన పీఎం కిసాన్. మరి ఈ పథకం గురించి అవగాహన కల్పించేందుకు తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎస్ ప్రసాదరావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అంటే ఏంటి, ఈ పథకం యొక్క నేపథ్యం గురించి మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: నమస్కారం అండి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఒక గొప్ప రైతు సంక్షేమ పథకం అని అనుకోవచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో ఎక్కువ మంది రైతాంగం ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప పథకం. దీని ద్వారా దేశంలో ఉండేటువంటి కొన్ని లక్షల రైతు కుటుంబాలకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వాళ్లకి ఆర్థిక భరోసాని కల్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతా ఉంది.
1: సార్, అయితే ఈ పథకం యొక్క ప్రయోజనాలు కేవలం చిన్న ఇంకా సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే వర్తిస్తాయా?
2: లేదండి, ఇది ఈ పథకం కింద ప్రతి ఒక్క రైతు కూడా లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. సన్నకారు చిన్నకారు రైతులే కాకుండా పెద్ద రైతులు కూడా దీంట్లో లబ్ధి పొందేదానికి అవకాశం ఉంది. అయితే కొంతమంది, కొన్ని వర్గాల వారు దీంట్లో అనర్హులుగా గుర్తించడం జరిగింది.
1: సరే, అయితే ఈ పథకం కింద ప్రయోజనాలు పొందడానికి ఎవరు అర్హులు, అలాగే ఎవరు అర్హులు కారు మన శ్రోతలకు తెలియజేస్తారా?
2: ఎవరు అర్హులు అనేదానికి వచ్చినట్టయితే, ఎవరి పేరు మీద అయితే వ్యవసాయ భూమి నమోదయ్యుండి కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి అర్హత ప్రమాణాలు, అంటే వాళ్లకి వాళ్ల పొలం ఆధార్తో లింక్ అయి ఉండడం, అట్లాగే బ్యాంకు ఖాతాకి ఆధార్ లింక్ అయి ఉండడం, అలాగే మొబైల్ నంబర్ లింక్ అయి ఉండడం, ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఇలా అర్హత ప్రమాణాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ఈ ఫుల్ఫిల్ అయినటువంటి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి ఈ ప్రయోజనం చేకూరుతుందన్నమాట. ఈ పథకం కింద ఎవరు అనర్హులు అనే పాయింట్కి వస్తే, సంస్థాగత భూస్వాములు, అంటే కొన్ని దేవస్థాన భూములకు సంబంధించిన వాళ్లు, మఠాలకు సంబంధించిన వాళ్లు, అలాగే ఇన్స్టిట్యూషనల్ గా ఉండేటువంటి భూములకు సంబంధించిన ఓనర్స్ దీంట్లో అనర్హులు. అట్లాగే రాజ్యాంగబద్ధ పదవులు నిర్వహించేవాళ్లు, అంటే రాష్ట్రపతి, వైస్ ప్రెసిడెంట్, గవర్నరు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఇలాంటి వాళ్లు కూడా దీనికి అనర్హులు. అట్లాగే మాజీ మంత్రులు గాని, ప్రజెంట్ ఉన్నటువంటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, వీళ్లు కూడా అనర్హుల జాబితాలో ఉన్నారు. ఇది కాకుండా ఇంకా రాష్ట ప్రభుత్వ ఉద్యోగులు గాని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గాని, వీళ్లు కూడా అనర్హుల కింద జాబితాలో ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్, ఎవరైతే ఆదాయ పన్ను చెల్లిస్తా ఉన్నారో వాళ్లను కూడా ఈ అనర్హుల జాబితాలో ఉంచారు. అట్లాగే వైద్యులు, డాక్టర్స్, ఇంజనీర్లు, న్యాయవాదులు, వీళ్ళందరూ కూడా. అంతేకాకుండా ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరైతే 10,000 రూపాయలకి మించి పెన్షన్ వస్తా ఉంటుందో వాళ్లు కూడా అనర్హుల కిందే చేయడం జరిగిందన్నమాట.
1: సరే, అయితే ఈ పథకం వల్ల

0: ప్రప్రథమంగా ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి రైతులకు?
1: అంటే ఈ పథకం మెయిన్ గా భారత ప్రభుత్వం ఏదైతే 6,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు కుటుంబానికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద ఇస్తా ఉన్నారో, ఇది 3 విడతల్లో ఇవ్వడం జరుగుతుందనండి. అంటే ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు రైతు ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విడత మనకి ఏప్రిల్ జులై నెలల్లో ఒకసారి వేస్తారు, అట్లాగే ఆగస్టు టు నవంబర్ మధ్య ఇంకో విడత వేస్తారు, అట్లాగే డిసెంబర్ మార్చి ఈ విధంగా 4 మంత్స్ కు ఒకసారి ఈ యొక్క 2,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇచ్చిన దాని వల్ల ఏంటంటే, ఫస్ట్ విడత వేసినప్పుడు విత్తనాలు కొనుక్కునేదానికి కానివ్వండి, అట్లాగే ఫర్టిలైజర్స్ కొనుక్కునేదానికి ఇవి ఉపయోగపడతా ఉంటాయి. అట్లాగే 2వ విడత ఇచ్చినప్పుడు మధ్యలో మన స్ప్రేయింగ్ ఆపరేషన్స్ గాని ఇంకేదైనా కలుపు తీసేటువంటి ఆపరేషన్స్ వీటి మీట్ అయ్యేదానికి కూడా మనకు అది ఉపయోగపడుతుంది. అలాగే డిసెంబర్ మార్చిలో జనరల్ గా పంట కోతలకు వస్తూ ఉంటాయి, వాటిల్లో పంటల కోతలకు కూడా ఖర్చులకి ఉపయోగపడేదానికి ఉంటుంది. ఇంతేకాకుండా మనం మామూలుగా చిన్న సన్నకారు రైతులు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్లి డబ్బులు తెచ్చుకుంటా ఉంటారు, క్రాప్ లోన్స్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు ఈ సన్న చిన్నకారు రైతులకు. సో అలాంటి వడ్డీదారుల నుంచి వీళ్ళని రక్షించేదానికోసంగా ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది.
0: సార్, మరి ఇప్పుడు 2 హెక్టార్ల కంటే ఎక్కువ సాగు భూమిని కలిగి ఉన్న వ్యక్తులు లేదంటే రైతు కుటుంబం వాళ్ళు ఈ పథకం కింద ఏదైనా ప్రయోజనం పొందుతారా?
1: అవునండి, ఇది ఏమీ భూ పరిమితి అంటూ ఏమీ లేదు. ఈ అర్హత ప్రమాణాలు ఇందాక మనం ఏదైతే చెప్పుకున్నామో, ల్యాండ్ ఆధార్తో లింక్ అయి ఉండడం, బ్యాంక్ లింకేజ్ అయి ఉండడం, ఈకేవైసీ అయి ఉండడం, ఈ ప్రమాణాలన్నీ కూడా ఫుల్ఫిల్ అయితే ప్రతి ఒక్క రైతుకి ఈ అర్హత పొందేదానికి అవకాశం ఉంది.
0: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుంటారు కొంతమంది లబ్ధిదారులు, ఎవరైనా లబ్ధిదారులు తప్పుడు సమాచారాన్ని ఆ డిక్లరేషన్ లో ఇస్తే ఏమవుతుంది?
1: అంటే ఇప్పుడు తప్పుడు సమాచారం అంటే వాళ్ళు అప్లై చేస్తారు, అందరూ కూడా ఏదో బెనిఫిట్ పొందాలని అప్లై చేస్తూ ఉంటారు. మీ సేవా సెంటర్స్ ద్వారా ఇది అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది, అట్లాగే సెల్ఫ్ అప్లికేషన్ కూడా ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా కేంద్ర ప్రభుత్వం వచ్చేటువంటి పథకానికి తీసుకోవాలని చెప్పి అప్లై చేస్తుంటారు. బట్ అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు స్క్రూటినీ చేసి ఎవరైతే ఇన్ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళంతా కూడా ఇన్ఎలిజిబుల్ చేస్తా ఉన్నాం. అయితే ఈ వ్యాలిడేషన్ లో కొంతమందికి అనర్హులకు కూడా బెనిఫిట్ రావడం జరిగింది. సో అది తర్వాత ఇన్స్టాల్మెంట్లు వేసేటప్పుడు వాటిని కూడా గుర్తించి అవన్నీ కూడా ఆపేయడం జరిగింది. అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.
0: సార్, మరి ఇప్పుడు ఈ పథకం కింద ఈ లబ్ధిదారుల అర్హత నిర్ణయించడానికి ఏదైనా కట్ ఆఫ్ డేట్ అంటే నిర్దేశించిన గడువు ఏదైనా ఉందా?
1: దీనికి ఉందండి. అంటే కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ 2019లో దీన్ని కట్ ఆఫ్ డేట్ గా నిర్ణయించింది. అంటే 2019 ఫిబ్రవరి 1వ తేదీ ఆ రోజు ఎవరి పేరు మీదైతే ఈ వాళ్ల భూమి రిజిస్టర్ అయి ఉంటుందో అలాంటి వారి అందరికీ కూడా ఈ పథకంలో బెనిఫిట్ పొందే అవకాశం ఉంది. అంటే తర్వాత 2019 ఫిబ్రవరి 1 తర్వాత ఎవరైనా భూమి కొనుగోలు చేసి వాళ్ల పేరు మీద మార్చుకున్నా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వలేదు. సో అది కట్ ఆఫ్ డేట్ గా పెట్టుకుని ఆ రోజు నుంచి ఈ రోజుకి ఫస్ట్ మనకి 2019 ఫిబ్రవరిలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేయడం జరిగింది. ఆ విధంగా ఇప్పటి వరకు 23 ఇన్స్టాల్మెంట్లు వేశారు. ఆ రోజుకి ఎవరి పేరు మీద అయితే రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రైతులకు మాత్రమే వేయడం జరుగుతుంది. తర్వాత ఫర్దర్ గా ఎవరైతే కొనుక్కోనున్నా వాళ్ల పేరు మీద మార్చుకున్నా ఇవన్నీ కూడా ప్రస్తుతానికి దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోలేదు.
0: సార్, అయితే ఒక అనుమానం సార్, ఇప్పుడు భూస్వామి మరణం కారణంగా వారసత్వంగా మీరు చెప్పిన ఈ కట్ ఆఫ్ తేదీ తర్వాత ఆ సాగు భూమి యాజమాన్యం బదిలీ అయిందనుకోండి, అలాంటి సందర్భాల్లో పథకం యొక్క ప్రయోజనాలు వారికి చేకూరుతాయా?
1: దీన్ని మాత్రం భారత ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ 2019కి ముందు వాళ్ల తండ్రి మీద పేరుందనుకోండి, అతను చనిపోయాడు తర్వాత అది వీళ్ల కొడుకుల పేరు మీద గాని ఎవరైతే లీగల్ హెయిర్ వారసులు ఉంటారో వాళ్ల పేరు మీదకి మార్చుకుంటే ఖచ్చితంగా ఆ యొక్క కొడుకు గాని కూతురికి గాని వచ్చే విధంగా దీన్ని మార్పులు చేయడం కూడా జరిగింది. సో వీళ్ళు బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉందన్నమాట.
0: ప్రసాదరావు గారు, మరి ఇప్పుడు ఈ ఆదాయ పన్ను చెల్లించే రైతు లేదా వారి జీవిత భాగస్వామి ఒకవేళ ఈ ఆదాయ పన్ను చెల్లిస్తుంటే వారు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
1: సో ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దీంట్లో అనర్హులు అనమాట. అంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా లేదా వాళ్ల భాగస్వామి పే చేస్తున్నా లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తా ఉంటే దీని పథకానికి అనర్హులు. అయితే దీన్ని కొంత వెసులుబాటు ఇస్తూ

0: లాస్ట్ 3 ఇయర్స్ లో గత 3 సంవత్సరాల్లో వాళ్ళు గాని ఇన్కమ్ ట్యాక్స్ పే చేయకపోతే, అంటే గతంలో ఎప్పుడో ఒకసారి పే చేసి ఉంటారు కానీ తర్వాత పే చేయకుండా వాళ్ళ వ్యాపారాలు మానేసి ఎట్లా ఉండి ఉంటారు. సో అలాంటి వారికి మళ్ళీ వెసులుబాటు ఇచ్చి 3 ఇయర్స్ గత 3 సంవత్సరాల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయలేదో వాళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా సవరణలు చేయడం జరిగింది.
1: సార్, అయితే ఇందాక మీరు మాట్లాడుతూ కుటుంబం అన్నారు, అయితే ఈ కుటుంబం నిర్వచనం ఏంటి ఈ పథకం కింద?
0: కుటుంబం అంటే మామూలుగా గ్రామాల్లో ఒక ఇంట్లోనే ఒక 2-3 కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే మనం ఇంటి క్రైటీరియాగా కాకుండా కుటుంబం క్రైటీరియా అంటే ఒక భర్త, భార్య, పిల్లలు, ఇది ఒక కుటుంబం. అట్లాగే ఆ ఇంట్లోనే ఇంకొక భర్త, భార్య, పిల్లలు ఉంటే అది వేరే కుటుంబం కింద ట్రీట్ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి ఒక్కరికే బెనిఫిట్ వచ్చే విధంగా దీంట్లో చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే భర్త పేరు మీద కూడా పొలం ఉండి ఉంటుంది, భార్య పేరు మీద కూడా పొలం ఉండి ఉండొచ్చు, అయితే ఇద్దరికి కూడా బెనిఫిట్ రాదనమాట. ఒక కుటుంబానికి ఒకరికే బెనిఫిట్ ఇవ్వడం జరుగుతూ ఉంది.
1: సరే, ఇప్పుడు ఒక రైతు పేరు మీద ఆ భూమి లేదనుకోండి, వాళ్ళ తండ్రి లేదంటే పూర్వీకుల యాజమాన్యంలోని ఆ భూమిని వారు సాగు చేస్తుంటే అలాంటి రైతుకి ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అవకాశం ఉంటుందా?
0: అదే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఈ తండ్రి పేరు మీద పొలం ఉండుంటే దాన్ని అతను చనిపోయి తర్వాత మ్యుటేషన్ జరిగితేనే కొడుకు పేరు మీద గాని ఆ కూతురు పేరు మీద గాని మనం మార్చుకొని ఈ బెనిఫిట్ పొందేదానికి అవకాశం ఉంది. గాని మన వెబ్ల్యాండ్ రికార్డ్స్ లో ఆ తండ్రి పేరే ఉన్నంత వరకు ఆ బెనిఫిట్ ఆ తండ్రికే వర్తిస్తుంది, తర్వాత వీళ్ళు కొడుకులకి రాదనమాట.
1: సరే, అయితే ఇప్పుడు ఈ పిఎం కిసాన్ కింద ఈ ప్రయోజనాల బదిలీ కోసం పిఎం కిసాన్ పోర్టల్లో తప్పనిసరిగా సమర్పించాల్సిన సమాచారం ఏంటి?
0: అంటే ఇది పథకం పొందాలంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లో అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే దానికి మ్యాండేటరీగా కొన్ని డాక్యుమెంట్స్ అనేది అవసరం. ఏంటంటే అతనికి పొలం ఉందా లేదా, అంటే పట్టాదారు పాస్ పుస్తకం అవసరం. అట్లాగే ఆధారు ఉండాలి, అంటే ఎందుకంటే ఈ పొలానికి ఆధార్ లింక్ అవ్వాలి. సో ఇది బెనిఫిట్ రావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అట్లాగే వాళ్ళకి మెసేజెస్ వచ్చేదానికి మొబైల్ లింక్ అయి ఉండాలి. ఖచ్చితంగా ఈ క్రైటీరియాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమర్పిస్తేనే మనం ఆ పోర్టల్లో ఇది తీసుకుంటుంది. తర్వాత మన వెరిఫికేషన్ లో కూడా ఇవన్నీ ఉన్నాయా లేదని చెక్ చేసుకుని వీళ్ళని అప్రూవ్ చేయడం జరుగుతుంది.
1: సార్, అయితే ఇప్పుడు మీరు దరఖాస్తు చేసుకోవాలన్నారు, దానికి సంబంధించిన వెబ్సైట్ గానీ పోర్టల్ వివరాలు గానీ పంచుకుంటారు?
0: దీనికి పిఎం కిసాన్ .gov.in అనేటువంటి ఒక పోర్టల్ ఉంది. దీంట్లోనే డైరెక్ట్ గా సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, లేదా ఈవెన్ మనం మీ సేవా సెంటర్స్ కెళ్ళినా కూడా ఈ పోర్టల్ నుంచే వాళ్ళు కూడా ఈ అప్లై చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. లేదు ఎవరికైనా రైతులకి అవగాహన లేకపోతే సమీపంలో ఉన్నటువంటి మీ రైతు సేవా కేంద్ర సిబ్బందిని గాని మండల వ్యవసాయ అధికారిని గాని కలిస్తే ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది మీకు గైడ్ చేస్తారు.
1: సార్, దీనికి సంబంధించి ఏదైనా యాప్ కూడా ఉందా?
0: అంటే సెల్ఫ్ రిజిస్ట్రేషన్ పిఎం కిసాన్ యాప్ అనేది ఒకటి ఉంది, దాంట్లో అయినా అప్లై చేసుకో.
1: సార్, మరి ఇప్పుడు కొంతమంది వేరే వాళ్ళ భూమిని సాగు చేస్తుంటారు, అంటే కౌలుకు, ఈ కౌలు రైతులు ఈ పథకం కింద ప్రయోజనం పొందడానికి అర్హులా?
0: దీంట్లో కౌలు రైతులకి అవకాశం లేదండి. ఎవరైతే భూ యజమానులు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తింపు చేయడం జరిగింది. అయితే ROFR పట్టాలని, అంటే అటవీ భూములు సాగు చేస్తూ ఉంటారు కౌలు కిందే అది, బట్ గవర్నమెంట్ వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఉంటారు. సో అలాంటి ROFR ఫ్యామిలీస్ కి ఈ పథకంలో అవకాశం కల్పించడం జరిగింది.
1: సార్, చివరగా ఈ పథకానికి సంబంధించి మీరు శ్రోతలకు ఇచ్చే సందేశం ఏంటి?
0: సో ఇప్పటి వరకు మనకి పిఎం కిసాన్ ద్వారా దాదాపు 23 విడతలుగా ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తున్నారు. మొన్న ఇటీవల జూన్ 20వ తేదీన గౌరవ ప్రధానమంత్రి గారు వెస్ట్ బెంగాల్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఇక్కడ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, చాలా మంది ఇంకా కూడా వాళ్ల పొలాలని ఆధార్తో లింక్ చేపించుకోకుండా ఉన్నారు. ఫస్ట్ అది చేపించుకోవాలి, అట్లాగే బ్యాంకుకి ఆధార్ లింక్ చేపించుకోవాలి, ఈకేవైసీ కూడా చేపించుకోవాలి. రెండోది, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి ఫార్మర్ కూడా ఒక ఐడి అనేది, ఫార్మర్ ఐడి అని ఒకటి ప్రవేశపెట్టింది. అంటే ప్రతి సిటిజన్ కి ఎలాగైతే ఆధార్ నంబర్ ఉంటుందో అట్లాగే రైతు అనే వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా మ్యాండేటరీగా ఈ ఫార్మర్ ఐడి అనేది పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరైనా రైతులు ఇంకా ఫార్మర్ ఐడి చేయించుకోకపోతే దయచేసి మీ సమీప రైతు సేవా కేంద్రానికి వచ్చి చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
1: ధన్యవాదాలు సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మన శ్రోతలకు పిఎం కిసాన్

0: పుస్తకం గురించి ఎంతో చక్కని అవగాహన కల్పించారు. నమస్కారం అండి.
1: ధన్యవాదాలండి.
2: మీరింతవరకు దార్శనిక భారత్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి

చిత్రసీమల తర్వాత ఇది కథ కాదు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పడిన ఆత్రేయ సాహిత్యాన్ని విందాం. సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

ఈ రాత్రి 10 గంటలకు 20వ ఆసియా క్రీడలు 2026పై రోజువారీ ముఖ్యాంశాల సమాహారం ప్రత్యేక కార్యక్రమం వింటారు. అనంతరం 10:30 గమనం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ మండి రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. ఈ రాత్రి 10:30 చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. చివరిగా వినండి, చక్రవర్తి స్వరాలు కూర్చగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన వేటూరి సాహిత్యం, చిత్రం శ్రవంతి

భాగవత కథాసుధ మహాభాగవతంలోని భక్తి యోగాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన గాథ. భాగవతంలోని 12 స్కంధాలలో దాగి ఉన్న విశిష్టతను, పరమార్థాన్ని ప్రముఖుల ప్రసంగాల ధారావాహికగా శ్రోతలకు అందిస్తోంది ఆకాశవాణి కడప కేంద్రం. ప్రతి శుక్రవారం

0: ఉదయం 7:15 ప్రసారమయ్యే కాంతిరేఖలు కార్యక్రమంలో
1: ఆకాశవాణి కడప కేంద్రం సమయం 8:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. వార్తల వివరాలు. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. వాద్నగర్ నుండి వారణాసికి ప్రయాణిస్తున్న సేవాయాత్రికులతో ప్రధానమంత్రి ఢిల్లీ నుండి దృశ్య మాధ్యమం ద్వారా ఈరోజు సంభాషించారు. సేవ అనేది జీవితానికి ప్రధాన ఉద్దేశం కావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. సేవాభావం ప్రతి వ్యక్తిలోనూ అంతర్లీనంగా ఉండాలని కోరారు. అత్యున్నత పదవిని అధిరోహించినప్పుడు కూడా రాజకీయాల్లో సేవే మార్గదర్శక సూత్రంగా ఉండాలని పేర్కొన్నారు. పీఎం కిసాన్ లేదా పీఎం సూర్యగారి యోజన వంటి పథకాలు లబ్దిదారులకు నేరుగా ప్రయోజనాలను చేరవేయడంలో గుర్తింపు పొందాయన్నారు. సేవాభావం ఉన్నప్పుడే 4 కోట్ల మంది పేదలకు శాశ్వత గృహాలు లభించాయని నరేంద్ర మోదీ వెల్లడిస్తూ,
1: సేవా యహీ ముఖ్య హమారా కామ్ హోనా చాహియే ఔర్ హమ్ సేవా కర్ కర్ కే హీ సేవా కా సందేశ్ దేంగే శబ్దో మే నహీ దేంగే హమారే అప్నే ఆచరణ సే లోగో కో పతా చలే కే రాజనీతి మే సత్తా కిత్ని హీ క్యో నా బడీ హో జాయే లేకిన్ హమారా మార్గ్ సేవా కా హీ రహేగా కిత్నే హీ ఉంచే శిఖర్ పర్ పహుంచేంగే లేకిన్ సేవా పరమో ధర్మ ఇస్ భావ్ కో లేకే ఆగే బడేంగే.
0: భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో విశ్వసంచార్ హిందుత్వక అనే పుస్తకాన్ని ఆయన ఈరోజు విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ, హిందుత్వ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు, అందరినీ కలుపుకుని వెళ్తుందని చెప్పారు. 1925లో నాగ్పూర్లో డాక్టర్ కేశవ్ బలిరాం హెగ్దేవర్ స్థాపించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శతవార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో ఈ పుస్తక ప్రచురణ చాలా సముచితమైనదని ఉపరాష్టపతి అన్నారు. ఆర్ఎస్ఎస్ ఒక చిన్న సంస్థ నుండి ప్రపంచవ్యాప్త సంస్థగా ఎదిగిందని ఉపరాష్టపతి గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యుఎన్ఎస్సీలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం 81వ సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరో వీరా, జర్మనీ విదేశాంగ మంత్రి జోహన్ డేవిడ్ వాడేఫుల్, జపాన్ విదేశాంగ మంత్రి మొటిగే తోషిమిత్సు ఈ మేరకు పిలుపునిచ్చారు. శాశ్వత తాత్కాలిక విభాగాలలో మండలిని విస్తరించడమే ఈ సంస్కరణలకు కీలకమని పేర్కొన్నారు. రోజురోజుకు సవాలుగా మారుతున్న భౌగోళిక రాజకీయ వాతావరణం దృష్ట్యా యుఎన్ఎస్సీ సంస్కరణలు గతంలో కంటే ఇప్పుడు మరింత అవసరమని G4 దేశాల విదేశాంగ మంత్రులు అన్నారు. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, కరేబియన్తో సహా తక్కువ ప్రాతినిధ్యం ఉన్నా ప్రాతినిధ్యం లేని ప్రాంతాలు, సమూహాలకు మరింత ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరాన్ని కూడా వారు గుర్తు చేశారు. దేశీయ వంట నూనెల ధరలను నియంత్రించే లక్ష్యంతో దిగుమతి చేసుకునే ముడి వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ నిర్ణయం వల్ల వినియోగదారులకు ఉపశమనం కలిగించడంతో పాటు అంతర్జాతీయ వంట నూనెల ధరల్లో వచ్చిన భారీ పెరుగుదల వల్ల తలెత్తే ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను కూడా తగ్గిస్తుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. దిగుమతి సుంకం తగ్గింపు వల్ల కలిగే పూర్తి ప్రయోజనం వినియోగదారులకు చేరేలా చూడాలని సంబంధిత పరిశ్రమల భాగస్వాములకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశీయ మొబైల్ ఫోన్ల డిమాండ్లో 99.2% భారత్ తీరుస్తోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన 13వ వార్షిక పబ్లిక్ అఫైర్స్ ఫోరం ఆఫ్ ఇండియా 2026 ప్రారంభోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ, భారత్ ఏటా సుమారు 32 నుండి 33 కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేస్తోందని చెప్పారు. 5 ప్రధాన అంతర్జాతీయ మొబైల్ ఫోన్ బ్రాండ్లు భారత్లోనే తమ పరికరాలను తయారు చేస్తున్నాయని గుర్తు చేశారు. ప్రపంచ స్థాయిలో పోటీతత్వాన్ని పెంపొందించడానికి కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని ప్రారంభించిందని కృష్ణన్ వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో బస్సులో సంభవించిన అగ్ని ప్రమాదం ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. గ్రేటర్ నోయిడాలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో మంటలు చెలరేగడం

0: ప్రమాదంతో కనీసం 9 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. పోలీసుల సమాచారం ప్రకారం ఈ ఘటన జేవార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దయానద్పూర్ గ్రామం సమీపంలో అర్ధరాత్రి సమయంలో జరిగింది. ఇదిలా ఉండగా ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 138వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు రేపు సాయంత్రం వరకు పంపించవచ్చు. గణేష్ ఉత్సవాల ముగింపు సందర్బంగా రేపు జరగనున్న గణేష్ విగ్రహ నిమజ్జన ఊరేగింపు కోసం పూణే పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధాన ఊరేగింపు మార్గాల ద్వారా మొత్తం 638 గణేష్ మండపాలు పాల్గొంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రతాపరమైన నిర్వహణ కోసం 10,000 మందికి పైగా పోలీసు సిబ్బంది, హోంగార్డులు, ఇతర భద్రతా సిబ్బందిని నియమించారు. దాదాపు 3,500 సీసీటీవీ కెమెరాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వీడియోలు, డ్రోన్స్ ద్వారా నిమజ్జన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని అధికార వర్గాలు తెలిపాయి. వాతావరణం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నిన్న అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం సమీపంలో తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో ఒడిశాలోని పలు ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, విదర్భ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆ వివరాలను IMD శాస్త్రవేత్త వెల్లడిస్తూ,
1: Under the influence of deep depression over north coastal Andhra Pradesh and adjoining south Odisha, heavy to very heavy rainfall at few places with extremely heavy rainfall at isolated places very likely to occur at south interior Odisha and south Chhattisgarh today.
0: ఏషియన్ గేమ్స్ 2026 అథ్లెటిక్స్ విభాగంలో భారత క్రీడాకారులు పతకాలు సాధిస్తూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా 400 రిలేలో భారత్కు రజిత పతకం దక్కింది. అలాగే 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పతకం వరించింది. దీంతో భారత పతకాల సంఖ్య 17కు చేరుకుంది. ఇందులో 1 స్వర్ణ పతకం, 7 రజతాలు, 9 కాంస్యాలు ఉన్నాయి. 400 మీటర్ల మిక్స్డ్ రిలే విభాగంలో భారత్కు ఈ రజిత పతకం దక్కింది. మను, పూవమ్మ, విశాల్, విద్యతో కూడిన భారత జట్టు 3.14 నిమిషాల్లో రేసును పూర్తి చేసింది. ఇదిలా ఉండగా 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం సాధించిన సీమాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ వేదికగా అభినందించారు. ఆసియా క్రీడల్లో 10,000 మీటర్ల పరుగు పందెంలో కాంస్యం నెగ్గిన సీమాను చూసి భారత్ గర్విస్తోందని ఆయన అన్నారు. భారత నౌకాదళం, ఫ్రెంచ్ నౌకాదళం మధ్య జరుగుతున్న 24వ ద్వైపాక్షిక సముద్ర విన్యాసం వరుణలో పాల్గొనేందుకు INS త్రిశూల్ ఫ్రాన్స్లోని టౌలాన్కు చేరుకుంది. ఈ విన్యాసంలో భాగంగా నౌకాశ్రయంలో సముద్రంలో క్రాస్డెక్ సందర్శనలు, కార్యాచరణ పరస్పర చర్యలు, క్రీడాపరమైన కార్యక్రమాలతో సహా వృత్తిపరమైన కార్యక్రమాలు జరుగుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమాలు ఇరు నౌకాదళాలకు అనుభవాలను, ఉత్తమ పద్ధతులను పంచుకోవడానికి, పరస్పర సహకారాన్ని మెరుగుపరచుకోవడానికి, పరస్పర అవగాహనను పెంపొందించుకోవడానికి అవకాశాలు అందిస్తాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 74,828 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 1248 పాయింట్ల నష్టంతో 73,580 వద్ద ముగిసింది. నిఫ్టీ 383 పాయింట్లు కోల్పోయి 23,063 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.95 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 105.23 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర 4,252 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సేవ అనేది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. భారతదేశ నాగరిక వారసత్వాన్ని యువత అర్థం చేసుకోవాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టాలని G4 దేశాల విదేశాంగ మంత్రులు కోరారు. దిగుమతి చేసుకునే ముడిసరుకు వంట నూనెలపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.

0: అసవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి కడప కేంద్రం. అత్తమ్మ కోడలను ఒక కూతురుగా చూసుకోవాలి. ఏమా నా కూతురే కదా, వచ్చినామా నా కూతురే, ఇట్లా వేరే వాళ్ళ ఇంటి తన కూతురు తన కూతురే అనుకోవాలా. అట్లా చూసుకుంటే కోడలను ఇంకా బాగా చూసుకుంటారు అత్తమామను. 3 ఏళ్ల నుంచి తిరుపతికి పోవాలా పోవాలా, రేపు వారం పోవాలా, మళ్ళవారం పోవాలా అని, కానీ ఇక్కడ ఈ పరిస్థితిలో పోలేకపోయినా, అంతా దేవుడే నడిపిస్తున్నాడు. నేను అట్లా కూడా చాలా సంతోషం ఉంటుంది సార్ నాకు. ఎట్టంటే నేనే అనుకుంటా, ఇంతమందికి ఎట్ట జరుపుతున్నా, నేను ఎట్ట చేస్తున్నా, నాది నాకే తెలియదు. కానీ ఆశ్రమం అన్నీ ఉంటాయి, దాతల సాయంతోనే కదా. చాలా మంది ఒంటరి జీవితాలు చాలా మంది ఉన్నారు, పాపం భర్త చనిపోయో ఇట్లా ఎటనో అట్లా చాలా మంది ఉన్నారు. అట్లా పనులు చేసుకోలేక బాగా బతికిన వాళ్ళు ఇట్లా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి ఇట్లా కుట్టు సెంటర్ నేర్పించి వాళ్ళకు ఫ్రీగా మిషన్లు ఇవ్వాలా అని అదొక్క కోరిక ఉంది సార్.
2: మీరు విన్న ఆ మాటలు ఈ నెల 29వ తేదీ మంగళవారం 12:40 ప్రసారమవుతున్న ఆవలి తీరం కార్యక్రమంలో అమ్మ అనాథ వృద్ధుల శరణాలయం నిర్వాహకులు శ్రీ డేరంగుల వెంకట సుబ్బయ్య గారి పరిచయంలోనివి. తప్పక వినండి ఆవలి తీరం ప్రతి మంగళవారం 12:40.

ఆకాశవాణి కడప కేంద్రం చిత్రసీమ అలనాటి గీతాలు ముందుగా వినండి. టీవీ రాజు స్వరాలు కూర్చగా పి సుశీల పడిన డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యం చిత్రం పిడుగురాముడు

అలనాటి గీతాల తర్వాత ఘంటసాల స్వీయ సంగీత నిర్వహణలో జమునారాణితో కలిసి పాడిన ఆరుద్ర సాహిత్యాన్ని ఇప్పుడు విందాం. చిత్రం మర్మయోగి.

ఈ రాత్రి 10:30 గమనం నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ మండే రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు. అలనాటి గీతల చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తరువాత భక్త ప్రహ్లాద చిత్రం నుండి పి సుశీల పాడిన దాశరథి సాహిత్యాన్ని విందాం. సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

తరువాత ఎస్పీ కోదండపాణి స్వరాలు కూర్చగా, ఘంటసాల పి సుశీల పడిన, డాక్టర్ సి నారాయణరెడ్డి సాహిత్యాన్ని ఇప్పుడు విందాం. చిత్రం లక్ష్మీ కటాక్షం.

ఈ ప్రసారంలో రాత్రి 10 గంటలకు 20వ ఆసియా క్రీడల 2026పై రోజువారీ ముఖ్యాంశాల సమాహార ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఈ రాత్రి 10 గంటలకు చిత్రసీమ వింటున్నారు ఆకాశవాణి కడప కేంద్రం నుండి. తర్వాత ఎస్ రాజేశ్వరరావు స్వరాలు కూర్చగా ఘంటసాల పి సుశీల పాడిన ఆరుద్ర సాహిత్యాన్ని ఇప్పుడు విందాం. చిత్రం ఆత్మగౌరవం.

తర్వాత మంచి మనిషి చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పడిన శ్రీశ్రీ సాహిత్యాన్ని విందాం. సంగీతం టి చలపతిరావు.

పలనాటి గీతాల చిత్రసమయం వింటున్నారు. ఆకాశవాణి కడప కేంద్రం నుండి తర్వాత వినండి. టీవీ రాజు స్వరాలు కూర్చగా ఘంటసాల పి సుశీల పాడిన శ్రీ నారాయణరెడ్డి సాహిత్యం చిత్రం బాగ్దాద్ గజదొంగ.

ఆత్రేయ సాహిత్యానికి కెవి మహదేవన్ స్వరాల కూర్చగా ఘంటసాల పి సుశల పడిన తేనె మనసులు చిత్రగీతం అది. తరువాత పెండియాల నాగేశ్వరరావు స్వరాలు కూర్చగా ఘంటసాల పి సుశల పడిన ఆత్రేయ సాహిత్యాన్ని ఇప్పుడు విందాం. చిత్రం శ్రీ వెంకటేశ్వర మహత్యం.

సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి కడప కేంద్రం, సమయం 10:30 కావస్తుంది. ఇప్పుడు వినండి గమనం నాటిక. రచన శ్రీ మండే రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ వై నాగేశ్వరరావు.

0: ఎవరాయి పార్వతి?
1: ఆ వస్తున్నా
0: పార్వతి.
1: వస్తున్నానండి. ఏమిటా కాకలు?
0: రెండు గదిలు దాటి రావటానికి 10 మైళ్ళు నుండి వస్తున్నట్టు.
1: ఇప్పటి వరకు గడపలోనే మీకోసం కూర్చున్నానండి. ఇదిగో ఇప్పుడే కూర తాలింపు వేద్దామని. ఇవి కూరగాయలు. సరే, ఆ రెండో సంచి ఏమిటి?
0: పొద్దున వెళ్లేటప్పుడు నువ్వే చెప్పావు కదా సరుకులు నిండుకున్నాయని, పప్పు మిరపకాయలు మినుములు చింతపండు.
1: సరే సరే, ఇటు ఇవ్వండి. మళ్ళీ ఆ ప్యాకెట్ ఏమిటండి?
0: ఇది జిలేబాయ్, నీకు ఇష్టం కదా అని.
1: అయ్యో, మీరు ట్యూషన్ చెప్పే చోటు నుంచి ఆ షాప్ చాలా దూరం అన్నారు కదండి.
0: అవును.
1: అంత దూరం నడిచి వెళ్లి తీసుకురాకపోతే ఏమైంది?
0: ఎవరికోసం? నీకోసమే కదా.
1: అయితే మాత్రం సర్లే, లేచి కాళ్ళు చేతులు కడుక్కురండి. మీకు ఇష్టమని పులిహోర చేశాను, పట్టుకొస్తా. నీ వెళ్ళి తీసుకొచ్చాలండి.
0: ఆ పెద్ద వంతెన కొట్టు దాకా నడిచి వెళ్ళొచ్చావా? ఒక ప్రక్కన కాళ్ళు నువ్వంటున్నావు కదా.
1: ఎవరికోసం? మీకోసమే
0: కదా. అదే అన్నట్టు అసలేనివి తేవటం మర్చిపోయాను.
1: ఏమిటండి?
0: అదేను.
1: అబ్బా, ఏమిటో అది?
0: మల్లెపూలు.
1: చాలు, ఊరుకోండి. రేపో ఎల్లుండో కోడలు రాబోతున్నారు, సిక్కు లేకపోతే సరి. అబ్బా, చెయ్యి వదలండి. ముసలి సరసం మీరును.
0: ముసలి సరసాలే ముద్దుగా ఉంటాయో?
1: ఇప్పుడు సమయం కాదంట. వదిలేయండి మహాప్రభు. అవును, చాలా నుంచి అంటున్నారు ఈ కళ్ళ జోడేదో సరి చేయించుకోకూడదు.
0: చేయించుకుందాం. రేపు ట్యూషన్ డబ్బులు వస్తాయిగా. ఈ నెల పెన్షన్ లో మిగిలింది 3,000 రూపాయలే.
1: అందరికి కట్టేశారు కదండి, నెలంతా 2,000 జాగ్రత్తగా వాడుకోవచ్చు. ఈ 1,000 రూపాయలు తీసుకువెళ్లి.
0: వద్దు పార్వతి, మొత్తం ఉంచు. 4 సంవత్సరాల నుంచి కడుపు నొప్పి అంటున్నావు, మందులు కూడా రెగ్యులర్ గా వాడలేకపోతున్నాం. ఈ నెలలో మళ్లీ ఆ నొప్పి ఎప్పుడైనా తిరగబెడితే 10 రూపాయలు అదనంగా ఉంటే మంచిది కదా అని.
1: ఇప్పుడు ఏమైందండి?
0: కాకూడదనే పార్వతి, ఏం జరగకూడదనే. ఒకవేళ ఏదైనా జరిగితే మనకెవరు సహాయం చేస్తారు చెప్పు? MA చదువుకుని పెద్దోడు, బీటెక్ కాపేసి చిన్నోడు రోడ్ల వెంట బలదురుగా తిరుగుతున్నారు. వాళ్ళ చదువుల కోసం అప్పులు చేసి అవి తీర్చి తీర్చి మనం అలసిపోయి ఉన్నాం. రెక్కలు విరిగిపోయాయి పార్వతి.
1: మనం ఎలా ఉన్నా వాళ్ళు బాగుండాలని కోరుకుంటున్నాం కదండి.
0: అయ్యో పార్వతి,
1: వాళ్ళు మన పిల్లలండి.
0: అంటే వాళ్ళు ఎలా తిరిగినా సహించాలా? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంటే భరించాలా చెప్పు
1: అని వాళ్ళని సమర్థించటం లేదండి. తెలుసుకుంటారులేండి, చిన్నపిల్లలు కదా. ఓ ఇంటి వాళ్ళయ్యాక వాళ్లే బాధ్యతను పెంచుకుంటారు.
0: పెంచుకుంటారు. నువ్వేలా వాళ్ళని వెనకేసుకొస్తూ ఉంటే బుర్రలు పెంచుకోవటం కాదు, ఒళ్ళు పెంచుకుంటారు. ఏంటి దగ్గుతున్నావు పార్వతి? ఏంటి పార్వతి దగ్గుతున్నావు?
1: ఏం లేదండి, ఏదో వేడి చేసి చలువు అంతే. అదగ్గానండి.
0: ఏంటో పార్వతి, టాబ్లెట్ వేస్తాను.
1: అక్కర్లేదండి.
0: ఏం లేదు పార్వతి, ఎంత దూరం? ఇంటి పక్కనే కదా మెడికల్ షాప్, ఇప్పుడే వస్తాను.
1: ఏమిటో, మీకేదొచ్చినా అధికమే. ఎదుటి వాళ్ళు పట్టుకోలేరు, తట్టుకోలేరు.
2: అమ్మా అమ్మా,
1: చిన్నోడా.
2: నాన్నేంటి అంత విసురుగా వెళ్తున్నాడు?
1: నాకు టాబ్లెట్స్ తేవడానికి వెళ్తున్నాడు. కానీ నువ్వేంట్రా, 2 రోజుల నుంచి ఇంటి ముఖమే చూడలేదు. ఎక్కడున్నావు, ఏం తిన్నావురా?
2: ఖాళీగా ఎక్కడున్నానమ్మా, బిజీగా ఉండబట్టే రాలేదు.
1: వెళ్ళు, వెళ్ళి స్నానం చేసిరా. నాన్నగారు రాగానే ఇద్దరికి కలిపి వడ్డిస్తాను.
2: అన్నం సున్నం తర్వాత గాని ఓ చిన్న పని మీద వచ్చానమ్మా.
1: ఏంట్రా అది?
2: ఏం లేదమ్మా, ఇప్పుడు నాకు 1,000 రూపాయలు కావాలి.
1: అంత డబ్బా ఇప్పుడెందుకు రా నీకు?
2: ఎందుకని అడగబాకు.

0: ఎప్పుడు ఇస్తావని అడుగు. ఇప్పుడు నువ్వు ఇచ్చే 1000 రూపాయలు రేపు 2000 కావచ్చు, 5000 కావచ్చు, 10000 కూడా కావచ్చు. ఇప్పుడు మన చెయ్యి అంత రైజింగ్ లో ఉంది. నా మాట నమ్మి ఇవ్వమ్మా.
1: చిన్నోడా, ఆ చీట్ల పేకలు నువ్వింకా మానేయలేదా?
0: ఏం చేస్తే ఏమ్మా, అది సంపాదన కాదా? మగాడు చేయాల్సిన పని కాదా?
1: అది కాని పనిరా. దానివల్ల నాన్నగారు ఎంత బాధపడుతున్నారో తెలుసా?
0: ఆయన బాధ గురించి ఎందుకు చెబుతావు? 40 ఏళ్ల నుంచి బాధపడుతూనే ఉన్నాడు. ఏం సాధించారు చెప్పు. నా మాట విని 1000 ఇవ్వమ్మా, రేపు పొద్దున్నే నీకు రెట్టింపుగా చేసిస్తాను.
1: నాన్నగారు వేరే అవసరాల కోసం దాచమన్నారా? ఏమంటారో ఏమో.
0: అమ్మా, నేను నిన్ను మోసం చేస్తానా? ఈ ఒక్కసారి ఇవ్వమ్మా.
1: నాకేంటో భయంగా ఉందిరా నాన్నగారు ఏమంటారు అని. మంచి పనికైతే ఇవ్వచ్చు.
0: పొద్దున్నే ఇస్తానని చెప్తున్నాగా, నా మీద నమ్మకం లేదా?
1: సరే, ఇదిగో 1000, రేపు మటుకు మర్చిపోకుండా తీసుకురారా.
0: థ్యాంక్స్ అమ్మా, రేపు ఏదో టైంలో తప్పకుండా వచ్చి వెళ్తాను.
1: ఒక ముద్ద భోంచేసి వెళ్ళరా.
0: అక్కర్లేదమ్మా, నాకు చాలా పనులున్నాయి, రేపు వస్తానుగా.
2: ఎక్కడికి రా, ఎన్నాళ్ళు నుంచి ఇంటికి రావట్లేదు, ఇప్పుడేం తీసుకెళ్దామని వచ్చావు?
1: మీరు వచ్చాక భోంచేసి వెళ్ళవచ్చు ఉండమంటే ఏదో అర్జెంటుగా పని ఉందని.
2: ఎందుకు పార్వతి, అతగని మాటలతో అబద్ధాలు చెప్పాలని చూస్తావు?
3: అబద్ధాలు ఆడాల్సిన అవసరం అమ్మకేంటి?
2: మరి అవసరం ఎవరికి?
3: మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు.
2: నేను ఆవేశపడలేదురా, మీలో ఇంకా మార్పు వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్నారు.
3: మూర్ఖుల్లా ఎవరు బ్రతకటం లేదు.
2: మనిషిగా బ్రతికితే చాలు,
3: మృగాల్లా బ్రతుకుతున్నావు అనుకుంటున్నావా?
1: చిన్నోడా, ఏంటా ఈ మాటలు? తండ్రితో ఇలాగైనా మాట్లాడేది?
3: మరి ఆయన కొడుకుతో మాట్లాడినట్టే మాట్లాడుతున్నాడా? నేనేమైనా శత్రువునా?
2: శత్రువేరా, బాధ్యత లేకుండా తిరిగేవాడు కుటుంబానికి శత్రువే.
3: ఇన్నేళ్లు బాధ్యతగా బ్రతికిన మీరు సాధించిందేమిటో? 60 ఏళ్ల జీవితంలో గవర్నమెంట్ ఉద్యోగిగా మీరు సంపాదించిందేమిటో? వెనకేసిన ఆస్తిపాస్తులేమిటో?
2: అవునురా, ఆస్తిపాస్తులు వెనకేయకపోయినా నీలాగా అల్లరిగా చిల్లరిగా మాత్రం తిరగలేదురా. చదువు పేరు మీద తల్లిదండ్రుల చేత 100 వేలు ఖర్చు పెట్టించలేదురా. మధ్యలో చదువును ఆపేసి స్కాలర్షిప్ డబ్బుతో జులాయిగా తిరగలేదురా. పగటి కలలకంటూ ఆకాశానికి నిచ్చెళ్ళు వేయలేదు నేను. రాత్రికి రాత్రే లక్షాధికారి కావాలని చీట్ల పేగ వ్యసనానికి బానిస కాలేదురా.
3: బతకటం చేతకని వాళ్ళు మాట్లాడే మాటలే ఇవి.
2: బతకరా, వెళ్లి సొంత కాళ్ళ మీద నిలబడి బ్రతుకు తెలుస్తుంది.
3: బతుకుతానండి. ఏం చదువు మధ్యలో ఆపేస్తే ఏం ప్రయోజకులైన వాళ్ళు లేరా? క్లబ్బుల్లో రేసుల్లో లాటరీలో వచ్చిన డబ్బు పిచ్చి డబ్బని, అవి చెల్లం డబ్బని ఎవరైనా అంటున్నారా? బడిపంతులుగా బతుకంతా వెళ్ళదీసినా భార్య మెడలో పసుపు తాడుకు చిన్న బంగారం పోసి తగిలించలేకపోయావు. ఎన్నో ఏళ్లుగా కడుపు నొప్పితో కుసించుకుపోతుంటే స్పెషలిస్టుకు చూపించడానికి 4 పచ్చనోట్లు, 4 అంటే 4 పచ్చనోట్లు కూడా నిలబెట్టలేకపోయావు.
1: చిన్నోడా, ఏ మాటలు రావి?
3: ఉన్న మాటలే మాట్లాడుతున్నానమ్మా. కాని మాటలు ఏం మాట్లాడేవాడిని కాదు, మాట తప్పేవాడిని అంతకన్నా కాదు. ఆయనలాగా అసమర్థుళ్ళ వట్టి చేతులతో నిలబడేవాడిని కాదు. అనుకున్నది సాధించేందుకు ఎన్ని శ్రమలైనా ఎదుర్కొంటాను, సమర్థుడిగా నిరూపించుకుంటాను. కాని అమ్మా, భర్తగా ఆయన ఇవ్వలేనిది కొడుకుగా నేనిస్తానమ్మా నీకు. నీకు ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను. నేనున్నానమ్మా, నీకు నేనున్నానమ్మా, వస్తా.
2: ఏనాడు ఇంట్లో ఏ అవసరానికే సహాయపడని వాడు, ఈనాటి వరకు మన మీదే ఆధారపడి బతుకుతున్నవాడు, చదువు పేరుతో 100 వేలు మన చేత ఖర్చు పెట్టించిన వాడు. చూసావా, చూసావా పార్వతి, వాడు ఎలా మాట్లాడుతున్నాడో విన్నావా?
1: ఏమండి, వాడెవడండి? మన బిడ్డేగా, మనం కాకపోతే.
2: కాదు పార్వతి,
1: మనమే కడుపులో దాచుకోవాలండి, తప్పదు.
2: అయ్యో పార్వతి.

0: అమ్మా అమ్మా,
1: మధ్యాహ్నం నాకు వంట చేయొద్దు, నేను భోజనానికి రాను.
2: ఎక్కడికి వెళ్తున్నవరే పెద్దడా? అయినా ఇంత పొద్దున్నే బయలుదేరేమిటి?
1: వేరే ఊరు వెళ్లే పనేం కాదు, ఊళ్ళోనే ఈరోజు వంటను బంద్ చేస్తున్నాం.
2: ఎందుకు?
1: ఎందుకేమిటి? రేపు జరగబోయే ఉప ఎన్నికలకి అసెంబ్లీ సీటు మా నాగేంద్రన్న కాకుండా తన బావమరిదికి ఇప్పించుకోవడానికి చూస్తున్నాడు మన ఏరియా మంత్రి. అట్లా జరగడానికి వీల్లేదు, అందుకే ఈ బంద్.
2: ఏరా మహేష్, వాడంటే చదువు పూర్తి చేయకుండానే గాలికి తిరుగుతున్నాడు. నువ్వు ఎంఏ పూర్తి చేసి కూడా
1: ఏ పూర్తి చేస్తే ఏమైంది?
2: నువ్వు ఎంఏ

0: చేసింది రాజకీయాల్లో వాళ్ల వెంట వీళ్ల వెంట తిరగటానికేనంట్రా?
1: ఏ, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో తిరగకూడదా? తిరగడం లేదా?
0: ఇది స్వార్థ రాజకీయాలరా. కుళ్ళు కుతంత్రాలు హత్యలు రక్తపాతాల్లో మునిగి తేలుతున్నాయిరా.
1: కానివ్వండి, అలాంటి రాజకీయ నాయకులతో పాటు కలిసి నడవడానికి మనం కొంచెం అలవాటు పడితే చాలు. ఇంతకంటే తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గమే ఉండదు.
0: అంటే రాజకీయాలు సొంత ప్రయోజనాల కోసమేనా? రాజకీయ పదవులు డబ్బు సంపాదించడం కోసమే అంటావా?
1: కాకపోతే మరెందుకండి? నాలుగు రోడ్ల మధ్య శిలా విగ్రహాల్లో నిలబడ్డానిక, బడిపిల్లల పుస్తకాల్లో బొమ్మల్లా మిగిలిపోవడానిక?
0: డబ్బు సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకుని ఏదైనా చేయటానికి సిద్ధమయ్యే నేటి రాజకీయ కుతంత్రాలకి అలవాటు పడ్డవరా నువ్వు.
1: బాగా బ్రతకాలన్నా, బాగా డబ్బు సంపాదించాలన్నా అలవాటు పడక తప్పదు.
0: దేశానికి ప్రధానిగా పనిచేసి చివరికి సొంత ఇల్లు బ్యాంకు బ్యాలెన్స్ లేకుండా తనువు చాలించిన లాల్ బహదూర్ శాస్త్రి గారు, ప్రజాసేవకు సర్వశక్తుల్ని దారబోసిన ప్రకాశం పంతులు గారిని ఆదర్శంగా తీసుకుని ఉత్తమ పౌరులుగా బ్రతకమని 60 ఏళ్ల జీవితంలో వందల వేల లక్షలాది విద్యార్థులకు పాఠాలు బోధించిన నేను నీలాంటి వాణ్ణి కన్నందుకు, సక్రమంగా పెంచలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాన్రా.
1: సిగ్గుపడండి, కాని ఇందుకే కాదు, గవర్నమెంట్ పడి పొంతులుగా 60 ఏళ్ల జీవితం వెలగబెట్టినా వర్షం వస్తే కారిపోయే ఇంటి కప్పుని, తాతలు తండ్రులు ఇచ్చిన ఇంటిని కూడా బాగు చేసుకునే శక్తి లేనందుకు సిగ్గుపడండి. వస్తా.
2: యావండి
0: పార్వతి, చూసావా చూసావా వాడెలా మాట్లాడుతున్నాడో చూసావా పార్వతి?
2: అవునండి, పిల్లల్ని కంటాం కాని వాళ్ళ రాతల్ని కనలేం. పెద్దలు ఊరికే చెప్పలేదండి అడ్డాలనాడు బిడ్డలు గడ్డాలనాడు బిడ్డలు కాదని. కాలం మారింది, పిల్లల బుద్ధులు మారుతున్నాయి. కాదు కూడదని వాళ్లతో పోట్లాడి మన మనసును ఎందుకు పాడు చేసుకోవాలండి? చెప్పండి. అబ్బా అబ్బా,
0: ఏంటి ఏమైంది ఏమైంది పార్వతి?
2: బాగుండలేదండి. ఈరోజు తెల్లవారుజాము నుండి అమ్మో కడుపులో నొప్పి ఎక్కువగా ఉందండి.
0: అయ్యో అబ్బా, అయ్యో అదేంటి పార్వతి, నాకు ఇంతవరకు చెప్పనే లేదు. బాగుండకపోతే ఈ ఇంటి పనులతో ఎందుకు ఐదానా పడుతున్నావు? ఇదిగో నిన్ను తీసుకొచ్చిన టాబ్లెట్స్ తీసుకుని కాసేపు రెస్ట్ తీసుకో.
2: ఎలా ఉన్నా పనులు మనకు తప్పవు కదండి.
0: పని లేదు పాటు లేదు.
2: సరే
0: ఇదిగో ఈ టాబ్లెట్ తీసుకో.
2: అలాగే ఇవ్వండి.
0: ఈ మంచి కూడా తీసుకో. అట్లా అట్లా వచ్చి పడుకో, ఒక గంట రెస్ట్ తీసుకో.
2: అలాగేనండి.
0: నొప్పి తగ్గిందా?
2: లేదండి.
0: అలాగే
2: ఉందండి.
0: ఇది హాస్పిటల్కి వెళ్దాం పార్వతి.
2: అలాగేనండి. అలాగే అలాగే చేద్దామండి. ముందు మీరు కఫ్యూర్ పడకండి. అబ్బా ఏమండి, ఎవరో పిలుస్తున్నట్టున్నారు.
3: మాస్టర్ గారు, నేనండి మీ పూర్వపు విద్యార్థిని వేణుగోపాల్ని.
0: వేణుగోపాల్ అంటే?
3: అదే, మీ డ్రిల్ మాస్టారు రాజగోపాలరావు గారి అబ్బాయినండి. జిల్లా పరిషత్ హైస్కూల్లో 8th నుంచి 10th వరకు మీ స్టూడెంట్ని.
0: గుర్తొచ్చింది బాబు, గుర్తొచ్చింది. అన్నట్టు వైజాగ్లో ఉద్యోగం చేస్తున్నావటగా మొన్న మీ నాన్నగారు కనిపించినప్పుడు చెప్పారు.
3: అవును సార్, సెంట్రల్ ఎక్సైజ్ లో ఇన్స్పెక్టర్ గా జాబు వచ్చింది. 4 నెలల నుంచి చేస్తున్నాను. ఈ పండ్ల బుట్ట.
0: అయ్యయ్యో, ఈ పండ్లు ఇవన్నీ ఎందుకు బాబు?
3: అలా అనకండి మాస్టారు, మీ దగ్గర చదువుకుని 10th స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఇంటర్లో మీరు ట్యూషన్ చెబితేనే మంచి మార్కులతో పాస్ అయ్యాను. మీ ఆశీస్సుల వల్లే మంచి ఉద్యోగంలో చేరి 4 నెలలుగా జీతం తీసుకుంటున్నాను. ఏదో నా తృప్తి కోసం అన్నట్టు. మాస్టారు, మన మహేష్ ఎంఏ పూర్తి చేసినట్టున్నాడు కదూ, ఏం చేస్తున్నాడు? ఏదైనా
0: చెయ్యాలని ఉంటే కదయ్యా, తల్లిదండ్రులకు సాయపడటానికి ఉండే ఏదైనా చెయ్యొచ్చు.
2: అదేంటండి?
0: చెయ్యాలని చెయ్యాలని ఉంటే కదయ్యా, తల్లిదండ్రులకు సాయపడాలని ఉంటే ఏదైనా చెయ్యొచ్చు.
2: అదేంటండి, చెయ్యకుండా ఎలా ఉంటాడు? చూసుకుంటూనే ఉన్నాడు బాబు.
3: నమస్తే అమ్మా, నన్ను గుర్తుపట్టారా?
2: ఆ, నువ్వు ప్రసూన అమ్మగారి?
0: నాతో పనిచేసారే బిల్మాష్ గారు, వాళ్ళ అబ్బాయి.
2: అవునవును.

0: గుర్తుందండి, వేణుగోపాల్ కదూ?
1: అవునమ్మా, మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. కానీ మాస్టర్ గారే కొంచెం మారినట్లుగా.
2: పెరిగే వయసు కదా వేణు, జ్ఞాపకాలు చెదురుతూ ఉంటాయి, రూపాలు మారుతూ ఉంటాయి, సహజం.
0: బాబు, మీ అమ్మగారు బాగున్నారా?
1: బాగుందమ్మా, మిమ్మల్ని అడిగానని మరీ మరీ చెప్పమంది.
2: కుశల ప్రశ్నలు సరే, అబ్బాయి ఎండలో పడి వస్తున్నట్లున్నాడు, మజ్జిగ మంచినీళ్ళు.
0: అయ్యో మర్చిపోయానండి, ఇదిగో ఇప్పుడే తెస్తాను.
1: వద్దమ్మా, నేనిప్పుడేం తీసుకోను.
2: పర్వాలేదులేవయ్యా, మజ్జిగ తీసుకో. చదువుకున్న ప్రతివాడు బాధ్యత కలిగి ఉంటాడనుకోవడానికి లేదు. బాధ్యత కలిగిన ప్రతివాడు చదువుకున్నవాడు కానక్కర్లేదు. తనకొక లక్ష్యం ఏర్పరచుకున్నవాడు బాధ్యత కలిగి ఉంటాడు, ఎలాగైనా బ్రతుకుతాడు, తన వాళ్లను బ్రతికించుకుంటాడు.
1: నాకు తెలిసి మహేష్ అలాంటి వాడు కాదు మాస్టారు, బాధ్యత గుర్తెరిగి మసలు కొనేవాడే.
0: అవును బాబు, మహేష్ అలాంటి వాడు కాదు. ఈ మజ్జిగ తీసుకో.
2: మజ్జిగ తీసుకో వేణు.
0: కాకపోతే ఈ మధ్య కొద్ది స్నేహదోషం వల్ల రాజకీయాలు అవి అని.
2: తప్పు పార్వతి, మన తప్పుల్ని ఎదుటివారిపై నెట్టే ప్రయత్నం చేయకూడదు. తప్పులు తెలిసిన విజ్ఞతే మనకుంటే మన చుట్టూ ఉన్న ఏ దోషాలు మనల్ని ప్రభావితం చేయలేవు.
0: చిన్న పిల్లలు కదండి.
2: పిల్లలు కాబట్టే తప్పులు చేస్తున్నారు, తప్పులు చేస్తున్నారు కాబట్టే పెద్దలను సరిదిద్దాలి. నీకు ఒక విషయం తెలుసా, పిల్లలను దండించని తండ్రి వాళ్ళకి శత్రువుతో సమానం. సరే, ఇవన్నీ ఎక్కువగా ఆలోచించకు, అసలే ఆరోగ్యం బాగలేదు. టాబ్లెట్స్ వేసుకుని వెళ్ళి కొంచెం సేపు విశ్రాంతి తీసుకో. వెళ్ళు పార్వతి.
0: అలాగేనండి.
2: పెద్దోడే కాదు వేణు, చిన్నోడు కూడా అంతే. చదువు పూర్తి చేయలేదు, కష్టపడే తత్వం అలవర్చుకోలేదు.
1: బాధపడకండి మాస్టారు.
2: పెద్దల పట్ల గౌరవం కూడా లేదు. వీళ్ళెలా అక్రమార్గాల్లో ఎంతకాలం ప్రయాణిస్తారు? నేనెంతకాలం వీళ్ళెలా చూస్తూ బ్రతకాలో? వీళ్ల మీద కన్న తల్లి పెట్టుకున్న ఆశలు ఏమవుతాయో ఏమోనని. కూర్చో బాబు, ఈ లోపల పెట్టి వస్తాను, కూర్చో.
3: అబ్బా అమ్మా, కడుపులో నొప్పి విపరీతంగా వస్తుంది.
2: పార్వతి
3: అమ్మా, భరించలేకుండా ఉన్నానండి.
2: అయితే పార్వతి, లేచి కూర్చో, హాస్పిటల్కి వెళ్దాం.
3: వద్దులేండి, హాస్పిటల్కి ఎందుకులేండి, వాళ్ళు జాయిన్ చేసుకుంటే డబ్బులు ఎక్కువ అవసరం అవుతాయి.
2: డబ్బులు సంగతి నేను చూసుకుంటాను పార్వతి, ముందు నువ్వు లేచి కూర్చో, ఆటో ఏదైనా పిలుచుకొస్తాను.
3: వద్దండి, అది కాదండి.
2: పార్వతి నా మాట విను, లేచి కూర్చో, నేను ఆటో కోసం వెళ్ళొస్తాను.
1: మాస్టారు. ఏమిటి మాస్టారు, ఏం జరిగింది?
2: బాబు, మా మహేష్ వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగుండలేదు బాబు, ఆసుపత్రికి తీసుకెళ్తాను, ఆటో ఏదైనా తీసుకొద్దామని.
1: మీరు ఉండండి మాస్టారు, ఆటో తీసుకొస్తాను.
2: పార్వతి సరే బాబు, త్వరగా తీసుకురా, త్వరగా తీసుకురా బాబు. పార్వతి లే, పార్వతి నెమ్మదిగా లేచి కూర్చో.
3: ఏమండి, నా మాట వినండి, హాస్పిటల్కి వెళ్తే చాలా డబ్బు ఖర్చు అవుతుంది.
2: పార్వతి
3: పెద్దోడికో చిన్నోడికో కబుర్ చేయండి, ఏవో ఒక మందులు తెస్తారు.
2: ముందు వైద్యం చేయించుకుని వ్యాధి తగ్గించుకోవాలి. కానీ వాళ్ళు వచ్చి ఏం చేస్తారు పార్వతి? నా మాట లే, బయలుదేరు నెమ్మదిగా లెగాలి. నేను ఇంటికి తాళం వేసి వస్తాను.
1: మాస్టారు, ఆటో వచ్చింది. మేడం గారితో మీరు ఆటోలో కూర్చోండి, నేను ఇంటికి తాళం వేస్తాను. తాళం నాకివ్వండి.
2: అలాగే బాబు, ఇదిగో ఇదిగో తాళం. పార్వతి పార్వతి నెమ్మదిగా నెమ్మదిగా ఆ చెంగు పైకి
3: లాక్కో.
2: జాగ్రత్త,
1: తాళం వేశాను మాస్టారు. ఇదిగోండి, నువ్వు ఆటో పోనీ బాబు, తెలిసి హాస్పిటల్కి.
2: కాస్త దూరమే, కొంచెం వచ్చుకోవాలి.
4: ఏదో ఆటో వస్తుంది, ఆపండి రా ఆటోని.
2: ఏంటయ్యా త్వరగా పోనీయమంటే ఆటో ఆఫీసర్ ఏంటి?
3: అమ్మా
4: రానివి కాకండి.

0: అటు చూడండి సార్, మందు చేసే జనం కుట్లు మూసేశారు, బండి కనివ్వడం లేదు. మనం వాళ్ళ మీద తప్ప వేరే రూట్ లో వెళ్లే అవకాశం లేదు సార్.
1: అవును మాస్టారు, అటుగా వెళ్లి బండను ఆపేస్తున్నారు, కొన్ని బండ్లకు గాలి కూడా తీసేస్తున్నారు. అదిగో అదిగోండి మన మహేష్, మహేష్ ఆ జనాలు మన బండి మీదకి పంపిస్తున్నాడు. మహేష్, రే మహేష్, వాళ్ళకి చెప్పు ఈ బండిని ఏం చేయొద్దని చెప్పు. ఇందులో మీ అమ్మగారు ఉన్నారు, అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తున్నారు. రే మహేష్,
2: వాళ్ళ అమ్మ బాబు నేను వాటి తండ్రిని అయ్యా చూసిన హాస్పిటల్ కష్టం బండి పోలేదు బాబు అయ్యా గాలి అయ్యా అది కనపడుతున్నాయా గాలి. హాస్పిటల్ వచ్చేసింది పార్వతి, బాగా ఉందా?
3: అవునండి.
4: నమస్తే మాస్టర్ గారు, నేనండి రాఘవరావు డాక్టర్ని. రోజు ఉదయం మీరు ట్యూషన్ చెప్పేది మా పిల్లలకి. ఏమిటి ఏం జరిగింది?
2: నమస్కారం మాస్టర్. నమస్కారం డాక్టర్ గారు. అయ్యా ఆటో లోపల నా భార్య కడుపు నొప్పితో బాధపడుతుంది, హాస్పిటల్ కు తీసుకెళ్దామని చూస్తుంటే వీళ్ళు ఇలా ఆపేసి బండి గాలి తీసేసారు.
4: అయ్యో అమ్మా, పరీక్షిస్తాను ఉండండి.
2: పార్వతి
4: చేసి పట్టుకోండి.
2: పార్వతి
4: అమ్మా,
2: డాక్టర్ గారు
4: కడుపు నొక్కనివ్వండి. అయ్యో
2: అవునండి, అవును కడుపు నొప్పేనండి.
4: ఎన్నాళ్ళ నుంచి వస్తున్నది?
2: 4 ఏళ్ల పై నుంచేనండి.
4: మరి మందులు అవి? పరీక్షిస్తాను ఉండండి.
2: పార్వతి
4: సారీ మాస్టర్ గారు, షీ ఈజ్ నో మోర్.

0: మాస్టర్ గారు తమాయించుకోండి ప్లీజ్ ప్లీజ్ నా మాట నా మాట వినండి సార్. మరణం ఎవరికైనా తప్పదు సార్, తమాయించుకోండి.
1: మాస్టర్ మాస్టర్
2: అంతా అయిపోయిందయ్యా. మా ఇంటి మహాలక్ష్మి అయ్యా, పార్వతయ్యా.
1: మాస్టర్ మాస్టర్ మహేష్ వచ్చాడండి, ఆటో ముందుకు వెళ్ళొచ్చు. ఇంకెవరు అడ్డుపడే వాళ్ళు ఉండరు. లోపలి కూర్చోండి. మాస్టర్ మాస్టర్ ఏమిటండి ఇది, ఏం జరిగింది? అయ్యో మాస్టర్ అమ్మా
2: ఆరిపోలేదు
3: నానా, నేనే ఆరిపేశాను. నేను చేస్తున్న ఈ బంధు వల్లే అమ్మను సకాలంలో హాస్పిటల్కి తీసుకెళ్ళకపోయాను. అమ్మా నేనేనమ్మా, నేనే ద్రోహం చేశానమ్మా, క్షమించరాని ద్రోహం చేశానమ్మా, క్షమించరాని ద్రోహం చేశానమ్మా.
0: చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని ఏం లాభం నాయన?
4: చేయి దాటిపోయిన తర్వాత నువ్వు చేయగలిగింది ఏమీ లేదురా మహేష్. సామాన్యులకు సంబంధం లేని వాటిని కూడా పెద్దవి చేస్తూ, బంధుల పేరుతో ఆందోళన చేస్తూ ప్రజా జీవనాన్ని చిన్నా భిన్నం చేస్తున్నారు. లూటీలు చేస్తున్నారు, దోపిడీలు చేస్తున్నారు, దహనాలు చేస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు. దీనివల్ల ప్రజలకు ఏమైనా మేలు జరుగుతుందా? ఇదిగో నీ తమ్ముడు కూడా వచ్చాడు రావయ్యా, ఏం జరిగిందో చూడు.
5: అన్నయ్య అన్నయ్య ఏం జరిగింది అమ్మకి, ఏం జరిగింది అన్నయ్య?
3: వెళ్ళిపోయిందిరా, జీవన పోరాటంలో పోరాడే శక్తి లేక అలసిపోయి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. కాదు కాదు కాదు, నేనే నేనే బ్రతికించాలని వాళ్ళు తీసుకువెళుతూ ఉంటే బంధు పేరుతో ఆ దారులన్నీ మూసేసి అమ్మను దారి మళ్లించాను, మరణానికి అప్పగించాను.
5: అమ్మా నీ వైద్యానికి దాచిన డబ్బు కూడా తీసుకెళ్లి జోదంలో పెట్టి వచ్చిన మోసగాడినమ్మా. నువ్వు నాన్న చెప్పినా వినకుండా చూడడానికి బానిసనైన వెదవనమ్మా, వెదవని నన్ను

0: క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా.
1: రే మహేష్ రాజేష్, ఏడవండ్రా, గుండెలు పగిలేలా ఏడ్చి మీ అమ్మను బతికించుకోండి రే.
2: లేదు వేణు, ప్రాణాలు తీసే ఈ దానవులకి ఓదార్చటం, సహకరించడం, సహాయం చేయడం, ప్రాణం పోయటం తెలియదు.
0: చెప్పండి చెప్పండి డాక్టర్ గారు, మా అమ్మని ఎలా బ్రతికించుకోవాలో చెప్పండి. ఏం చేస్తే మా అమ్మ బ్రతుకుతో చెప్పండి డాక్టర్ గారు. డాక్టర్ గారు, మా ప్రాణాలు ఇచ్చైనా బ్రతికించుకుంటాం చెప్పండి డాక్టర్ గారు, చెప్పండి.
3: మీరు కాదు, మేము కాదు, ఇక్కడ ఎంతమంది ఎన్ని ప్రాణాలు అర్పించినా పోయిన ఈ ప్రాణాన్ని తిరిగి తీసుకురాలి. కాకపోతే మీరు చెయ్యగలిగింది చేయాల్సింది ఒక్కటే. ఇలా పోయే ప్రాణాలకు, దోపిడీలకు, బస్దహనాలకు, దౌర్జన్య దాడులకు ఎందరో అమాయకులను, క్షతగాత్రులను చేసే ఇలాంటి స్వార్థ రాజకీయ బంధుల్లో పాల్గొనకండి. మీ శ్రేయస్సు కోసం తల్లిదండ్రులు చెప్పే మాటల్ని ఆలకించండి, అనుసరించండి, అభివృద్ధిలోకి రండి. అక్రమార్గాల్లో వెళ్ళి అందరాలు ఎక్కాలనే ఆతృతతో దిగజారిపోయి వ్యక్తిత్వాన్ని కోల్పోకండి. మీరు ఎలా బ్రతకాలని మీ అమ్మ ఆశించిందో అలాంటి సన్మార్గ గమనం ద్వారా గమ్యాన్ని చేరుకోండి. మీ అమ్మ ఆత్మకు శాంతిని చేకూర్చండి. కన్ను తెరవండి, ఇప్పటికైనా కన్ను తెరవండి. మహేష్ అండ్ రాజేష్, ఇప్పటికైనా మీ గమనాన్ని మార్చుకోండి.

0: మీరింతవరకు గమనం నాటిక విన్నారు. రచన శ్రీ మండే రవీంద్రబాబు, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. ఇందులో శంకర్రావు, శ్రీ జొన్న రామలింగేశ్వరరావు, రాజేష్, శ్రీ కాకు మల్లికార్జున యాదవ్, మహేష్, శ్రీ గాది నాగభూషణం, వేణుగోపాల్, శ్రీ ఎల్లప్రగడ వెంకట నాగసుబ్రహ్మణ్యేశ్వర శర్మ, డాక్టర్ రాఘవరావు, శ్రీ కాశీవజ్జల సుబ్రహ్మణ్యం, ఆటో డ్రైవర్ శ్రీ కృష్ణవంశీ, పార్వతి, శ్రీమతి భమిడిపాటి జానకి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కడప కేంద్రం.

రేపటి కాంతిరేకుల కార్యక్రమంలో 7:15 భాగవత కథాసుధ పదవస్కంధం ఉత్తరాధ్యాయం 3వ భాగం వింటారు. వ్యాఖ్యాత ఆచార్య హేమలత. అనంతరం గాంధీ మార్గం వినవచ్చు. రేపు రాత్రి 10:00 భక్త కన్నప్ప హరికథ వింటారు. కథకులు శ్రీమతి జయంతి సావిత్రి గారు. ఇందుకు వైలిన్ సహకారం శ్రీ వి రెడ్డి రాజాబాబు, మృదంగ సహకారం జి మస్తాన్ బాబు.

ఆకాశవాణి కడప కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్ర సమర్పణలో

మహిళాభారతిలో రేపు మధ్యాహ్నం 1:30 ఎడారి కోయిల నాటిక ప్రసారమవుతుంది. కథామూలం కీర్తిశేషులు మధురాంతకం రాజారాం గారు. అనంతరం వంటావార్పు ఉంటారు. పల్లె ప్రాంతాల్లో రేపు సాయంత్రం 6:00

గాత్రం వినవచ్చు. ఇందుకు వయలిన్ సహకారం కుమారి ఎస్ అనూష, మృదంగ సహకారం శ్రీ పరిమళ రమేష్. మహిళా భారతిలో రేపు మధ్యాహ్నం 1:30 ఎడారి కోయిల నాటిక ప్రసారమవుతుంది. కథామూలం కీర్తిశేషులు మధురాంతకం రాజారాం గారు. అనంతరం వంటావార్పు ఉంటారు. పల్లె ప్రాంతాల్లో రేపు సాయంత్రం 6:00